ఆకాశవాణి కర్నూలు కేంద్రం 102.4 మెగాహెర్ట్స్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 19వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 9వ తేదీ మంగళవారం. శ్రోతలకు శుభోదయం.

0: శ్రోతలంతవరకు ఎంఎస్ రామారావు రచించి ఆలపించిన హనుమాన్ చాలీస విన్నారు. ఇంతటితో ఇవాల్టి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సూక్తిసుద. ఈనాటి సూక్తిసుద కార్యక్రమంలో శ్రీ మధురి రామ్మూర్తి గారి హితోక్తులు వింటారు.
1: ధర్మం గురించి చెప్పినప్పుడు మన పెద్దలు లౌకిక ధర్మమని పారలౌకిక ధర్మమని చెప్పారు. పారలౌకిక ధర్మం వ్యక్తిగతం, లౌకిక ధర్మం మాత్రం సామాన్యుని మొదలుకుని సార్వభౌముని వరకు పాటించే విధానాన్ని పలు విధాలుగా ప్రవచించారు. సామాన్యుని విధులు ఒక విధంగా ఉంటాయి, అవి సులభ సాధ్యం. సామాన్యులకు సుఖ సంతోషాలతో జీవనాన్ని అందించే విధంగా పరిపాలకునకు విధులున్నాయి అని శాస్త్రాలు, పురాణేతిహాసాలు అవకాశం ఉన్న ప్రతి చోట పేర్కొన్నాయి. ధర్మం అంటే ధరించుట, పోషించుట, నిలబెట్టుట అని అర్థం. ధర్మం అంటే మనిషి తన జీవితంలో పాటించవలసిన నైతిక ప్రవర్తన, విధి నిర్వహణ మరియు మానవత్వం. ధర్మం అంటే సమగ్రమైన ఆధ్యాత్మిక స్వరూపం. మానవుడి విధులు, బాధ్యతలు అన్నీ ఇందులో ఇమిడి ఉంటాయి. సనాతన ధర్మం కేవలం పూజలకు, ప్రార్థనలకే పరిమితం కాదు. మనిషి ఎలా జీవించాలి, సమాజంలో ఎలాంటి నడవడిక కలిగి ఉండాలి అన్న ప్రాథమిక నియమాలను ధర్మం తెలియజేస్తుంది. దయ, సత్యం, అహింస, సహనం, ఇతరులకు సహాయపడడం, ఆత్మనిగ్రహం వంటి మంచి గుణాలు కలిగి ఉండడమే ధర్మస్వరూపం. ఆ పరంపరలో భాగంగానే రామాయణ మహాకావ్యములో అడుగడుగునా పరిపాలకుని బాధ్యతలను, పాత్రలను ఆధారంగా వాల్మీకి మహర్షి వివరిస్తూ వచ్చాడు. అందుకే రామాయణ కావ్యనాయకుని రాజ్యాన్ని రామరాజ్యంగా లోకం పేర్కొంటుంది. సుఖ సంతోషాలను గురించి చెప్పడానికి రామరాజ్యం అనే మాట ప్రతీకగా మారింది. వాల్మీకి మహర్షి పరిపాలకుని బాధ్యతలను గురించి చెబుతూ కచ్చిన్నాగ్రేణ దండేనా భృషముద్వేచితం వ్రజం అంటాడు. ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే పాలకుని పరిపాలనలో శాసనం చెండ ప్రచండంగా ఉండరాదని, దానివల్ల ప్రజలు కోపగించి తీవ్ర ప్రతిఘటనలు చేస్తారని హెచ్చరించాడు. ఏ పాలకుడైనా కచ్చిద్ బలంచ భక్తంచ వేతనంచ యథోచితం అని రామునిచే చెప్పించాడు. తన ఉద్యోగులకు, సేవకులకు వారి వారి యోగ్యతలను బట్టి వేతనాలను సకాలముగా ఇవ్వాలన్న విషయం పాలకుని బాధ్యత, ఉద్యోగుల పట్ల అతనికి ఉండవలసిన నిబద్ధత ఈ వాక్యము ద్వారా అర్థమవుతూ ఉంది. మరో మాటగా భరతునితో రాముడు మంత్రుల నియామకాన్ని వివరిస్తూ కచ్చిన్ మంత్రయే శనైక కచ్చిన్న బభూ విశ్వ కచ్చితే మంత్రితో మంత్రో రాష్ట్రం నపరిధావతి అని మంత్రుల నియామకం జరిగినప్పుడు పాలనాధ్యక్షుడైన పరిపాలకుడు వాళ్ల యోగ్యతను తెలుసుకోవాలి, వారి మేధస్సును తెలుసుకోవాలి. దీనికి వారసత్వాలు పనికిరావు. స్త్రీ ధనాదులకు వారు బానిసలు కారాదు. పండితులైన వారిని నియమించుకుంటే తప్పక విజయం లభిస్తుంది అన్న ఈ మాటలు అన్ని కాలాలకు వర్తించేవి. రాజధర్మాన్ని ఇంత గొప్పగా బోధించిన వాల్మీకి మహర్షి మరొక మాట చెబుతూ కచ్చిత్ సహస్రం మూర్ఖాణం ఏకమిచ్చసి పండితం పండితో హ్యర్థకృచ్ఛ్రేషు కుర్వా నిశ్రేయసం మహత్ అంటాడు. 1000 మంది మూర్ఖులను వదిలి మేధావులను, ఆలోచనాపరులను, సదాలోచనను అమలు చేయగలిగే వారిని పాలకులు నియమించుకోవాలని, పండితులైన మేధావులు ఉంటే రాజ్యము ఎల్లప్పుడూ శ్రేయస్సును పొందుతుందని స్పష్టంగా చెప్పాడు. ఎన్నో పాలనారీతులను, పాలకుల బాధ్యతలను చెప్పి లోకధర్మ నిర్వహణలో రామచంద్రుని ఉత్తమ స్వభావాన్ని గురించి రక్షిత జీవలోకస్య ధర్మశ్చ పరిరక్షిత రక్షితాస్వస్వధర్మశ్చ సృజనశ్చ రక్షిత అని చెప్పాడు. తన ప్రజలను, తన ధర్మాన్ని, తనతోటి జీవకోటిని సదా రక్షిస్తూ ధర్మాన్ని పరిరక్షించే ఆదర్శమూర్తి అయ్యాడు కనుకనే ఆ రాజ్యాన్ని రామరాజ్యంగా, అన్నిటికీ ఒక ప్రత్యేక ప్రతీకగా లోకం గుర్తించింది. రామకథ చెప్పే సర్వధర్మాలు సమాజానికి రక్షగా నిలుస్తున్నాయి. మనిషి పుట్టుకతో ఏ జ్ఞానం లేని ఒక తెల్ల కాగితం లాంటివాడు. మనిషి జీవితంలో నేర్చుకోవలసింది జ్ఞానం, పాటించాల్సింది ధర్మం.

0: చాలా క్లిష్టమైన అంశం. ధారణా ధర్మ ఇత్యాహు ధర్మో ధరయతే ప్రజా, యస్యాధారణా సంయుక్తం సధర్మ ఇతి నిశ్చయ. ధర్మం అనే పదము ధారణ లేదా జీవనోపాధి నుండి ఉద్భవించింది. జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామధర్మం నచమే నివృత్తి, కేనాపి దేవేన హృదిస్థితేన యథా ప్రవృత్తోస్మి తథా కరోమి. నేను ధర్మమును దాని స్వరూపమును బాగుగానే ఎరుగుదు, కానీ ధర్మమునందు నాకు కోరిక కలుగుటలేదు. అధర్మమును ఎరుగుదు, తత్ఫలితములను ఎరుగుదు, కానీ దాని నుండి విముఖత్వం కలుగుటయ్యేలేదు. నా హృదయమున ఏ దైవమో ఉండి నా చేత ఈ పనులను చేయించుతున్నట్లు తోచుతున్నది. ఆ దైవము ఎట్లు ప్రేరేపణ చేసిన అట్లు చేయుచున్నాను అంతే అని దుర్యోధనుడు మహర్షులకు చెప్పినాడు. సమస్తమును తెలిసియు అధర్మకార్య ప్రవృత్తులై ధర్మవేత్తలకు పెద్దలచే నిరోధింపబడినప్పుడు ఇట్టి మాటలతో వారిని సాగనంపి తమ మార్గముననే సాగిపోయి సర్వనాశనమైన వారందరూ ఇట్టి తత్వమునే పలుకుదురు అనట సత్యదూరము కానేరదు. ఊర్ధ్వబాహుర్ విమౌష్యశ కశ్చిత్ శృణోతు మాం ధర్మాధర్మశ్చ కామశ్చ సధర్మక్యం నసేవ్యతే. ధర్మము వలననే అర్థకామములు కలుగుతున్నాయి. అట్టి ధర్మమును ఆచరింపజయ్యా అని చేతులెత్తి ఆక్రోశించుతున్నాను. నా ఈ ఆక్రోశమును ఎవరు వినరు ఎందులకు అని వ్యాస మహర్షి వాపోయాడు. ధర్మమే సమాజాన్ని నిలబెడుతుంది. ధర్మమే మానవులను జంతువుల నుండి వేరు చేస్తుంది. మనిషి తాను సుఖంగా సంతోషంగా ఉంటూ అవతల మనిషి సుఖ సంతోషాలకు ఇబ్బంది కలిగించకుండా జీవించడం ధర్మం. ధర్మ ఏవ హతోహంతి ధర్మో రక్షతి రక్షిత తస్మాత్ ధర్మో నహంతవ్యో మాని ధర్మో హతోవధేత్. ధర్మమును బాధించినచో అది తిరిగి మనలనే బాధించును, ధర్మమును రక్షించినచో అది మనలను రక్షించును. కావున ధర్మమును నాశనము చేయకూడదు. నశించిన మనము నశింతుము. ఎవరు ఏ స్థితిలో ఏ పని చేయాలని నిర్దేశింపబడుతుందో ఆ పనిని ఆ వ్యక్తి మనస్ఫూర్తిగా ఏకాగ్రతతో చేయడం ధర్మంగా పెద్దలు చెబుతారు. విదురుడు ధర్మరాజుతో ఇలా అంటాడు. ఒరులేయవి ఉనరించిన నరవర అప్రియము తన మనంబునకగు తానురులకు అభిషేయకునికి పరాయణము పరమధర్మ పథములకెళ్ళను. మహారాజా, ఇతరులు చేసే పనుల వలన మన మనసుకు బాధ కలిగినప్పుడు మనము అటువంటి పనిని ఇతరుల ఎడలా చేయరాదు. ఇది పరమధర్మంగా పెద్దలు చెబుతారు. ఏ ప్రవర్తన నియమావళి మూలసూత్రాలు ఏ న్యాయము చేత వ్యక్తిగత సామాజిక మతపర జీవితం సజావుగా నడపబడుతుందో ఏ కారణము చేత ఈ జగత్తు తన అస్తిత్వాన్ని నిలుపుకుంటుందో దానిని ధర్మంగా నిర్వచించారు పెద్దలు. కల్మషము లేని సాధన ద్వారా న్యాయబద్ధంగా గురుసేవను చేయడం ధర్మం. ధర్మానికి వేదాలు పురాణాలు ప్రమాణాలు. బ్రహ్మచారికి వేదాధ్యయనము గురుశుశ్రూష ఇంద్రియ నిగ్రహము పెద్దల యందు గౌరవము ప్రధాన ధర్మాలు. గృహస్థుకు ఏకపత్ని వ్రతము తల్లిదండ్రుల సేవ అతిథి సత్కారము ధర్మ సంతానము ఆచార నిర్వహణము పేద సాధులను ఆదరించుట ధర్మములుగా పేర్కొనబడతాయి. ఇలా ప్రతి విషయములోనూ ధర్మం ప్రత్యక్షమవుతూ ఉంటుంది. ఆ ధర్మాచరణే సుపరిపాలనకు పునాది అని నిస్సంశయంగా చెప్పవచ్చు.
1: శ్రోతలు, ఇంతవరకు సూక్తిసుధ కార్యక్రమంలో శ్రీ మధురి రమణమూర్తి గారి హితోక్తులు విన్నారు. ఇంతటితో ఇవాల్టి సూక్తిసుధ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, పొలం పనులు.

0: ఇంటర్లు
1: ఒక్క శ్రీ చైతన్య నుండి.
2: పాడి పరిశ్రమ లాభసాటిగా ఉండాలంటే రోజుకు సరాసరి కనీసం 6 లీటర్ల పాలు ఇచ్చే గేదె కానీ, 8 నుంచి 10 లీటర్లు పాలు ఇచ్చే ఆవును కానీ ఎన్నిక చేసుకోవాలి. ఈనిన 60 నుండి 90 రోజులలో ఎదకు వచ్చే పాడి జాతి గల పశువునే ఎన్నిక చేసి ఎదకు వచ్చిన వెంటనే చూడి కట్టించాలి. పాడి పశువులను చలికాలంలో చలి నుండి, వేసవిలో ఎండవేడిమి నుండి కాపాడుకోవాలి. పాడి పశువులకు సరైన మోతాదులో మంచి పుష్టికరమైన సమతుల్య ఆహారం ఇవ్వాలి. పాడి పశువులను ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచాలి.

0: ఇంట పుట్టి పెరిగే పెయ్య దూడలతో భవిష్యత్ మందను పెరగనివ్వాలి. పాడి పశువుల కొట్టము సులభంగానూ తక్కువ ఖర్చుతో నిర్మించుకోవాలి. పశుగ్రాస పెంపకం ద్వారా వ్యవసాయ ఉప ఉత్పత్తుల మేలైన వినియోగం ద్వారా మేత ఖర్చు తగ్గించుకోవాలి. సరి అయిన విక్రయ పద్ధతుల ద్వారా పాలను విక్రయించి అధిక లాభాలను ఆర్జించాలి. సంకరజాతి ఆవులలో విదేశీ రక్తం 50 నుండి 62.5% వరకు గల పశువులు అధిక పాల దిగుబడి సామర్థ్యం కలిగి ఉంటాయి. జెర్సీ, బ్రౌన్సిస్ జాతులు ఈ ఉత్పత్తిలో ప్రఖ్యాతి చెందినవి. వీటిలో జెర్సీ సంకరజాతి ఆవులు మన దేశ వాతావరణానికి బాగుగా తట్టుకోనగలవు. మంచి శరీర సౌష్ఠవం కలిగి శరీరము త్రికోణాకారముగా నుండవలెను. పాడి పశువు యొక్క చర్మము పలుచగా మృదువుగా నిగనిగలాడుతూ మెరుస్తూ ఉండవలెను. తల శరీరమునకు తగిన పరిమాణముతో ఉండవలెను. జబ్బులు శరీరము నుండి విడిగా కనపడకుండా కలిసి ఉండవలెను. కాళ్ళు నిటారుగా బలము కలిగి దూరముగా ఉండవలెను. మెడ సన్నముగా పొడవుగా శరీరముతోటి జబ్బలతోటి కలిసి ఉండవలెను. ప్రక్క ఎముకలు వెడల్పుగా పొడవుగా ఉండి గాలిని పీల్చే శక్తి ఎక్కువగా కలిగి ఉండవలెను. పొట్ట పెద్దదిగా లావుగా లోతుగా ఉండవలెను. పొదుగు చక్కని సమతలము కలిగి పెద్దదిగా నిడివిగా నుండి శరీరమునకు చక్కగా అంటిపెట్టుకుని ఉండవలెను. పొదుగు మెత్తగా నుండి పాలు పితికిన వెంటనే ముడుచుకొని పోవలెను. చనుకట్లు ఒకే పరిమాణము కలిగి చతురస్రాముగాను దూరముగాను ఉండవలెను. పొదుగు క్రింద ఉండే పాలనరము పెద్దదిగా ఉబ్బి వంకర టింకరగా ఉండవలెను. సంకరజాతి పెయ్యి దూడలు కేవలం 18 మాసాల వయసులో ఎదకు వచ్చి చూడి కట్టుతాయి. దేశవాళి పశువులైతే కనీసం 3 సంవత్సరాలు వస్తే గాని ఎదకురావు. సంకరజాతి ఆవులు దేశవాళి ఆవుల కన్నా 4 నుంచి 5 రెట్లు అధికంగా పాలిస్తాయి. సంకరజాతిని ఒక ఈతకాలంలో సరాసరి 2,500 నుండి 3,000 లీటర్ల పాలిస్తే దేశవాళి 500 నుండి 600 లీటర్లు మాత్రమే ఇవ్వగలవు. సంకరజాతి పశువులు ఈనిన 100 రోజులలో తిరిగి చూడి కట్టడం వల్ల ప్రతి 13 నుండి 15 నెలలకు ఒకసారి దూడను పెడుతుంది. జీవితకాలంలో 7 నుండి 8 దూడలను పెడుతుంది. ఇదే దేశవాళి ఈనిన 120 రోజుల తరువాత ఎదకు వచ్చి తన జీవితకాలంలో 3 నుండి 4 దూడలను మాత్రమే పెడుతుంది. సంకరజాతి పశువులు జీవితకాలంలో పాల దిగుబడి మొత్తము దేశవాళి పశువుల కంటే ఎక్కువగా ఉంటుంది. ఒట్టిపోయిన కాలంలో దేశవాళి పశువులలో 13 నెలలు పైబడి ఉంటే సంకరజాతివి కేవలం 60 నుండి 90 రోజులు మాత్రమే ఒట్టిపోయి ఉంటాయి. పాడి పశువుల మేతలో శక్తి మాంసకృతులనిచ్చే పదార్థాలు అతి ముఖ్యమైనవి. అలాగే ఖనిజ లవణాలు విటమిన్లు అందించే పోషక పదార్థాలు కూడా ముఖ్యమైనవి. పాడి పశువు యొక్క శరీర బరువును బట్టి పెరుగుదలను బట్టి పాల ఉత్పత్తిని బట్టి ఈ పోషక పదార్థాల అవసరం ఆధారపడి ఉంటుంది. ప్రతి 100 కిలోల శరీర బరువుకు 2 నుండి 2.5 కిలోల ఘన పదార్థాలు అవసరం ఉంటుంది. ఈ ఘన పదార్థాలలో 1/3 వంతు ఎండుగడ్డి ద్వారా, మిగతా 2/3 వంతు చిక్కుడు జాతి అలాగే ఇతర పచ్చిమేతల ద్వారా లభ్యం కావాలి. ఈ విధమైన నిష్పత్తిలో మేత లభ్యం అయినప్పుడు రోజుకు 6 కిలోల పాలు పచ్చిమేతల ద్వారా లభ్యం కావాలి. ఈ విధమైన నిష్పత్తిలో మేత లభ్యం అయినప్పుడు రోజుకు 6 కిలోల పాలు ఇచ్చే గేదెకు 8 కిలోల పాలు ఇచ్చే ఆవుకు వేరే దానా అవసరం లేకుండా సరిపోతుంది. అంతకన్నా పాలు పైబడినచో ప్రతి 2 కిలోల గేదె పాలకి లేక ప్రతి 2.5 కిలోల సంకరజాతి ఆవు పాలకు 1 కిలో దానా పెట్టాలి. దీనితో పాటు రోజుకు ప్రతి పశువుకు 60 గ్రాముల ఖనిజ లవణంలో మిశ్రమాన్ని కూడా వాడాలి. పాడి పశువులకు ఎల్లప్పుడూ శుభ్రమైన నీరు అందుబాటులో ఉండాలి. అందుబాటులో ఉన్న వ్యవసాయ పరిశ్రమ ద్వారా లభ్యం అయ్యే వివిధ ఉప పదార్థాలతో తక్కువ ఖర్చు దానాలు తయారు చేసుకోవచ్చు.
1: పొలం పనులు విన్నారు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:45 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తా ప్రసారం. విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. విశాఖ ఉక్కు కర్మాగార ప్రమాదంలో సిబ్బంది మృతి పట్ల ప్రధానమంత్రి, ముఖ్యమంత్రితో పాటు పలువురు విచారం వ్యక్తం చేశారు. సైబరాబాద్లో మౌలిక సౌకర్యాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. గోదావరిలోకి చేరే మురుగునీటిని శుభ్రం చేసేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్దం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో నిన్న జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. కర్మాగారంలోని స్టీల్ మెల్టింగ్ షాప్ 1 పరిధిలోని లాడిల్ నుంచి హాట్ మెటల్ బకెట్లు అకస్మాత్తుగా క్రిందపడిన కారణంగా భారీ మొత్తంలో ద్రవలోహం పైకి రావడంతో ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. విశాఖ ఉక్కు కర్మాగార ప్రమాదం, ఉద్యోగుల మృతి చెందడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి నిన్న పరిశీలించారు. అనంతరం కుమారస్వామి మాట్లాడుతూ, ప్రమాదంలో మృతి చెందిన ప్రతి ఉద్యోగి కుటుంబానికి 25 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని ఇస్తున్నట్లు తెలియజేస్తూ,
1: మై పర్సనల్ రిక్వెస్ట్ టు ఆల్ అవర్ ఎంప్లాయీస్ ఫర్ వర్కింగ్ హియర్, డోంట్ బి పానిక్, వి ఆర్ విత్ యు. వి ఆర్ అనౌన్సింగ్ 25 లక్షల రూపాయస్ ఫర్ ఈచ్ ఫ్యామిలీ, నాట్ ఓన్లీ రెగ్యులర్ ఎంప్లాయీస్, ఈవెన్ అవుట్ సోర్స్ ఎంప్లాయీస్, పిఎఫ్ గ్రాడ్యుయేట్, ఎవ్రీథింగ్ అదర్ దాన్ దిస్ 25 లక్షల దే విల్ గెట్. వి డిసైడెడ్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ టు ఆల్ దర్ ఫ్యామిలీ మెంబర్స్. వన్ ఫ్యామిలీ విల్ గెట్ వన్ పర్మనెంట్ జాబ్, ఈవెన్ ఫర్ వర్కింగ్ అవుట్ సోర్సెస్ దట్ ఫ్యామిలీ ఆల్సో విల్ గెట్ వన్ పర్మనెంట్ జాబ్. ఇన్ ఆల్ అదర్ వాట్ ఎవర్ బై గివింగ్ ఆల్ అసిస్టెంట్ విల్ గోయింగ్ టు గివ్ ఇట్.
0: విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సమీక్ష నిర్వహించారు. ప్రమాద ఘటన వివరాలు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలు, ప్రస్తుత పరిస్థితిని జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రికి వివరించారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాద ఘటన స్థలాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్తో కలిసి నిన్న పరిశీలించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన కార్మికులకు అందిస్తున్న వైద్య సేవలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: స్టీల్ మెల్టింగ్ షాప్ అండ్ ఎస్ఎంఎస్ యూనిట్ ఉంటుంది అనమాట, ఇక్కడ బ్లాస్ట్ అనేది జరిగింది. దాని వల్ల ఆ స్టీల్ ఏదైతే మనకి మెల్టింగ్ స్టీల్ ఉందో అది అక్కడున్న కార్మికుల మీద పడి అక్కడ వాళ్ళకి పూర్తిగా గాయాలవటం, చనిపోవటం కూడా జరిగింది. ఇక్కడ ఇమీడియట్ గా అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేశాము. అక్కడ గాయపడిన వాళ్ళందరినీ కూడా స్టీల్ ప్లాంట్ హాస్పిటల్ కూడా తీసుకెళ్తాం జరిగింది. అయితే యాక్సిడెంట్ గల కారణాలు, ఎందుకు అది బ్లాస్ట్ జరిగింది అన్నది ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉందండి.
0: ప్రమాద ఘటన నేపథ్యంలో విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. క్షతగాత్రులకు సంబంధించిన వివరాల కోసం 0891259100 మరో నంబర్ 0891259102 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. సైబరాబాద్లో మౌలిక సౌకర్యాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మియాపూర్లోని సైబరాబాద్

0: నగరపాలక సంస్థ సీఎంసీ నూతన కార్యాలయం సహా పలు అభివృద్ది పనులకు దృశ్యమాధ్యమ విధానంలో ఆయన నిన్న శంకుస్థాపనలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్దిని ముందుకు తీసుకువెళ్లడానికి నగరాన్ని 3 కార్పొరేషన్లుగా విభజించామని అన్నారు. సైబరాబాద్ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయాన్ని అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గోదావరిలోకి చేరే మురుగునీటిని శుభ్రం చేసేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్దం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గోదావరి నీటి నమూనాలపై రాష్ట కాలుష్య నియంత్రణ మండలి అందించిన నివేదికపై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గోదావరి నదిలో పారిశ్రామిక వ్యర్థాలు మురుగునీటి కారణంగా కాలుష్యం ఆందోళనకర స్థాయికి చేరిందని తెలిపారు. అనుమతించదగిన పరిమితుల కంటే కాలుష్య కారకాలు అధికంగా ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. గోదావరి నది కలుషితమవుతున్నా నిర్లక్ష్యం వహించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రైతులకు నాణ్యమైన ఎరువులను సకాలంలో అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం జంబులదిన్నెలో రాష్ట ప్రభుత్వం చేపట్టిన ఎరువుల పంపిణీ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన ద్వారా జిల్లా వ్యవసాయ రంగానికి గణనీయమైన ప్రయోజనం కలుగుతోందని తెలిపారు. యూరియా డీఏపీ ఎరువులపై కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బీహార్లో జరిగిన ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందినవారు మృతి చెందడం పట్ల దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. నెల్లూరులో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన బాధితులను సురక్షితంగా స్వస్థలాలకు తరలించేందుకు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి తెలియజేస్తూ,
1: బీహార్ రాష్ట్రంలో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో ఒక వంట మనిషి, ఒక టూర్ అటెండెంట్, ఒక మహిళా యాత్రికురాలు, ఈ ముగ్గురు చనిపోయారు. అక్కడ గయా దగ్గర ఉన్నటువంటి ఏపీ భవన్ లో కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. గాయపడిన యాత్రికులు, వారి కుటుంబ సభ్యులు మరియు స్థానిక అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకోవడం కూడా జరుగుతుంది. ప్రభుత్వం కూడా బీహార్ ప్రభుత్వంతో మాట్లాడుతూ అక్కడ ప్రయాణికులు ఏ విధంగా తిరిగి స్వస్థలాలకు చేరాలి, అలాగే చనిపోయినటువంటి 3 బాడీలను కూడా ప్రొసీజర్స్ అన్ని ఫాలో అయ్యి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.
0: తెలంగాణలో ఇటీవల వెలుగుచూసిన 2 ఎబోలా అనుమానిత కేసుల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఆయన నిన్న ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎబోలా వ్యాధిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎబోలా నిర్ధారణకు అవసరమైన పరీక్షా కిట్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిన్న రాష్ట వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. ఈ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతంలోని పలు నియోజకవర్గాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, టౌన్ హాల్ సమావేశాలు, అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు ప్రభుత్వ పాలన, ఎన్నికల హామీలు, ప్రజా సమస్యలు, సంక్షేమ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నైరుతి రుతుపానాలు మరింత చురుగ్గా విస్తరిస్తున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా తెలంగాణలో ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో 8 మృతి చెందగా పలువురు గాయపడ్డారు. విశాఖ ఉక్కు కర్మాగార ప్రమాదంలో సిబ్బంది మృతి పట్ల ప్రధానమంత్రి, ముఖ్యమంత్రితో పాటు పలువురు విచారం వ్యక్తం చేశారు. సైబరాబాద్ లో మౌలిక సౌకర్యాల అభివృద్ధికి రాష్ట్ర

వివరాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. విశాఖ ఉక్కు కర్మాగార ప్రమాదంలో సిబ్బంది మృతి పట్ల ప్రధానమంత్రి, ముఖ్యమంత్రితో పాటు పలువురు విచారం వ్యక్తం చేశారు. సైబరాబాద్లో మౌలిక సౌకర్యాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. గోదావరిలోకి చేరే మురుగునీటిని శుభ్రం చేసేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్దం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈరోజు ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం, అనంతరం మాదక ద్రవ్యాలు వ్యసనాలు అవగాహన నివారణ గురించి సైక్రటిస్ట్ డాక్టర్ డి శివప్రసాద్ గారు పోలీస్ అధికారి శ్రీ ఎలిషా గారితో పరిచయ కార్యక్రమం ఈరోజు 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో. చరిత్రలో ఈరోజు ప్రత్యేకత, కొన్ని వాణిజ్య ప్రకటనలుంటాయి ఈరోజు కాంతిరేఖలు కార్యక్రమంలో. 8:00 హిందీలో, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి, 8:35 ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటల కార్యక్రమం అభిరుచి, 9:30 చిన్నారి లోకం కార్యక్రమంలో చిన్నటేకూర్ జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. 10:00 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి, 11:00 వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 12:40 వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 1:20 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి, 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి, 2:00 జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 2:30 వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. ఇక ఈరోజు సాయంత్రం 5:00 మీరు మేము ఉత్తరాల కార్యక్రమం, అనంతరం సంధ్యారాగం ఉంటుంది. 6:00 ప్రసార విరాలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి, 6:20 రేపు ప్రసారమయ్యే మా కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు, 6:25 అభిరుచి కుటుంబ సంక్షేమ గీతం బృందగానం వింటారు ఈరోజు రాత్రి 7:00. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. ఇక ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో చిరుధాన్యాల సాగు మెలకువలు యాజమాన్యం చర్యల గురించి కేవీకే యాకంటిపల్లి శాస్త్రవేత్త డాక్టర్ అపర్ణ గారితో పరిచయ కార్యక్రమం, మార్కెట్ ధరలు, వాతావరణ వివరాలు, కొన్ని వాణిజ్య ప్రకటనలుంటాయి ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పణ ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:00 తుంగభద్ర కథలు, 8:15 చిత్రసీమ, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 8:40 లలిత గీతం, 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 9:15 స్పాట్ లైట్ ఈ కార్యక్రమం కూడా ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:30

0: హలో కర్నూల్ ఎఫ్ఎం శ్రోతలు, టెలిఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. 10 గంటలకు ఏకచిత్ర గానం శీర్షికన మనసంతా నువ్వే చిత్రం నుంచి పాటలు వింటారు. ఇక ఎప్పటిలాగే ఆపాత మధురాలు, అలనాటి మధుర గీతాల కార్యక్రమం ఈరోజు రాత్రి 10:30. 11 గంటలకు హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 11:10 ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఆకాశవాణి వార్తా విభాగం వారు ప్రసారం చేసిన ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ఆకాశవాణి విజయ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కర్నూల్ ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి కర్నూల్ కేంద్రం. ఇప్పుడు వినండి ఓ లలిత గీతం. వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్రాజ్ నిర్మల్. భారత్ సరికొత్త అవకాశాలతో, ఆవిష్కరణలతో, స్వయం సమృద్ధి దిశగా నూతన ఆకాంక్షలతో మార్పు జరిగిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న న్యూఢిల్లీలో సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులకు శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకుని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా వేడుకలను జరుపుతుంది. విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 10 లక్షల రూపాయల పరిహారాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత్ సరికొత్త అవకాశాలతో, ఆవిష్కరణలతో, స్వయం సమృద్ధి దిశగా నూతన ఆకాంక్షలతో మార్పు జరిగిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న చెప్పారు. న్యూఢిల్లీలో ఒక న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వైష్ణవ్ మాట్లాడుతూ, పౌర కేంద్రీకృత పాలన దిశగా భవిష్యత్తుకు ఈ పుష్కర కాలం ప్రతీక అని అశ్విని వైష్ణవ్ అన్నారు. ఈ 12 సంవత్సరాల కాలంలో అనేక పరివర్తనలకు సాక్ష్యంగా నిలిచిందని చెబుతూ, పేదలు, అణగారిన వర్గాల సంక్షేమంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు.
1: If you look at the journey of last 12 years, the change in people's lives which has happened at the grassroots level, that is really visible. Look at the way toilets brought dignity to women. Look at the way financial inclusion happened. More than 54 crore accounts opened under the Jan Dhan Yojana. All those people today have access to investment opportunities, access to loans, access to saving instruments. That thing has entirely changed.
0: ఆత్మనిర్భర్ భారత్ ద్వారా ఎలక్ట్రానిక్స్ రంగంలో గణనీయమైన విజయాన్ని సాధించామని చెప్పారు. ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తి 6 రెట్లు పెరిగిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న న్యూఢిల్లీలో సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులకు శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇతర కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు, సాయుధ బలగాలు హాజరయ్యారు. 7 కీర్తిచక్ర, 15 వీరచక్ర, 29 శౌర్యచక్ర పురస్కారాలను రాష్ట్రపతి ఈ సందర్భంగా అందించారు. నక్సల్స్ నిర్మూలన కార్యక్రమాల్లో ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఛత్తీస్గఢ్కు చెందిన ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ కేవత్కు, ఇన్స్పెక్టర్ రామేశ్వర ప్రసాద్ దేశ్ముఖ్లకు శౌర్యచక్ర ప్రదానం చేశారు. అరుణాచల్ ప్రదేశ్లో చొరబాటుదారులను ప్రతిఘటించిన మేజర్ ఆదిత్య ప్రతాప్ సింగ్కు శౌర్యచక్ర ప్రదానం చేశారు. జమ్మూ కాశ్మీర్లో ప్రమాదకర ఉగ్రవాదులను పట్టుకునేందుకు తీవ్ర గాయాలైనప్పటికీ కృషి చేసిన లాన్స్ నాయక్ మినాచి సుందరంకు, గగన్యాన్ మిషన్ల కార్యక్రమంలో పాల్గొన్న కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్కు కీర్తి చక్ర ప్రదానం చేశారు. జమ్మూ కాశ్మీర్ అంతర్జాతీయ సరిహద్దులో ప్రాణాలు కోల్పోయిన బీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్, కానిస్టేబుల్ దీపక్ చింగాంకల్లకు మరణానంతరం వీరచక్ర ప్రదానం చేశారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పిఎంఎస్ఎంఏ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకొని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా వేడుకలను జరుపుతుంది. న్యూఢిల్లీలో 10 సంవత్సరాల పిఎంఎస్ఎంఏ ఒక దశాబ్ద రక్షణ ఇతివృత్తంగా జరిగే కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి జగత్ ప్రసాద్ నడ్డా ఈరోజు ప్రారంభిస్తారు. గర్భిణీలకు ఆరోగ్యం, రక్షణ అందించేందుకు పిఎంఎస్ఎంఏ కార్యక్రమాన్ని రూపొందించారు. 2016 జూన్ 9న గర్భిణీ స్త్రీలకు ఉచితంగా, నిశ్చయమైన, సమగ్రమైన నాణ్యత

ణ్యమైన ప్రసవ పూర్వ సంరక్షణ సేవలను అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా అందిస్తున్న 9 ఉచిత సేవలను గర్భిణీ స్త్రీలు వారి కుటుంబాలు అందుకునే విధంగా ప్రోత్సహించేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరుపుతారు. ఈ సందర్భానికి గుర్తుగా ఒక ప్రత్యేక 75 రూపాయల నాణ్యాన్ని, 5 రూపాయల పోస్టల్ స్టాంపును విడుదల చేస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.

0: విశాఖపట్నం ఉక్కు పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నిన్న రాత్రి సందర్శించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 10 లక్షల రూపాయల పరిహారాన్ని కుమారస్వామి ప్రకటించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలు టౌన్షిప్లోనే నివాసం కొనసాగించవచ్చునని, వారి పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విశాఖపట్నం కలెక్టర్తో పాటు ఇతర ఉన్నతాధికారులతో ప్రమాదంపై సమీక్ష నిర్వహించారు. ఇదిలా ఉండగా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ప్రమాదం జరగడానికి గల కారణాలపై విచారణ చేపట్టింది. బొకోరో ఉక్కు పరిశ్రమ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో 3 బయట సభ్యులతో విచారణ బృందాన్ని ఏర్పరిచింది. కాగా నిన్న సాయంత్రం ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్కు చెందిన విశాఖ ఉక్కు పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది మరణించారు. 2 పరిస్థితి విషమంగా ఉంది. మొత్తం 6 గాయపడ్డారు. కాస్టింగ్ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు స్లైడ్ గేట్ దగ్గర ఒక్కసారి పేలుడు సంభవించిందని, దీంతో పైకప్పు వైపు పెద్ద ఎత్తున అగ్నిగోళాలు వ్యాపించాయని కేంద్ర ఉక్కు మంత్రి తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ అగ్ని ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల చొప్పున ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి నరేంద్ర మోదీ ప్రకటించారు. స్థానిక అధికారులు అన్ని రకాల సహాయక చర్యలు అందించాలని కోరారు. ఆవిష్కరణలు, ప్రపంచ భాగస్వామ్యం, అంతర్జాతీయ మార్కెట్ విస్తరణ వల్ల భారత ఫార్మాస్యూటికల్ పరిశ్రమ రాబోయే 5 సంవత్సరాల్లో రెట్టింపు కానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన ఫార్మాస్యూటికల్ రంగ అంతర్జాతీయ కార్యక్రమంలో గోయల్ పాల్గొన్నారు. మన దేశం ఇటీవల 50 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకుందని, తద్వారా అంతర్జాతీయ మార్కెట్లో మన ఫార్మాస్యూటికల్ పరిశ్రమ మరింత విస్తృతి చెందుతుందని చెప్పారు. జనరిక్ మందుల విషయంలో సాంప్రదాయాలను కాదని, పరిశోధన, ఆవిష్కరణలు, అధిక విలువ కలిగిన ఉత్పత్తుల తయారీపై భారత్ దృష్టి సారిస్తుందని చెప్పారు. ప్రపంచ వ్యాక్సిన్ ఉత్పత్తిలో మన దేశం గణనీయ వాటా కలిగి ఉందని, అమెరికా వెలుపల ఎఫ్డీఏ ఆమోదిత తయారీ కేంద్రాలు మన దేశంలో అధికంగా ఉన్నాయని గోయల్ చెప్పారు. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దేశంలో ముడి చమురు, ఎల్పిజి, సహజ వాయువు సరఫరా స్థిరంగా ఉందని పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో ఆ శాఖ అదనపు కార్యదర్శి ప్రవీణ్ ఖనుజా మాట్లాడుతూ,
1: Despite the ongoing situation in West Asia, supplies of crude oil, LPG and natural gas remain stable, and we have adequate stocks of petrol, diesel and LPG which are available in the country. The domestic LPG production has been maximized. In fact, yesterday on the World LPG Day, our domestic refineries and fractionators, they produce 53 TMT per day. This is 60% more than the pre-crisis levels.
0: Rasayanalu Eruvula Mantritva Sahayaka కార్యదర్శి అపర్ణ శర్మ మీడియాతో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎరువుల మొత్తం నిల్వల పరిస్థితి సంతృప్తికరంగా ఉందని తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కోసం ఎరువుల అవసరాన్ని వ్యవసాయ రైతుల సంక్షేమ శాఖ 380 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉన్నట్లు అంచనా వేసిందని ఆమె తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఎల్పిఎంఎస్ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో సరిహద్దుల నిర్వహణ, సరిహద్దుల ఆవరణ నుంచి వాణిజ్యం, ప్రయాణికుల రాకపోకల సామర్థ్యం, భద్రత, పారదర్శకత పెంపొందించే లక్ష్యంతో రూపొందించారు. వికసిత భారత్ 2047 లక్ష్యంతో భూమార్గ ఓడరేవుల కార్యకలాపాలను ఒకే వ్యవస్థగా ఏకీకృతం చేసేందుకు ఒక

0: డిజిటల్ వేదికగా ఎల్పిఎంఎస్ ఉండనుందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. భౌగోళిక గుర్తింపుతో కూడిన అస్సాం తేజ్పూర్ లిచి అంతర్జాతీయ విపణికి చేరుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. తేజ్పూర్ లిచి మొట్టమొదటి ఎగుమతి ఓడ దుబాయ్కి చేరుకుందని, వ్యవసాయ ఆహార పదార్థాల ఎగుమతి అభివృద్ధి అథారిటీ సహకారంతో ఈ ఎగుమతులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. విశేషాలు మరొకసారి. భారత్ సరికొత్త ఆవిష్కరణలతో, అవకాశాలతో, స్వయం సమృద్ధి దిశగా నూతన ఆకాంక్షలతో మార్పు జరిగిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న న్యూఢిల్లీలో సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులకు శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకొని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా వేడుకలు జరుపుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం కాంతి రేఖలు.

0: ఈనాటి కాంతిరికలు కార్యక్రమంలో పత్రికా సమాచారం, అనంతరం మాదక ద్రవ్యాలు, వ్యసనాలు, అవగాహన నివారణ గురించి సైకియాట్రిస్ట్ డాక్టర్ డి శివప్రసాద్ గారు, పోలీస్ అధికారి శ్రీ ఎలీషా గారితో పరిచయ కార్యక్రమం. చరిత్రలో ఈరోజు ప్రత్యేకత, కొన్ని వాణిజ్య ప్రకటనలుంటాయి. ఈరోజు కాంతిరికలు కార్యక్రమంలో ముందుగా పత్రికా సమాచారం వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
0: 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల మూల్యాంకనం నిన్నటి నుంచి ప్రారంభమైంది. మొదటి రోజు సిబ్బంది విధుల్లో చేరడం తదితర కారణాలతో పాటు మూల్యాంకనం చేసిన తర్వాత వచ్చిన మార్కులను ఆన్లైన్లో ట్యాబ్ల ద్వారా నమోదు చేసేందుకు వెబ్సైట్లో సాంకేతిక సమస్యలతో మధ్యాహ్నం స్పాట్ మొదలైంది. జిల్లాకు మొత్తం 9568 సమాధాన పత్రాలు రాగా, మొదటి రోజు 3283 సమాధాన పత్రాలను మూల్యాంకనం చేశారు. ఇందుకోసం చీఫ్ ఎగ్జామినర్లుగా 25 మంది, అసిస్టెంట్ ఎగ్జామినర్లు 90 మంది, స్పెషల్ అసిస్టెంట్లు 45 మందితో 32 మంది స్పాట్లో పాల్గొన్నారు. నేడు మూల్యాంకనం పూర్తి చేయనున్నారు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ముఖాన మొటిమల
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్

0: 1800420223.
1: విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక నియామకాల దరఖాస్తు గడువు పొడిగించినట్లు రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య వి వెంకట బసవరావు, డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ షావలీ ఖాన్ నిన్న వేర్వేరు ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుని ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ 2026 ప్రక్రియకు సంబంధించిన గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించనున్నారు. ఏపీ యూనివర్సిటీ .apcffsin వెబ్సైట్లోని కామన్ రిక్రూట్మెంట్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించడానికి, రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించడానికి ఈ నెల 8వ తేదీకి బదులు ఈ నెల 15వ తేదీ వరకు అవకాశం ఉంటుందన్నారు. అన్ని అనుబంధ పత్రాలతో దరఖాస్తు హార్డ్ కాపీలను రిజిస్టర్ పోస్ట్, స్పీడ్ పోస్ట్, కొరియర్ ద్వారా ఈ నెల 22వ తేదీ వరకు స్వీకరిస్తామన్నారు. అర్హులు అనర్హులు జాబితా 22వ తేదీన ప్రదర్శిస్తామని, 29వ తేదీ వరకు ప్రాథమిక అర్హతపై ఫిర్యాదులను స్వీకరిస్తామన్నారు.

0: ಶ್ರೀ ಚೈತನ್ಯ ವಿದ್ಯಾ ಸಂಸ್ಥೆ.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలికినా
5: చిక్కుకున్నాడు.
6: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
7: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
8: ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తు గడువు 22 వరకు పొడిగించినట్లు ఆర్ఎస్ఏఆర్ఎస్ ఏడిఆర్ జాన్సన్ ఒక ప్రకటనలో నిన్న తెలియజేశారు. నంద్యాల అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరేందుకు 10వ తరగతి ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు అర్హులన్నారు. దరఖాస్తులు www.angru.ac.in వెబ్సైట్ ద్వారా చేసుకోవచ్చని, మరిన్ని వివరాలకు 9966505285 నంబర్ను సంప్రదించాలన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
8: జిల్లాలో మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాఘవేంద్ర చౌదరి తెలిపారు. నిన్న ఆయన మాట్లాడుతూ బంగాళాఖాతం ఉపరితల ద్రోణి ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేశారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
8: ఇప్పుడు వినండి, మాదక ద్రవ్యాలు, వ్యసనాలు, అవగాహన.

0: నివారణ గురించి సైకియాట్రిస్ట్ డాక్టర్ డి శివప్రసాద్ గారు పోలీస్ అధికారి శ్రీ ఎలీషా గారితో పరిచయ కార్యక్రమం.
1: ఈరోజు మన స్టూడియోలో దమాం శివప్రసాద్ గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ గారు ఉన్నారు. ఇంకా వీటితో పాటు పోలీసు ఈగల్ శాఖ అధికారి వీరొచ్చేసి శ్రీ ఎలీషా గారు ఉన్నారు. మరి ముందుగా వీరిని స్టూడియోకి ఆహ్వానిద్దాం. నమస్కారం అండి డాక్టర్ శివప్రసాద్ గారు, అలాగే డాక్టర్ ఎలీషా గారు.
2: నమస్కారం అండి. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆకాశవాణి సిబ్బందికి మరియు మన ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం అండి.
3: సార్ నమస్కారం సార్. ఆకాశవాణి రేడియో కేంద్రం వారికి, ఈ అవకాశం ఇచ్చిన పోలీస్ శాఖకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్.
1: డాక్టర్ గారు, ముఖ్యంగా మనం ఈరోజు యువత గురించి మాట్లాడుకోవాల్సి వస్తుందండి. దాంట్లో మన జిల్లాలో మాదక ద్రవ్యాలు, వ్యసనాలు, వాటిపై అవగాహన నివారణ గురించి మీరు మా శ్రోతలకు కాస్త తెలియజేయండి. అలాగే మన ఈగల్ టీమ్ అనేది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు, పోలీస్ శాఖ వారు, ఐజీ ఆకే రవికృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ నార్కోటిక్స్, డ్రగ్స్ వీటన్నింటిని నిర్మూలించి మంచి యువతను తీసుకొని రావాలని చెప్పి ఒక ప్రణాళిక బద్ధంగా ఇక్కడ ఈగల్ టీమ్ అని చెప్పారు. మరి వారికి సంబంధించిన అధికారి శ్రీ ఎలీషా గారు మనతో పాటు ఉన్నారు. మరి వారితో మాట్లాడే ముందు మాదక ద్రవ్యాలు, వ్యసనాలు, వాటిపై అవగాహన నివారణ గురించి తెలుసుకుందామండి. ముందుగా మాదక ద్రవ్యాలు అంటే ఏంటి, అవి ఏ కోవలోకి వస్తాయి, అవి ఎందుకు ప్రాణాంతకం అంటారు, అవి వ్యసనాలుగా ఎలా మారుతాయి?
2: ముఖ్యంగా మనం చూసుకుంటే మాదక ద్రవ్యాలు అంటే మనకు ముందుగా చాలా రకాలు ఉన్నాయి సార్. దీంట్లో మనకు ముఖ్యంగా ఆల్కహాల్, స్మోకింగ్ అంటే దాంట్లో నికోటిన్ అనే పదార్థం ఉంటుంది, దాంట్లో సిగరెట్స్, గుట్కా, పాన్, తంబాకు ఇవన్నీ వస్తాయి సార్. దాని తర్వాత మనకు గాంజా, ఇంకా ఒపియాయిడ్స్ అనే డ్రగ్స్ ఉంటాయి, ఇంకా బెంజోడైజపైన్స్ అంటే స్లీపింగ్ పిల్స్, ఇంకా మనకు హాలోజినోజెన్స్ అనేవి ఉంటాయి సార్, అంటే ఎల్ఎస్డి, ఎండిఎంఏ, ఇలా కొకెయిన్, మార్ఫిన్, బ్రౌన్ షుగర్, ఇలా చాలా రకాలు ఉంటాయి సార్ మాదకవ్యాలు. దీనివల్ల తీసుకోవడం ఏమిటంటే మనకు స్టార్టింగ్ మనం ఏదో చిన్నగా ఒకసారి టెస్ట్ చేద్దామని స్టార్ట్ చేస్తారు సార్. దీంతో ఏమవుతుంది అంటే మనకు తర్వాత క్రానిక్ గా దీన్ని అడిక్ట్ అయిపోవడం, దీని ద్వారా మనకు మన ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల మనకు ఆరోగ్యానికి చాలా హానికరం ఉన్నాయి సార్. అంటే ఒక్కొక్క వ్యసన పదార్థం మనకు ఒక్కొక్క బాడీ పార్ట్ మీద ఇంపాక్ట్ చూపించి మనకు సోషల్ గా కూడా వాళ్ళ ఫ్యామిలీలో, వాళ్ళ ఇంట్లో ఇబ్బంది కానీ, వాళ్ళ వృత్తిపరంగా ఇబ్బంది కానీ, ఇంకా సమాజానికి కూడా చాలా ఇబ్బందులు. అంటే ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల యాక్సిడెంట్లు ఎక్కువ అవ్వడం కానీ, సో మనకు ఇలా చాలా క్రైమ్స్ ఎక్కువ అవ్వడం కానీ ఇలా చాలా ఉంటాయి సార్ దీనివల్ల మనకు. సో ఇవన్నీ మాదక ద్రవ్యాలు చాలా సొసైటీకి కానీ ఫ్యామిలీకి కానీ చాలా ఇంపాక్ట్ కలిగిస్తాయి సార్ దీంట్లో.
1: మీరు చెప్పారండి కొన్ని డ్రగ్స్ పేర్లు చెప్పారు. అయితే మొట్టమొదటిగా మనం పొగాకు చూసుకుంటే అనాదిగా ఈ పొగాకు వాడకం అనేది మన భారతదేశంలో బాగా జరుగుతుందండి. ఎన్నో కంపెనీలు కూడా వీటి మీద ఆధారపడి ఉన్నాయి. తర్వాత వచ్చేసి మందు, ఆల్కహాల్, దీన్ని కూడా ఎన్నో కంపెనీస్, ఎన్నో డిస్టిలరీస్ ఉన్నాయి. మరి ఇది కూడా మనకు దొరుకుతా ఉందండి, బాగా విరివిగా దొరికే వస్తువుల్లో ఇవి ఒకటి. అయితే పొగాకు సంబంధించిన వస్తువులను చూసుకున్నట్లయితే ఒక చిన్న పిల్లవాడు కూడా కొనుక్కునే స్తోమత అంటే 10 రూపాయలు 20 రూపాయలు ఆ మధ్యలో ఉంటాయి కాబట్టి చిన్నపిల్లడు కూడా దీనికి బానిస అయ్యే అవకాశం ఉంటుందేమో. పొగాకు తీసుకుంటే కలిగే అనర్థాల గురించి తెలియజేస్తారు.
2: అంటే ఇట్లా పొగాకులో నికోటిన్ అనే సబ్స్టెన్స్ ఉంటుంది సార్. దీంట్లో ఏమైతుంది అంటే ఆ నికోటిన్ వల్ల మనకు ఎక్కువ తీసుకోవాలనే, మళ్లీ మళ్లీ తీసుకోవాలనే కోరిక, దానికి అడిక్ట్ అయిపోవడం, సో దీని వల్ల అడిక్ట్ అయిపోతుంటారు. పొగాకులో మనం ముఖ్యంగా చూసుకుంటే సిగరెట్లు, బీడీలు, గుట్కా, తంబాకు, జర్దా, పాన్ మసాలా, ఇలా చాలా రకాలు ఉంటాయి సార్. అంటే స్మోకబుల్, నాన్ స్మోకబుల్ అని ఉంటాయి సార్. సో ఓవరాల్ గా తీసుకునేవి ఇవి గుట్కా, పాన్, తంబాకు ఇవి నోటి ద్వారా తీసుకుంటారు. మనకు స్మోకింగ్ అయితే సిగరెట్స్, బీడీస్, సో ఇలా తీసుకుంటారు. దీంట్లో మనకు ముఖ్యంగా కలిగే నష్టాలు ఏమిటంటే మనం ఇది తీసుకోవడం వల్ల మనకు నోటి క్యాన్సర్ రావడం, ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడం, సో మళ్ళీ ఎక్కువగా సిగరెట్లు తీసుకోవడం వల్ల మనకు స్ట్రోక్ రావడం, సో ఇంకా మానసిక సమస్యలు దీనివల్ల, సో చాలా అంటే ఆకలి తగ్గిపోవడము, మనకు జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులు రావడం, దీనివల్ల ఎక్కువ ఆర్థిక ఇబ్బందులు, ఇలా చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్ దీనివల్ల. ముఖ్యంగా అయితే మనకు నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి సార్.
1: కాకపోతే అండి డాక్టర్ గారు, హై క్లాస్ సొసైటీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మనది భారతదేశం స్వాతంత్రం వచ్చిన కొత్తలో మన వచ్చేసి ఈ ఆంధ్రప్రదేశ్ ఇదంతా కూడా నైజాం పరిపాలనలో ఉండిందండి. నైజాం వాళ్ళు హుక్కా తాగుతూ ఉంటారు. అంటే ఆ నైజాం కాలంలో హుక్కా తాగడం అనేది ఆనవాయితీ. ఇప్పుడు కూడా పాప్ కల్చర్లో హుక్కా తాగడానికి కర్నూలు నుంచి యువత వెళ్తూ ఉంటారు. ఈ హుక్కా అనేది ఏ దాంతో తయారవుతుంది, ఎందుకు ఇది అంత ప్రాచస్తం లేకొచ్చిందండి
2: సార్?

0: ముఖ్యంగా చూసుకుంటే మన కుక్కలో కూడా మెయిన్గా ఉండే పదార్థం ఏంటంటే నికోటిన్ సార్. దీనివల్ల ఏమవుతుందంటే మనకు బ్రెయిన్లో తీసుకోగానే వెంటనే మనకు ఏదో రిలాక్సేషన్ కలిగినట్లు, ఏదో ఊహల్లోకి వెళ్ళినట్లు, అలా కొంచెం ట్రాన్స్ స్టేట్లో వెళ్ళిపోవడం వల్ల యువత ఎక్కువగా దీన్ని ఆకర్షించి ఒకసారి ట్రై చేస్తే ఏం కాదులే, ఒకసారి తీసుకుందామని చాలా చోట్ల వెళ్తుంటారు. కానీ మనకు తెలియనిది ఏమిటంటే సార్, ఇది ఒకసారి తీసుకుంటే ఆగదు సార్. దీంతో ఏమవుతుందంటే మనకు క్రానిక్గా దాన్ని అడిక్ట్ అయిపోవడము, తీసుకోకుంటే ఉండలేకపోవడం, దీనివల్ల మనకు యాంగ్జైటీ రావడం, కొంచెం ఎక్కువ తీసుకున్నా కూడా మనకు యాంగ్జైటీ, నిద్ర లేకపోవడము, డిప్రెషన్, అది ఒకవేళ ఆ సబ్స్టెన్స్ దొరకకపోతే మళ్ళీ దానివల్ల డిప్రెషన్ రావడం, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్, ఇలా చాలా రకాల హాని ఉన్నాయి సార్. దీనివల్ల ఎక్కువ తీసుకొని మనం డ్రైవ్ చేయడం వల్ల మనకు యాక్సిడెంట్లు పెరిగే అవకాశం కూడా చాలా ఉన్నాయి సార్. సో ఇదేమిటంటే అందరూ ఫ్రెండ్స్ ఇబ్బంది పెట్టడం వల్ల అలా తీసుకుంటుంటారు, కానీ దీనివల్ల మనకు చాలా నష్టాలు ఉన్నాయి సార్.
1: ఇక పొగాకు గురించి మనం తెలుసుకున్నామండి. ఇక మరొక మాదక ద్రవ్యం వచ్చేస్తే ఆల్కహాల్ అండి. ఈ చాలా విరివిగా మార్కెట్లలో దొరుకుతుంది, దీనికి పెద్దగా రిస్ట్రిక్షన్స్ కూడా ఏమీ లేవు. అయితే ప్రతి ఒక్కరు కూడా మద్యం అనేది షాప్లో పోయి కొనుక్కుంటుంటారు. ఆ మద్యంలో కూడా ఎన్నో రకాల మద్యాలు ఉన్నాయి, కొన్ని వేల నుంచి లక్షల వరకు కూడా ఖరీదయ్యే ఉన్నాయి. ఈ ఒక యువత టీనేజ్ వారే వారు వచ్చే ఇటీవల కాలంలో ఫ్రెండ్స్ బర్త్డేలు అని చెప్పి, ఈ పార్టీస్ అని చెప్పి, ఏదో ఫ్రెండ్స్ పార్టీస్ అని చెప్పి, లేదంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అని చెప్పి, ఇట్లా కొన్ని వాట్ల ద్వారా వీళ్ళు మందు కూడా ఈ ఇటీవల కాలంలో మందు కూడా తీసుకోవడం నేర్చుకుంటున్నారండి. చాలా వరకు దీంట్లో చిన్నపిల్లలు, ఆ తర్వాత వాళ్ళ జీవిత కాలము ఎండ్ అయ్యేంత వరకు తీసుకుంటూనే ఉంది ఇవి రెండు. ఈ మందు తీసుకోవడం వల్ల ఏ ఆర్గన్స్ డ్యామేజ్ అవుతాయి, ఎందుకు ఈ మందుకు అంత అడిక్ట్ అవుతారండి?
0: సార్ ముఖ్యంగా మనం చూసుకుంటే ఆల్కహాల్ లో చాలా రకాలు ఉన్నాయి సార్. దాంట్లో చీప్ లిక్కర్ అని, బ్రాండీ, విస్కీ, రమ్, జిన్, ఇలా చాలా రకాలు ఉన్నాయి సార్. ముఖ్యంగా మనం చూసుకుంటే యంగ్ ఏజ్ అంటే అరౌండ్ అబౌ 18 to 25-30 ఇయర్స్ వాళ్ళు ముఖ్యంగా ఎందుకు తీసుకుంటారంటే, మనకు ఏదో ఒక చిన్న పార్టీకి వెళ్ళి ఎక్స్పెరిమెంట్ ఒకసారి చేద్దాంలే, ఇది అవైలబుల్, ఈజీగా అవైలబుల్ ఉంది, అందరు దీని గురించి తాగుతుంటారు కదా, సో దీనివల్ల యాడ్స్ చూసి ఇంప్రెస్ అయ్యి ఒకసారి ట్రై చేద్దామని సో అలా ఎక్స్పెరిమెంటేషన్ గా స్టార్ట్ చేస్తారు సార్. ఇంకా కొంతమంది ఎట్లా అంటే ఫ్రెండ్స్ ఇబ్బంది పెట్టడం వల్ల, తాగడం వల్ల, సో వాళ్ళు తాగుతున్నారని వీళ్ళు తాగడము. కొంతమంది ఏమిటంటే ఇంకా అరౌండ్ కొంచెం ఎడ్యుకేషన్ పరంగా ఇబ్బంది ఉన్న వాళ్ళు, అకాడమిక్ గా, ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఉన్న వాళ్ళు, వాళ్ళు వాళ్ళ బాధను మర్చిపోవడం కోసం దీన్ని ట్రై చేయడం స్టార్ట్ చేస్తారు సార్. సో ఇది తర్వాత ఎలా అవుతుందంటే క్రానిక్ గా దాన్ని డైలీ తాగాలనిపించడం, ఎప్పుడు ఇబ్బంది వచ్చినా దానికి సొల్యూషన్ ఇదే అనుకుని దాన్ని మళ్ళీ తాగడం. సో దాన్ని క్రానిక్ గా అప్పుడప్పుడు తీసుకుంటా క్రానిక్ గా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు అడిక్ట్ అయిపోతుంటారు సార్ దీనికి. దీనివల్ల వాళ్ళకి అది తాగితే నిద్ర వస్తుందని, ఈ బాధలన్నీ పోతాయని వాళ్ళు అనుకుంటారు సార్. కానీ రియాలిటీగా దానివల్ల మనకు నిద్ర కూడా రాదు సార్. యాక్చువల్లీ అది ఇంకా నిద్రని డిస్టర్బ్ చేస్తుంది, ప్లస్ ఇంకా ఆరోగ్యాన్ని కూడా చాలా డ్యామేజ్ చేస్తుంది సార్, ఇంకా సమస్యలను పెంచుతుంది. సో ఇది దీనివల్ల కలిగే నష్టాలు సార్. ముఖ్యంగా మనం ఆల్కహాల్ తీసుకుంటే మనకు ఎఫెక్ట్ అయ్యేది లివర్ సార్. సో లివర్ డ్యామేజ్ అవుతుంది క్రానిక్ గా, తర్వాత ప్యాంక్రియాస్ అని ఉంటుంది అది డ్యామేజ్ అవుతుంది, తర్వాత గుండె జబ్బులు ఎక్కువ వచ్చే సమస్యలు ఉంటాయి, ఇంకా నరాల బలహీనత, సో జీర్ణ వ్యవస్థ సమస్యలు, ఇంకా మనకు మెదడుకు సంబంధించిన స్ట్రోక్, ఇవి కూడా పెరిగే ఛాన్స్ ఉన్నాయి సార్ దీనివల్ల. సో ఇది ఇంకా ఫ్యామిలీలో ఇంట్లో తాగి వచ్చి గొడవలు, ఫైనాన్షియల్ బర్డెన్ డైలీ తాగడం వల్ల మనకు ఆర్థిక ఇబ్బందులు పెరగడం, నిద్ర సమస్యలు, ఇవన్నీ పెరుగుతాయి సార్ మనకు యాక్చువల్గా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల.
1: మీరు ఇందాక ఆల్కహాల్ గురించి మాట్లాడారండి, అయితే ఇది లైసెన్స్డ్ ఆల్కహాల్ గురించి నేను మాట్లాడాను. అయితే కళ్ళు అనేది విరిగా పల్లె ప్రాంతాల్లో చేస్తూ ఉంటారండి. కళ్ళు అంటే పెద్దగా అంటే మామూలుగా ఇంట్లో కూడా తయారు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కళ్ళు ఏదో తెలుపు అని అంటూ ఉంటారు, దాన్ని వేసుకొని తర్వాత నీళ్లు, ఇంత శాక్రిన్, డ్రై యూరియా వేసుకొని తయారు చేస్తూ ఉంటారండి. మరి ఈ కళ్ళు వల్ల కలిగే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి?
0: సార్ యాక్చువల్గా ఒరిజినల్ కళ్ళు అంటే టార్డీ అంటాం సార్. టార్డీ అంటే ఇది మనం నిజంగా చెట్టు నుంచి తీసిన కళ్ళు. సో ఇది మనకు ప్యూరిటీగా ఎక్కడ దొరకదు సార్, యాక్చువల్లీ వెరీ రేర్. సో ఇది తీసిన వెంటనే ఫెర్మెంటేషన్ అనేది జరుగుతుంది సార్. దీని ప్రాసెస్ వల్ల అది మళ్ళీ కొంచెం అంటే నిద్ర వచ్చేలాగా ఒక ద్రవ్య పదార్థంగానే మారిపోతుంది సార్ ఇమీడియట్ గా ఒక 1-2 అవర్స్ తర్వాత. సో దీంట్లో ఏమిటంటే మనకు బయట దొరికే కళ్ళు మెయిన్ గా మనకు దాంట్లో నిద్ర మాత్రలు కలుపుతారు సార్. అంటే మనకు లొరాజిపామ్, డయాజిపామ్, సో ఈ టాబ్లెట్స్ కలిపితే మనకు ఆ దానికి బానిసై నిద్ర రావడం వల్ల వాళ్ళు దానికి డైలీ తీసుకోవడానికి అలవాటు అవుతారు. సో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు నిద్ర మాత్రాలకి అడిక్ట్ అవుతుంటారు సార్. వాళ్ళు తాగుతున్నది కళ్ళు అనుకుంటారు, కానీ దాంట్లో మనం రియల్ గా చూసుకుంటే బెంజోడైజిపోయిన అడిక్షన్ లాగా జరుగుతుంది సార్. అంటే సొసైటీలో ఆ కల్తీ కళ్ళే దొరుకుతుంది సార్ మనకు.

0: దానికి అందరూ డైలీ తీసుకోవడం వల్ల వాళ్ళకి చాలా నష్టాలు ఉన్నాయి సార్. అంటే యాంగ్జైటీ రావడం, నిద్ర లేకపోవడం, అది మానేస్తే నిద్ర రాకపోవడం, ఫిట్స్ రావడం, సో ఇంకా నరాల బలహీనత, ఇలా చాలా రకాల ఇబ్బందులు వస్తాయి సార్ వాళ్ళకి యాక్చువల్లీ.
1: ఇకపోతేనండి, మామూలుగా మద్యం గురించి మాట్లాడుకుంటే మనము ప్రభుత్వము విక్రయించే మద్యం గురించి కాకుండా నాటు సారా మామూలుగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చూస్తూ ఉంటాము, తర్వాత సిటీలలో కూడా ఈ నాటు సారా అనేది దొరుకుతూ ఉంటుందండి. ఈ నాటు సారా వల్ల మనకు కలిగే అనర్థాలు ఏంటి, అసలు ఏ పదార్థాలతో వాటిని తయారు చేస్తారు
0: సార్? ఇది నాటు సారా అనేది మనకు మామూలుగా దీన్ని తయారు చేస్తారు సార్ లోకల్గా విలేజెస్లో. దీంట్లో ఏమిటంటే మనకు హై ఆల్కహాల్ పర్సెంటేజ్ ఉంటుంది సార్. మనం తీసుకునే బయట లిక్కర్ కంటే కూడా దీంట్లో బయట తీసుకునే లిక్కర్ అరౌండ్ 35% ఆల్కహాల్ ఉంటే దీంట్లో అరౌండ్ 60% ఆఫ్ ఆల్కహాల్ ఉంటుంది సార్. దీనివల్ల మనకు ఇంకా ఎక్కువ బాడీకి డ్యామేజ్ జరిగి ఇంకా ఎక్కువ అడిక్ట్ అయ్యి బ్రెయిన్ డ్యామేజ్ జరగడం, ఇలా అంటే ఇంకా చాలా ఎక్కువ డ్యామేజ్ ఉంది సార్ ఈ లోకల్గా దొరికే మన లిక్కర్ ద్వారా విలేజెస్లో. ఇది వాళ్ళు న్యాచురల్గా చెట్ల నుంచి వాళ్ళు స్వీకరించిన దాని నుంచి తయారు చేస్తారు సార్ యాక్చువల్లీ ఇది.
1: ఇక మనం ఇంతవరకు అండి ధూమపానం, మద్యపానం గురించి మాట్లాడుకున్నామండి. వీటి వల్ల కలిగే అనర్థాలు కూడా మీరు వివరించారు, వీటిని అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా తెలియజేస్తారు.
0: ఇప్పుడు ఏమిటంటే మనకు ఇవి స్టార్టింగ్ అందరూ యంగ్ ఏజ్లో స్టార్ట్ చేసేది, ముఖ్యంగా మనకు సిగరెట్, ఈ మద్యం వల్ల నుంచే స్టార్ట్ అయ్యి క్రానిక్గా వాళ్ళు గంజాయి తీసుకోవడము, నిద్ర మాత్రలు తీసుకోవడం, వేరే డ్రగ్స్ ట్రై చేయడం, ఎండిఎంఏ, ఎల్ఎస్డి, కొకెయిన్, ఇలా డ్రగ్స్కి అడిక్ట్ అవుతూ ఉంటారు సార్. ముందుగానే మనం ఇది తీసుకొని దీన్ని ఇక్కడే అరికట్టగలిగితే మనకు వేరే డ్రగ్స్ తీసుకోకుండా అరికట్టవచ్చు సార్. దీనికి మనం ముఖ్యంగా తీసుకోవాల్సిన చర్యలు ఏమిటంటే మనకు సొసైటీలో అందరి బాధ్యత ఉంది సార్. దీంట్లో పోలీస్ శాఖ బాధ్యత, ఇంట్లో వాళ్ళ బాధ్యత, ఇంకా మనం చూసుకుంటే ప్రతి ఉపాధ్యాయులు, సో ఎవ్రీ ఇండివిజువల్ ఇన్ ద సొసైటీ రెస్పాన్సిబుల్ ఫర్ టు రైజ్ అవేర్నెస్ అబౌట్ ద పబ్లిక్ సార్. మనం సొసైటీలో ఈ పదార్థాల వల్ల దాని వచ్చే నష్టాలని అందరికీ తెలియజేయడము, సో దీనివల్ల జరిగే దుష్పరిణామాలు, దీనివల్ల జరిగే మనకు హాని గురించి అందరికీ తెలియజేస్తే వాళ్ళు స్లోగా అంటే దీన్ని ముందు దశలోనే దీన్ని ఆపేయగలిగితే మనం ఫ్యూచర్లో చాలా వరకు అరికట్టవచ్చు సార్ యాక్చువల్లీ.
1: చాలా చక్కగా చెప్పారండి మీరు. అయితే అండి మద్యపానము, ధూమపానం గురించి మీరు చెప్పారండి. ఇక పోతే అండి గంజాయి, ఇటీవలి కాలంలో మన ఏఓబి బార్డర్లో బాగా దొరుకుతుంది అని చెప్పి, ఆ తర్వాత గుంటూరు మాచర్ల నుంచి కూడా సప్లై అవుతా ఉంటుంది అని చెప్పి కూడా మనకు విరివిగా వినిపిస్తున్నాయండి. ముఖ్యంగా ఈ గిర్జన్లు నివసించే ప్రాంతాల్లో ఈ గంజాయిని పండిస్తారని. ఇక మన జిల్లాలో కూడా గంజాయిని ఇటు ఆదోని బెల్ట్ సైడు, ఆ తర్వాత మహానంది ఫారెస్ట్ డీప్ రిజర్వ్ ఫారెస్ట్ లోకెళ్తే ఈ గంజాయిని చూస్తామండి. మరి ఈ గంజాయి అనేది ఎలాగుంటుంది, ఎలా తీసుకుంటారు, దానివల్ల వచ్చే దుష్పరిమాణాల గురించి కూడా తెలియజేస్తారు
0: సార్? ముఖ్యంగా మనం గంజాయి గురించి తీసుకుంటే ఇక్కడ గంజాయి ఏమిటంటే మనకు న్యాచురల్గా పెరిగే ఒక మొక్క సార్. యాక్చువల్లీ మనం ఇట్లా వేస్తేనే అది ఆటోమేటిక్గా కొన్ని రోజుల తర్వాత గంజాయిగా మారిపోతుంది చెట్టు. సో దీనివల్ల ఏమిటంటే మనకు యాక్చువల్లీ మన సొసైటీలో చూసుకుంటే గంజాయి పెంచడం కానీ దాన్ని నిల్వ చేయడం కానీ సరఫరా చేయడం కానీ ఇవన్నీ నిషేధించబడినాయి సార్. దీనికి కఠిన చట్టాలు ఉన్నాయి, చర్యలు కూడా చాలా తీసుకుంటున్నారు. దీనికి సపరేట్గా ఎన్డీపీఎస్ అనే యాక్ట్ ఉంది సార్, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ యాక్ట్ అని. 1985 నుంచి చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. అంటే ఈ గంజాయిని కల్టివేట్ చేయకూడదు, ఎక్కడ ఎవరికి ట్రాన్స్పోర్ట్ చేయకూడదు, దీన్ని నిల్వ కూడా చేసుకోకూడదు అని చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. అంటే కొంతమంది తెలియకపోకుండా ఇది దాన్ని పెంచడము, అంటే అక్రమంగా పెంచడం, అక్రమ రవాణా చేయడము, అంటే కొన్ని బార్డర్ స్టేట్స్ మనం చూసుకుంటే పంజాబ్, రాజస్థాన్, ఇలా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి అక్కడ అదర్ కంట్రీస్ నుంచి మనం గంజా ఎక్స్పోర్ట్ చేసుకోవడము, సో ఇలా కొన్ని సప్లయర్స్ ద్వారా మనకు ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది సార్ ఇండియాలో. ఇంకా చూసుకుంటే లోకల్గా కూడా కొంతమంది అక్రమంగా, అంటే ఇది సాగు లేకపోయినా కూడా అక్రమంగా దాన్ని సాగు చేయడము, దాన్ని రవాణా చేయడము, పబ్లిక్కి ట్రాన్స్పోర్ట్ చేయడం ఇలా జరుగుతుంది. దీనివల్ల చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి సార్. దీనివల్ల పట్టుబడితే మనకు చాలా కఠిన చర్యలు ఉన్నాయి. ఆల్మోస్ట్ మినిమం 10 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఉంది సార్. దీనివల్ల గంజాయి తీసుకుంటే దొరకడం వల్ల మనకు మినిమం 10 ఇయర్స్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా మనకు ఉంది. చాలా కఠిన చర్యలు ఉన్నాయి. ఒకసారి తీసుకున్నా లేకుంటే ఆ పదార్థం మన దగ్గర ఉన్నా కూడా దాని మీద కేసు బుక్ అవుతుంది సార్ ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం. సో ఇది మనకు ముఖ్యంగా కలిగే గంజాయి వల్ల పరిణామాలు ఏమిటంటే సార్, మనకు చాలా తొందరగా అడిక్ట్ అయిపోతాం సార్ దీన్ని తీసుకోవడం వల్ల. ఒక్కసారికే చాలా తొందరగా అడిక్ట్ అయిపోయి మళ్ళీ మళ్ళీ తీసుకోవాలనిపించడము, దీనివల్ల మనకు ర్యాష్ డ్రైవింగ్, కోపం ఎక్కువ రావడము, ఇంట్లో

0: లో కూడా ఉరికే చికాకు పడడం, కొట్టడము, సో ఆకలి తగ్గిపోవడం
1: అంటే మన కంట్రోల్లో మనం ఉండము.
0: ఎస్ సార్, డెఫినెట్ గా సార్, ఇది డైరెక్ట్ గా బ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తుంది సార్. కెనాబినాయిడ్ రిసెప్టర్స్ అని ఉంటాయి బ్రెయిన్ లో, సో అక్కడ యాక్ట్ చేసి మనకు తాత్కాలికంగా కొంచెం యుఫోరియా లాగా, అంటే ఏదో తేలుతున్నట్లు అనిపిస్తుంది, కానీ దీనివల్ల బ్రెయిన్ ని చాలా డ్యామేజ్ చేస్తుంది సార్. ఇమీడియట్ గా హాలుసినేషన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది సార్. ఇది తీసుకోవడం వల్ల చాలా బ్రెయిన్ ని ఎఫెక్ట్.
1: ఇకపోతేనండి, మనము ముఖ్యమైన మూడు మాదక ద్రవ్యాల గురించి మనం మాట్లాడుకున్నామండి, ధూమపానం, మద్యపానము, గంజాయి. ఇక మీరు ఇందాక చెప్తూ ఎండిఎంఏ, ఎల్ఎస్డి, కొకైన్ లాంటివి కూడా మనకు దొరుకుతాయని చెప్తా ఉన్నారండి. ఎండిఎంఏ అంటే ఏంటి, తర్వాత ఎల్ఎస్డి అంటే ఏంటి, కొకైన్ అంటే ఏంటో తెలియజేస్తారండి.
0: సార్, ఇది హాలుసినోజెన్స్ అంటారు సార్. ఇది ఏమిటంటే తీసుకున్న వెంటనే మనకు ఏదో లేని ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నట్లు, అంటే ఒక భ్రమలో బతుకుతున్నట్లు అనిపిస్తుంది సార్ దీన్ని తీసుకోవడం వల్ల. ఎల్ఎస్డి అంటే మనకు లైసర్జిక్ యాసిడ్ డైథైలమైడ్ అంటారు సార్. ఎండిఎంఏ అంటే మిథిలిన్ డైమైన్ మెథాంఫిటమైన్, ఇది యాంఫిటమైన్ సబ్స్టెన్స్. కొకెయిన్ అనేది నార్మల్గా చెట్ల నుంచి వచ్చే పదార్థం సార్. ఇది కొకెయిన్ చెట్టు ఉంటుంది, దాని నుంచి తీసే పదార్థం సార్ ఇది కొకెయిన్ అనేది. దాన్ని మళ్ళీ మనం బ్రౌన్ షుగర్గా కన్వర్ట్ చేయడం అలా అవుతుంది సార్. కాన్సన్ట్రేటెడ్ ఫామ్ని బ్రౌన్ షుగర్ అంటారు. సో ఇవేమిటంటే హైలీ పొటెన్షియల్ టు, మనం దాన్ని వ్యసనానికి అలవాటు పడిపోతారు సార్. ఒక్కసారి తీసుకున్నా మనకు చాలా ఎఫెక్ట్ అవుతుంది సార్. ఆ పర్సన్ ఇమీడియట్గా సైకోటిక్గా మారిపోవడము, చాలా తన ప్రవర్తనలో ఇమీడియట్గా మార్పు రావడము. సో ఇలా ఉండడం వల్ల దీని మీద చాలా సివియర్ లీగల్ పనిష్మెంట్స్ ఉంటాయి సార్. దీన్ని అంటే దీన్ని తీసుకోవడం పట్టుబడితే.
1: ఇకపోతే అండి డాక్టర్ గారు, మామూలుగా మనకు విరివిగా మెడికల్ షాపులలో కూడా కొన్ని మందులు దొరుకుతూ ఉంటాయండి, ఆటలకు కూడా అడిక్ట్ అయ్యి వాటి అవి లేకుంటే వేసుకోలేము అంటూ ఉంటారు. అంటే నిద్ర రాదు మాకు, అంటే ముఖ్యంగా ఈ సిట్రజిన్ ఇట్లాంటివి వాడుతూ ఉంటారు. యాక్చువల్గా జలుబు కానీ ఇస్తారు అవి. ఆ జలుబు కానీ ఇచ్చిన ట్యాబ్లెట్ రెగ్యులర్గా యూజ్ చేసేటోళ్ళని కూడా కొద్దిమంది నోటీస్ చేశాయండి, నా పరిధిలో అయితే నేను నోటీస్ చేశాను. మరి ఇట్లాంటి డ్రగ్స్ నిజంగా విరివిగా మెడికల్ షాపులలో మనకు దొరుకుతూ ఉన్నాయండి. ఇవే కాకుండా ఇంకా హై డోసెస్, హై సబ్స్టెన్సెస్ డ్రగ్స్ కూడా మనకు దొరుకుతాయండి. వీటి వల్ల మనకు ఎంతో దుష్పరిణామాలు కూడా ఉంటాయి.
0: సో దీంట్లో ముఖ్యంగా నిద్ర మాత్రలు సార్. ఈ డ్రగ్స్ ఏంటంటే మనకు నిద్ర రాకపోవడం వల్ల ఇనీషియల్గా డాక్టర్స్ కొన్ని సందర్భాల్లో పెడతారు సార్, అంటే మందు మానేసే సమయాల్లో. సో కొన్ని ఆపరేషన్లో జరిగిన సిచ్యువేషన్స్లో ఎక్కువ నిద్ర రాకపోవడం వల్ల అలా. సో ఈ సామాన్యంగా కొంతమంది విలేజెస్లో, రూరల్ ఏరియాస్లో పీపుల్స్ ఎలా అంటే, ఓల్డ్ ఏజ్ పీపుల్ సార్ ముఖ్యంగా, నిద్ర రాకపోవడం వల్ల ఇదే ఈ నిద్ర మాత్రలే సొల్యూషన్ అనుకుని ఉంటారు సార్. యాక్చువల్లీ వాళ్ళకి ఎందుకు రావట్లేదు దానికి కారణాలు తీసుకొని దాన్ని ట్రీట్ చేయాలి సార్. ఇదేమిటంటే క్రానిక్గా వాళ్ళు వాళ్ళే తీసుకొని వాళ్ళు వాళ్ళే ఈ డోస్కి నిద్ర రాకపోలేట్లు ఇంకా ఎక్కువ తీసుకోవాలి, రోజు రెండు తీసుకుంటే నిద్ర వస్తుంది, అలా అడిక్ట్ అయిపోతున్నారు సార్. దీనికి ముఖ్యంగా ఏమిటంటే ఈ క్లాస్ ఆఫ్ డ్రగ్స్ ప్రతిదీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ ఉండాలి సార్. యాక్చువల్లీ ప్రజల్లో అవగాహన తీసుకురావడం వల్ల దాన్ని నిర్మూలించవచ్చు సార్ దీన్ని. సో ప్రతి ఒక్కరుగా అంటే దీంట్లో మనకి ప్రతి ఒక్కరు బాధ్యత ఉంది సార్. యాక్చువల్లీ గవర్నమెంట్ కూడా ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటున్నాయి. ఖచ్చితంగా ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఇవ్వాలి సార్. ఇంకోటి ప్రతిదీ డేటా చూసుకోవడం వల్ల ఎవరు అమ్ముతున్నారు, ఎంత క్వాంటిటీ అమ్ముతున్నారు, ఇలా చూసుకోవడం వల్ల మనం కొంతవరకు ఎక్కడ ఎక్కువ సప్లై అవుతుంది ఇలా చూసుకోవడం వల్ల కొంతవరకు నివారించవచ్చు సార్. యాక్చువల్లీ
1: ఇక ఈ డ్రగ్స్ అన్ని తీసుకోవడం వల్ల సెంట్రల్ నర్వస్ సిస్టమ్ బాగా దెబ్బతింటుంది, అలాగే క్యాల్షియం లెవెల్స్ పడిపోతూ ఉంటాయి కదండి ముఖ్యంగా చూసుకుంటే. ఇక సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా ఏమైనా తెలియజేస్తారా అండి ఈ డ్రగ్స్ వల్ల?
0: సార్ ముఖ్యంగా మనం ఏ పదార్థం తీసుకున్నా ముఖ్యంగా మనకు స్పెసిఫిక్ ఆర్గాన్ డ్యామేజ్ ఉంటుంది, ప్లస్ ముఖ్యంగా మనకు బ్రెయిన్ డ్యామేజ్ కూడా చాలా జరుగుతుంది సార్. స్ట్రోక్ వచ్చే ఛాన్స్ కానీ, మనకు ఫిట్స్ రావడము, డిప్రెషన్, యాంగ్జైటీ రావడము, నిద్ర లేకపోవడము, ఇంకా లివర్ డ్యామేజ్, హార్ట్ ప్రాబ్లమ్స్, లంగ్ ప్రాబ్లమ్స్, ఇంకా ప్యాంక్రియాస్ ఇష్యూస్ కానీ, మనకు మందు ఎక్కువ తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ అరగకపోవడం వల్ల విటమిన్ డెఫిషియన్సీస్ కానీ, సో ఇంకా నరాల బలహీనత, నెర్వ్ ప్రాబ్లమ్స్, సో మజిల్ వీక్నెస్ అంటే కండరాల బలహీనత, సో ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది ఆర్గాన్ కూడా, బాడీ కూడా అఫెక్ట్ అవుతుంది సార్ ఈ ద్రవ్యాలు తీసుకోవడం వల్ల. ఇంకా సైకలాజికల్గా కూడా చాలా ఇబ్బందులు కలుగుతాయి సార్ మనకు దీనివల్ల.
1: ఇక మానసిక ఒత్తిడికి గురయ్యే పేషెంట్లు ఉంటారండి, అంటే పేషెంట్లను కూడా చెప్పలేము, కొన్ని పరిస్థితుల్లో మానసిక ఒత్తిడులు అనేవి ప్రతి ఒక్కరికి ఎదురు అయ్యేటివండి.

0: వీటిని అధిగమించేదానికి మీరు ఒక డాక్టర్గా మీ దగ్గరకు ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఇచ్చే ట్రీట్మెంట్ ఇచ్చే కౌన్సిలింగ్ గురించి తెలియజేస్తారండి మా శ్రోతల గురించి?
1: సార్, ముఖ్యంగా ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ అకాడమిక్ ఇష్యూస్ కానీ వాళ్ళకు వచ్చే ఇతరితర వృత్తిపరమైన సమస్యలు కానీ ఇంకా ఫ్యామిలీ ఇష్యూస్ కానీ ఎనీ సమస్యకి మనము జనాలు సాధారణంగా ఈ మందు తాగి తగ్గిపోతుంది అనుకోవడం వల్ల అపోహ వల్ల వాళ్ళు దానికి బానిస అవుతున్నారు సార్. సో మనం ముందుగా వాళ్ళకు తెలియజేయాల్సింది ఏమిటంటే మందు తాగడం వల్ల వాళ్ళకు సమస్య తగ్గదు, దీనివల్ల ఇంకా వాళ్ళకి ఎక్కువ ఆర్థిక ఇబ్బందులే కానీ ఇంట్లో ఇంకా ఎక్కువ అవుతాయని వాళ్ళకి తెలియజేయడం సార్. అంటే సైకో ఎడ్యుకేషన్ సార్, వాళ్ళకు వచ్చే ఆరోగ్య సమస్యలే కానీ ఫైనాన్షియలే కానీ మనకు ప్రతి మనం మాట్లాడుకున్న సమస్యలన్నీ బాడీలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని సో మెల్లిమెల్లిగా ఆ మాదక ద్రవ్యం నుంచి ఎలా బయటికి రావాలని, వాళ్ళు అసలు ఎందుకు తాగుతున్నారు, సో ఆ రీజన్ని బట్టి వాళ్ళకి కౌన్సిల్ చేయడం జరుగుతుంది సార్. స్పెసిఫిక్ పర్సన్ని బట్టి స్పెసిఫిక్గా కౌన్సిలింగ్ చేస్తాం సార్. అంటే వాళ్ళు ఏ రీజన్తో స్టార్ట్ చేశారు, ఏ రీజన్తో వాళ్ళు కంటిన్యూగా తాగుతున్నారు అన్ని సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ, సో ఏ రీజన్స్ వల్ల వాళ్ళు ఎక్కువ ప్రాపగేట్ అవుతున్నారు దాన్ని ఐడెంటిఫై చేసి ఆ సమస్యని ఎట్లా అధిగమించాలి, సో దానికి ఏమేం సొల్యూషన్స్ ఉన్నాయి, సో స్పెసిఫిక్గా స్పెసిఫిక్ పర్సన్కి చెప్తుంటాం సార్ ఇలా. సో దీన్ని మనం ఎలా అరికట్టవచ్చు అంటే ముందుగా తీసుకునే వాళ్ళ ప్రవర్తన సార్, అవసరంకి మించి తీసుకోవడం కానీ హై కాన్సన్ట్రేటెడ్వి ఇవ్వమని అడగడం కానీ, సో వాళ్ళ ఇంట్లో చూసుకుంటే వాళ్ళ బిహేవియర్ చేంజెస్ కానీ, ఏదైనా డిప్రెషన్తో బాధపడుతుండడం, సో ఏదో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుండడం, సో వాళ్ళ సిచ్యువేషన్స్ని ఇంట్లో వాళ్ళు గమనించినట్లయితే, అలాగే ఈ వ్యాపారాల్లో కూడా ఆ పర్సన్ అడిగే డ్రగ్స్, వాళ్ళు అడిగే క్వాంటిటీ హైలీ టాక్సిక్ది ఎందుకు అడుగుతున్నారు, సో ముఖ్యంగా తెలుసుకొని ఇవ్వడం వల్ల కొంచెం అరికట్టవచ్చు సార్ యాక్చువల్లీ. సో వాళ్ళు ఈజీగా తీసుకోకుండా వాళ్ళని ఎందుకు తీసుకుంటున్నారు ఇంత టాక్సిసిటీ, సో అడగడం వల్ల కూడా కొంచెం వరకు నియంత్రించవచ్చు సార్.
0: చాలా చక్కగా చెప్పారండి డాక్టర్ దమాం శివప్రసాద్ గారు. మరి మా శ్రోతలకు మాదక ద్రవ్యాలు, వ్యసనాలు, వాటిపై అవగాహన నివారణ గురించి చాలా చక్కగా చెప్పారు. ఇక మనతో పాటు ఈగల్ శాఖ పోలీస్ అధికారి శ్రీ ఎలిషా గారు ఉన్నారు, వారు చట్టాల గురించి తెలియజేస్తారండి. నమస్కారం అండి శ్రీ ఎలిషా గారు. మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక అధికారిగా ఈగల్ టీంలో పనిచేస్తూ ఉన్నారు. అంటే ఈగల్ టీము మన జిల్లాలో 2017లో ఎస్పీగా పనిచేసిన ఆకే రవికృష్ణ గారు స్పెషల్గా ఈ డ్రగ్స్ నియంత్రణ గురించి పెట్టిన ఒక వింగ్ అండి. మరి మీరు ఈ డ్రగ్స్ని చాలా వరకు చూసింటారండి. ఇప్పుడు డాక్టర్ గారు మనకు చెప్పిన డ్రగ్స్ అంటే మీరు ఎటువంటి చట్టాలు ఏ దానికి వర్తిస్తాయి, తర్వాత మన కర్నూలు జిల్లాలో ఏ డ్రగ్స్ దొరుకుతా ఉన్నాయి, పిల్లల్లో ముఖ్యంగా ఎటువంటి బిహేవియరల్ చేంజెస్ వస్తాయో తెలియజేస్తారు, తర్వాత కఠిన చర్యలు చట్టము తన పని తను చేసుకపోతుంది అని చెప్తా ఉంటారండి. చట్టానికి ఒకవేళ వీరు దొరికితే ఎటువంటి శిక్షలు పడతాయి, వారి జీవితం ఎంతవరకు బాగుంటుంది, లేదంటే వారి జీవితము నాశనం అయినట్టేనా, ఇది కాస్త మా శ్రోతలకు వివరించండి.
2: థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అడిగిన ప్రశ్న చాలా చక్కని ప్రశ్న అడిగారు సార్. ఈగల్ అనే ఒక వ్యవస్థను ఈ డ్రగ్స్ యాంటీగా ఒక సంవత్సరం నరైంది తీసుకొని వచ్చి, అయితే ఈ ఈగల్ అంటే ఎలైట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. దీనికి ఐజీ సార్ మీరు చెప్పినట్టుగానే ఆర్కే రవికృష్ణ సారు కూడా ఒక విజన్ ఉన్న వ్యక్తి. మన ఎస్పీగా కర్నూలు జిల్లాలో ఎస్పీ చేసినప్పుడు కపట్రాల గ్రామం ఫ్యాక్షన్ గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామానికి దత్తపుత్రుడుగా ఉండి ఫ్యాక్షన్ కత్తులతోటి కక్షలతోటి నిత్యము పోలీస్ పహారాతోటి ఉండే ఆ గ్రామాన్ని అవేర్నెస్ కలిగించి హత్యలు కాదు చదువు ముఖ్యమని చెప్పి వారిని చైతన్యపరిచి, ఈ మధ్య మొన్న డిఎస్సిలో కూడా 7 మంది టీచర్లు అక్కడి నుంచి ఒక చిన్న గ్రామం నుంచి రావడం జరిగింది సార్. అలాంటి ఒక ఐజీ సార్ ఆర్కే రవికృష్ణ సార్ ఈగల్ టీంకు ఉండడం అనేది, ఇన్ఛార్జిగా ఉండడం అనేది చాలా గర్వకారణం సార్. సార్ ఒక విజన్ ఉన్న వ్యక్తి. ఈ ఈగల్ చేస్తున్న పనులు ఏంటంటే విద్యార్థుల దాకా డ్రగ్స్ రాకూడదు, యువత డ్రగ్స్ వల్ల చెడిపోకూడదు అని చెప్పేసి మొట్టమొదటి ఆపరేషన్ చైతన్యం అనే పేరుతో డ్రోన్ సర్వేలెన్స్ చేసి, అంటే ఒరిస్సా బార్డర్లో ఆంధ్ర బార్డర్లో పాడేరు, చింతపల్లి, లంబసింగు, ఏఎస్ఆర్ డిస్టిక్ట్ ఈ ప్రాంతాల్లో విస్తృతంగా 1700 ఎకరాల పైన గంజాయి పండించేవాళ్ళు గిరిజనులు. వారికి అవేర్నెస్ కలిగించి వాళ్ళకు ఉచితమైనటువంటి ఆ విత్తనాలను మొక్కలను వాళ్ళకు సరఫరా చేసి, వాళ్ళకు ఒకవేళ నష్టపోతే నష్టపరిహారం కూడా ప్రభుత్వం చెల్లించి వాళ్ళని చైతన్యపరిచి, ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఆపరేషన్ చైతన్యం ద్వారా కల్టివేషన్ జీరో చేశారు. ఆ ఘనత ఆర్కే రవికృష్ణ సార్కి దక్కుతుంది సార్. నెక్స్ట్

ఒరిస్సా బార్డర్ ఉంది కాబట్టి ఒరిస్సా నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ముఖ్యంగా గంజాయి. ఆ గంజాయిని అరికట్టడానికి ఆపరేషన్ జాయింట్ ట్రైన్ ఆపరేషన్ అని చెప్పేసి ఒక ఆపరేషన్ పెట్టారు. ఆపరేషన్ జాయింట్ ట్రైన్స్ దాంట్లో జీఆర్పీఎఫ్ వాళ్ళు ఉంటారు, జీఆర్పీ గవర్నమెంట్ రైల్వే పోలీస్, అలాగే ఆర్పీఎఫ్ వాళ్ళు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు, డాగ్ స్క్వాడ్ వాళ్ళు, అలాగే సివిల్ పోలీసులు, ఈగల్ టీమ్ వాళ్ళు సంయుక్తంగా రైడ్ చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 81 చెక్ పోస్టులు ఉన్నాయి, ప్రత్యేకంగా ఈగల్ టాస్క్ ఫోర్సులు 3 ఉన్నాయి. అంటే దాటుకొని రావాలంటే చాలా సాహసం చేయాలా, చాలా దాపరికంగా రావాలా. కానీ ఈ డాగ్ స్క్వాడు వాసం చూసి పసిగట్టి పట్టేస్తూ ఉంది. మన కర్నూలు నుంచి వెళ్ళిన వాళ్ళు విజయనగరంలో దొరికారు, కర్నూలు నుంచి వెళ్ళిన వాళ్ళు విజయవాడలో కూడా దొరికారు. అంటే కర్నూలు దాకా రావడానికే చాలా కష్టంగా ఉంది. ఆ ఆపరేషన్ పెట్టడం ద్వారా చాలా వరకు ఆ డ్రగ్స్ నియంత్రణకు చాలా కట్టుదిట్టం చేశారు. నెక్స్ట్ ఎప్పుడైతే ఈ యొక్క నార్కోటిక్స్ డ్రగ్స్ దొరకలేదో, గంజాయి దొరకలేదో, సార్ చెప్పినట్టు ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ వైపు తిరిగారు యువత. దీని గురించి ఆర్కే రవికృష్ణ సార్ ఐపీఎస్ గారు ఆలోచన చేసి ఒకేసారి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఆపరేషన్ గరుడ అనే పేరుతోటి ఇంటెలిజెన్స్ వాళ్ళు, తర్వాత విజిలెన్స్ వాళ్ళు, తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు, ఈగల్ టీమ్ వాళ్ళు, డ్రగ్స్ డిపార్ట్మెంట్ అందరం కలిసి సంయుక్తంగా కలిసి రైడ్ చేయడం జరిగింది. ఒకేసారి ఏకకాలంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా రైడ్ చేయడం జరిగింది. దానివల్ల చాలామందికి లైసెన్సులు రద్దు చేయడం, ఆ మెడికల్ స్టోర్లో వాళ్లకు ఫైన్లు వేయడం, వాళ్ళు మీరు ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలి, ఆ ఇచ్చే వాళ్ళ ఫోన్ నెంబర్లు రాసుకోవాలి, డాక్టర్ స్లిప్ లేనిదే ఇవ్వకూడదు, ఎన్ని ఇస్తారో అన్నీ ఇవ్వాలి అనేది సరైన సూచనలు ఇవ్వడం జరిగింది. తర్వాత విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఇదే కాకుండా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ అని మరొక ఆపరేషన్ స్టార్ట్ చేశారు. విద్యా సంస్థలకు 500 మీటర్ల దూరంలో సిగరెట్ అమ్మినా, పాన్ పరాగులు అమ్మినా, గుట్కాలు అమ్మినా, ఎందుకంటే ఇవన్నీ నికోటిన్ ఉంటాయి, రేపు పొద్దున వాళ్ళు ఇవన్నీ కూడా గేట్వే డ్రగ్స్ అంటారు, ఫ్యాషన్ కోసం అని చెప్పి విద్యార్థులు మళ్ళీ డ్రగ్స్ లేకొస్తారు. కాబట్టి వీళ్ళని అరికట్టాలంటే విద్యా సంస్థలలో దగ్గరలో 500 మీటర్ల దూరంలో ఇవి అమ్మకూడదని చెప్పి పాన్ పరాగులు అమ్మినా, గుట్కాలు అమ్మినా అంగడికి ఫైన్ వేయడం, వాళ్ళు వినకపోతే కేసులు కూడా పెట్టడం జరుగుతూ ఉంది. తర్వాత ఇంకా అందుబాటులోకి చాలా ఇన్ఫర్మేషన్ బయటికి రావాలి, మొత్తం ఆంధ్రప్రదేశ్ను మార్చాలంటే ఒక వినూత్నమైన ఆలోచన చేసి హై స్కూల్ లెవెల్ నుంచి కూడా ఈగల్ క్లబ్స్ అని పెట్టడం జరిగింది. ఒక 2 మాస్టర్స్, అలాగే బాయ్స్లో 1, గర్ల్స్లో 1, ఒక 10 మందితోటి ఒక ఈగల్ క్లబ్, ఒక స్కూల్లో 1 ఒక ఇంజనీరింగ్ కాలేజీలో 1, ఆ విధంగా ఈగల్ క్లబ్స్ కూడా పెట్టారు. వాళ్ళ ద్వారా మాకు సరైన సమాచారం ఈగల్ టీం వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. సరే, చివరిగా విషయం ఏంటంటే సార్, ఈ డ్రగ్స్ వల్ల మనిషి మృగంగా మారిపోతారు. చాలామంది మేము చూస్తూ ఉన్నాం, డిఅడిక్షన్ సెంటర్లో చేర్పిస్తూ ఉన్నాం, వాళ్ళతో కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నాం, వారితో మాట్లాడుతున్నాం, వారి తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాం. ఆ గంజాయి తీసుకునే క్రమంలో దొంగతనాలు చేస్తూ ఉన్నారు డబ్బులు సంపాదించుకోవడానికి. ఆ గంజాయి తీసుకోవాలంటే డబ్బులు కావాలి, దొంగతనాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి దేశాన్ని ప్రేమించే వాళ్ళు ఎవరు కూడా డ్రగ్స్ ముట్టుకోరు. ఎందుకనంటే ఈ డ్రగ్స్కు పెట్టే ప్రతి పైసా కూడా టెర్రరిస్టులకు, నక్సలైట్లకు వెళ్తూ ఉంది. ఆ డబ్బు ద్వారా వాళ్ళు ఆయుధాలు కొని తిరిగి మనల్నే చంపుతూ ఉన్నారు. డబ్బు మనదే, చంపేది మనల్నే. కాబట్టి ఇది చాలా దేశద్రోహం, తర్వాత మనిషిని మృగంగా మారుస్తుంది. ఈ చట్ట ప్రకారం ఒకసారి కేసు బుక్ అయితే, ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం, నార్కోటిక్ డ్రగ్స్ సైక్లోట్రోపిక్ సబ్స్టెన్స్ యాక్ట్ ప్రకారం కేసు బుక్ అయితే వాళ్ళ ఆధార్ కార్డు లింకప్ అయిపోతుంది, వాళ్ళకు జాబ్ రాదు, ఎన్ఓసి ఇవ్వరు పోలీసు వాళ్ళు, ఉన్న జాబ్ పోతుంది. తర్వాత వచ్చేసి వాళ్లకు ఎప్పుడైనా కానీ ఏదన్నా దేశాలకు వెళ్ళి బతకాలంటే కూడా వీసా కూడా రాదు వాళ్ళకి. అంటే టోటల్గా వాళ్ళు జీరో అయిపోతూ ఉన్నారు. వాళ్ళ జీవితాలు చాలా అతలాకుతలం అయిపోయి ఒక కుటుంబం అంతా నిర్వీర్యమైపోతుంది. కాబట్టి ఎవరేం భయపడాల్సిన పని లేదు. ఒకవేళ కౌమార దశలో చిన్నప్పుడే లేకపోతే స్టార్టింగ్లోనే ఉంటే డిఅడిక్షన్ సెంటర్లు ఉన్నాయి, తర్వాత చట్టాలు కూడా ఉన్నాయి. దీంట్లో 64A ప్రకారం ట్రీట్మెంట్ తీసుకునేదానికి ఒక వ్యసనపరుడికి కోర్టు కూడా అతనికి సహకరిస్తుంది. కాబట్టి మంచి ఉన్నాయి, చెడులు ఉన్నాయి. ఒకవేళ కమర్షియల్ క్వాంటిటీలో డ్రగ్స్ గిన దొరికితే వాళ్ళకి 20 సంవత్సరాల దాకా జైలు శిక్ష ఉంది. వాళ్ళ ఆస్తులను జప్తి చేస్తుంది గవర్నమెంట్. ఎందుకు జప్తి చేస్తుంది అని అంటే ఇల్లీగల్గా వాళ్ళు సంపాదించారు,
వాళ్ళకి ఏదున్నా గానీ పిట్ ఎన్డీపీఎస్ 5A ప్రకారం వాళ్ళ ఆస్తుల్ని జప్తి చేసేస్తుంది. ఆ జప్తి చేసిన ఆ సొమ్మంతా కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం 7A ప్రకారం జాతీయ నిధులకి దాన్ని అంతా ఇచ్చేస్తా గవర్నమెంట్ ఉంచుకుంటుంది. అంటే వాడు సంపాదించిన అక్రమంగా సంపాదించినంతా కూడా గవర్నమెంట్కి వెళ్ళిపోతా ఉంది. అట్లా కూడా జీరో అయిపోతారు. పొరపాటున 2 సార్లు కమర్షియల్ క్వాంటిటీలో దొరికితే 31A ప్రకారం డెత్ పెనాల్టీ కూడా.

0: ఉంది, ఉరి శిక్ష కూడా వేస్తారు. చాలా కఠినమైన చట్టం, చాలా మంచి చట్టం. కారణం ఏంటంటే మన దేశ అభివృద్ధి కోసమనే ఈ మంచి చట్టాన్ని పెట్టారు. చట్టాన్ని మనం గౌరవించాలి. చాలామంది కూడా ఈ చట్టానికి ఎవరు అతీతులు కాదు. ఈ క్లుప్తంగా మేము మీకు వివరించాం సార్.
1: చాలా ధన్యవాదాలండి. ఈరోజు మా ఆకాశవాణి కేంద్రానికి వచ్చి మరి డాక్టర్ గారు, సైకాట్రిస్ట్ డాక్టర్ దమం శివప్రసాద్ గారు, అలాగే పోలీస్ అధికారి అయినటువంటి ఎలిషా గారు, మీరు ఈ మాదక ద్రవ్యాలు, వ్యసనాలు, వాటిపై అవగాహన, నివారణ, ఇంకా చట్టాల గురించి కూడా మీరు చెప్పడం జరిగింది. వీటన్నింటి ద్వారా ప్రజలు మేల్కొంటారని ఆశిస్తూ మరి ఈరోజు మా కేంద్రానికి మీరు ఇద్దరూ వచ్చి ప్రజలకు ఎంతో అవగాహన ఇచ్చినందుకు మీకు మా ఆకాశవాణి శ్రోతలందరి తరఫున, అలాగే మా కర్నూలు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. ధన్యవాదాలండి. నమస్కారం.
2: స్వస్తి.
3: శ్రోతలు, ఇంతవరకు మాదక ద్రవ్యాలు, వ్యసనాలు, అవగాహన, నివారణ గురించి సైకియాట్రిస్ట్ డాక్టర్ డి శివప్రసాద్ గారు, పోలీస్ అధికారి శ్రీ ఎలిషా గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.

0: కర్నూల్ ఆకాశవాణి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ధన్యవాదాలండి. నమస్కారం.
1: శ్రోతలు, ఇంతవరకు మాదక ద్రవ్యాలు వ్యసనాలు అవగాహన నివారణ గురించి సైకియాట్రిస్ట్ డాక్టర్ డిసిఓ ప్రసాద్ గారు పోలీస్ అధికారి శ్రీ ఎలీషా గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.

రేపటి పౌరులు చిత్రం నుంచి పాటను విన్నారు. ఇప్పుడు వినండి చరిత్రలో ఈరోజు ప్రత్యేకత. జార్జ్ స్టీఫెన్సన్ 1781 జూన్ 9వ తేదీన ఇంగ్లాండ్లో జన్మించారు. తండ్రి గని కార్మికుడు. తండ్రితో పాటు వీరు గనుల్లో వెళ్లేవారు. వీరు గని సేఫ్టీ ల్యాంప్ను కనిపెట్టారు. 1821 స్టాక్టన్ నుండి డార్లింగ్టన్కు రైలు మార్గం వేసేందుకు నిర్ణయమైంది. ఆ సంస్థ వారు ఒక స్టీమ్ ఇంజన్ తయారు చేసి ఇమ్మని జార్జిని కోరారు. 1825 సెప్టెంబర్ 27 వీరు తయారు చేసిన స్టీమ్ రైల్ ఇంజన్ 450 మంది ప్రయాణికులున్న రైలును గంటకు 24 కిలోమీటర్ల వేగంతో తీసుకెళ్లింది. ఆ తర్వాత ఒక రైలు కంపెనీలో పనిచేయడం మొదలుపెట్టారు. 1829 రైలు ఇంజన్ల పోటీ జరిగింది. జార్జ్ స్టీఫెన్సన్ తయారు చేసిన రైల్ ఇంజన్ రాకెట్ గంటకు 58 కిలోమీటర్ల వేగంతో నడిచి పోటీలో గెలుపొందింది. అలా నేటి రైల్వే వ్యవస్థ అభివృద్ధికి వీరి పరిశోధనలు పునాదులు వేశారు. వీరు 1848 ఆగస్టు 12 మరణించారు. ఇంతటితో ఇవాళ్టి కాంతిరేఖలు కార్యక్రమం సమాప్తం.

0: Match of Tri Nation series at Dambulla this morning. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి పశ్చిమ గోదావరి జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ ఐ సుబ్బారావు.
2: పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మే 5వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా అంతటా మొక్కలు నాటి, సీడ్ బాల్స్ వినియోగం, సైకిల్ ర్యాలీలు ఘనంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు భీమవరంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తన మాతృమూర్తి పేరిట మొక్క నాటారు. మంత్రి ఎలక్ట్రికల్ మోటార్ సైకిల్పై కార్యక్రమాలలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరంలోను, నెగ్గిపూడిలలో ఆచంట శాసనసభ్యుడు పితాని సత్యనారాయణ నెగ్గిపూడిలో మొక్కలు నాటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ది పథకాల విజయాలను ప్రజలకు వివరించాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారు. భీమవరంలో జూన్ 2వ తేదీన పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఆర్థికంగా ఎంతో బలోపేతమవుతోందన్నారు. సమాజంలోని ప్రతి వర్గం అభివృద్ది సాధించేలా అనేక సంస్కరణలు అమలు చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి కేంద్రం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన డయాలసిస్ కేంద్రం అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారు. 2 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న డయాలసిస్ కేంద్రం పనులను శ్రీనివాస్ వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 8 డయాలసిస్ యూనిట్లను, 8 పడకలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 46 కోట్ల రూపాయలతో తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ అభివృద్ది చేయనున్నట్లు వివరించారు. పాలకొల్లు పట్టణంలో జరుగుతున్న అభివృద్ది పనులను వేగంగా పూర్తి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. పాలకొల్లు బ్రాడీపేట వద్ద నిర్దవోలు నర్సాపురం ప్రధాన కాలువపై సుమారు 13 కోట్ల రూపాయలతో చేపట్టిన డబుల్ లైన్ బ్రిడ్జి పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం 100 పడకల ఆసుపత్రి ఆధునీకరణ పనులు, పంపుల చెరువు వద్ద జరుగుతున్న పనులు, ఓపెన్ థియేటర్ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా రామానాయుడు అధికారులతో మాట్లాడుతూ, ప్రధాన కాలువకు నీటిని విడుదల చేసినందున వంతెన నిర్మాణ పనుల వల్ల నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చేయాలన్నారు. తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెం జగ్గన్నపేటలలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ ప్రతిపాదిత ప్రాంతాలను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు మే 21వ తేదీన పరిశీలించారు. చెన్నై ప్రాంతీయ కార్యాలయం నుంచి వచ్చిన 6 సభ్యులతో కూడిన బృందం విమానాశ్రయం ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను క్షుణ్ణంగా పరిశీలించింది. జిల్లాలో పర్యావరణ పరిరక్షణ, నీటి కాలుష్య నియంత్రణపై అన్ని శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఆక్వా చెరువుల నుండి విడుదలయ్యే వ్యర్థ జలాలను డ్రెయిన్లు, కాలువలు, సహజ నీటి వనరుల్లోకి వదలకుండా నిరంతర నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ ఎవరైనా కాలుష్యానికి కారణమైతే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని రొయ్యల ఫీలింగ్ షెడ్లు, ఆక్వా యూనిట్లను ప్రత్యేకంగా తనిఖీ చేసి వ్యర్థ జలాలను శుద్ది చేసి విడుదల చేస్తున్నారా లేదా నేరుగా వదులుతున్నారా అనే అంశాలను పరిశీలించాలన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు 14 రోజుల పాటు యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చెప్పారు. భీమవరంలో యోగాంధ్ర కార్యక్రమాల నిర్వహణపై అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పెద్ద ఎత్తున నిర్వహించి ప్రతి వ్యక్తికి యోగాను చేరువ చేయాలన్నారు. జూన్ 21 జిల్లా కేంద్రం భీమవరంలో 1000 మందితో భారీ యోగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. అర్హత కలిగిన ప్రతి పౌరునికి ఓటు హక్కు కల్పించేందుకు ప్రత్యేక సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్ను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి చెప్పారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై సంబంధిత అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ, అర్హత కలిగిన ప్రతి వ్యక్తి పేరు ఓటరు జాబితాలో నమోదు చేయాలన్నారు. దీంతోపాటు మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించాలన్నారు. దేశ భద్రత వ్యవస్థలో డ్రోన్ల వినియోగం కీలకంగా మారనుందని జిల్లా సంయుక్త కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి చెప్పారు. నర్సాపురం మండలం పెద్దమైన వాణిలంకలోని డిజిటల్ శిక్షణా కేంద్రం దేశ రక్షణ దళాలు ఆధునీకరణలో భాగంగా సైనిక సిబ్బందికి డ్రోన్ సాంకేతికతపై 10 రోజుల పాటు నిర్వహించిన శిక్షణ ముగింపు కార్యక్రమంలో రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రోత్సాహం సహకారంతో నిర్వహించారు.

0: సంబంధించిన శిక్షణలో భారత త్రివిధ దళాలకు చెందిన సిబ్బంది పాల్గొన్నారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పటి వరకు విన్నారు. రచన ఇలపకుర్తి సుబ్బారావు, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. అభిరుచి ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. కార్యక్రమంలో ముందుగా ఆనంద్ చిత్రం కోసం శ్రేయా ఘోషాల్ ఆలపించిన పాట, సంగీతం కేఎం రాధాకృష్ణన్. ఈ పాటను వినిపించినట్టు కోరుతున్న శ్రోతలు కర్ణాటక చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విన్, రమేష్, ఆనంద్, మన్విత్, అలాగే వరంగల్ కరీంబాద్ బొమ్మల గుడి దగ్గర నుండి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్, వీరందరి కోసం ఆనంద్ చిత్రం నుంచి ఈ పాట.

0: नागरिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
4: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామాలకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, అలాగే ఇదే గ్రామం నుంచి బాషా, ముబిన్ బేగం, అబ్దుల్ మన్నన్, సారీ, సైమా వీరి కుటుంబ సభ్యులు, అలాగే నంద్యాల జిల్లా పాణ్యం మండలం కందికేపల గ్రామం నుండి తిమ్మనాయుడు, వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, అఖిల, అంజలి, అక్షయ్ కుమార్, అలాగే కర్నూలు జిల్లా బీ క్యాంప్ అరోరా నగర్ నుండి శ్రీహరి, గీత, యశ్విత, అశ్విన్, రవిచంద్ర, దివ్య, చంద్రశేఖర్, లక్ష్మీ, గురునందన్, మోక్షిత, పావిక, మదయ్య, సాలమ్మ వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం వాన చిత్రం నుంచి కార్తీక్ ఆలపించిన పాట

0: తప్పు కాలను ఎక్కువ లాభాలు జస్ట్ పక్క క్లిక్ లోనైనా. వా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, కొల్లాపూర్ నుండి రాజా వీధి నుండి ప్రశాంత్, బుచ్చయ్య, ప్రభావతి, పద్మ, శాంతి, పురంధేశ్వరి, జయంతి, లాస్య, జయలక్ష్మి, హిమబిందు, కళావతి, ఉషారాణి, విజయ్, చిన్న, కిషన్, రామ్, శ్రీను, జయప్రకాష్, వెంకటేష్, సంతోష్, రాంబాబు, కార్తీక్, కావేరి, అనసూయ, సత్యమ్మ, లావణ్య, అరుణ, వాణి, కళ్యాణి, ఈశ్వరయ్య, బాలస్వామి, కృష్ణయ్య, సుధాకర్, కుర్మయ్య, సత్యనారాయణ, అనిల్, నవీన్ కుమార్, ప్రసాద్, రాకేష్, రాముడు, రాజయ్య, నాగరాజు, నాగేంద్ర, అలాగే జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి నుండి బోరెల్లి సంధ్య, శ్రీనిధి, దేవాన్ష్, జయన్న, అలాగే ఏలూరు నుండి రగ్బీర్ సింగ్, సుగుణాబాయ్, రాధా, మున్నా, సుధారాణి, సాయి, తేజ, లీలా సింగ్, వీరందరి కోసం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం నుంచి ఈ పాట

కార్యక్రమంలో తర్వాత కొత్త బంగారు లోకం చిత్రం నుంచి ఏదైనా పాఠం వినిపించేటట్టు కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా కొరుగుట్ల మండలం వెంకటాపురం నుండి అర్మల నాగరాజు, రాజేశ్వరి, హన్సిని, హరిని, నైనా, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర, అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లంతు 14 నంబర్ బస్తీ నుండి భారతిలాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్యలోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దిక్

వంతు 14 నంబర్ బస్తీ నుండి భారతిలాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలిబాయ్, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్యలోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత్, స్వరూప, భారతి, భరత్. వీరందరి కోసం కొత్త బంగాళం లోకం చిత్రం నుంచి ఈ పాట.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుండి మారల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కి, విఘ్నేష్, అలాగే సికింద్రాబాద్, బుర్దిగడ్డ ఆర్య నగర్ సమాజ శ్రోతలు సక్కుబాయ్, నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మల, నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమల, శ్రీనివాస్, రాజ్కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్, అలాగే రంగారెడ్డి జిల్లా జుడ్డల నగరం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్ బాబు, రాజ్కోటి, లక్ష్మీ దుర్గయ్య, లావణ్య, వీరందరి కోసం నీ స్నేహం చిత్రం నుంచి ఉషా ఆలపించిన పాట.

0: వందలకి 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థే.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం సాయిపూరి కాలనీ నుండి వనమ, శేఖర్, రేఖ, లక్కీబాబు, ఆవ్య, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లేసి, శ్యామ్, వెంకటేష్, బాబు, అఖిల, బన్నాపురం, దశరథ్, వనజ, బాలనరసింహ, మహమ్మద్, సనత్ముల్లా, మొహమ్మద్ సుబాన్, మొహమ్మద్ రజాక్, అలాగే నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్, అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిల్ వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, సాయికుమార్, శ్యామల, వెంకటేష్, విజయ్ కుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బేబీ దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు, అలాగే కరీంనగర్ జిల్లా అమనగుర్తి గ్రామం నుండి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, నంగి రామకృష్ణయ్య, శివకోటి శేఖర్, గంగాధర్ శ్రీనివాస్, పెరక కుమారయ్య, లక్ష్మయ్య, ఈశ్వర్, వీరందరి కోసం సఖీ చిత్రం నుంచి హరిహరన్ క్లింటన్ ఆలపించిన పాట

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మీరు వింటున్నారు 102.4 మెగాహెర్ట్స్ పై అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత నువ్వు లేక నేను లేను చిత్రం నుంచి ఉష ఆలపించిన పాట ఈ పాటను వినిపించినట్టు కోరుతున్న శ్రోతలు శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బైపల్లి నుండి నాగేశ్వరరావు.

రామారావు, బాబురావు, రజని, సుధీర్, గృహలక్ష్మి, దేవాన్ష్, స్వరూపారాణి, లక్ష్మణరావు, భాస్కర్ రావు, రవికుమార్, పువ్వల ఈశ్వరరావు, పాపారావు వీరి కుటుంబ సభ్యులు, అలాగే జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం ఇందరమ్మ కాలనీ నుండి దేశామి సందీప్, ప్రవీణ్, ప్రదీప్, ప్రవీణ్, నవీన్, రాహుల్, డేవిడ్, విన్నీ, దేవరాజు, కల్పన, ఆరాధ్య, ఆనందమ్మ, చిన్నారి, కళ్యాణ్, కీర్తన, మహిమ, నాగమ్మ, మీరమ్మ, అలాగే జోగులాంబ గద్వాల జిల్లా ఇటికల మండలం వల్లూరు నుండి రాజగోపాల్, సువర్ణ, నాగన్న, హర్షవర్ధన్, వివేక్ వర్ధన్, మార్తమ్మ వీరందరి కోసం నువ్వు లేక నేను లేను చిత్రం నుంచి ఉషా ఆలపించిన పాట.

0: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మీరు వింటున్నారు 102.4 మెగాహెర్ట్జ్ పై అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత ఘర్షణ చిత్రం కోసం శ్రీనివాస్ ఆలపించిన పాట, సంగీతం హరీష్ జయరాజ్. ఈ పాటను వినిపించేటట్టు కోరుతున్న శ్రోతలు నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుండి లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, భరతసింహ, యమున, లుంబిన్ కుమార్, సిద్ధార్థ స్వామి, వెన్నెల తేజ, అధిర, త్రివర్ణ, చేతన్ సింహ, విక్రమ్ సింహ, గౌతమ్ కుమార్, అలాగే కర్నూలు మధుర నగర్ నుండి కాటిగారు ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మీనారాయణ, లక్ష్మణ్, శారద, విజయ, శాంతి, విజయకృష్ణ, వాసవి, వైష్ణవి, ఉదిత్, ప్రణీత్, ఉపజ్ఞ, నవిజ్ఞ, అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాస సాగర్ గ్రామం నుండి గంగాధర్ శ్రీనివాస్, లక్ష్మీప్రసన్న, మనస్విని, మహిత, చంద్రయ్య, మల్లవ్వ, నరేష్, లావణ్య, మహిస్విన్, రేవంత్, శ్రీను, సుజాత, గ్రీష్మ, దీపక్, రమేష్, కనకలక్ష్మి, శ్రీజ, సాయికుమార్, సుష్మ వీరందరి కోసం ఘర్షణ చిత్రం నుంచి ఈ పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: అభిరుచి కార్యక్రమంలో చివరిగా ప్రేమికుడు చిత్రం కోసం ఉన్ని కృష్ణన్ ఆలపించిన పాట, సంగీతం ఏఆర్ రెహమాన్. ఈ పాటను వినిపించినట్టు కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా కర్తల నుండి కాన్కల గోపాల్, మహేశ్వరి, ప్రవళిక, విష్ణువర్ధన్, విఘ్నేష్, అలాగే కర్నూలు చితారి వీధి నుండి మద్దయ్య, సాలమ్మ, చంద్రశేఖర్, లక్ష్మి, గురునందన్, మోక్షిత, పావిక, రవిచంద్ర, దివ్య, శ్రీహరి, గీత, యశ్విత, యశ్విన్, వీరందరి కోసం ప్రేమికుడు చిత్రం నుంచి ఈ పాట.

0: విన్నపాటితో అభిరుచి కార్యక్రమం సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 6:25 అభిరుచి కార్యక్రమంలో మరికొన్ని పాటలు వినవచ్చు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం చిన్నారి లోకం. ఈనాటి చిన్నారి లోకం కార్యక్రమంలో చిన్నటేకూరు జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు.
1: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిన్నటేకూరు బాలబాలికలు సమర్పించు కదంబ కార్యక్రమం ఇప్పుడు మీరు వింటారు. కార్యక్రమంలో ముందుగా శ్లోకాన్ని వినిపిస్తానంటూ వస్తున్నారు హేమలత శ్రావణి. వినండి.

0: ఆస్మహే.
1: తర్వాత రైమ్స్ చెప్తామంటూ మన ముందుకు వస్తున్నారు మోక్షిత్, చైతు, నిహారిక.
2: It is sugar, no papa, telling lies, no papa.

0: Luta Missa హైదరాబాదు
1: తర్వాత రైమ్స్ చెప్తామంటూ మన ముందుకు వస్తున్నారు కార్తిక్, మేఘన, ఎస్తేర్, రాణి, అనన్య.
0: ఆఫ్టర్

వందే మాతరం గీతాన్ని ఆలపిస్తామంటూ మన ముందుకు వస్తున్నారు మనోజ్ఞ జ్యోష్ణ భవిత.

0: సైంబార్
1: పొడుపు కథలు వినిపిస్తామంటూ మన ముందుకు వస్తున్నారు అర్షియా వరలక్ష్మి.
0: అంతులేని చెట్టుకు 60 కొమ్మలు, కొమ్మ కొమ్మకి 1 కోటి పూలు, అన్ని పువ్వుల్లో 2 కాయలు. చెప్పండి, ఇది చెప్పండి.
2: నాకు తెలుసు, నాకు తెలుసు.
0: అయితే చెప్పు మరి.
2: ఆకాశం చుక్కలు, సూర్యుడు.
0: చూస్తే 1, చేస్తే 2, తలకు తోకకు 1 టోపి. చెప్పండి, ఇది చెప్పండి.
2: నాకు తెలుసు, నాకు తెలుసు.
0: అయితే చెప్పు మరి.
2: కలం.
0: పత్రాలు ఉన్న కొమ్మలు లేనిది చెప్పండి, ఇది చెప్పండి.
2: నాకు తెలుసు, నాకు తెలుసు.
0: అయితే చెప్పు మరి.
2: పుస్తకం.
0: చూపు లేని కన్ను సుందర్మం, కన్ను తోట లేని కన్ను తోక కన్ను, కన్ను గాని కన్ను కలకంటాని కన్ను. చెప్పండి, ఇది చెప్పండి.
2: నాకు తెలుసు, నాకు తెలుసు.
0: అయితే చెప్పు మరి.
2: నెమలి.
0: భూమాతకు ముద్దు బిడ్డ, ఆకాశపు జున్నుగడ్డ, రాత్రి వేళ రాజరికం, పగలైతే పెద్దరికం. చెప్పండి, ఇది చెప్పండి.
2: నాకు తెలుసు, నాకు తెలుసు.
0: అయితే చెప్పు మరి.
2: చంద్రుడు.
1: రైమ్స్ చెప్తామంటూ మన ముందుకు వస్తున్నారు అక్షయ్, వేణు.

0: జెండా.
1: కథ చెబుతామంటూ మన ముందుకు వస్తున్నాడు కృష్ణవంశీ.
2: ఒక రోజున ఇద్దరు స్నేహితులు వ్యాపారము నిమిత్తం పట్టణానికి పోవుచుండిరి. వారికి దారిలో ఒక పెద్ద ఎలుగుబంటి కనపడినది. దానిని చూసి ఇద్దరు స్నేహితులు పరిగెత్తుకుంటూ ఒక చెట్టు వద్దకు చేరిరి. ఒకడు చెట్టు పైకి ఎక్కెను, రెండో వానికి చెట్టు ఎక్కుంటే రావటం లేదు. పోని మిత్రుడైనా సహాయం చేస్తాడేమోనంటే ముందే చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఎలుగుబంటి రానే వస్తుంది. వెంటనే ఒక ఉపాయం ఆలోచించి చచ్చిన వాడిలా ఆ చెట్టు క్రింద పడుకున్నాడు. ఇంతలో ఎలుగుబంటి రా అని వచ్చింది. శవంలా పడుకున్నాడు. వాడిని వాసన చూసి చచ్చిన శవమని ఎలుగుబంటి వెళ్ళిపోయినది. ఎలుగుబంటి దూరంగా పోయిన తర్వాత చెట్టెక్కిన వాడు దిగి పడుకున్న వాడిని దగ్గరకు వచ్చి, మిత్రమా, ఆ ఎలుగుబంటిని చెవిలో చెప్పినది ఏమిటి అని అడిగాడు. దానికి సమాధానంగా రెండో వాడు ఆపదలో ఉన్న మిత్రుడికి సహాయపడని వానితో స్నేహం చెయ్యరాదు అని చెప్పినది అన్నాడు. అది విన్న మిత్రుడు సిగ్గుతో తలదించుకున్నాడు. ఈ కథలోని నీతి ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన మిత్రుడు.
1: భక్తి గీతాన్ని వినిపిస్తామంటూ మీ ముందుకు వస్తున్నారు జోష్న, మనోజ్ఞ, భవిత, గణేష్.

దేశభక్తి గీతం పాడతామంటూ మన ముందుకు వస్తున్నారు ఝాన్సీ గురుదివ్య ఆఫీఫా.

0: అభిమానం అభినందన.
1: కథ చెబుతామంటూ మన ముందుకు వస్తున్న చిన్నారి గురుదివ్య.
0: అనగనగా ఒక అడవి. ఆ అడవిలో జల జల పారే నది. ఒక ఒడ్డున ఉన్న చెట్టుపై కాగి గూడు కట్టుకొని తన చిన్న చిన్న పిల్లలతో సంతోషంగా కాలం గడుపుచుండెను. ఒకనాడు కాకి తన పిల్లల ఆహారం కోసం వెళ్ళి తిరిగి వచ్చే సమయం నాకు 3 పిల్లల్లో ఒక పిల్ల గూటి నుండి తల బయటికి పెట్టి బయట ప్రపంచం చూచుచుండెను. అంతలో తల్లి వచ్చి ఆ పిల్లని కోప్పడి, ఇంకెప్పుడు బయటికి చూడకూడదు, పొరపాటున క్రింద పడవచ్చు, లేక మన శత్రువులు వచ్చి ఎత్తుకొని వెళ్ళగలరు, మీరు పెద్ద అయిన తర్వాత నాలాగే వెళ్ళవచ్చు అని ముద్దుగా మందలించినది. మరొక రోజు ఉదయం కాగి ఆహారం కొరకు వెళ్ళినది. అమ్మ మాట లెక్క చేయకుండా కాగి పిల్ల మరలా గూడు చివరకు వచ్చి బయటి వింతలను చూడసాగినది. ఆ సమయాన పట్టుతప్పి కాలుజారి నదిలో పడి కొట్టుకొని పోయినది. అయ్యో పాపం. ఈ కథలో నీతి ఏమనగా, పెద్దల మాట వినచో ఆపదలు తప్పవు.
1: కృష్ణుని పాట పాడుతామంటూ మన ముందుకు వస్తున్న చిన్నారులు కృష్ణవంశీ, అనన్య.

0: ఇంతవరకు మీరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిన్నటేకూరు బాలబాలికలు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. ఇక ఇంటికి వెళ్లే ముందు జేజేలు పలుకుదాం.
1: శ్రోతలు, ఇంతవరకు చిన్నటేకూరు జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం విన్నారు.
2: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
3: ఉంది సార్.
2: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
3: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడు ఇస్తారా సార్?
2: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
3: సార్ అకౌంట్ నెంబరా సార్? రాసుకో సార్. 1 8 6 7
4: ఇరనా
3: 4
4: ఇరనా
3: ఉండప్పా, వదిలేసు.
2: 50 లక్షల
3: లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తా ఉండు సార్. 6 8 సార్.
2: మంచిది. ఆ తర్వాత ఏటీఎం నంబర్ చెప్పు.
3: సార్ ఏటీఎం కార్డు నెంబరా సార్? ఉండపా, ఇందాక సతాయిస్తున్నావు నువ్వు సార్. ఒక్క నిమిషం, మా ఓబులేసు ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
2: సరే, మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
3: చెప్పప్ప, ఫోన్ కట్ చేస్తే నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
4: ఈరన్న, నీకు బ్యాంక్ లో డబ్బులు ఉన్నాయా?
3: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
4: అందుకోసం ఫోన్ చేసింది.
3: ఆ ఫోన్ కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
4: ఆన్లైన్ మోసాలు అంటారు ఈరన్న, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
3: ఇప్పుడు బ్యాంక్ అంత పెద్ద కాపులా ఉంటది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
4: ఇప్పుడు చూడు ఈరన్న, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకాల 3 నంబర్లు ఉంటాయి ఈరన్న, ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్ కు వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
3: అబ్బా చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్ని పోయేటివి. రే బజారీ
4: అయ్యా,
3: ఇంట్లో పనికిరాని టైర్లు కవర్లు ప్లాస్టిక్ సామాన్లు ఎతకపోయి చెరువులో వేసి కాల్చిరా, ఇల్లు ఖాళీ అవుతుంది.
4: అలాగయ్యా, కాల్చొత్తా.
5: టైర్లు ప్లాస్టిక్ సామాన్లు కవర్లు ఎలా పడితే అలా కాల్చరాదు, అది పర్యావరణానికి హాని చేయటమే కాక ప్రజలకు పశువులకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కలగజేస్తాయి.
6: క్యారీ బ్యాగుల వాడకం మానండి, ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టండి.
1: ఇంతటితో ఇవాళ చిన్నారి లోకం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి, 11 గంటలకు వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. ముందుగా ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి.

0: ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం అంటారు.
1: ప్రపంచ యోగా దినోత్సవం 2026 ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. ప్రపంచానికి భారతదేశం అందించిన అత్యంత విలువైన ఆధ్యాత్మిక ఆరోగ్య సంపద యోగా. వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ మహోన్నత సాధన నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఆరోగ్యం, ఆనందం, మానసిక ప్రశాంతతను అందిస్తోంది. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, జీవన విధానంలో అంతర్భాగంగా ఉన్న యోగా నేడు ప్రపంచ మానవాళిని ఏకం చేస్తున్న జీవన తత్వంగా నిలిచింది. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా చరిత్ర, ప్రాశస్త్యం, ప్రపంచవ్యాప్త ప్రాచుర్యం,

0: మానవ జీవితంలో దాని ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. భారతదేశం యోగ భూమి, యోగా సాధనకు పుట్టినిల్లు. మునులు, యోగులు అందించిన ఈ అమూల్య జ్ఞాన సంపద మానవాళి శ్రేయస్సుకు మార్గదర్శకంగా నిలుస్తోంది. వ్యక్తి, సమాజం, ప్రకృతి, సమస్త జీవజాలం మధ్య సమన్వయాన్ని పెంపొందించే జీవన విధానమే యోగా. యోగాకు వేల సంవత్సరాల చరిత్ర ఉందని భారతీయ గ్రంథాలు, పురాణాలు తెలియజేస్తున్నాయి. యోగా తరతరాలకు సంక్రమిస్తూ మానవాళి జీవన విధానంలో భాగమయ్యింది. యోగాకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. భారతదేశంలోని ఋషులు, మునులు ధ్యానం, ప్రాణాయామం, ఆసనాల ద్వారా యోగాను అభివృద్ధి చేశారు. యోగా అనే పదం సంస్కృతంలోని యూజ్ అనే ధాతువులో నుంచి వచ్చింది. దీని అర్థం కలయిక లేదా ఏకత్వం, అంటే శరీరం, మనసు, ఆత్మలను ఒక్కటిగా కలిపే సాధనే యోగా. మహర్షి పతంజలి యోగా సూత్రాల ద్వారా యోగాకు శాస్త్రీయ రూపమిచ్చారు. ఆయన రచించిన యోగా సూత్రాలు ప్రపంచవ్యాప్తంగా యోగాకు పునాది గ్రంథంగా గుర్తింపు పొందాయి. పతంజలి మహర్షి రచించిన యోగా సూత్రాలు యోగా శాస్త్రానికి ప్రామాణిక గ్రంథంగా నిలిచాయి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే అష్టాంగ యోగ మార్గాన్ని ఆయన వివరించారు. శారీరక ఆరోగ్యం నుంచి ఆత్మజ్ఞానం వరకు మనిషి ఎదుగుదలకు యోగా ఎంతగానో దోహదపడుతుందని ఆయన బోధనలు తెలియజేస్తాయి. ఆధునిక జీవన శైలిలో మనిషి ఎన్నో రకాల ఒత్తిడులను ఎదుర్కొంటున్నాడు. ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ సమస్యలు, పోటీ ప్రపంచం, సాంకేతిక పరిజ్ఞాన ప్రభావం కారణంగా మానసిక ఒత్తిడి పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో యోగా ఒక వరంలా మారింది. ప్రతిరోజు యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం చేయడం ద్వారా శరీరం దృఢంగా మారడమే కాకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది. యోగా కండరాలను బలోపేతం చేస్తుంది, శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది, జీర్ణక్రియను సక్రమం చేస్తుంది, రక్తపోటు, మధుమేహం, ఊబకాయం వంటి జీవనశైలి సంబంధిత సమస్యలను నియంత్రించడంలో యోగా సహాయకారిగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, యోగా మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి ఏకాగ్రతను పెంచుతుంది, నిద్రలేమి సమస్యను తగ్గిస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆరోగ్యకరమైన జీవన శైలిలో యోగా వంటి సాధనాల ప్రాముఖ్యతను ప్రస్తావిస్తోంది. ఒకప్పుడు భారతదేశానికే పరిమితమైన యోగా నేడు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య ఉద్యమంగా మారింది. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, జపాన్, రష్యా సహా ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో యోగా కేంద్రాలు ఏర్పడ్డాయి. వైద్యులు, క్రీడాకారులు, విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, ఇలా అన్ని వర్గాల ప్రజలు యోగాను తమ జీవన విధానంలో భాగం చేసుకుంటున్నారు. యోగాపై పెరుగుతున్న ఆదరణకు గుర్తింపుగా ఐక్యరాజ్యసమితి 2014 డిసెంబర్ 11న జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014 సెప్టెంబర్లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో చేసిన ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతు తెలపడం విశేషం. దీంతో 2015 జూన్ 21న తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కోట్లాది మంది ఒకే రోజు యోగా సాధన చేస్తూ ప్రపంచ ఆరోగ్యానికి సందేశమిస్తున్నారు. యోగాపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: When we do yoga, we feel physically fit, mentally calm, and emotionally content. But it is not just about doing exercise on a mat. Yoga is a way of life, a holistic approach to health and well-being, a way to mindfulness in thoughts and actions, a way to live in harmony with self, with others, and with nature.
0: జూన్ 21 ఉత్తరార్ధగోళంలో సంవత్సరంలోనే అత్యధిక పగటి సమయం ఉండే రోజు. దీనిని సమ్మర్ సోల్స్టిస్ అని పిలుస్తారు. అనేక సంస్కృతులలో ఈ రోజుకు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కూడా ఉంది. అందుకే ఈ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఎంపిక చేశారు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా యోగా శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు, సామూహిక యోగాసన ప్రదర్శనలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, కార్పొరేట్ సంస్థలు, గ్రామాలు, పట్టణాలు అన్నా తేడా లేకుండా యోగా సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా భారత రాయబార

0: కార్యాలయాలు, భారతీయ సాంస్కృతిక సంస్థలు, రాష్ట ప్రభుత్వాలు యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సిద్దమవుతున్నాయి. యోగాపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: యోగా కమ్స్ ఫ్రమ్ ఇండియా అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ ఓల్డ్ ట్రెడిషన్, బట్ లైక్ ఆల్ ఎన్షియంట్ ఇండియన్ ట్రెడిషన్ ఇట్ ఈస్ ఆల్సో లివింగ్ అండ్ డైనమిక్. యోగా ఇస్ ఫ్రీ ఫ్రమ్ కాపీరైట్, ఫ్రీ ఫ్రమ్ పేటెంట్స్ అండ్ ఫ్రీ ఫ్రమ్ రాయల్టీ పేమెంట్స్. యోగా ఇస్ అడాప్టబుల్ టు యోర్ ఏజ్, జెండర్ అండ్ ఫిట్నెస్ లెవెల్. యోగా ఇస్ పోర్టబుల్, యు కెన్ డూ ఇట్ అట్ హోమ్ ఆర్ అట్ వర్క్ ఆర్ ఇన్ ట్రాన్సిట్. యోగా ఇస్ ఫ్లెక్సిబుల్, యు కెన్ ప్రాక్టీస్ ఇట్ అలోన్ ఆర్ ఇన్ ఎ గ్రూప్, లర్న్ ఫ్రమ్ ఎ టీచర్ ఆర్ బి సెల్ఫ్ టాట్. యోగా యూనిఫైయింగ్, ఇట్ ఈజ్ ఫర్ ఎవ్రీవన్, ఫర్ ఆల్ ఎథెన్సిటీస్, ఫర్ ఆల్ ఫేత్స్ అండ్ ఫర్ ఆల్ కల్చర్స్. యోగా ఈజ్ ట్రూలీ యూనివర్సల్.
0: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. యోగాను ఒక్కరోజు కార్యక్రమంగా కాకుండా ప్రజల జీవన విధానంలో భాగం చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ ఏడాది కూడా యోగాంధ్ర 2026 పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అమరావతిలో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యోగాంధ్ర 2026 కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన జీవన విధానం యోగా అని ఆయన పేర్కొన్నారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక వికాసానికి యోగా ఎంతో దోహదపడుతుందని చెప్పారు. పెరుగుతున్న ఆరోగ్య సమస్యలకు యోగా ఉత్తమ పరిష్కారంగా నిలుస్తోందని వివరించారు. ఈ ఏడాది నిర్వహిస్తున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇతివృత్తం యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ అని ముఖ్యమంత్రి తెలిపారు. వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా, చురుకుగా, ఆనందంగా జీవించేందుకు యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని ఈ ఇతివృత్తం సందేశమిస్తోందన్నారు. యోగా ఒక్కరోజు కార్యక్రమంగా కాకుండా ప్రతి వ్యక్తి నిత్య జీవితంలో భాగం కావాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందిని యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగస్వాములను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ నెల 7 నుంచి 20 వరకు మొత్తం 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు యోగా శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు, సామూహిక యోగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
2: ఈసారి కూడా మినిమం 1 కోటి కంటే తగ్గకుండా పోయినసారి ఏవైతే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ చేశామో ఆ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అన్ని ఇష్యూ చేస్తున్నాం. దాని ప్రకారం ఈ సంవత్సరం మనం చూస్తే యోగా దినోత్సవ థీమ్ వచ్చి యోగా ఫర్ హెల్తీ ఏజింగ్, అంటే వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా జీవించడానికి యోగాని ఏ విధంగా జీవన విధానం చేసుకోవాలనేది మెయిన్ థీమ్. ఇది ఒక కార్యక్రమం కాదు, ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క ఫ్యామిలీ నిత్య సాధనగా దీన్ని అవలంబించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా.
0: ఈసారి యోగాంధ్ర కార్యక్రమాన్ని మరింత వైవిధ్యంగా రూపొందించారు. ప్రతి జిల్లాకు ప్రత్యేక ఇతివృత్తాన్ని నిర్ణయించారు. ఎన్టీఆర్ జిల్లాలో పోలీస్ సిబ్బందితో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైతులతో, ఇతర జిల్లాల్లో వివిధ వర్గాల ప్రజలతో ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో 2000 నుంచి 3000 మంది పాల్గొనే విధంగా భారీ యోగా కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అమరావతిలో ఈ నెల 21వ తేదీన జరిగే రాష్టస్థాయి ప్రధాన కార్యక్రమాన్ని కృష్ణానది వెస్ట్ బైపాస్ వంతెనపై 25,000 మందితో సామూహిక యోగా ప్రదర్శన నిర్వహించనున్నారు. రాష్టంలోని 56 ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో కూడా ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉండవల్లి గుహలు, శ్రీశైలం, అరకులోయ, గండికోట వంటి చారిత్రక పర్యాటక ప్రాధాన్యం కలిగిన ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా యోగా పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. యోగాను ప్రజారోగ్య ఉద్యమంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్రంలో 10 లక్షల మంది నైపుణ్య యోగా సాధకులను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతమున్న యోగా శిక్షకుల సంఖ్యను 2.5 లక్షలకు పెంచేందుకు కార్యాచరణ రూపొందించింది. యోగాంధ్ర 2026 విజయవంతం కోసం ప్రభుత్వం 10 కోట్ల రూపాయల ప్రత్యేక బడ్జెట్ను కేటాయించింది. జిల్లాస్థాయి మౌలిక సదుపాయాలు, ప్రచారం, శిక్షణ కార్యక్రమాలు, నిర్వహణ ఏర్పాట్ల కోసం ఈ నిధులను వినియోగించనున్నారు. సాంకేతికతను వినియోగించి యోగాను ప్రతి ఇంటిలో భాగం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఆంధ్రప్రదేశ్ యోగా ప్రచార పరిషత్, సంజీవని యాప్, హ్యాబిల్డ్ వాట్సాప్ కమ్యూనిటీల ద్వారా యోగా శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

0: జూన్ నెల మొత్తాన్ని యోగా నెలగా ప్రభుత్వం ప్రకటించింది. యోగా సాధనపై ప్రత్యేక వీడియోలను రూపొందించారు. సాధారణ యోగాసనాలు, ప్రాణాయామం, వ్యాధి నివారణ, రోజువారీ సాధన, యోగాపై సందేహాలకు సమాధానాలు వంటి అంశాలపై 168కి పైగా వీడియోలను అందుబాటులో ఉంచారు. యోగాంధ్ర 2026 కోసం ప్రత్యేక వెబ్సైట్ను కూడా ప్రారంభించారు. యోగాంధ్ర పోర్టల్ ద్వారా కార్యక్రమాల వివరాలు, నమోదు ప్రక్రియ, శిక్షణ వీడియోలు, జిల్లావారీ కార్యక్రమాల సమాచారం పొందవచ్చు. గత ఏడాది విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో నిర్వహించిన కార్యక్రమం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. 2 గిన్నిస్ రికార్డులు, 21 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులు నమోదు కాగా స్కోచ్ అవార్డు కూడా రాష్ట్రానికి లభించింది. గత ఏడాది 2,44,00,000 మంది యోగాంధ్రకు నమోదు చేసుకోగా 1,91,00,000 మందికి ధృవీకరణ పత్రాలు అందించారు. రాష్ట వ్యాప్తంగా 133,000 వైదికలపై 153,000 మంది శిక్షకుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం 2,18,00,000 మంది వెల్నెస్ సెంటర్లు, ఆయుష్ కేంద్రాల ద్వారా క్రమం తప్పకుండా యోగా సాధన చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. యోగాను ఒక్కరోజు కార్యక్రమంగా పరిమితం చేయకుండా 365 రోజుల ఉద్యమంగా కొనసాగించాలన్న సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ప్రతి ఇంటికి యోగా, ప్రతి వ్యక్తికి ఆరోగ్యం అనే లక్ష్యంతో చేపడుతున్న యోగాంధ్ర 2026 కార్యక్రమం ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి యోగా ఒక శక్తివంతమైన ప్రజారోగ్య ఉద్యమంగా మారాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. యోగా కేవలం వ్యాయామం కాదు, అది ఒక జీవన విధానం. శరీరాన్ని ఆరోగ్యంగా, మనసును ప్రశాంతంగా, ఆలోచనలను సానుకూలంగా మార్చే సాధన. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ యోగాను ఆచరించవచ్చు. రోజుకు కొద్దిసేపు యోగా సాధనకు కేటాయించడం ద్వారా ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన, సమతుల్య జీవనాన్ని పొందవచ్చు. ఆరోగ్యవంతమైన శరీరం, ప్రశాంతమైన మనసు, సమతుల్య జీవనం, ఇవన్నీ అందించే అద్భుత సాధన యోగా. ప్రపంచానికి భారత్ అందించిన ఈ అమూల్య వారసత్వాన్ని మన దైనందిన జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తోడ్పడాల్సిన అవసరముంది. 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా సందేశాన్ని ప్రతి ఇంటికి చేర్చుదాం. ప్రపంచానికి భారతదేశం అందించిన ఈ అమూల్య వారసత్వాన్ని మన జీవితంలో భాగం చేసుకుందాం. యోగాను ఆచరిద్దాం, ఆరోగ్యంగా జీవిద్దాం, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి మనవంతు కృషి చేద్దాం. ప్రపంచ యోగా దినోత్సవం 2026 ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: మీరింతవరకు ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం ఉన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే తిథి ఈ కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం వింటారు. ముందుగా వినబోతున్న పాట గుళ్ళయ్య బక్కవాళి కథ చిత్రం నుంచి. ఘంటసాల పి సుశీల పాడారు, గీత రచన సి నారాయణ రెడ్డి. మరి ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఒంగోలు నుంచి పిఎస్ లక్ష్మి, వారి కుటుంబ సభ్యులు

ఈనాటి రావయతిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయ మరి వీరందరూ కోరుతున్నారు కొత్త బంగారు లోకం చిత్రం నుంచి కార్తీక్ పాడిన పాట. గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం మిక్కీ జమీర్. మరి వీరి కోసం ఈ పాట

ఈనాటి రావయతిథి కార్యక్రమంలో తర్వాతి పాటను కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం నుండి లక్ష్మి, విశాల్, మరి వీరు కోరుతున్నారు వసంతం చిత్రం నుంచి హరిహరన్ సుజాత పాడిన పాట, గీతరచన కులశేఖర్, మరి వీరి కోసం ఈ పాట

మరి బాపట్ల నుండి రాజారాం, మరి వీరు కోరుతున్నారు పండంటి కాపురం చిత్రం నుంచి ఘంటసాల పాడిన పాట, గీతరచన దాసరది, సంగీతం ఎస్పి కోదండపాణి. మరి వీరి కోసం ఈ పాట

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: రావైతుంది కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం ఐటీ జంక్షన్ నుండి ఎం ప్రతాప్, మరి వీరు కోరుతున్నారు మనసంతా నువ్వే చిత్రం నుంచి ఆర్పి పట్నాయక్ అండ్ ఉషా పండ పాట, గీతరచన సిరివెన్నెల

ఈనాటి రావతిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు మహామండలం కాజగ్రామం నుండి తిరువదిలి వెంకట సుబ్బారావు, శ్రీదేవి, ప్రసన్న కుమార్, శ్రీలక్ష్మి, నయనిక, మరి వీరందరూ కోరుతున్నారు. పూజ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణిజ్యరం పాండపాట, గీతరచన దాసారథి, సంగీతం రాజన్ నాగేంద్ర.

ఈనాటి రావతిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, వీరు కోరుతున్నారు చంద్రలేఖ చిత్రం నుంచి రాజేష్ సుజాత పాడిన పాట, గీత రచన సిరివెన్నెల. మరి వీరి కోసం ఈ పాట

డ్రైవర్ రాముడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, గీతరచన ఆత్రేయ. మరి ఈ పాటను కోరుతున్న శ్రోతలు అనంతపురం నుండి మధుసూదన్ రెడ్డి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఈనాటి రాబోయే కార్యక్రమంలో తర్వాత పాటని కోరుతున్న శ్రోతలు, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుండి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ మరి వీరందరూ కోరుతున్నారు సాహసం చేర డింబక చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పండపాట, గీతరచన సి నారాయణ రెడ్డి, సంగీతం రాజకోటి. మరి లక్ష్మీనారాయణ గారి కోసం ఈ పాట

ఈనాటి రావతిథి కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట స్టేట్ రౌడీ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడారు. గీత రచన సి నారాయణ రెడ్డి. మరి ఈ పాటను కోరుతున్న శ్రోతలు దక్షిణ చిరువలంక నుండి ఎస్పి సుబ్రహ్మణ్యం

0: ಸಂಪಂಗಿ ಸಂಪಂಗಿ ಸಂದಾಯಿ ವಾಯುಸನ.
1: మీరింతవరకు రావు అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా చంద్రముఖి చిత్రం నుంచి యదుబాలకృష్ణ సుజాత పాండపాట, గీతరచన వెన్నెలకంటి, సంగీతం విద్యాసాగర్.
2: స్టీల్ ప్లాంట్ ప్రమాదం నేపథ్యంలో స్థానిక కేజీహెచ్ ఆసుపత్రిలో బాధితులను, వారి కుటుంబ సభ్యులను మంత్రి నారా లోకేష్ ఈ ఉదయం పరామర్శించారు. ప్రమాద ఘటనను, వారి ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కూడా పరామర్శించారు. నిన్న విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో 8 మంది మరణించగా 6 తీవ్ర గాయాలయ్యాయి. అందులో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. రేషన్ దుకాణాల ద్వారా త్వరలో స్టీమ్డ్ రైస్ అందించే ఏర్పాట్లు చేస్తున్నామని, దీనికి కేంద్రము అంగీకరించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అమరావతి సచివాలయంలో ఆయన నిన్న విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం తెలియజేశారు.

నిర్మిస్తున్న అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏజీసీలో ప్రభుత్వ శాఖల విభాగాధిపతుల కార్యాలయాల స్థల కేటాయింపు ప్రతిపాదనల్ని ధృవీకరించేందుకు అధికారులతో ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ వెళ్తున్నారు. ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకుంటారు. ఆ రాత్రికి ఢిల్లీలోనే ముఖ్యమంత్రి బస చేస్తారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలియజేసింది. నిన్నటితో ముగిసిన విశ్వవిద్యాలయంలో అధ్యాపక పోస్టుల భర్తీకి చెందిన దరఖాస్తుల గడువును ఈ నెల 15 వరకు పొడిగిస్తూ ఉన్నత విద్యాశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి వచ్చిన వినతుల మేరకు ఈ అవకాశం కల్పించినట్లు పేర్కొంది. గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల బదిలీలను స్కూల్ ఎడ్యుకేషన్ తరహాలోనే చేపట్టాలని గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ సదా భార్గవిని పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్ర గోపిమూర్తి కోరారు. విజయవాడలోని గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో ఆయన నిన్న ఆమెను కలిసి పలు సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. దేవాలయాల్లో వేద పారాయణదారుల పోస్టులను భర్తీ పూర్తి పారదర్శకతతో చేస్తున్నామని దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ తెలిపారు. దేవాదాయ శాఖలోని 342 ధార్మిక పోస్టులకు ఇంటర్వ్యూలు ప్రారంభమైన నేపథ్యంలో ఆయన నిన్న విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 16 వరకు మౌఖిక పరీక్షలు జరగనున్నాయని తెలిపారు. పాఠశాలలు పునఃప్రారంభమైన రోజునే విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, నిఘంటువులను అందిస్తామని పాఠశాల విద్యాశాఖ తెలియజేసింది. ఇప్పటికే పాఠ్య పుస్తకాలు 97.80% మండల స్థాయి గిడ్డంగులకు బడులకు చేరినట్లు అధికారులు తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
3: రామా, శ్రీరామా, కోదండరామా.

11:08:10లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. '86లో హైయెస్ట్ ఓపెనింగ్ గా బాక్సాఫీస్ హిస్టరీ క్రియేట్ చేసిన సినిమా, 80s పాన్ ఇండియా మూవీ, తెలుగు సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిన సినిమా. జానపద సినిమాలు అంటే జానపదాలు కనుమరుగవుతున్నటువంటి రోజుల్లో కోట్లు వెచ్చించి సాహసోపేతంగా నెలకొల్పిన సినిమా. ఏంటా సినిమా? గెస్ చేస్తూ ఉండండి. మంచికి చెడుకి సంఘర్షణ అనే ఇతివృత్తంగా ఈ సినిమా తీశారు. రాజసింహాసనం కోసం దశన్న రాజ్యానికి అవంతి రాజ్యానికి మధ్య జరిగే పోరాటమే ఈ చిత్రకథ. ఈరోజు మనం మాట్లాడుకుందాం ఆ సినిమా కబ్బర్లు.

రైట్ నౌ మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను. కొదమ సింహం చిత్రం నుంచి మనోజ్ చిత్ర పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం. ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఒక హీరోకి స్టార్ స్టేటస్ వచ్చాక రిస్క్ చేయడానికి ఇష్టపడరు, అండ్ అలాగే ప్రయోగాలు కూడా చేయరు. సౌత్ లో మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండే తెలుగు తమిళ ఇండస్ట్రీలో స్టార్స్ ఏంటంటే, ఎక్కువగా బిజినెస్ బాగుందా, మార్కెట్ ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది, ఇలాగే ఆలోచిస్తారు. కానీ ఎంత వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నాం అని పట్టించుకునే వాళ్ళని మాత్రం వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. కానీ ఎంత వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నాం అని ముందుగా ఆలోచించే వాళ్ళలో మాత్రం అగ్రతాంబూలం కృష్ణ గారికే దక్కుతుంది. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా అన్ని రంగాల్లో తన ప్రతిభను చాటుకున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్నారు.

ఘంటబనేని శివరామకృష్ణమూర్తి. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగానే కాదు స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ బాధ్యతలు కూడా నిర్వహించారు. మరి కృష్ణగారి కెరీర్లో ఒక ల్యాండ్ మార్క్గా నిలిచిపోయింది ఈ సినిమా. ఆల్మోస్ట్ మన లిజనర్స్ అందరికీ కూడా ఈ సినిమా ఏంటి అనేది ఒక ఐడియా వచ్చేసింది అనుకుంటున్నాను. చెప్తాను ఏంటనేది. బట్ బిఫోర్ దట్, అమదొంగ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడినటువంటి వేటూరు సుందరామూర్తి గీతం వస్తోంది. వింటూ స్టే ట్యూన్ విత్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: विविध भारती FM 101.3।
1: राम నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి FM వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వింటున్నారు వివిక్ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

తెలుగు చిత్ర పరిశ్రమలో 345 సినిమాలకు పైగా నటించి సూపర్ స్టార్ గా డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా పాపులారిటీ దక్కించుకుని అంచెలంచెలుగా ఎదిగారు. మరి ఆయన ఖాతాలో ఎన్నో అద్భుతాలు. ఫస్ట్ తెలుగు జేమ్స్ బాండ్ మూవీ గూఢచారి 116, ఫస్ట్ తెలుగు కౌబాయ్ మూవీ మోసగాళ్లకు మోసగాడు, ఫస్ట్ తెలుగు సినిమా స్కోప్ చిత్రం అల్లూరి సీతారామరాజు, ఇవన్నీ కూడా మనకు అందించినటువంటి కృష్ణ గారు 1986లో అత్యద్భుతమైన సినిమా తీసి ప్రతి ఒక్కరి ప్రశంసలు పొందారు. అదే సింహాసనం. నటశేఖరుడు నెలకొల్పినటువంటి సింహాసనం. ఈ సినిమా అయితే 1986లో రిలీజ్ అయిన సినిమా కదా, బట్ నవడేస్ పాన్ ఇండియా మూవీస్ అని అంటున్నాం, కానీ అప్పట్లోనే సింహాసనం లాంటి జానపద ఫ్యాంటసీ మూవీ తీయాలంటే ఎంత ధైర్యం కావాలి చెప్పండి. అప్పట్లో యంగ్ జనరేషన్ హీరోల సినిమాలు ఓ రేంజ్ లో హిట్ కొడుతున్నాయన్నమాట. మరి ఆ టైంలో ఈ సాహసం చేశారు. ఫస్ట్ తెలుగు స్టీరియోఫోనిక్ సౌండ్ ఫిల్మ్గా అంటే స్వయంగా కృష్ణ గారి దర్శకత్వంలోనే అందించారు ఈ సినిమాని. మరి హీరోగా అప్పటికే 20 ఏళ్ల అనుభవం కూడా ఉంది. ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం నేను ప్లే చేస్తున్నాను సింహాసనం చిత్రం నుంచి. రాజ్ సీతారాం పి సుశీల ఆలపించినటువంటి ఆత్రేయ గీతం వస్తుంది. వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

11:33 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. సింహాసనం సినిమా కబుర్లు మనం మాట్లాడుకుంటున్నాం కదా, మన లిజినర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్ గా గెస్ట్ చేసేశారు. అండ్ హనుమంతరావు, ఆదిశేషగిరిరావు అండ్ ఫ్రెండ్ త్రిపురనేని మహారథితో డిస్కస్ చేసి హిస్టారికల్ మూవీని తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారు కృష్ణ గారు. అప్పటికే ఇద్దరు మొనగాళ్లు, బొమ్మలు చెప్పిన కథ, మహాబలుడు లాంటి జానపద సినిమాల్లో కృష్ణ గారు యాక్ట్ చేశారు. 3 మంత్స్ లో స్క్రిప్ట్ రెడీ చేశారు. మరి కాకతీయ సామ్రాజ్య గాథలోని రుద్రమదేవి, గోనగన్నారెడ్డి ప్రేరణగా తీసుకుని అలకనందాదేవి, విక్రమసింహ పాత్రలను రూపకల్పన చేశారు మహారథి. సింహాసనం టైటిల్ను హనుమంతరావు గారు సజెస్ట్ చేశారట. మరి విక్రమసింహగా ఆదిత్యవర్మగా ద్విపాత్రాభినయం చేశారు కృష్ణ. హీరోయిన్స్ విషయానికి వస్తే ప్రిన్సెస్ అలకనందాదేవిగా జయప్రద అండ్ విషకన్య చందనగంధిగా మందాకినినే తీసుకున్నారు. ఇంకా రాధగారు కూడా ఉంటారు ఈ సినిమాలో. అండ్ కైకాల సత్యనారాయణ గారు, గుమ్మడి గారు, అల్లు రామలింగి గారు, కాంతారావు గారు, ప్రభాకర్ రెడ్డి, బాలయ్య వంటి అగ్ర నటులు కూడా ఉన్నారు. బాలీవుడ్ లో విజయకేతనం ఎగురవేసిన తెలుగు అమ్మాయి వహీదా రెహమాన్ చాలా కాలం తర్వాత చేసిన తెలుగు సినిమా సింహాసనం. జానకి గారు గాత్రదానం చేశారు. ఈ సినిమాకి ఎన్ని విశేషాలున్నాయో తెలుసా? ఇటు తెలుగు అటు హిందీ భాషల్లో ఏకకాలంలో షూటింగ్ కంప్లీట్ చేశారు. హిందీ వర్షన్ కి కూడా కృష్ణ గారే దర్శకుడు, జితేంద్ర హీరోగా చేశారు అందులో. అండ్ హీరోయిన్స్ మాత్రం తెలుగులో నటించిన వాళ్లే. అంజాద్ ఖాన్ ఫస్ట్ టైం తెలుగులో కామెడీ విలన్ పాత్ర చేశారు బోత్ తెలుగు అండ్ హిందీ మూవీస్ లో. అండ్ నూతన్ ప్రసాద్ గారు వాయిస్ ఓవర్ ఇచ్చారనమాట. ఫస్ట్ టైం చరిత్రలో నిలిచిపోయేలా సినిమా ప్లాన్ చేసి సినిమాకు అత్యద్భుతమైన ఫోటోగ్రఫీ అందించి సక్సెస్ ని సొంతం చేసుకున్నారు బీఎస్ఆర్ స్వామి. 85 ప్రింట్స్ తో 150 థియేటర్స్ లో రిలీజ్ అయిన ఫస్ట్ మూవీ. పద్మాలయాకి ఇది 12వ సినిమా. ఆల్రౌండర్ పాత్ర పోషించారు కృష్ణ గారు. మాట్లాడుకుందాం మరిన్ని సినిమా కబుర్లు. బిఫోర్ దట్ మీకోసం పచ్చని కాపురం చిత్రానికి కేజీ యేసుదాస్, ఎస్ జానకి ఆలపించిన వేటూరి సుందర రామూర్తి గీతం వస్తోంది చక్రవర్తి మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: మూర్తి ఎఫ్ఎం 101.3. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

బలదూర్చిత్రన్ కి కారుణ్య పాడినటువంటి చంద్రబోస్ గీతం విన్నారు రాధాకృష్ణన్ మ్యూజిక్ లో. లెవెన్ అవర్స్ 45 మినిట్స్ 9 సెకండ్స్ లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నా. కృష్ణగారి సింహాసనం సినిమా కబుర్లు మనం మాట్లాడుకుంటున్నాం కదా, మరి ఈ భారీ సినిమా కోసం పబ్లిసిటీ కూడా వెరైటీగా ప్లాన్ చేశారు. అప్పటి వరకు 4 షీట్స్, 6 షీట్స్, 9 షీట్స్ పోస్టర్స్ ఉండేవట. మరి హనుమంతరావు గారు బాగా ఆలోచించి పోస్టర్ ప్రింటింగ్ వాళ్లతో డిస్కస్ చేసి ఫస్ట్ టైం 24 షీట్స్ ప్రింట్ చేయించారు. అప్పటి నుంచే 24 షీట్స్ ప్రింట్ సినిమా పబ్లిసిటీలో కామన్ అయిపోయింది. మరి 2 లాంగ్వేజెస్ లో 65 డేస్ లో షూటింగ్ పూర్తి చేశారట. 45 డేస్ లో టాకీ పార్ట్ అంతా కూడా కంప్లీట్ చేసేశారట. మరి పద్మాలయ స్టూడియోస్ లో 50 లక్షలతో భారీ సెట్ వేశారట. మరి అప్పట్లో ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా చెప్పుకున్నారు. మరి సినిమాలో ఆధునిక సాంకేతికత నేటికి కూడా ఓ రోల్ మోడల్, సౌండ్ టెక్నాలజీ పరంగా సంచలనం సృష్టించింది ఈ సినిమా. మరి సినిమాకు తగ్గట్టుగా థియేటర్ను అప్గ్రేడ్ చేయడం చరిత్రలో ఫస్ట్ టైం జరిగింది. నేచురాలిటీ కోసం భారీ సెట్స్ వేశారు. పెద్ద పెద్ద విగ్రహాలు, దర్బార్లు, రాజప్రసాదాలు.

భారీ సెట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మనం ఈ సినిమాలో చూస్తాం. మరిన్ని విషయాలు మాట్లాడుకోబోయే ముందు ఇంకొక సూపర్ హిట్ సాంగ్ నేను మీకోసం ప్లే చేస్తున్నాను. సింహాసనం చిత్రానికి రా సీతారాం పి సుశీల ఆలపించిన వేటూరి సింధు రామూర్తి గీతం వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 వక్ మీ జ్యోతి.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. 80s బాహుబలి ట్రెండ్ సెటర్ అని చెప్పుకోవచ్చు మనం. సో సింహాసనం కబుర్లు మాట్లాడుకుంటున్నాం.

మ్యూజిక్ డైరెక్టర్ బప్పీ లహరి అందించిన సంగీతం నేటికీ సంచలనమే. ఇప్పటికీ మ్యూజికల్ హిట్ గా నిలిచిపోయింది. అచ్చ తెలుగు పదబంధాలతో ఆత్రేయ, వేటూరి వీళ్ళందించినటువంటి పాటలు సినిమాకు ఇంకో ప్లస్ పాయింట్ అని చెప్పాలి. రాజ్ సీతారాం పాడిన పాటలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్. దాదాపు 40 వసంతాలవుతున్నా ఎక్కడో ఒకచోట మనకు వినిపిస్తూనే ఉంటాయి ఈ పాటలు. నటశేఖరుడు నెలకొల్పిన సింహాసనం చిరస్మరణీయం, తిరస్మరణీయం. సో లిజనర్స్ అందరూ కూడా కరెక్ట్ గా గెస్ట్ చేశారు. తర్వాత చూద్దాం ఆ పేర్లన్నీ కూడా. ఇప్పుడైతే మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. కేజే యేసుదాస్, జానకి పాడినటువంటి వేటూరి సుందరామూర్తి గీతం, చక్రవర్తి మ్యూజిక్ కంపోజిషన్ లో, పచ్చని కాపురం చిత్రం నుంచి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద నేపథ్యంలో స్థానిక కేజీహెచ్ ఆసుపత్రిలో బాధిత కుటుంబ సభ్యులను మంత్రి నారా లోకేష్ ఈ ఉదయం పరామర్శించారు. ప్రమాద ఘటనను, వారి ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద నేపథ్యంలో స్థానిక కేజీహెచ్ ఆసుపత్రిలో బాధిత కుటుంబ సభ్యులను మంత్రులు అనిత, సంధ్యారాణి, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్, తెలుగుదేశం పార్టీ రాష్ట అధ్యకులు పల్లా శ్రీనివాసరావు, చింతకాయల విజయ్ తదితరులు ఈ రోజు పరామర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద నేపథ్యంలో స్థానిక కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈ రోజు పరామర్శించారు. ఈ ఉదయం పరామర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాద ఘటనకు సంబంధించి 8 3 మృతదేహాలను గుర్తించినట్లు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి తెలిపారు. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉన్న స్థితిలో ఉన్న కారణంగా డిఎన్ఏ పరీక్షలు చేస్తున్నట్లు, వాటిని విజయవాడ ల్యాబ్కు పంపుతున్నామని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో నిన్న ఉక్కు ద్రవం లీక్ అయి 8 మృతి చెందగా ఆరుగురు క్షతగాత్రులయ్యారు. వారిలో ఇద్దరు పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఎన్సీసీఎఫ్ జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య సహకారంతో త్వరలో 1000 మినీ మార్ట్లు ఏర్పాటు చేస్తున్నామని, అక్కడ కార్పొరేట్ సంస్థలతో పోటీ పడేలా తక్కువ ధరకే బియ్యం, ఇతర నిత్యావసరాలు అందేలా చూస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అమరావతి సచివాలయంలో ఆయన నిన్న విలేకరుల సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు. ఫలితాల అనంతరం 12వ తరగతి సమాధాన పత్రాల పరిశీలన, పునర్మూల్యాంకనం కోసం తెరిచిన పోర్టల్లో నిన్న నిర్ణీత గడువులోపు 1.6 లక్షలకు పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ ప్రకటించింది. రాష్ట్రంలో ఈ రోజు అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవచ్చని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలిని వీచే అవకాశం ఉందని

రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి ఒంటి గంట వింటారు.

బలగం మూవీ నుంచి రామ్ మిర్యాల పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ విన్న తర్వాత 12:06:46 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 పై మీకు తెలుసా విత్ మీ జ్యోతి. హెల్త్ ఈజ్ వెల్త్, అవునా? ఆరోగ్యమే మహాభాగ్యం అనేది ఎంత నిజమో

నడక వల్ల మనకి ఆ భాగ్యం లభిస్తుందన్నటువంటి మాట కూడా అంతే నిజం. నడక మంచి ఔషధం లాంటిదని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరి నేటి బిజీ లైఫ్లో చాలా మంది హెల్త్ విషయంలో కేర్ తీసుకోలేకపోతున్నారు. దీనికి తోడు మారిన జీవనశైలి, ఫుడ్ హ్యాబిట్స్, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం, డయాబెటీస్ ఇలాంటివన్నీ కూడా అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపిస్తున్నాయి. దీనివల్లే ఈ ఒబెసిటీ కానీ, అధిక బరువు కానీ, డయాబెటీస్ లాంటి సమస్యల బారిన పడుతూ ఉంటారు. మరి దీనికి ఇంకో ప్రధాన కారణం భోజనం తర్వాత నడవకపోవడమేనట. దీనికి సంబంధించిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఈనాటి మీకు తెలుసాలో తెలుసుకుందామా? వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఇప్పుడైతే మీకోసం మనశంకర వరప్రసాద్ గారు చిత్రం నుంచి భీమ్స్ మధుప్రియ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తోంది. ఎంజాయ్ లిజనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

12:41 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మాట్లాడతానని చెప్పాను. అదేంటంటే డైజెస్టివ్ సిస్టమ్ మెరుగుపడాలంటే భోజనం చేశాక కాసేపు నడిస్తే పేగుల్లో కదలికలు చక్కగా జరిగి జీర్ణక్రియ వేగవంతం అవుతుందట. యాజ్ అ రిజల్ట్ మనం తీసుకున్న ఆహారం అనేది త్వరగా జీర్ణం అవుతుందని, కాన్స్టిపేషన్ కానీ ఉబ్బరం కానీ గ్యాస్ ట్రబుల్ లాంటి సమస్యలు తగ్గుతాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరి భోజనం తర్వాత మినిమం 100 అడుగులు వేస్తే బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ని పొందొచ్చని కూడా చెప్తున్నారు. 2014 జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం హెల్దీ పర్సన్ అంటే ఆరోగ్యకరమైన వ్యక్తి 10 నిమిషాలు నడిచినప్పుడు రేట్ ఆఫ్ డైజెషన్ అనేది అంటే ఈ జీర్ణక్రియ రేట్ ఉంటుంది కదా, అది గణనీయంగా పెరిగిందని కూడా కనుగొన్నారన్నమాట. సంబంధించిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇంకా మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ హాయ్ నాన్న చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధభారతి ఎఫ్ఎం
0: 101.3.
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.

0: Jyoti FM 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏ చిన్నదర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. భోజనం చేసిన తర్వాత కాసేపు నడిస్తే అంటే డైజెస్టివ్ సిస్టమ్ మెరుగుపడుతుంది, అంటే పేగుల్లో కదలికలు చక్కగా జరుగుతాయి అని చెప్పాను కదా. సో తిన్న తర్వాత కాసేపు వాకింగ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడుతుంది. ఇది హార్ట్ని అంటే గుండెను బలంగా ఉంచడమే కాకుండా హార్ట్ ప్రాబ్లమ్స్, ముప్పును కూడా తగ్గిస్తాయంటున్నారు ఎక్స్పర్ట్స్ అయితే. మరి వాకింగ్ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనివల్ల అంటువ్యాధులు, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అంతేకాదు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటే ఆటోమేటిక్గా మన పనితీరు కూడా మెరుగుపడుతుంది కదా. అంటే బాగున్నప్పుడు మనం చేసే పనికి, బాగున్నప్పుడు చేసే పనికి తేడా అన్నమాట. హెల్దీగా ఉంటే మనం చేసే పని కూడా చక్కగా అంతే మంచి రిజల్ట్ని ఇస్తుంది. అదే మనం మూలుగుతూ ముక్కుతూ బాగోకుండా చేసాం అనుకోండి, అట్లాగే ఉంటుంది అన్నమాట. అండ్ ఇది బెటర్ లైఫ్ లీడ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. సమ్మర్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అని చెప్తాము, ఎంత జాగ్రత్త తీసుకున్నా కూడా ఎక్కడో ఒక చోట మనల్ని అలా పట్టుకుంటుంది అనమాట. అలా నన్ను కూడా పట్టేసుకుంది. సో సఫరింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో అది మ్యాటర్, ఎందుకైనా మంచిది.

చాలా జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరు కూడా. మరి మీకు తెలుసాలో ఇంకా మాట్లాడుకుందాం బోల్డన్ని విషయాలు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను మీకోసం ప్లే చేస్తున్నాను, ఓరి దేవుడా చిత్రం నుంచి వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: హుషారు చిత్రానికి సిద్ శ్రీరామ్ పాడినటువంటి కిట్టు విశ్వప్రగడ గీతం విన్నారు రాధన్ మ్యూజిక్ లో. 12 hours 29 minutes క్రాస్ చేసేసింది వీబీక్ లో.
1: శ్రోతలు ఇంతవరకు వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే విన్నారు. ఆకాశవాణి కార్నూలు కేంద్రం సమయం 12:30 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

దేశ యువత, మహిళలు, రైతుల సాధికారతకు గడిచిన 12 సంవత్సరాల్లో తమ ప్రభుత్వం కృషి చేసినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్లోని ఇందోర్లో 5 రోజుల పాటు జరిగే బ్రిక్స్ వ్యవసాయ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. బొగ్గు ఉత్పత్తి రంగంలో ప్రపంచ స్థాయిలో భారత్ 2వ స్థానానికి చేరుకుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి చెప్పారు. భగవాన్ బిర్సాముండా వర్ధంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. దేశ యువత, మహిళలు, రైతుల సాధికారతకు గడిచిన 12 సంవత్సరాల్లో తమ ప్రభుత్వం కృషి చేసినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 140 కోట్ల పౌరులతో దేశంలో ప్రజా సంక్షేమం, అభివృద్ది, ప్రభుత్వంపై నమ్మకం కలిగించేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు మోదీ తెలిపారు. మౌలిక సదుపాయాల నుంచి డిజిటల్ విప్లవం వరకు అహర్నిశలు చేసిన కృషి వల్ల దేశం ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుందని అన్నారు. సుపరిపాలన, మరింత సేవలు అందించేందుకు తమ ప్రభుత్వం మరింత కృషి చేస్తుందని మోదీ చెప్పారు. మధ్యప్రదేశ్లోని ఇందోర్లో 5 రోజుల పాటు జరిగే బ్రిక్స్ వ్యవసాయ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. బ్రెజిల్, ఇండోనేషియా, చైనా, ఇరాన్, సౌత్ ఆఫ్రికా, యుఏఈలతో పాటు ఇతర సభ్య దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారు. 21 దేశాలకు చెందిన వ్యవసాయ మంత్రులు, సీనియర్ అధికారులు, నిపుణులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈరోజు ఆహార భద్రత, నూతన వ్యవసాయ విధానాలు, వాతావరణ అనుకూల వ్యవసాయం, వ్యవసాయ వాణిజ్యం, చిన్న సన్నకారు రైతుల సాధికారత వంటి విషయాల్లో వివిధ చర్చలు జరుగుతాయి. ఈ నెల 12న వ్యవసాయ మంత్రుల మధ్య ప్రత్యేక సమావేశాలు ఉంటాయి. చిన్న రైతులు, మహిళలు, యువత ద్వారా ఆహార భద్రతపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ నెల 13న బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశం జరుగుతుంది. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో గడిచిన 12 సంవత్సరాల్లో భారత బొగ్గు మైనింగ్ రంగాల్లో

అతిపెద్ద మార్పులు చోటు చేసుకున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లో నిన్న ఫిల్మ్ సిటీలో జరిగిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. 1 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిలో భారత్ రికార్డు సృష్టించడమే కాక ప్రపంచ బొగ్గు ఉత్పత్తిదారుల దేశాలలో 2వ స్థానానికి చేరుకుందని ఆయన చెప్పారు. బొగ్గు రంగం ప్రత్యక్షంగా 5 లక్షల మందికి, పరోక్షంగా 25 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుందని అన్నారు. 2 సంవత్సరాలుగా బొగ్గు దిగుమతులు తగ్గాయని, తద్వారా 60,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం మిగుల్చుకోగలిగిందని చెప్పారు. సహజ వాయువులు, ఎరువులు దిగుమతిని తగ్గించేందుకు 46,000 కోట్ల రూపాయలతో కోల్ గ్యాసిఫికేషన్ పథకాలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని అన్నారు. దేశానికి వెన్నెముకగా ఉన్న ఇంధన రంగంలో విద్యుత్ తయారీకి 72% బొగ్గుపై ఆధారపడి ఉందన్నారు. కోల్ బ్లాక్ల ఆక్షన్ పారదర్శకంగా నిర్వహిస్తున్నామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో పారదర్శక మార్కెట్ ఆధారిత బొగ్గు వ్యాపారాన్ని ప్రోత్సహించేందుకు కోల్ ఎక్స్చేంజ్ రూల్స్ 2026ను బొగ్గు మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. ఈ నియమాల ద్వారా ఒకరి నుంచి ఎక్కువ మందికి అమ్మే సాంప్రదాయ విధానం నుంచి ఎక్కువ మంది నుంచి ఎక్కువ మందికి అమ్మే నూతన ట్రేడింగ్ విధానాన్ని అమలుపరచనున్నారు. కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ ద్వారా ఎక్స్చేంజ్లలో ట్రేడింగ్ను పర్యవేక్షిస్తారు. పరిశ్రమ పెరుగుదలకు, ఇంధన భద్రతకు వికసిత్ భారత్లో భాగంగా బొగ్గు విపణిలో మరింత పోటీతత్వంతో సమర్థవంతంగా ఉపయోగపడేందుకు ఈ విధానం వీలుపడనుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. భగవాన్ బిర్సా ముండా వర్ధంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. ధైర్యం, ఆత్మగౌరవం, న్యాయం పట్ల అచంచలమైన నిబద్ధతకు బిర్సా ముండా జీవితం ఒక ఉదాహరణని సామాజిక మాధ్యమం ద్వారా పేర్కొన్నారు. అణగారిన వర్గాల వారితో పాటు గిరిజనుల హక్కులు, గుర్తింపు, గౌరవానికి బిర్సా ముండా చేసిన ఉల్గులాన్ ఉద్యమం ఒక చారిత్రాత్మకమైందని ఆయన ఆ పోస్టులో చెప్పారు. జార్ఖండ్ గవర్నర్గా గతంలో చేరిన మొదటి రోజు, అలాగే ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తాను బిర్సా ముండా జన్మస్థలం ఉలీహట్ను సందర్శించినట్లు గుర్తు చేసుకున్నారు. భగవాన్ బిర్సా ముండా వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా బిర్సా ముండా చేసిన ఉల్గులాన్ ఉద్యమం గురించి ఆయన గుర్తు చేసుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.

విశాఖపట్నం ఉక్కు పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నిన్న రాత్రి సందర్శించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 10 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని కుమారస్వామి ప్రకటించారు. ఇదిలా ఉండగా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ప్రమాదం జరగడానికి గల కారణాలపై విచారణ చేపట్టింది. కాగా నిన్న సాయంత్రం ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ చెందిన ఉక్కు పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది మరణించారు, 6 గాయపడ్డారు. రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ ఉక్కు పరిశ్రమ అగ్ని ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల చొప్పున ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. మృగశిర కార్తె సందర్భంగా తెలంగాణలోని హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బత్తిన కుటుంబం ఆనవాయితీగా అందిస్తున్న చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. ఆస్తమా నివారణ కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది బాధితులు నాంపల్లికి పోటెత్తారు. నిన్న రాత్రి 9 గంటలకు ప్రారంభమైన ఈ పంపిణీ మంగళవారం రాత్రి 9 గంటల వరకు నిరంతరాయంగా సాగనుంది. మత్స్యశాఖ ఇప్పటికే 3 లక్షలకు పైగా చేప పిల్లలను అందుబాటులో ఉంచింది. భారీ రద్దీ దృష్ట్యా ప్రత్యేక క్యూలైన్లు, వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. స్వచ్ఛంద సంస్థలు భక్తులకు ఉచితంగా ఆహారం, మంచినీరు అందిస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎల్పీఎంఎస్ ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో సరిహద్దుల నిర్వహణ, సరిహద్దుల ఆవరణ నుంచి వాణిజ్యం, ప్రయాణికుల రాకపోకల సామర్థ్యం, భద్రత, పారదర్శకత పెంపొందించే లక్ష్యంతో రూపొందించారు. వికసిత భారత్ 2047 లక్ష్యంతో భూమార్గ ఓడరేవుల కార్యకలాపాలను ఒకే వ్యవస్థగా ఏకీకృతం చేసేందుకు ఒక డిజిటల్ వేదికగా ఎల్పీఎంఎస్ ఉండనుందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఆధునిక సాంకేతిక

ఆధారిత సరిహద్దు నిర్వహణ వ్యవస్థ దిశగా మన దేశం చేస్తున్న ప్రయాణంలో ఎల్పిఎంఎస్ ప్రారంభం ఒక మైలురాయని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ పీఎంఎస్ఎంఏ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకుని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా వేడుకలు జరుపుతోంది. న్యూఢిల్లీలో 10 సంవత్సరాల పీఎంఎస్ఎంఏ ఒక దశాబ్ద రక్షణ ఇతివృత్తంగా జరిగే కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు ప్రారంభిస్తారు. గర్భిణీలకు ఆరోగ్యం రక్షణ అందించేందుకు పీఎంఎస్ఎంఏ కార్యక్రమం రూపొందించారు. 2016 జూన్9 గర్భిణీ స్త్రీలకు ఉచితంగా నిశ్చయమైన సమగ్రమైన నాణ్యమైన ప్రసవ పూర్వ సంరక్షణ సేవలను అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా అందిస్తున్న 9 ఉచిత సేవలను గర్భిణీ స్త్రీలు వారి కుటుంబాలు అందుకునే విధంగా ప్రోత్సహించేందుకు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరుపుతారు. కాంగో రిపబ్లిక్ ప్రాంతంలో ఎబోలా పరిస్థితులను సిద్దం చేసేందుకు సరిహద్దు పరిస్థితులను పరిశీలించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ప్రస్తుతం ఉగాండాలో పర్యటిస్తున్నారు. తక్షణ సహాయ చర్యలు అందించేందుకు ఐక్యరాజ్య సమితి బృందంతో డబ్ల్యూహెచ్ఓ చీఫ్ పర్యటిస్తున్నారు. 19 నిర్ధారిత కేసులలో కాంగో నుంచి ఉగాండాలోకి వచ్చిన వారిలో 14 మందికి ఎబోలా నిర్ధారింపబడినట్లు సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు. హాంటన్ స్కై రియాలిటీ లిమిటెడ్ కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఈరోజు పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఎన్సీఆర్లలోని 6 చోట్ల దాడులు నిర్వహిస్తోంది. హాంటన్ స్కై రియాలిటీకి సంబంధించిన నివాసాలు, ఆఫీసులలో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. వాయు భారతదేశంతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో, పశ్చిమ రాజస్థాన్, విదర్భలో ఈ రోజు వేడిగాల్లో ప్రభావం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కొంకణ్, గోవా, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాలలోని కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. కర్ణాటక తీర ప్రాంతం, కేరళ, మహే, ఉత్తర దక్షిణ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. విశేషాలు మరొకసారి. దేశ యువత, మహిళలు, రైతుల సాధికారతకు గడిచిన 12 సంవత్సరాల్లో తమ ప్రభుత్వం కృషి చేసినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్లోని ఇందోర్లో 5 రోజుల పాటు జరిగే బ్రిక్స్ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. బొగ్గు ఉత్పత్తి రంగంలో ప్రపంచ స్థాయిలో భారత్ 2వ స్థానానికి చేరుకుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి చెప్పారు. భగవాన్ బిర్సా ముండా వర్ధంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
4: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
5: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
4: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

12:41:27 లో ఉంది వివి గ్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వక్ మీ జ్యోతి అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ మన శరీరంలో బోలెడని మార్పులు వస్తూ ఉంటాయి కదా, మరి అవయవాల పనితీరు కూడా నెమ్మదిస్తుంది, శక్తి తగ్గుతుంది, రకరకాల ఆరోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. మరి 40 ఏళ్ల తర్వాత మజిల్ లాస్, 50 తర్వాత అది ఇంకా స్పీడ్ అవుతుందన్నమాట. అప్పుడు నిలబడటం నడవడం కూడా కష్టం అవుతుంది. అందుకే ముందు నుంచే హెల్త్ ని బ్యాలెన్స్ చేస్తూ బాడీని ఫిట్ గా ఉంచుకోవడం చాలా అవసరం అంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. మరి అందుకోసం ఏం చేయాలి అది కూడా మాట్లాడుకుందాం, తెలుసుకుందాం.

వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇప్పుడైతే మీకోసం కోర్ట్ మూవీ నుంచి అనురాగ్ కుల్కర్ణి, సమీరా భరద్వాజ్ పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది. ఎంజాయ్ లిజనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
3: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
4: ఏదో బాగానే ఉన్నాన్లే.
3: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
4: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
3: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
4: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
3: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
4: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
3: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
4: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
3: ఆఫ్ కోర్స్.
5: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా,
3: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.
6: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
7: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
6: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
7: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
8: వింటున్నారు వివిధ భారతి FM 101.3 వెబ్ మీ జ్యోతి. 12 అవర్స్ 50 మినిట్స్ 28 సెకండ్స్ లో ఉంది VB క్లాక్ అండ్ మనం ఉన్నాం. మీకు తెలుసాలో

సో మరి ముందు నుంచి హెల్త్ ని బ్యాలెన్స్ చేస్తూ బాడీని ఫిట్ గా ఉంచుకోవడం చాలా అవసరం అని చెప్పాను కదా, మరి అందుకోసం ఏం చేయాలని మన ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అంటే, అందుకోసం పెద్దగా కష్టపడాల్సిన పని అయితే లేదు, నడక అనేది మనల్ని బ్యాలెన్స్డ్ గా ఉంచడంలో చాలా హెల్ప్ చేస్తుందట. మరి భోజనం తర్వాత కాసేపు నడవటం వెయిట్ లాస్ కి కూడా హెల్ప్ చేస్తుంది. ఎలా అంటే, తిన్న తర్వాత నడవటం వల్ల ఎక్కువ మొత్తంలో క్యాలరీలు బర్న్ అవుతాయి. ఇది వెయిట్ కంట్రోల్లో ఉంచడంలో బాగా హెల్ప్ చేస్తుందని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. మరి బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ని తగ్గించడంలో కూడా ఇది హెల్ప్ చేస్తుందట. కాబట్టి డయాబెటీస్ బారిన పడకుండా కూడా కాపాడుకోవచ్చు. ఇలా సింపుల్ వాక్ వల్ల ఎండోర్ఫిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఇది మానసిక స్థితిని మెరుగుపరిచి ఒత్తిడిని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. భోజనానికి వాకింగ్ కి మధ్యలో 10 నుంచి 15 నిమిషాల గ్యాప్ ఉండేలాగా చూసుకోవడం మాత్రం మంచిదంటున్నారు. సో ఖచ్చితంగా 10 నుంచి 15 నిమిషాల గ్యాప్ ఉండేలాగా చూసుకోండి. ఇన్ కేస్ ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తే నడక వేగాన్ని తగ్గించి డాక్టర్ సలహా తీసుకుని వాళ్ల సూచనల మేరకు నడుచుకోవడం బెటర్ అనేది మాత్రం గుర్తుంచుకోండి. ఓకేనా?

సో మరి అందరికీ కూడా ఎక్సర్సైజ్ చేయడం, వాకింగ్ చేయడం ఇవన్నీ కూడా పక్కాగా టైం పెట్టుకుని చేయడం అనేది కుదరదు. కాబట్టి ముఖ్యంగా ఇంట్లో ఉండే వాళ్ళు కానీ లేదా బయట ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కానీ ఎవరికైనా సరే తిన్న తర్వాత ఏంటంటే అలా కూర్చుని ఉండిపోకుండా లేదంటే అలా పడుకుంటారు. కొంతమంది తిన్న వెంటనే పడుకుంటారు, అది అస్సలు మంచిది కాదు. ఎందుకంటే అది డైజెస్ట్ అవ్వాలి, దానికంటూ కొంచెం ఇది కావాలి. కాబట్టి కొంచెం ఏంటంటే ఒక 10 మినిట్స్ తిన్న తర్వాత ఒక 10 మినిట్స్ అలా వదిలేసి ఆ తర్వాత మీరు గనక మినిమం ఒక 100 అడుగులు వేస్తే బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ అనమాట. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా ఇవన్నీ కూడా ఉంటాయి. సో అట్లీస్ట్ ఇది మాత్రం కంపల్సరీగా మీ డైలీ రొటీన్లో ఉండేలాగా చూసుకోండి. ఇది మార్నింగ్ మధ్యాహ్నం భోంచేసినప్పుడైనా నైట్ భోంచేసినప్పుడైనా సరే 2 సార్లు కూడా ఇది చేయొచ్చు. సో ఎక్స్పర్ట్స్ చెప్పే మాట అనమాట ఇది. ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత ఒక 10-15 మినిట్స్ గ్యాప్ పెట్టుకుని మీరు చక్కగా అలా ఒక 100 అడుగులు వేయండి. అదేంటంటే చక్కగా అడ్జస్ట్ అవుతుంది, మనం తిన్న ఫుడ్ అంతా కూడా పేగుల్లో చక్కగా అడ్జస్ట్ అయిపోతుంది అండ్ డైజెషన్ అనేది కూడా చక్కగా జరుగుతుంది అనమాట. ఇలా చేయడం వల్ల బోలెడ్ అన్ని హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి, వెయిట్ తగ్గొచ్చు అండ్ ఫ్యూచర్లో 40s 50s వచ్చినప్పుడు కూడా బాడీ బ్యాలెన్స్డ్గా ఉంటుంది అనమాట. సో బోలెడ్ విషయాలు తెలుసుకున్నాం కదా ఈనాటి, మీకు తెలుసాలో. ఇప్పుడైతే మీకోసం జల్సా మూవీ నుంచి టిప్పు, గోపిక, పూర్ణిమ పాడినటువంటి భాస్కర్ భట్ల రవికుమార్ గీతం వస్తుంది. వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
0: 101.3.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: విద్యుత్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. విశాఖ స్థానిక కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ ఉదయం పరామర్శించారు. ప్రభుత్వం వారికి అన్ని విధాలా అండగా ఉంటుందని, కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తెలిపారు. విశాఖలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను, వారి కుటుంబ సభ్యులను మంత్రి నారా లోకేష్ ఈ ఉదయం పరామర్శించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. పరామర్శించిన వారిలో రాష్ట మంత్రులు వాసంశెట్టి సుభాష్, అనిత, సంధ్యారాణి, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎంపీ శ్రీభరత్, తెలుగుదేశం పార్టీ రాష్ట అధ్యకులు పల్లా శ్రీనివాసరావు, చింతకాయల విజయ్ తదితరులున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాద ఘటనకు సంబంధించి మొత్తం 8 3 మృతదేహాలను గుర్తించినట్లు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి తెలిపారు. గుర్తుపట్టలేని మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు చేసి నమూనాలను విజయవాడ ల్యాబ్కు పంపుతున్నామని, గుర్తింపు అనంతరం బంధువులకు అప్పగిస్తామని వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో నిన్న ఉక్కు ద్రవం లీకై 8 మృతి చెందగా, 6 తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు అందిస్తున్న హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ హెచ్పీవీ టీకా కార్యక్రమాన్ని మరో 3 పాటు కొనసాగించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రజలందరూ యోగాను దైనందిక జీవితంలో భాగం చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ సూచించారు. యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ప్రజలతో కలిసి జిల్లా కలెక్టర్ ఈరోజు యోగాసనాలు వేశారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, భారత రైతాంగ ఉద్యమ నిర్మాతల్లో ప్రముఖులు ఎన్జీ రంగాగా సుపరిచితులైన ఆచార్య గోగినేని రంగనాయకులు వర్ధంతి ఈరోజు. రైతాంగ విధానాలకు మద్దతిచ్చి భారత రైతాంగ ఉద్యమ నాయకులుగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రంగా అనారోగ్యం కారణంగా 95 సంవత్సరాల వయసులో 1995 జూన్ 9 తేదీన న్యూడిబ్రోల్లో మరణించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వింటారు.

0: కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: भारती FM 101.3।
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ మహిళల కోసం వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తో ధీరా రెడీగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది కదా. ఒకవైపు భానుడి భగభగలు, మరోవైపు ఉరుములతో కూడిన వర్షాలతో అల్లాడిపోతున్నాం. తీవ్రమైన ఎండలతో పాటు ఉన్నట్టుండి అకస్మాత్తుగా పిడుగులు. ఈ మారుతున్న వెదర్ కండిషన్స్ దృష్ట్యా మహిళలు, ముఖ్యంగా గర్భిణీలు అండ్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా అప్రమత్తంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. మరి తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ఈ ఎండల తీవ్రత నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు అండ్ ఈ మారుతున్న క్లైమేట్స్ నుంచి కూడా మనం జాగ్రత్తగా ఉండొచ్చు అనమాట. మాట్లాడుకుందాం ఆ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఈనాటి ధీరాలో. ముందుగా మీకోసం సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి భీమ్స్ ప్రణవి పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండవే భాగ్యం. ఆ రోజు ఫిబ్రవరి
2: 14th,
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునే, ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు చల్లల్లో పెదవులు తడిసాయే తడిసిన

బ్యూటిఫుల్ ట్రాక్ విన్న తర్వాత 1 hour 9 minutes 45 seconds లో ఉంది. వీబీ క్లోక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ధీరాలో ఉన్నాం. ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే గర్భిణీలు ఈ టైంలో వాళ్ళని సాధారణంగా వేధించే ప్రధాన సమస్య ఏంటి అంటే డీహైడ్రేషన్ అండి. అందుకే రోజు తగినంత నీటితో పాటు ఓఆర్ఎస్ తీసుకోవాలని డాక్టర్స్ చెప్తున్నారు. మరి ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్లను బ్యాలెన్స్ చేసి కళ్ళు తిరగటం, స్పృహ తప్పటం లాంటి సమస్యలను నివారిస్తుందన్నమాట. ఇంకా కొబ్బరి నీళ్లు తాగటం వల్ల శరీరానికి సహజమైన మినరల్స్ కూడా అందుతాయి. ఎప్పుడు కూడా లిక్విడ్స్ తీసుకోవడం వల్ల బిడ్డకు సరైన పోషణ అందటం మాత్రమే కాదు, శరీరం కూడా చల్లగా ఉంటుంది. తాజా మజ్జిగ తీసుకోవడం వల్ల గర్భిణీలకు జీర్ణ వ్యవస్థ త్వరగా చల్లబడుతుందన్నమాట. అలాగే ఓఆర్ఎస్ ఏంటంటే కోల్పోయిన లవణాలను, శక్తిని తిరిగి అందిస్తుంది. ఇంకా కొబ్బరి నీళ్లు సహజమైన పొటాషియం, ఎలక్ట్రోలైట్లను కూడా అందిస్తుంది. మరి చల్లని వాతావరణం ఉండే గదిలో అంటే గాలి ఆడే గదిలో పడుకోవడం, మందపాట్లు దుప్పట్లు వాడకుండా శరీరం వేడెక్కకుండా చల్లని కాటన్ బెడ్షీట్స్ వాడటం మంచిదన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 రైట్ నౌ మీకోసం. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు ఈ చిత్రానికి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కౌసల్య పాడినటువంటి చంద్రబోస్ గీతం వస్తోంది చక్రి మ్యూజిక్ కంపోజిషన్లో. వింటూ స్టేడియం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

శ్రోతలింతవరకు వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 1:20 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్త ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ప్రమాద బాధితులను పరామర్శించిన కేంద్ర మంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు. విద్యతో పాటు నైపుణ్యాల అభివృద్ధికి విద్యార్థులు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చిన రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. ఆక్వా రైతుల సంక్షేమం, ఆక్వా రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తోందన్న కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. వార్తల వివరాలు: విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు పరామర్శించారు. ఆసుపత్రిని సందర్శించిన ఆయన క్షతగాత్రులను, వారి కుటుంబ సభ్యులను కలిసి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: బకెట్ లాంటిది ఉంటుంది, అది బ్లాస్ట్ అయింది, బ్లాస్ట్ అవడంలో దాదాపు 8 మంది చనిపోయారు, ఒక 6 మంది తీవ్ర గాయాలని. ప్రభుత్వ పరంగా కానీ మొత్తం అసలు ఒక్కొక్క రెగ్యులర్ ఎంప్లాయీస్ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా 1,72,00,000 అందజేయడం జరుగుతూ ఉంది. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి 45.75 లక్షలు, అలాగే వాళ్ళ ఎంటైటిల్డ్ టెర్మినల్ బెనిఫిట్ తో పాటు మరణించిన వారి కుటుంబానికి 5 లక్షలు ఎక్స్గ్రేషియ, మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి ఉద్యోగం, సివియర్ గా ఇంజురీ అయిన వారికి 10 లక్షలు, అలాగే ట్రీట్మెంట్ ఖర్చు మొత్తం రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ వారు భరిస్తారు. అలాగే బొకారో స్టీల్ ప్లాంట్ నుంచి ఒక 3-మెన్ కమిటీని ఎంక్వైరీ జరుగుతోంది.
0: ఘటనలో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులను కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, హోంమంత్రి వంగలపూడి అనిత, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు పరామర్శించారు. విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రికి చేరుకున్న బాధిత కుటుంబ సభ్యులను కలిసి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రమాద ఘటనపై నియమించిన కమిటీ నివేదిక అందిన అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను ఈరోజు పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలపై ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకుని మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో 10, 11, 12వ స్నాతకోత్సవ కార్యక్రమం ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్

0: ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ పలువురు విద్యార్థిని విద్యార్థులకు డిగ్రీలు, పీహెచ్డీ పట్టాలను ప్రదానం చేశారు. అనంతరం ఆయన స్నాతకోత్సవ సభను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు జ్ఞానాన్ని సమాజ అభివృద్దికి వినియోగించాలని, ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేయాలని గవర్నర్ సూచించారు. విద్యతో పాటు నైపుణ్యాల అభివృద్దికి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంటూ,
1: విత్ ఇమెన్స్ ప్రైడ్ యాస్ వి సెలబ్రేట్ ద రిమార్కబుల్ అచీవ్మెంట్స్ of Vikrama Simhapuri University. I extend my heartfelt congratulations to the recipients of honoris causa and to all the students who are receiving their degrees on this memorable occasion. The campus of Vikrama Simhapuri University is blessed with lush greenery, serene water bodies and diverse agricultural surroundings.
0: రాష్ట్ర ఆర్థిక ప్రగతి, పాలనా వ్యవస్థ బలోపేతంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు సమీక్షలు నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించే ఈ సమీక్షలో తొలుత ఈ మధ్యాహ్నం రాష్ట స్థూల ఉత్పత్తి జీఎస్డీపీపై సమీక్ష నిర్వహిస్తారు. ఆర్థిక వృద్ది, అభివృద్ది సూచికలపై సంబంధిత అధికారులతో చర్చించనున్నారు. సాయంత్రం రియల్ టైం గవర్నెన్స్, ఆర్టీజీఎస్ వ్యవస్థ పనితీరు అమలుపై సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం వెంకటరాయునిగూడెం గ్రామంలో 10,45,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఎంఎస్ఎంఈ పార్కుకు కేంద్ర మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం పారిశ్రామిక రంగ అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తూ మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించిందని అన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ది ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ప్రాంతీయ ఆర్థికాభివృద్దికి ఈ పార్కులు దోహదపడతాయని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆక్వా రైతుల సంక్షేమం, ఆక్వా రంగ అభివృద్దికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆక్వా రైతులు, మేత తయారీ సంస్థల ప్రతినిధులతో విజయవాడలో ఉన్నతస్థాయి సమావేశాన్ని ఆయన ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రొయ్యల మేత ధరల అంశంపై రైతులు, తయారీదారులు పరస్పర అంగీకారానికి రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ధరల నిర్ణయంలో శాస్త్రీయ విధానం ఉండాలని, పారదర్శక ధరల వ్యవస్థ ఏర్పాటుపై ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అంత్యోదయ స్ఫూర్తితో గరీబ్ కళ్యాణ్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కోట్లాది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చాయని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో దేశంలో సంక్షేమ పంపిణీ వ్యవస్థపై ఆమె సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు స్పందిస్తూ, చివరి వ్యక్తి వరకు అభివృద్ది ఫలాలు చేరాలి అనే లక్ష్యంతో కేంద్రం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని వివరించారు. జన్ధన్ యోజన ద్వారా బ్యాంకింగ్ సేవల విస్తరణ, ఉజ్వల యోజన కింద ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లు, జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి తాగునీటి సరఫరా, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా పారిశుద్ధ మెరుగుదల, పీఎం ఆవాస్ యోజన ద్వారా పక్కా ఇళ్ల నిర్మాణం, అలాగే ప్రత్యక్ష నగదు బదిలీ డీబీటీ విధానం ద్వారా పారదర్శక సంక్షేమ పథకాల పంపిణీ జరుగుతోందని తెలిపారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ హెచ్పీవీ టీకా కార్యక్రమాన్ని మరో 3 నెలల పాటు కొనసాగించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నివారించేందుకు చేపట్టిన ఈ ప్రత్యేక టీకా కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో 14 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సు గల 271,000 మందికి పైగా బాలికలకు ఇప్పటికే హెచ్పీవీ టీకాలు అందించినట్లు తెలిపారు. బాలికల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సత్యకుమార్ సూచించారు. ప్రజలందరూ యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా సూచించారు. యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ప్రజలతో కలిసి జిల్లా కలెక్టర్ ఈరోజు యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వర్ణాంధ్ర ఆరోగ్యాంధ్ర లక్ష్యాలతో

0: రాష్ట్రవ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యోగాభ్యాసం ద్వారా ఒత్తిడి తగ్గి ఏకాగ్రత ఆత్మవిశ్వాసం పెరుగుతాయని జిల్లా కలెక్టర్ పేర్కొంటూ,
1: ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తూ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తూ ప్రతి ఒక్కరు హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేయాలని కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు ప్రతిరోజు యోగా ప్రోటోకాల్ని పాటిస్తూ వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాము. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చేయగలిగే సింపుల్ యోగాసనాలు, దీన్ని రోజుకి ఒక 40 నిమిషాలు ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఎప్పుడో మీకు అవకాశం ఉన్నప్పుడు మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు, మనసు ప్రశాంతంగా ఉంటుంది, చేసే పనిలో వృద్ధి వస్తుంది.
0: ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు రాష్ట ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా గన్నవరంలోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారి డాక్టర్ సుజనా వెల్లడించారు. ముఖ్యంగా సింగపూర్ నుంచి విజయవాడ విమానాశ్రయానికి చేరుకునే ప్రయాణికులకు వారానికి 3 సార్లు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ప్రమాద బాధితులను పరామర్శించిన కేంద్ర మంత్రి, రాష్ట ఉప ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు. విద్యతో పాటు నైపుణ్యాల అభివృద్దికి విద్యార్థులు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చిన రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. ఆక్వా రైతుల సంక్షేమం, ఆక్వా రంగ అభివృద్దికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తోందన్న కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: क्योंकि अगर ये जीव नहीं होंगे तो ये बड़े बड़े मनुष्य भी समाप्त हो जाएंगे, खत्म हो जाएंगे. ये प्रकृति, ये विज्ञान कहता है. तो चलिए हम अगले गीत की तरफ बढ़ेंगे. उसके पहले हमारे श्रोताओं ने और भी बहुत सारी पहेलियाँ भेजी हैं. जैसे हमारे एक श्रोता ने पंजाबी कहावत पहेली भेजी है कि गुड़िया विच तकतेनी परने सड़ गए थे कुंवारे अखतेनी. शादी की इच्छा रखने वाले ऐसा कुछ कहते हैं. और एक बहुत अच्छा उन्होंने पहेली भेजी है, बूझ मेरा बुझक का सुंदर लाल मेरा सक का सुंदर लाल मेरा भाई मैं सदा कुछड़ पाई. इसका उत्तर उन्होंने घड़ा या मटका दिया है. हर भाषा में अपने अपने अलग अलग बात आ जाती है ना. इसके साथ ही हमारे एक श्रोता ने लिखा है, लिखा नहीं जाता पर पढ़ा जाता है, खामोश रहकर भी बहुत कुछ कहा जाता है, आंखें इसे देखकर नम हो जाती हैं, बताओ वो क्या है जो दिल को छू जाता है. तो उन्होंने इसके 2 उत्तर दिए हैं, पुरानी यादें या एक भावुक पत्र. बहुत बढ़िया, बड़ी मज़ेदार सी बातें भी आई हैं. ना खून का रिश्ता है ना घर का नाम, फिर भी रहता हरदम साथ. और इसका उत्तर उन्होंने दिया है, सोशल मीडिया. जी, इसके बिना तो जीवन चल ही नहीं रही है. इसके साथ ही जीवन चलता नहीं है, जीवन रुक जाता है ऐसा हम मान के चलते हैं, पर चल सकता है. इसके साथ ही हमारे एक और श्रोता ने लिखा है, ये जो जेब में रहता है काम में आता है, बाजार जाके शॉपिंग भी करवाता है, आजकल वो स्मार्टफोन भी है, फ़ोन भी हो सकता है भाई, इसके बिना कहाँ रहा जाता है. जी, आपकी इस बात को भी हम मान लेते हैं. एक पहेली है जो हम आपको सौंप रहे हैं और हमने इसके पहले आपको सौंपी थी कि कटोरे में कटोरा बेटा बाप से भी गोरा, तो आपने सही उत्तर दिया नारियल. अब एक पहेली सौंप कर मैं बस आपको एक संदेश सुनवाने वाली हूँ. वो पहेली है, हरी थी मन भरी थी मोतियों से भरी थी, राजा जी के खेत में दुशाला ओढ़े खड़ी थी. हरी थी मन भरी थी मोतियों से भरी थी, राजा जी के खेत में दुशाला ओढ़े खड़ी थी. इसका एक हिंट दे देती हूँ, अरे बड़े शौक से इसे कोयले पर सेक कर उसमें नींबू और दही घी लगा कर नमक लगा कर हम बड़े चाव से खाते हैं. बताइएगा, तब तक सुनिए ये संदेश.
3: वो इलाहाबाद से पहुंचे दिल्ली. बचपन से उन्हें छपे हुए शब्दों से प्यार था.
4: राम कुमार वर्मा, उनकी एकांकी हमने कक्षा 6 में पढ़ी, तो मैं इलाहाबाद में बंद रोड की जगह है जहां उनके किनारे उनका घर था, तो जब मैं साइकिल से उधर से गुजरता था तो मैं उनके गेट के बाहर खड़ा होकर इंतजार करता था कि वो निकले, एक झलक में देख लूं, जैसे मुंबई में लोग फिल्म स्टार के लिए खड़े होते हैं.
3: लेखन के साथ साथ लेखकों से भी उन्हें बहुत प्यार था.
4: आगे देखो तो रघुपति साहब फिराक रहते थे, दाएं देखो तो अकबर इलाहाबादी रहते थे, बाएं देखो तो सीवाई चिंतामणि जैसा पत्रकार था.
3: वो हैं जाने माने लेखक पत्रकार प्रताप सोमवंशी.
4: पहले लिखा तुम्हें प्यार है और आगे भाभी बीमार है, छुटकी को आया बुखार है,

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు. సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: కరెక్టే, ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

ఏమైందా? ఆ రోజు వరకు హాయిగా ఎలా పడితే అలా తిరుగుతూ గడిపేసేవాడిని, కానీ ఆ రోజు నుంచి తిరుగుళ్ళు నో ఛాన్స్, దాదాగిరి నో ఛాన్స్, ఓన్లీ రొమాన్స్.

జీవితంలో దేని మీద ఆశపడాను నేను, ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను, ఎన్నో కలలు కన్నాను, ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది.

0: తర్వాత ఏమైంది?
1: తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

శంకర్ దాదా ఎంబీబీఎస్ ఎడిటర్ నుంచి కేకే చిరంజీవి గారు పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు కదా, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో ఈ లవ్లీ ట్రాక్ విన్న తర్వాత 2 hours 38 minutes 37 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సండే ప్రోగ్రామ్ లో ఉన్నాం.

సో మరి జోడి సరదా సరదా ప్రశ్నలకి అంతే సరదాగా, మరి ముఖ్యంగా పాజిటివ్ గా అని నేను చెప్తూనే ఉంటాను, బట్ మీరు మాత్రం కొంచెం అలా ఇస్తూ ఉంటారనమాట మెసేజెస్. బట్ మీ పేరుని ఆన్సర్ ని పంపించండి 8662488114 ఈ నంబర్ కి. సో చూద్దాం మెసేజెస్ ఉన్నాయి. మార్నింగ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ గురించి కూడా వివి రెడ్డి గారు మెసేజ్ చేశారు, సింహాసనం చిత్రం అని చెప్పి. అండ్ అలాగే ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు గుంటూరు నుండి మెసేజ్ చేశారు, బట్ మీరు మాత్రం అందరినీ బాగా జడ్జి చేస్తున్నారు కదా, ఎవరి వాయిస్ ఎలా ఉంటే ఏంటంటారు. ఓకే, తిరువేదుల వెంకట సుబ్బారావు శ్రీదేవి కాజ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ ని. అండ్ అలాగే మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి కరెక్ట్ గా గెస్ట్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ దుద్దుకూరు అంట, సన్ ఆఫ్ సత్యమూర్తి. ఓకే, ఎప్పటిదో కదా, ఎనీవే ఇదైతే గెస్ట్ చేసింది రైట్ ఆన్సర్ అండి. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం శెట్టి సూరిబాబు నా ఫేవరెట్ హీరో కృష్ణ గారు అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ అంటూ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే నెక్స్ట్ రోజ్ ఫ్రమ్ గుంటూరు జోజీ నమస్తే, వెరీ హ్యాపీ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేశారు. జో వస్తూనే జోష్ తెస్తుంది అంట, బట్ ఈరోజు జోష్ లేదు నాకు, ఆయొచ్చింది అది ప్రాబ్లం. బట్ ఎనీవే జోష్ అలాగే ఉంటుందిలే. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ లక్ష్మీ ఫ్రమ్ గంట్రావుపల్లి విలేజ్ పెద కొత్తపల్లి మండలం నాగర్కర్నూల్ డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే హాయ్ బాగున్నారా అంటూ సినిమా కబుర్లు ధీరా సూపర్ గా ఉన్నాయి మేడం అంటూ, అలాగే సందర్శ అందరికి వెల్కమ్ అంటూ హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కా అండ్ హనీ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి చాలా విషయాలు చెప్పారు, గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు సందర్శ అందరి అంటూ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్ ని గెస్ట్ చేశారు. అండ్ అలాగే కామర్తి శంకర్ రాజోల్ నుండి మెసేజ్ చేశారు. అండ్ విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. అండ్ అలాగే వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి గెస్ట్ చేశారు కరెక్ట్ మూవీని. అండ్ నెక్స్ట్ మెసేజ్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, ఎలా ఉన్నారు సింహాసనం సినిమా కబుర్లు చాలా మంచి విషయాలు చెప్తున్నారు. అండ్ ఈ సినిమా రిలీజ్ రోజున విజయవాడ రాజీవ్రాజ్ థియేటర్ దగ్గర ఓకే 144 సెక్షన్ పెట్టారా, అది ఇప్పట్లో ఒక సంచలనం అప్పట్లో అంటూ మెసేజ్ చేశారు, బట్ నాకు అంత ఐడియా లేదండి. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్ యా పాజిటివ్ ప్రశ్నలకి మీరు అంతే పాజిటివ్గా ఉన్నారని నేను కూడా అనుకుంటున్నాను. సో అది మ్యాటర్, ఇప్పటివరకు ఉన్న మెసేజెస్ అన్ని ఇవన్నమాట. అండ్ ఫస్ట్ క్వశ్చన్ అయితే నేను ఇచ్చేస్తాను యాజ్ యూజువల్గా సినిమాకి సంబంధించిన ప్రశ్న. అండ్ ఇది ఒక సినిమా డైలాగ్, చాలా ఇన్స్పిరేషనల్ డైలాగ్ అనమాట, చాలా పవర్ఫుల్ డైలాగ్. అండ్ ఎవరా హీరో ఏంటా సినిమా అనేది మీరు గెస్ చేయాలి. డైలాగ్ కోసం రెడీగా ఉన్నారు కదా, కష్టాలు నీ ఒక్కదానికే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవికి కష్టాలున్నాయి. జీవితం అంటే పూలపాన్పు కాదు, ఎప్పుడూ సంతోషమే కావాలనుకుంటే కుదరదు, బాధని కూడా భరించడం నేర్చుకోవాలి. భరించే వాళ్ళకే ఈ భూమి మీద బ్రతికే హక్కుంది. ఇప్పటికే అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఎనీవే క్లూ కూడా ఇచ్చేస్తాను, ఇంకొక డైలాగ్, పవర్ఫుల్ డైలాగ్ చెప్తారు హీరో. గుండ్రంగా తిరిగేదే భూమి, కాలేదే నిప్పు, పోరాడేవాడే మనిషి, మనిషి జీవితంతో పోరాడాలి. ఎవరా హీరో గెస్ట్ చేయండి 8662488114 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేసేయండి మీ పేరుని అండ్ ఆ సినిమా పేరుని కూడా. రైట్ నౌ మీకోసం ఒకే ఒక్కడు చిత్రానికి శంకర్ మహాదేవన్ కవిత సుబ్రహ్మణ్యం పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్లో. వింటూ స్టే ట్యూన్డ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. పడర జోగారందర కాలనీ అప్పల రాజు మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ సెకండ్ రైట్ ఆన్సర్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు. అండ్ కాళ శ్రీనివాసరావు కోదాడ్ నుండి రైట్ ఆన్సర్. అండ్ కొల్లిపల్లి నుండి మౌలాలి రైట్ ఆన్సర్. అండ్ జాండ్రబెట్ట నుండి సజ్జా లీలారాణి హీరోని కరెక్ట్గానే గెస్ చేశారు, బట్ మూవీ అయితే రాంగ్. ఓకే. అండ్ హాయ్ ఫ్రెండ్స్ అంటూ కానూరు నుండి అంజుబాబు, దివ్య, ప్రణీత్, హసరిత మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ తెలియదు, వింటూ ఉండండి, నేను చెప్పేస్తాను. సుబ్బరామయ్య తిరుపతి నుండి మెసేజ్ చేశారు. అండ్ మన్హర్ ABCDEF. ఓకే, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ నరేష్ ఫ్రమ్ అనంతపూర్, హీరోని కరెక్ట్గా గెస్ చేశారు. మరి మూవీ ఎక్కడ, ఎందా చెప్పాలి కదా సినిమా పేరు. ఓకే. అండ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ రోజ్ ఫ్రమ్ గుంటూర్ రైట్ ఆన్సర్. అండ్ మొదటి క్వశ్చన్ మంచి క్వశ్చన్ అడిగారు, ఫేవరెట్ హీరోది అంటూ. హాయ్ అండి అంటూ అక్కరపాక నుండి రమ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే మంగళగిరి నుండి జయలక్ష్మి, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం నుండి బాబీ, సిరి, వేద, గుణ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ కానూరు నుంచి తాతరావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అన్నారు, ఆన్సర్ పంపించలేదు. ఓకే. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురిహరి, యశోద, జానకిరాజు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నేను శ్రావణిబాయ్ ధోని నుంచి మెసేజ్ చేస్తున్నాను. నిప్పు మూవీ అనుకుంటున్నా అంటూ, కాదండి అది రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ గుడ్ ఆఫ్టర్నూన్ మెలడీ జో అంటూ కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ గణేష్, రాజు, శ్రీవత్స, కోనాపూర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. తిరువీధుల వెంకట సుబ్బారావు, శ్రీదేవి, కాజు నుండి రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నమస్తే అంటూ మంగళగిరి నుండి దామర్ల చినుమస్తాన్రావు, దామర్ల పెదమస్తాన్రావు రైట్ ఆన్సర్ని పంపించారు. సో ఉన్న మెసేజెస్ మనం ఆల్మోస్ట్ అన్నీ చూసేసాం, ఎక్కడ కూడా ఏం మిస్ అవ్వలేదు, అన్ని మెసేజెస్ వచ్చేసినాయి. సో ఆల్మోస్ట్ అందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. ఒకే ఒక్క మెసేజ్ మనకి గబ్బర్ సింగ్ అని చెప్పని వచ్చింది, కానీ మిగతా అవన్నీ కూడా రైట్ ఆన్సర్సే అనమాట. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే బాలు మూవీలో పవన్ కళ్యాణ్ చెప్తారు ఈ డైలాగ్. సో ఆ హీరోయిన్ పాపం కష్టాల్లో ఉండి వెళ్ళిపోయి ట్రాక్ మీదకి వెళ్ళిపోయి ఏదేదో చేసేద్దాం అనుకున్నప్పుడు భయపడి ఏడుస్తూ ఉంటే అప్పుడు చెప్తారనమాట, కష్టాలని ఒక్కదానికే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవికి కష్టాలు ఉన్నాయి. నిజంగానే ఉన్నాయి కదా. అండ్ జీవితం అంటే అందరూ అనుకుంటూ ఉంటారు పూల పాన్పుల అలా ఉన్నా కూడా బోర్ కొట్టేస్తుంది. చాలామంది అనుకుంటారు కష్టాలు లేకుండా హ్యాపీగా ఉండాలి అని, అలాంటి లైఫ్ ఇవ్వని అనుకుంటారు. కానీ కష్టం ఉన్నా కూడా ఆ కష్టాన్ని మనం ఎలా అధిగమించాలి, ఎలా సక్సెస్ సాధించాలి, ఆ కష్టానికి మనం ఎలా ఎదురెళ్ళాలి అనేవి నేర్చుకోవాలి. దానికి కావలసిన ధైర్యాన్ని ఆ దేవుణ్ణి మనం అడగాలన్నమాట కదా. ఎప్పుడు సంతోషమే కావాలనుకుంటే కుదరదు కదా. సో బాధని కూడా భరించడం నేర్చుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే భరించే వాళ్ళకే భూమి మీద బ్రతికే హక్కు ఉంది అని మన పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో చెప్పారు. కానీ భరిస్తూ ఉన్న కొద్దీ ఇంకా ఎక్కువైపోతున్నాయి అంటున్నారు కొంతమంది కదా. నాకు బాగా నచ్చిన డైలాగ్ అన్నమాట ఇది, గుండ్రంగా తిరిగేదే భూమి కాలేదు.

నిప్పు పోరాడేవాడే మనిషి, మనిషి జీవితంతో పోరాడాలి. సూపర్ గా ఉంటుంది అనమాట ఈ డైలాగ్ అయితే మాత్రం. ఇలాంటివి విన్నప్పుడల్లా ఏంటంటే మనకే ఉందిలే, మనకేం కష్టాలు ఉన్నాయి, వీఆర్ సో హ్యాపీ వీఆర్. అండ్ మిగతా విషయాల్లో కూడా మనం చాలా ఎప్పుడు లక్కీ అని అనుకోవాలి. ఎప్పుడు కూడా మనకంటే పైన ఉన్న వాళ్ళని చూసి అది కాంపిటీషన్ గా తీసుకొని మనం సక్సెస్ సాధించడానికి ఓకే, కానీ ఎప్పుడు వాళ్ళతో పోల్చుకొని మనం అయితే తక్కువగా ఫీల్ అవ్వకూడదు. మనకంటే లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో కదా, సో అది మ్యాటర్.

సో సెకండ్ క్వశ్చన్ ఇచ్చేస్తున్నాను, మరి సెకండ్ క్వశ్చన్ కి రెడీగా ఉన్నారు కదా. గడియారం సౌండ్ ఉంటుంది కదా, అంటే సౌండ్ ఆఫ్ ఎ క్లాక్, సౌండ్ ఆఫ్ క్లాక్. ఈ గడియారం సౌండ్ ని ఏమని పిలుస్తాం, గెస్ చేయండి. వెరైటీగా ఉంది కదా ప్రశ్న. ఎస్, గడియారం సౌండ్ని ఏమని పిలుస్తాం. కొన్ని కొన్ని సౌండ్స్ అంటే మనం కెమెరాతో ఫోటో తీసినప్పుడు వచ్చే సౌండ్, ఇలాంటి వాటిని మనం కొన్ని రకాలుగా పిలుస్తాం అనమాట. గంట కొట్టినప్పుడు వచ్చే సౌండ్ని, అట్లా గడియారం సౌండ్ని ఏమని పిలుస్తాం. గెస్ చేయండి మీ పేరుని, ఆన్సర్ని 8662488114 ఈ నంబర్కి పంపించేసేయండి మీ పేరుతో కలిపి. ఇప్పుడైతే మీకోసం బాలు చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను, కేకే పాడినటువంటి చంద్రబోస్ గీతం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో 10, 11, 12 స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా గవర్నర్ పలువురు విద్యార్థిని విద్యార్థులకు డిగ్రీలు, పీహెచ్డీ పట్టాలను ప్రదానం చేశారు. అనంతరం ఆయన స్నాతకోత్సవ సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ విద్యార్థులు జ్ఞానాన్ని సమాజ అభివృద్దికి వినియోగించాలని, ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేయాలని గవర్నర్ సూచించారు. రాష్ట ఆర్థిక ప్రగతి, పాలనా వ్యవస్థ బలోపేతంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు సమీక్షలు నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించే ఈ సమీక్షలో తొలుత ఈ మధ్యాహ్నం రాష్ట స్థూల ఉత్పత్తి జీఎస్డీపీపై సమీక్ష నిర్వహిస్తారు. ఆర్థిక వృద్ది, అభివృద్ది సూచికలపై సంబంధిత అధికారులతో చర్చించనున్నారు. సాయంత్రం రియల్ టైం గవర్నెన్స్, ఆర్టీజీఎస్ వ్యవస్థ పనితీరు అమలుపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు పరామర్శించారు. విశాఖపట్నంలోని కిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన ఆయన క్షతగాత్రులను, వారి కుటుంబ సభ్యులను కలిసి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రమాదంలో 8 మంది మృతి చెందడం బాధాకరమని, బాధితుల చికిత్సకు అయ్యే ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని, వారికి అండగా ఉంటుందని తెలియజేశారు. ఆక్వా రైతుల సంక్షేమం, ఆక్వా రంగ అభివృద్దికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఆక్వా రైతులు, మేత తయారీ సంస్థల ప్రతినిధులతో విజయవాడలో ఉన్నతస్థాయి సమావేశాన్ని ఆయన ఈరోజు నిర్వహించారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు అందిస్తున్న హ్యూమన్ ప్యాపిలో వైరస్ హెచ్పీవీ టీకా కార్యక్రమాన్ని మరో 3 నెలల పాటు కొనసాగించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, భారత రైతాంగ ఉద్యమ నిర్మాతల్లో ప్రముఖులు, ఎన్జీ రంగాగా పేరొందిన ఆచార్య గోగినేని రంగనాయకుల వర్ధంతి ఈరోజు. ఆయన 1900 నవంబర్ 7 తేదీన గుంటూరు జిల్లా నిడుబ్రూరులో జన్మించారు. ఆయన సుదీర్ఘకాలం పాటు పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగి రికార్డు సృష్టించారు. అనారోగ్యం కారణంగా 95 సంవత్సరాల వయస్సులో 1995 జూన్ 9 తేదీన నిడుబ్రూరులో ఎన్జీ రంగా తుదిశ్వాస విడిచారు. ప్రజలందరూ యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా సూచించారు. యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ప్రజలతో కలిసి జిల్లా కలెక్టర్ ఈరోజు యోగాసనాలు వేశారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: TFM 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

3 hours 8 minutes 58 seconds లో ఉంది వివి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఒక బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు కదా మిర్చి మూవీ నుంచి విజయ్.

ప్రకాష్ అనిత పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం. గడియారం సౌండ్ ని ఏమంటారు అన్నాను, రకరకాల ప్రశ్నలు అయితే నాకు వచ్చేసినాయి. మరి ఎవరెవరు పంపించారు ఏంటి చూద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు మెసేజ్ చేశారు, బట్ అందులో ఒక్క మిస్టేక్ ఉందన్నమాట, ఒకే ఒక అక్షరం. నాకు తెలిసి 90% ఇదే ఆన్సర్ని పంపించారు, బట్ ఎనీవే ఇది కూడా రైట్ ఆన్సరే కానీ కానీ ఎగ్జాక్ట్ రైట్ ఆన్సర్ ఏంటనేది నేను చెప్తాను. సెకండ్ రైట్ ఆన్సర్ మనకి ఎవరు పంపించారు అంటే శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు, టిక్ టిక్, నేనే చెప్పేస్తాను ఇది టిక్ టిక్ అని పంపించారు. అలాగే పడిన జోగానందర కాలనీ అప్పులరాజు టిక్ టిక్ టిక్ అన్నారు, మీరు మూడు టిక్లా, ఓకే. అండ్ కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ నుండి టిక్ టిక్ టిక్ అంటున్నారు. అండ్ శ్రావణిబాయ్ ధోని నుంచి టిక్ టిక్ ఆర్ ఎస్ రైట్ ఆన్సర్. శ్రావణిబాయ్ ఫస్ట్ రైట్ ఆన్సర్ని మనకి పంపించారు, తర్వాత పంపించింది రైట్ ఆన్సర్ అనమాట. అండ్ నెక్స్ట్ సత్యనారాయణ దేవినగర్ విజయవాడ నుండి, సో ఇట్ మే బీ టికింగ్ ఆర్ టిక్, ఎస్ సెకండ్ రైట్ ఆన్సర్ అండి, ఆర్ అని పంపించారు కదా అదైతే రైట్ ఆన్సర్ సత్యనారాయణ గారు. అండ్ అలాగే నెక్స్ట్ రామకృష్ణ స్వర్ణ గౌతమి కర్నూలు నుండి టిక్ టిక్ అన్నారు. అండ్ కేదారి వీరేష్ రాజౌళి మండలం నుండి టిక్ టిక్. అలాగే మచిలీపట్నం నుండి మెసేజ్ వచ్చింది, పేరు లేదు, టిక్ టిక్ అంటున్నారు. అండ్ వివి రెడ్డి గారు టిక్ టిక్ టిక్ అన్నారు. అండ్ రోజ్ ఫ్రమ్ గుంటూరు టిక్ టిక్ టిక్ అంట, మూవీ కూడా ఉంది అంటున్నారు, ఎస్. అండ్ అక్కరపాక నుండి రమ టిక్ టిక్ అని మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుండి టిక్ టిక్ టిక్ అన్నారు. జాండ్రపేట నుండి సజ్జా లీలారాణి గడియారం చేసే శబ్దాన్ని తెలుగులో టిక్ టిక్ అని పిలుస్తారట, ఓకే. అండ్ అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ టైలర్ రమేష్ కూడా అదే మెసేజ్ చేశారు. అండ్ కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ్ నుండి టిక్ టిక్ అంటూ. అండ్ అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు టిక్ టిక్ టిక్ అంటున్నారు. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్, ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ సిహెచ్ వేణు జయంపు గ్రామం నుండి టిక్ టిక్ అని మెసేజ్ చేశారు. అండ్ కుసుమ అంబటి నగర్ నుండి టాంగ్ ఎక్కడి నుంచి వచ్చింది పక్కన, ఓకే ఎనీవే ఒకటైతే రైట్ ఆన్సర్ అది చూద్దాం. అండ్ నెక్స్ట్ మెసేజ్ టికింగ్ సౌండ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ సేషు ఫ్రమ్ కాకినాడ టిక్ టిక్ అంటున్నారు. కానూరు నుంచి తాతారావు గారు టిక్ టిక్, ఓకే. అండ్ రెండవ ప్రశ్నకు సమాధానం అంటూ పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడ్ నుండి కిషోర్ మరియు లక్ష్మణ్ రావు టిక్ టాక్ అంటున్నారు, ఓకే ఎనీవే. అండ్ నెక్స్ట్ మెసేజ్ గడియారం శబ్దం, యా చిన్నమ్మాయి మిర్యాలగూడ నుండి మెసేజ్ చేశారు అనుకుంటున్నా అంటూ. అండ్ గోర్లఖాన్ దొడ్డి నుండి పాతింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు సుమలత వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు, ఎస్ టిక్ టిక్ అని మెసేజ్ చేశారు. అండ్ అలాగే కర్నూలు డిస్టిక్ట్ నుండి ఈర్ల దిన్నె శ్రీనివాసరావు శ్రీనివాస గౌడ్ మెసేజ్ చేశారు, ఎస్ మీరు కూడా అదేనా టిక్ టిక్, ఓకే. మంగళగిరి నుండి దామర్ల చినుమస్తానరావు దామర్ల పెదమస్తానరావు టిక్ టిక్ టిక్ అన్నారు. పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి టిక్ టిక్ టిక్. అలాగే అనంతపురం నుండి అనురాధ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ అంట, టిక్ టాక్ టిక్ టాక్ టిక్ టిక్ టాక్ అంట, బాగుంది మీ ఆన్సర్, ఓకే. జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి టిక్, ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఇజ్ ఇట్ కరెక్టా అంటూ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస వర్మ బెంగళూరు నుండి టికింగ్ అంటూ మెసేజ్ చేశారు. యాక్చువల్గా మీరు చెప్పింది కరెక్టే కానీ సౌండ్ ఏమంటారు అనేది చెప్పాలన్నమాట, ఓకే. అండ్ టిక్క టికా లేదా టిక్ టాకా అంటూ గణేష్ రాజు శ్రీవాత్స కోనాపూర్ నుండి మెసేజ్ చేశారు. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లి నుండి టిక్ టిక్ టిక్ అంటున్నారు. అండ్ కనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి టిక్ టిక్ టిక్ అంటూ మెసేజ్ చేశారు. అండ్ అలాగే రమణ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ మేడం మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ పిలుస్తారు. కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ ఫైవ్ టిక్లా అంటారా అంట, ఓకే. నెక్స్ట్ రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ నుండి పరశురాములు పద్మ మెసేజ్ చేశారు టిక్ టిక్ టిక్ అని. అండ్ నెక్స్ట్ మెసేజ్ అక్క తిన్నావా, అయ్యో ఎవరు, గంత్రోలపల్లినా ఏంటిది అది, లక్ష్మి పెదకొత్తపల్లి మండలం నుండి నాగర్ కర్నూలు డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు, ఆన్సర్ పంపించలేదా.
నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహాబాను జైనుద్దీన్ టిక్ టిక్ టిక్ టిక్ గడియారం అంటూ మెసేజ్ చేశారు.

అండ్ అలాగే వేటపాలెం దగ్గర రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం టిక్ టిక్ అని మెసేజ్ చేశారు. అలాగే నెక్స్ట్ మెసేజ్ హాయ్ అంటూ జానకీరామ్ నందిగామ నుండి మెసేజ్ చేశారు టిక్ టిక్ అంటూ. అండ్ అలాగే నెక్స్ట్ మై నేమ్ ఈజ్ దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే సి బెలగల్ కొత్త బస్ స్టాండ్ నుండి మహేష్ బాబునా ఓకే టిక్ టిక్ అని అంటుంది అంటూ మెసేజ్ చేశారు. పెడని జోగానందరావు కాలనీ అప్పల్ రాజు టకింగా టకింగ్ అంట టిక్ ఓకే రైట్ ఆన్సర్. అండ్ అలాగే కనకారావు పెడన్ నుండి టిక్ టిక్ ట్యాక్ అంటూ మెసేజ్ చేశారు. కాశీపురం కురుమూర్తి కొల్లాపూర్ నమస్తే మేడం అంటూ టక్ టక్ ఉంటుందట. ఓకే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి టిక్ టిక్ టిక్ అంటూ మెసేజ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ రైట్ ఆన్సర్. అండ్ కేవీ రమణమూర్తి శ్రీకాకుళం నుండి టక్ టక్ టక్ అని మెసేజ్ చేశారు. సో అది మ్యాటర్. అండ్ ఎనీవే ఇప్పుడు మనం మార్నింగ్ టైంలో అయితే జీకే ప్రశ్నలు కూడా అడుగుతున్నాం కదా, జీకే అడుగుతున్నాము అండ్ అన్ని ప్రశ్నలు ఉంటాయి. అండ్ సందడి సందడికి వచ్చేటప్పటికి మాత్రం సరదాగా ఉంటాయి, ఫన్నీగా ఉంటాయి, అన్నీ ఉంటాయి. సినిమా ప్రశ్నలు ఉంటాయి, జీకే ప్రశ్నలు ఉంటాయి, ఇవి కూడా తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి అన్నమాట సామెతలతో కలిపి. అది మ్యాటర్ అయితే ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అనేది మనం గడియారంలో ఆ సౌండ్ని ఏమంటారు అనే దానికి చాలామంది టిక్ టిక్ టిక్లే పెట్టేశారు కదా. యాక్చువల్గా టిక్ టాక్ ఓకేనా, టిక్ టాక్ అంటారు, అది కరెక్ట్ ఆన్సర్. గడియారం సౌండ్ని ఏమని పిలుస్తాం, సౌండ్ ఆఫ్ ఎ క్లాక్ ఈజ్ కాల్డ్ టిక్ టాక్.

సో ఇంకొక ప్రశ్న అడుగుతాను. ఈరోజు యాక్చువల్గా తెలంగాణ శకుంతల గారు ఉన్నారు కదా, ఆవిడ జయంతి అనమాట. సో ఆవిడ యాక్ట్ చేసిన లాస్ట్ మూవీ ఏంటి, గెస్ చేయండి. యాక్చువల్గా ఆవిడ పేరు అసలు కడియాల శకుంతల, అయితే ఆవిడని తెలంగాణ శకుంతలగానే మనందరికీ బాగా తెలుసు. కడియాల శకుంతల ఆవిడ అసలు పేరు అనమాట. తెలంగాణ శకుంతల గారు యాక్ట్ చేసినటువంటి లాస్ట్ మూవీ ఏంటి, గెస్ట్ చేయండి. గెస్ట్ చేసి సినిమా పేరు, మీ పేరు 8662488114 ఈ నంబర్కి మెసేజ్ చేయండి. ఇప్పుడైతే మీకోసం ఇంకొక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తాను, వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

మిస్సమ్మ చిత్రానికి వసుంధరదాస్ పాడినటువంటి భువనచంద్ర గీతం వస్తోంది. వందే మాతరం శ్రీనివాస్ సంగీతంలో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

3:23:17 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సందరి సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. మరి అడిగిన ప్రశ్న, తెలంగాణ శకుంతల గారు యాక్ట్ చేసినటువంటి లాస్ట్ మూవీ ఏంటి అని అడిగాను. చూద్దాం ఎవరెవరు మెసేజెస్ పంపించారు అనేది. ఫస్ట్ మనకి రైట్ ఆన్సర్ ఎవరు పంపించారు అంటే, కొరియర్ బాయ్ అంటూ కేదారి వీరేష్ రాజోల్ మండలం నుండి మెసేజ్ చేశారు. బట్ కాదు కదండి, అది ఆన్సర్ కాదు. హాయ్, దిస్ ఈస్ శివ సుని ఫ్రమ్ దర్శి అంటూ మెసేజ్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆలా. ఓకే, ఆన్సర్ ఏది? మీరు ఆన్సర్ పంపించలేదు. ఓకే, నెక్స్ట్ పెడన జోగానేంద్ర కాలనీ అప్పల్ రాజు రైట్ ఆన్సర్ అని పంపించారు. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకు అక్కడి నుంచి వచ్చింది. అండ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి, మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో కాదండి, రాంగ్ ఆన్సర్ అది. అండ్ నెక్స్ట్ మెసేజ్, కర్నూతల సునీల్ లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య.

జిల్లా నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్, ఇంకా ఇంకా ఎవరు పంపించారు చూద్దాం. ఓకే, కనకారు పెడన్ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్. అండ్ రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుండి భద్రాద్రి కొత్తగూడెం రాంపురం జిల్లా కట్ల సతీష్ సుమలత కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుండి రమేష్, టైలర్ రమేష్ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ దేవసేన తిరుపతి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ గిరిజేశ్వరి మహేష్ బాబు సి బెళగల్ కొత్త బస్టాండ్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నవ్య ఫ్రమ్ గుంటూరు, మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో కాదండి. ఓకే, చూద్దాం ఇంకా ఎవరెవరు మెసేజెస్ చేశారు అనేది. అండ్ ఈ మూవీనే చాలామంది మూవీ అని పంపించారు. దారి ఫ్రెండ్ సాయి కృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ కర్నూలు కూడా అదే మెసేజ్. అండ్ అలాగే 2014లో వచ్చిన అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి. అండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుండి వేములు పరశురాములు పద్మ రైట్ ఆన్సర్. జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అక్కరపాక నుండి రమాగూడ రాంగ్ ఆన్సర్. అండ్ బేతంచెర్ల గౌరీపేట నుండి మహేష్ మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్. అండ్ గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి రైట్ ఆన్సర్. సాయి శిరీష బ్యాంక్ కాలనీ తిరుపతి నుండి రైట్ ఆన్సర్. అండ్ కాళ శ్రీనివాసులు కోదాడ్ నుండి రైట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూలక్ష్మి బెల్లూరు నుండి రైట్ ఆన్సర్. జయం భాష ఫ్యామిలీ కర్నూలు నుండి రాంగ్ ఆన్సర్ అండి. అండ్ రమణ ఫ్రమ్ వాగళ్ళ రైట్ ఆన్సర్. అండ్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపురం డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ 2014 జాన్లో విడుదలయ్యింది సినిమా. అండ్ జూన్ 14th ఆవిడ, ఎస్ సార్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కానీ మంచి యాక్టర్ కదండి, అసలు ఆవిడ సినిమాలు కానీ ఆవిడ నటన కానీ ఆవిడ యాక్టింగ్ కానీ ఆ స్టైల్ ఆ డైలాగ్ డెలివరీ అందరికీ గుర్తుండిపోయింది, అసలు మామూలుగా కాదు ఓ రేంజ్లో అనమాట. గోర్లకాందడ్డి పాతింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు సుమలత కూడా మెసేజ్ చేశారు బట్ అది రాంగ్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. నున్న నుండి శోభారాణి రంగారావు సాగర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు కొరియర్ బాయ్ కళ్యాణ్ అని బట్ అది రాంగ్ ఆన్సర్. అండ్ గుడ్ ఈవినింగ్ అంటూ బెనర్జీ గుళ్ళవల్లేరు నుండి మెసేజ్ చేశారు. టిక్ టాక్ కాకుండా స్లీప్ స్లీప్ అంట లక్ష్మి. ఓకే, అండ్ నెక్స్ట్ నేను మార్కాపూర్ నుంచి మెసేజ్ చేస్తున్నాను అంటూ గుంటూరులో ఉన్న మా సార్ శివ గారి కోసం మంచి సాంగ్ కావాలట. సాంగ్ రిక్వెస్ట్ ఉన్నప్పుడు మార్నింగ్ టైంలో మెసేజ్ చేయండి, తప్పకుండా మీకు సాంగ్ రిక్వెస్ట్ సాంగ్ వచ్చేస్తుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో కాదు, యా తర్వాతది రైట్ ఆన్సర్ అండి. గణేష్ రాజు శ్రీవాత్స కోనాపూర్ నుండి మెసేజ్ చేశారు. కేదార్ వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్. అండ్ కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి శకుంతల శివాన్వి స్వీటీ కూడా మెసేజ్ చేశారు. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. అండ్ పి జానకిరామ్ నందిగామ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ బాలాజీ గౌడ్ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ కొరియర్ బాయ్ కళ్యాణ్ అంటూ రాంగ్ ఆన్సర్ పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి. అండ్ మంచిర్యాల నుండి చంద్రమొగిలి పద్మారాణి అక్షర కృప కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మెడ్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అంకయ్య గడ్డం బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు జ్యోతి అన్నారు బట్ ఆన్సర్ పంపించలేదండి మీరు. ఓకే, అండ్ నున్న నుండి శోభారాణి రంగారావు సాగర్ అవినాష్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నమో వెంకటేష అంటూ కర్లపూడి గౌస్ భాష షాబియా మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్. అండ్ సెకండ్ సూర్యకాంతం గారు అంటూ మెసేజ్ చేశారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు. సో కొంతమంది మనం వాళ్ళని మర్చిపోలేమండి, ఇంకా అలాగా మనకి చరిత్రలో నిలిచిపోతారనమాట కొంతమంది, అది మ్యాటర్. అండ్ మై ఆన్సర్ అంటూ సాహో అంటూ మెసేజ్ చేశారండి దారిపినేని కృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి, కాదు కదా. ఓకే, అది మ్యాటర్ అనమాట.
ఇందుకీ నేను అడిగిన ప్రశ్న ఏంటి అంటే, తెలంగాణ శకుంతల గారు అంటే కడియాల శకుంతల ఆవిడ అసలు పేరు. సో తెలంగాణ శకుంతలగా మనకి బాగా పరిచయం. సో తెలంగాణ శకుంతల గారు యాక్ట్ చేసినటువంటి లాస్ట్ మూవీ ఏంటి అని అడిగాను.

సో ఇంకొక ప్రశ్న మీకోసం, ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఫ్రీగానే దొరుకుతుంది, కానీ చాలా విలువైంది. మన సొంతం చేసుకోలేం కానీ వాడుకోవచ్చు, దాన్ని దాచుకోలేం కానీ ఖర్చు పెట్టచ్చు, ఒక్కసారి పోగొట్టుకున్నామా తిరిగి పొందలేం. ఏంటది? గెస్ చేయండి 8662488814 ఈ నంబర్కి. మీ ఆన్సర్ని, మీ పేరుని పంపించేసేయండి. ప్రశ్న ఇంకొకసారి రిపీట్ చేస్తాను. ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, అంటే దీనికోసం మనం డబ్బులు పెట్టుకోనాల్సిన పని లేదు, ఫ్రీగానే దొరుకుతుంది, కానీ చాలా విలువైంది. మన సొంతం చేసుకోలేం కానీ వాడుకోవచ్చు, దాన్ని దాచుకోలేం కానీ ఖర్చు పెట్టచ్చు, ఒక్కసారి పోగొట్టుకున్నామా తిరిగి పొందలేం. ఏంటనేది గెస్ చేయండి. గెస్ చేసి 8662488814 ఈ నంబర్కి మీ ఆన్సర్ని పంపించేసేయండి. మీకోసం నేను ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తాను.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మరి ఒక ప్రశ్న అడిగాను కదా, ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు దీనికోసం, ఫ్రీగానే దొరుకుతుంది. కానీ చాలా విలువైంది, మన సొంతం చేసుకోలేం కానీ వాడుకోవచ్చు, దాన్ని దాచుకోలేం కానీ ఖర్చు పెట్టొచ్చు. ఒకసారి పోగొట్టుకున్నామా తిరిగి పొందలేమన్నాను. సో చాలా సింపుల్ అనమాట, ఎవరెవరు పంపించారు ఆన్సర్స్ అనేది చూసేద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి పెడన జోగరేంద్ర కాలనీ అప్పల్ రాజు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే కేదరి వీరేష్ రాజోల మండలం నుండి రైట్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఓకే ఒక్కడు, అయ్యో అది కాదు కదా. ఓకే, కాళ శ్రీనివాసరావు కోదాడ్ నుండి రైట్ ఆన్సర్. అండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా శీలవంచ గ్రామం నుండి వేముల పరశురాములు పద్మ రైట్ ఆన్సర్. సులోచన కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్. జానకీరామ్ నందిగామ నుండి మెసేజ్ చేశారు, హోప్ అంట కాదు. అండ్ పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ తిరుపతి నుండి మెసేజ్ చేశారు శోభ, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి యశోద, రైట్ ఆన్సర్. అండ్ ఆన్సర్ ఆన్సర్ అని పంపిస్తున్నారు కానీ మీ పేరు మాత్రం ఆన్సర్ పక్కన పంపించట్లేదండి. మీరు లిజనర్ పేరు పక్కనే పంపించాలని నేను చెప్తున్నాను. దుదుకూరు అంటూ మెసేజ్ చేశారు, మరి మీ పేరు సామ్రాట్ అనుకుంటా, పైన ఇక్కడ మెసేజ్లో ఉంది. బట్ మీరు ఆన్సర్ పక్కనే మీ ఆన్సర్ అని పంపించమే మీ పేరు పంపించండి. కనకారావు పెడన్ నుండి మెసేజ్ చేశారు వయసు అంటూ, బట్ తర్వాత ది రైట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్.

పంపించారు. జాప, భూమేశ్వర్, భూలక్ష్మి, వేలూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ డాక్టర్ ప్రవల్లిక శ్రీకరి ఫ్రమ్ మహబూబా నగర్ తెలంగాణ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. బట్ సాంగ్ రిక్వెస్ట్ అయితే ఇప్పుడు లేవు కదా. ఓకే, శ్రీనివాస్ గన్నవరం తిరుపతి నుండి మెసేజ్ చేశారు, టైం అంబా టైము. ఓకే, గన్నవరం మీ ఇంటి పేరు అంటారా. హైదరాబాద్ నుండి సూర్యరమ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ గౌరవమా, ఓకే మాట, గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుండి కాదండి. అండ్ అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకి రాజు, రైట్ ఆన్సర్. తాతారావు కానూరు నుంచి మెసేజ్ చేశారు, ప్రశ్నకు జవాబు తెలియదు కానీ అభిమాన హీరో పాట వినిపించినందుకు థ్యాంక్స్ అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. భాస్కర్ పెడ నుండి రైట్ ఆన్సర్. అండ్ పుట్టపాక మిరియాల తిరుమలయ్య ఆండాళ్ళు కూడా రైట్ ఆన్సర్. నున్న నుండి శోభారాణి రంగారావు, సాగర్, చాందిని, అవినాష్ రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ మనోహర్ మోహన్ రావు, లీలావతి, హేమప్రియ, అమృత కప్పలదొడ్డి నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ ప్రేమ నమ్మకం అంటూ కార్లపూడి గౌస్ భాష షాబియా మెసేజ్ చేశారు. అండ్ గోర్లకాందొడి నుండి పాతింటి ఎల్లప్ప, జయమ్మ, రమేష్ బాబు, సుమలత, నాలెడ్జ్ అంటున్నారు. సి నాగరాజు ఫ్రమ్ కోడుమూరు కొండపేట ఆన్సర్ అంటూ విద్యాట, అనుభవం అట కాదండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే ఈర్లదిన్నె గ్రామం బాలాజీ గౌడ్, సి బెలగల్ మండలం, కర్నూలు డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే కొల్లిపర నుండి మౌలాలి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ ఆ తర్వాత అక్కరపాక నుండి రమ మెసేజ్ చేశారు, గాలి అనుకుంటున్నా అంటూ కాదండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే మంచి పేరు అంటూ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ పంపించారు, బట్ కాదండి. హైదరాబాద్ బౌరంపేట నుండి సంతోష్, సుప్రియ కూడా మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. పెడన్ నుండి నాని, గంగా ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్. నాగార్జున, లక్ష్మి ఫ్రమ్ మడియంపేట, అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. బొడ్డు ఓంకార్, రామానగర్, వేటపాలెం నుండి రైట్ ఆన్సర్. మంచిర్యాల నుండి చంద్రమొగిలి, పద్మరాణి, అక్షర, కృప మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. సత్తుపల్లి నుండి కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి కూడా రైట్ ఆన్సర్. జానకిరామ్ మెసేజ్ చేశారు, నందిగామ నుండి లైఫ్ అంటూ కాదండి. అండ్ మండూర్ మధుకుమార్, లక్ష్మీదేవి, సాలి కాలనీ, వెంకటగిరి నుండి మెసేజ్ చేశారు, గౌరవం అంటున్నారు కాదండి. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్. సో మొత్తానికి చాలా మంది రైట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే టైం అండి, కాలం, సమయం ఇస్ ద రైట్ ఆన్సర్.

సో మరి సదరే సందర్లో ఫైనల్ గా ఒక ప్రశ్న ఇచ్చేస్తున్నాను. ఇది కూడా ఒక సినిమాకి సంబంధించిన ప్రశ్న, ఒక హీరోయిన్ చెప్పే డైలాగ్ అండ్ ఏ సినిమా ఏంటి అనేది గెస్ చేయాలి. ఏ చిచి, నువ్వు నాకు నచ్చేదేంది, నేను చూడలేదని ఓ పులిపెక్కి పోతాండావంటగా అంటుంది ఒక హీరోయిన్. చాలా ఫేమస్ అయింది ఈ డైలాగ్ అంతా కూడా. సో ఏంటా సినిమా గెస్ చేయండి. క్లూ కావాలి అంటే ఇంకొక పవర్ఫుల్ డైలాగ్ చెప్పింది అదే సినిమాలో ఆ హీరోయిన్. అదేంటంటే, ఇంకా ఎంత సాధిస్తారయ్యా ఇంటి పేరు ఇంటి పేరు అని. ఎవడికి కావాలయ్యా మీ ఇంటి పేరు? పేరు లేనోడికి కావాలి ఇంటి పేరు. మా ఆయన పేరు చెప్పుకొని ఊర్లు ఊర్లే బతుకులుండాయి అంటది. సో ఎవరా హీరోయిన్ గెస్ చేయండి. ఏంటా సినిమా 8662488114 ఈ నంబర్కి మీ ఆన్సర్ని పంపించేసేయండి. ఇప్పుడైతే మీకోసం మనశంకర వరప్రసాద్ గారు చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్ శ్వేత మోహన్ పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

నీకుమే నత్తయ్యేలా మిసాల పిల్ల, నా మొహం మీద ఎన్నిసార్లు డోరేవయ్యల్లా. హలో బాగా చలిగా ఉంది.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

3 hours 48 minutes 25 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సంధ్యా సంధ్యలో. ఆల్మోస్ట్ మనం ఫైనల్ క్వశ్చన్ కి వచ్చేసాం కదా, చూద్దాం చాలా మెసేజెస్ ఉన్నాయి ఎవరెవరు పంపించారు ఏంటి అనేది. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు, అండ్ మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్, అండ్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్, అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు కూడా రైట్ ఆన్సర్. అలాగే కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్, మంగళగిరి యశోద రైట్ ఆన్సర్, కొల్లిపర్ నుండి మావులాలి రైట్ ఆన్సర్, అండ్ మహబూబానగర్ తెలంగాణనా. ఓకే, మెసేజ్ చేశారు ఆన్సర్ అంటూ.

0: ప్రణీత రైట్ ఆన్సర్ అండ్ అక్రపాక నుండి రమ కూడా రైట్ ఆన్సర్ పంపించారు అండ్ శ్రావణిబాయ్ ధోని నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ అండ్ సిమ్రన్న హీరోయిన్ రాజోల్ నుండి భరత్ నిఖిల్ రహిత్య మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్ అండ్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్ దేవసేన తిరుపతి నుండి రైట్ ఆన్సర్ అండ్ పాపారావు టీ నర్సాపురం నుండి రైట్ ఆన్సర్ అండ్ నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ బట్ అది పార్ట్ వన్లోనే పార్ట్ టూలో కాదు ఓకేనా మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి సాలి కాలనీ వెంకటగిరి నుండి రైట్ ఆన్సర్ అండ్ అలాగే నెక్స్ట్ నాసికా వేణు దేశాయిపేట నుండి రైట్ ఆన్సర్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్ సి నాగరాజు ఫ్రమ్ కోడుమూరు కొండపేట రైట్ ఆన్సర్ అండ్ మురారి మహేష్ బేతంచెర్ల గౌరీపేట ఓకే రైట్ ఆన్సర్ అండ్ అలాగే కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ్ నుండి రైట్ ఆన్సర్ కామర్తి శంకర్ రాజోల్ నుండి రైట్ ఆన్సర్ అండ్ సూర్యప్రకాష్ ఫ్రమ్ పెనుకొండ రైట్ ఆన్సర్ అండ్ జయం భాషా కర్నూలు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుండి వేముల పరశురాములు పద్మ రైట్ ఆన్సర్ అండ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్ అండ్ సాయి శిరీష బ్యాంక్ కాలనీ నుండి రైట్ ఆన్సర్ అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్ బాలాజీ గౌడ్ మెసేజ్ చేశారు ఏర్ల దీని నుండి రైట్ ఆన్సర్ అండ్ సూర్య రమ హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్ తులసి మౌనిక జయంత్ నందికొట్కూరు నుండి రైట్ ఆన్సర్ సాయి కుమారి ఫ్రమ్ రామానగర్ రైట్ ఆన్సర్ అండ్ కానూరు నుంచి తాతారావు రైట్ ఆన్సర్ అంకయ్య బండారుపల్లి నెల్లూరు నుండి రైట్ ఆన్సర్ అండ్ కలపూడి గౌస్ బాషా షాబియా టైలర్స్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు జాపా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుండి రైట్ ఆన్సర్ అండ్ సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్ అండ్ వినుకొండ నుండి చారి సుబ్రహ్మణ్యచారి విజయలక్ష్మి కూడా రైట్ ఆన్సర్ పంపించారు సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ జవాబొండు రైట్ ఆన్సర్ సులోచన ఫ్రమ్ కరీంనగర్ రైట్ ఆన్సర్ అండ్ కర్ణాటక నుంచి మంజు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ నున్న నుండి శోభారాణి రంగారావు అవినాష్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ నిజామాబాద్ ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహాబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని రైట్ ఆన్సర్ సీను ఐరాల నుండి రైట్ ఆన్సర్ అండ్ పుట్టపాక నుండి మిరియాల తిరుమలయ్య ఆండాళ్లు రైట్ ఆన్సర్ గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి రైట్ ఆన్సర్ రోజ్ ఫ్రమ్ గుంటూరు రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ ప్రశ్న ఆల్రెడీ నేను రిపీట్ చేశారండి నేను ఆన్సర్ చెప్పే టైం కూడా వచ్చేసింది అండ్ వాగళ్ల నుండి రమణ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ అండ్ పెడన జోగరేంద్రరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు ఎప్పట్లాగే ఈ రోజు సందరి కూడా సూపర్ సక్సెస్ అయింది మంచి ప్రశ్నలు మంచి పాటలతో ప్రోగ్రామ్ చాలా బాగుంది మళ్ళీ వివిధాలో కలుద్దామంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ పెడన్ నుండి నాని గంగా రైట్ ఆన్సర్ పంపించారు సమంత అంటూ రాంగ్ ఆన్సర్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి కోడుమూరు కొండపేట నుండి మెసేజ్ చేశారు శివకిషోర్ రైట్ ఆన్సర్ సో ఇప్పటివరకు ఉన్న రైట్ ఆన్సర్స్ ఇవన్నమాట ఆల్మోస్ట్ అందరూ కూడా రైట్ ఆన్సరే పంపించారు ఇంతకీ ఏంటి రైట్ ఆన్సర్ అంటే పుష్ప మూవీలో రష్మిక చెప్తుందన్నమాట ఈ డైలాగ్ సో సందడి ప్రోగ్రామ్ని అయితే మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాం అండ్ రైట్ నో మీకోసం నేను పుష్ప నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తాను అండ్ ఆ తర్వాత న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి ఆ తర్వాత వేటూరి సుందరరామ్మూర్తి గారి పాటలు స్పెషల్గా అంటే లిరిసిస్ట్ స్పెషల్గా ఈరోజు వేటూరి సుందరరామ్మూర్తి గారు అందించినటువంటి పాటలు విందాం వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3
1: నువ్వు అమ్మి అమ్మి అంటే నీ పిల్లాన్నైపోయినట్టుందిరా స్వామి నా స్వామి నువ్వు స్వామి స్వామి అంటే నా పిలిమిటి లెక్క సక్కనుందిరా స్వామి.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 8 మంది చనిపోవడం బాధాకరమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున పరిహారంతో పాటు ఉద్యోగం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. క్షతగాత్రులకు 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందిస్తామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనపై త్రిసభ్య కమిటీ దర్యాప్తు చేస్తుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. విశాఖ ఉక్కు ప్రమాద ఘటనలో మరణించిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. బాధితులకు మద్దతుగా నిలబడేందుకే కేంద్ర రాష్ట ప్రభుత్వాల ప్రతినిధులు ఇక్కడికి వచ్చారని మంత్రి తెలిపారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించిందని మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఈ ఘటన నేపథ్యంలో తిరుపతిలో జరగాల్సిన కార్యక్రమాన్ని రద్దు చేశామని ఆయన వివరించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన గ్రీవెన్స్ లో మంత్రి నారాయణ పాల్గొన్నారు. విశాఖ కేజీహెచ్లో బాధిత కుటుంబాలను ఈ ఉదయం రాష్ట మంత్రులు నారా లోకేష్, వి అనిత, జి సంధ్యారాణి, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎంపీ శ్రీ భరత్, తెలుగుదేశం పార్టీ రాష్ట అధ్యకులు పల్లా శ్రీనివాసరావు, చింతకాయల విజయ్ తదితరులు పరామర్శించారు. 33,660 కోట్ల రూపాయలతో ప్రభుత్వం ప్రారంభించిన భారత ఔద్యోగిక్ వికాస్ యోజన భవ్య పథకం ద్వారా భారీగా పెట్టుబడులు వస్తాయని, ఉద్యోగాల సృష్టి అలానే జరుగుతుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఆధునిక సామాజిక మౌలిక సదుపాయాలతో కూడిన 100 పారిశ్రామిక పార్కులు అందుబాటులోకి వచ్చేందుకు ఇది తోడ్పడుతుందని భవ్య పథకం పోర్టల్ను ప్రారంభిస్తూ పీయూష్ గోయల్ తెలిపారు. గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ నిరోధానికి అందించే హెచ్పీవీ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ను మరో 3 నెలల పాటు అందించనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్టాలను ఆదేశించిందని ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాల అనంతరం 12వ తరగతి సమాధాన పత్రాల పూర్వపరిశీలన పునర్మూల్యాంకనం కోసం తెరిచిన పోర్టల్లో నిర్ణీత గడువులోపు 1.6 లక్షలకు పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సీబీఎస్ఈ ప్రకటించింది. ముక్కోనపు వన్డే సిరీస్లో భాగంగా శ్రీలంకలోని దంబుల్లా వేదికగా భారత్ ఏ శ్రీలంక ఏ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత యువ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసి శ్రీలంక ఏకి 278 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: विविध भारती FM 101.3।
1: राम నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి FM వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
3: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
4: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది, అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

లిరిసిస్ట్ స్పెషల్గా వేటూరి సుందరామూర్తి గారు అందించినటువంటి పాటలు మీకోసం. ముందుగా వినబోతున్న పాట మరుణ మృదంగం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన వేటూరి సుందరామూర్తి గీతం, ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్లో.

0: ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభారతి ఎఫ్ఎం
0: 101.3.
2: వీణ వేణువైన సరిగమ విన్నావా?
3: తెలుగు పాటంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
4: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
5: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
4: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
3: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
5: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
3: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
5: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
3: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
4: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: గంధమిస్తా పక్కలలో.
1: శుభలేఖ అందుకున్న కలయో నిజమో, తొలిముద్దు జాబు రాశా చెలికే

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.34 ఆర్స్ 22:43 లో ఉంది వీబీ క్లాక్ అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. లిరిసిస్ట్ స్పెషల్ గా వేటూరి సుందరరామూర్తి గారు అందించినటువంటి పాటలు వింటున్నాం. వినబోతున్న తర్వాతి పాట అభిజిత్ సాధన సర్గం పాడినటువంటి పాట ఫ్రమ్ ద మూవీ ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: అసలు ఏం చేయాలన్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజల్ ఆర్నని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్నిసార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు, చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎంనే వింటాను.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.

0: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ ఇంతవరకు మీరు వివిధ కార్యక్రమంలో లిరిసిస్ట్ స్పెషల్ గా వేటూరి సుందరరామూర్తి గారు రాసినటువంటి అందమైన పాటలు విన్నారు. స్టూడియోలో సమయం 4:50కి దగ్గరగా ఉంది. ఇప్పుడైతే మీకోసం స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెలా ఉంటుంది. అండ్ విత్ దిస్ నోట్ యువర్ ఆర్జే జో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే షో. మీరు మాత్రం వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

Hi dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. సాధారణంగా ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం ఎంత ముఖ్యమో వ్యాయామం కూడా అంతే ముఖ్యం. వ్యాయామం ముఖ్యంగా ఎప్పుడు అంటే ఉదయాన్నే చేయమని సలహానిస్తూ ఉంటారు. ఉదయాన్నే వ్యాయామం చేయడానికి చాలా కారణాలే ఉన్నాయి. ఉదయం చేసే వ్యాయామం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతిరోజు మీరు ఉదయం ఒకే సమయానికి నిద్రలేవడం అలవాటు చేసుకోవడం అండ్ వ్యాయామం కూడా క్రమం తప్పకుండా చేయడం అలవాటు చేసుకోవాలి. అందుకు మీ శరీరం అనువుగా మార్చుకుంటుంది, దాంతో ఇదొక అలవాటుగా మారుతుంది. ఒకసారి మొదలు పెట్టాక అది అలవాటుగా మారి రెగ్యులర్గా ఎటువంటి అలసట లేదా లేజినెస్ లేకుండా నిద్ర లేవడం అలవడుతుంది. ప్రతిరోజు వ్యాయామం చేస్తున్నారా? అయితే నో టెన్షన్. ఉదయం వ్యాయామం చేయడం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ వల్ల జీవక్రియలు చురుగ్గా పనిచేస్తాయి, అంటే మీ మెటాబాలిజం ఇంక్రీజ్ అవుతుంది, మీరు చురుకుగా ఉండే అనుభూతిని పొందుతారు. ఎక్సర్సైజ్ వల్ల జీవక్రియలు చురుగ్గా పనిచేయడానికి అవసరమయ్యే శక్తిని అందివ్వడంలో బూస్ట్ వంటిది. దాంతో మీరు రోజంతా ఎనర్జెటిక్గా ఉంటారు అండ్ క్యాలరీలను చాలా సులభంగా బర్న్ చేసే కెపాసిటీ కూడా పెరుగుతుంది మీలో. మీరు చాలా త్వరగా అలసటకు గురైనా లేదా ఒత్తిడికి గురైనా ఈ సమస్యల నుండి బయటపడాలంటే మీరు ఉదయం ఎక్సర్సైజ్ చేయడం ప్రారంభించండి. సో స్టార్ట్ ఎక్సర్సైజింగ్ ఇన్ ద మార్నింగ్.

మా ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు ఫోన్ లేదా కాల్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039 నంబర్ మరోసారి 9515227039. మా మెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది అండ్ మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ఉదయం ఎక్సర్సైజ్, వాకింగ్ లేదా జాగింగ్ వల్ల మీ బాడీ అండ్ మైండ్ రిలాక్స్గా ఉంటాయి. మార్నింగ్ ఎక్సర్సైజ్ వల్ల పొందే హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే ఆకలిని పెంచుతుంది, ఎక్సర్సైజ్ వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది అండ్ బౌల్ మూమెంట్ రెగ్యులేట్ చేస్తుంది. ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీలో ఎనర్జీ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఉదయం చేసే ఎక్సర్సైజ్ వల్ల మీరు యాక్టివ్గా హెల్తీగా ఉంటారు. మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మేధపరమైన విధులు మెరుగుపరుస్తుంది, అంటే ఇది మనం చేసే పనిలో ఫోకస్డ్గా ఉండేటట్లు చేస్తుంది. ఇరిటబిలిటీ, ఫ్రస్ట్రేషన్, టెన్షన్ని దూరం చేస్తుంది. మార్నింగ్ వాక్ లేదా జాగ్ ఒక హెల్తీ ఆప్షన్గా భావిస్తాం. ఇది ఒత్తిడిని, డిప్రెషన్ను తగ్గిస్తుంది. మీరు ఒంటరిగా ఫీల్ అవుతుంటే ఉదయం వాక్ వెళ్ళటం, ఫ్రెష్గా ఉండే గాలి మిమ్మల్ని మరింత సంతోషంగా అండ్ ఫీల్ బెటర్ ఫ్యాక్టర్ కూడా యాడ్ చేస్తుంది. బరువు తగ్గడానికి మార్నింగ్ వర్కౌట్ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.

ఉదయం వ్యాయామం వల్ల బాడీ మెటాబాలిజం చురుగ్గా ఉంచి అధిక క్యాలరీలను బర్న్ చేస్తుంది. కొన్ని పరిశోధనల ప్రకారం స్త్రీ పురుషులు సాయంత్రంలో వ్యాయామం చేసే వారికంటే ఉదయం వ్యాయామం చేసే వాళ్ళు ప్రశాంతమైన నిద్రను పొందుతారని నిరూపించబడింది. అందుకు ప్రధాన కారణం కండరాలు విశ్రాంతి పొందడానికి అండ్ సాధారణ స్థితికి చేరుకోవడానికి కొంత సమయం తీసుకుంటుంది కనుక. ఉదయం ఎక్సర్సైజ్ వల్ల మొత్తం శరీరంలో బ్లడ్ ప్రెషర్ను రెగ్యులేట్ చేస్తుంది, హార్ట్ రేట్ పెంచుతుంది అండ్ బ్లడ్ సర్క్యులేషన్ని కండరాలకు చురుగ్గా అందిస్తుంది. ఆరోగ్యం అనేది ఆహారం వ్యాయామాల సరైన మిశ్రమం. మనం తినేదాని గురించి జాగ్రత్త తీసుకుంటాం కానీ శారీరక వ్యాయామాన్ని విస్మరిస్తాం. కానీ ఆహారం లాగానే వ్యాయామం కూడా నియమితంగా చేయాలి. మీ శరీరాన్ని తీర్చిదిద్దడంలో వ్యాయామం చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది, మీ ఆరోగ్య స్థాయిని పెంచుతుంది. వివిధ ప్రయోజనాలకు వేర్వేరు వ్యాయామాలు ఉన్నాయి. కొన్నేమో ఆరోగ్యకరమైన శరీరం కోసమైతే, మరికొన్ని రోగాలు తగ్గేందుకు. యోగా లాంటి కొన్ని వ్యాయామాలు మానసిక ఆరోగ్యం కోసం చేసేవి. ఎక్సర్సైజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ మీ అందరికీ చెప్పాను, కానీ ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చేతన్ ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాడు. అవన్నీ మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. డైలీ 30 to 45 మినిట్స్ ఎక్సర్సైజ్ చేస్తే మీ మెదడు మీద దానికి చాలా ప్రభావం ఉంటుందట. అది మీ మూడ్ని బాగుండేలా కూడా చేస్తుంది. ఎందుకంటే సెరటోనిన్, డోపమిన్ లాంటి కొన్ని కెమికల్స్ మన బ్రెయిన్లో రిలీజ్ అవుతాయి. దానివల్ల అల్జైమర్స్, పార్కిన్సన్స్ లాంటి మానసిక రోగాలు దరిచేరవు. ఎక్సర్సైజ్ చేయడం వల్ల నిత్యం ఆందోళన పట్టం తగ్గి ప్రశాంతత చేకూరుతుంది. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మీ మనసు ఆందోళనలకు దూరంగా ఉంటుంది. నిత్యం ఎక్సర్సైజ్ చేసేవారు ప్రమాదకరమైన గుండె జబ్బులను నివారించుకోగలుగుతారు. మీ కుటుంబంలో హృద్రోగ చరిత్ర ఉంటే శారీరక వ్యాయామం మీరు దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండే అవకాశాలను మెరుగుపరుస్తుంది. అందువల్ల వ్యాయామాన్ని హృద్రోగం తగ్గించే సాధనంగా తీసుకొని ప్రేరణ పొందండి. మంచి హెల్తీ బాడీ, ఫిట్గా ఉండాలనేది అందరి కోరిక. డైలీ ఎక్సర్సైజ్ చేస్తే మీరు కోరుకున్న బరువును పొందడానికి దోహదం చేస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు సరిపడ వ్యాయామం చేస్తే మీ అధిక బరువు కోల్పోయేలా అది సహాయపడుతుంది. ఎక్సర్సైజ్ చేయడం అనేది బరువు తగ్గడానికే కాదు, హెవీ వెయిట్, ఒబేసిటీ ఉన్న వారిలో త్వరగా మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే రక్తంలో చక్కెర నిల్వలు నియంత్రణలో ఉండి డయాబెటీస్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. హైపర్టెన్షన్ ఇస్ అ సైలెంట్ కిల్లర్ అంటారు. అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి ఎవ్రీబడి షుడ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ. ప్రాణవాయువును సరఫరా చేస్తుంది ఈ ఎక్సర్సైజ్. దీనివల్ల రక్తనాళాలు మరింత విశ్రాంతిగా ఉండేలా సహాయపడి రక్తపోటు తగ్గడానికి పనికొస్తుంది. ఎక్సర్సైజ్ వల్ల మీకు చెమట పట్టి నీరసం రావచ్చు, కానీ దీర్ఘకాలంలో చూస్తే అది మీ శక్తి పెంచి అలసట తగ్గేలా చేస్తుంది. వెల్, విత్ దిస్ వండర్ఫుల్ టిప్స్ అబౌట్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఓన్లీ టు గెట్ బ్యాక్ టు యూ ఇన్ ద నెక్స్ట్ సెగ్మెంట్ విత్ మోర్ సచ్ యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్. టిల్ దెన్ టాటా, బాయ్ బాయ్.

0: మా ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు ఫోన్ లేదా కాల్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. నంబర్ మరోసారి 9515227039. మా మెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. This program is sponsored by Adventist Media Center.
1: మీరు ఇంతవరకు వివిధ్ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి కల్నూరు కేంద్రం.

0: ఆకాశవాణి కర్నూల్ కేంద్రం మీరు మేము ఉత్తరాల కార్యక్రమం. శ్రోతలకు నమస్కారం. మీరు మేము మీ ఉత్తరాలు కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాళ ఈ కార్యక్రమంలో శ్రోతలు గత వారం కర్నూల్ ఎఫ్ఎం ద్వారా ప్రసారమైన కార్యక్రమాలపై వారి యొక్క స్పందనను వాట్సాప్ సందేశం ద్వారా చక్కగా తెలియజేశారండి. ముఖ్యంగా తెలుగులో టైప్ చేసి వాట్సాప్ ద్వారా పంపించారు. మరి వారు పంపిన ఆ సందేశాలకు ఆ స్పందనకు ప్రతిస్పందన అందజేయడానికి ఇవాళ ఈ కార్యక్రమంలో మన స్టూడియోలో ఉన్నారు ఆకాశవాణి కార్యక్రమ నిర్వహణ అధికారి ప్రోగ్రామ్ హెడ్ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్ గారు. మరి ముందుగా వారికి స్వాగతం తెలియజేద్దాం. నమస్కారం సార్.
1: నమస్కారం అండి. మరి ప్రతి వారం మనము కార్యక్రమాలు చేస్తా ఉన్నామండి. వాటిపైన

0: తెలుగులో టైప్ చేసి వాట్సాప్ ద్వారా పంపించారు. మరి వారు పంపిన ఆ సందేశాలకు ఆ స్పందనకు ప్రతిస్పందన అందచేయడానికి ఇవాళ కార్యక్రమంలో మన స్టూడియోలో ఉన్నారు ఆకాశవాణి కార్యక్రమ నిర్వహణ అధికారి ప్రోగ్రామ్ హెడ్ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్ గారు. మరి ముందుగా వారికి స్వాగతం తెలియజేద్దాం. నమస్కారం సార్.
1: నమస్కారం అండి. మరి ప్రతి వారం మనము కార్యక్రమాలు చేస్తా ఉన్నామండి. వాటిపైన మన కార్యక్రమాలపైన సమీక్ష అనేది నిర్వహిస్తూ ఉంటామండి. మరి శ్రోతలు మన కార్యక్రమాలపై వారి అభిప్రాయాలు, మన కార్యక్రమాలు ఎలాగున్నాయి అని వారి అభిప్రాయాలు తెలిపే కార్యక్రమం మీరు మేము ఉత్తరాల కార్యక్రమం అండి. ఎన్నో కార్యక్రమాలు ఈ వారంలో చేశామండి మనము. ప్రతి ఒక్క కార్యక్రమానికి విభిన్నమైన స్పందన ఉంటుంది. విభిన్నమైన స్పందనను తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుంది. ఈ తరుణంలో మీరు మేము ఉత్తరాల కార్యక్రమం ద్వారా మరి ముందుగా ఏ శ్రోత అయితే మనకు వారి అభిప్రాయాలను వినిపించారో వారి అభిప్రాయాలని స్వీకరిస్తూ మరి మనం ముందరికెళ్దామండి.
0: తప్పకుండా సార్. శ్రోతలు వచ్చేసి రఘువీర్ సింగ్, సుగుణాభాయి, రాధా, మున్నా, ఏలూరు నుండి సార్. మీరు యథావిధిగా ప్రతి వారంలాగే వారి యొక్క స్పందనను కుటుంబ సమేతంగా పంపించారు. మీరు మేము శ్రోతల అభిప్రాయాలు ఆకాశవాణి కర్నూలు కేంద్రం సంచాలకులకు, సిబ్బందికి మా నమస్కారాలండి. గత మంగళవారం సాయంత్రం ప్రసారం చేసిన మీరు మేము శ్రోతల కార్యక్రమాలపై పంపిన అభిప్రాయాలను ఎంతో అర్థవంతంగా చదివి వినిపించిన మేడం గారికి, ఎంతో ఆత్మీయంగా జవాబులు అందజేసిన డాక్టర్ గుర్రం చంద్రశేఖర్ గారికి, సాంకేతిక సిబ్బందికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మరి ఈ వారం అనివార్య కారణాల వల్ల కార్యక్రమాలపై సమీక్ష పెట్టలేకపోయాం, ధన్యవాదాలు సెలవు అంటూ స్పందన అందజేయలేకపోయినప్పటికీ కూడా కారణాన్ని తెలియచేస్తూ వారి యొక్క అభిప్రాయాన్ని పంపించారు.
1: చాలా సంతోషం అండి. రఘువీర్ సింగ్ గారు, సుగుణాబాయి గారు, రాధా గారు, మున్నా గారు, ఏలూరు నుంచి మరి మీరు ప్రతి వారం మా కార్యక్రమాలపై స్పందన తెలియజేస్తున్నారండి. ఈ వారం కూడా చెప్పకనే చెప్పారు మీ కార్యక్రమాలన్నీ బాగున్నాయి, కానీ కొన్ని అనివార్యాల కారణాల వల్ల మీ కార్యక్రమాలపై సమీక్ష పెట్టలేకపోతున్నాము అని చెప్పారు. మరి ధన్యవాదాలండి. ముఖ్యంగా ఎందుకంటే సాంకేతిక సిబ్బందికి, తర్వాత కార్యక్రమ సిబ్బందికి, మా వ్యాఖ్యాతలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు మీరు. అదొక్కటి చాలండి మా కార్యక్రమాలు బాగున్నాయని చెప్పుకునే దానికి. సహృదయంతో మా రేడియోకు మీరు మేము ఉత్తరాల కార్యక్రమానికి మీరు రాసిన ఉత్తరము ఎంతో ఉపయోగపడిందని తెలియజేస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఇక మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
0: తప్పకుండా సార్. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి ఔటర్ రింగ్ రోడ్, సాయిపురి కాలనీ నుండి వనమా శేఖర్, రేఖ, లక్కీ బాబు, అభియాన్, నవీన్ కుమార్, అశోక్, బ్లేసి, శ్యామ్, వెంకటేష్ బాబు, అఖిల, అన్నవరం వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా వారి యొక్క స్పందనను సుదీర్ఘంగా తెలియజేశారండి. ఆకాశవాణి కర్నూలు స్టేషన్ డైరెక్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ రోజు సాయంత్రం అంటే గురువారం సాయంత్రం రోజు 5 గంటలకు సీతాకోక చిలుక అనే నాటకం వచ్చిందండి. ఆ నాటకం విన్నామండి. ఆ నాటకంలోని పాత్రధారులు కూడా చాలా చక్కగా పోషించారు. ఇంత మంచి నాటకం వింటుంటే మా కుటుంబ సభ్యులు ఎంతో ఆనందించారు అంటూ తెలియజేస్తూ, అలాగే ఆదివారం మధ్యాహ్నం దేవసేన అనే నాటకం విన్నామండి. ఈ నాటకం వింటున్నంతసేపు మాకెంతో ఆనందం కలిగింది. ఎంత మంచి నాటకాన్ని రచించిన అజిత్ గారికి, కర్నూలు ఎఫ్ఎం స్టేషన్ డైరెక్టర్ గారికి, సాంకేతిక నిపుణులకు అందరికీ కూడా మా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అలాగే సోమవారం ఉదయం అభిరుచిలో పాటలు విన్నామండి, కానీ సౌండ్ మాత్రం చాలా క్లారిటీగా వస్తలేదండి, తక్కువగా వస్తుంది. సౌండ్ కాస్త గమనిస్తారని మేము ఆశిస్తున్నామండి. మరి ఈ మార్పును మీరు గమనించగలరని మేము కోరుచున్నాము అంటూ, ఇదే ఉత్తరంలో, ఇదే మెసేజ్ లో రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్, శ్యామల, సాయి కుమార్, దివ్య జ్యోతి, చెర్రీ బాబు, అభియాన్, సాయి ప్రకాష్, కృష్ణ, సూర్యకళ వారి కుటుంబ సభ్యులు కూడా అంతా కలిసి ఈ మెసేజ్ పెడుతున్నాం, థ్యాంక్ యూ, నమస్తే అంటూ పెట్టారు సార్. అంటే రెండు కుటుంబాలు కలిసి మెసేజ్ పెట్టారు. ఇందులో కూడా వారి యొక్క అభిప్రాయాన్ని, వారి స్పందనను తెలియజేశారండి. ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణి కర్నూలు స్టేషన్ డైరెక్టర్ గారికి నమస్కారాలండి. ఆదివారం రోజు రాత్రి 7:45 రావూరి గారి ఏకపాత్రాభినయం విన్నామండి. ఈ కార్యక్రమం వింటున్నంతసేపు మా కుటుంబ సభ్యులు ఎంతగానో ఆనందించారండి. ఇలాంటి కార్యక్రమాలు చాలా అరుదుగా వినిపిస్తూ ఉంటారు, మరి అప్పుడప్పుడు వినిపిస్తారని మేము ఆశిస్తున్నామండి. ఈ కార్యక్రమాలు వింటుంటే మా కుటుంబ సభ్యులు కూడా చాలా స్పందించారు అంటూ తెలియజేస్తూ, అలాగే మేము రెగ్యులర్ శ్రోతలము, అలాగే కార్యక్రమాలన్నింటినీ కూడా మేము రెగ్యులర్ గా వింటూ ఉన్నామండి, చాలా సంతోషం కలుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ వింటూ ఉంటే కర్నూలు స్టేషన్ ఆల్ ఇండియా లోనే నెంబర్ 1 స్టేషన్ సార్. థ్యాంక్ యూ, నమస్తే అంటూ తెలియజేస్తూ, మరి అలాగే సోమవారం ఉదయం దేశభక్తి గీతం విన్నాం. దేశభక్తి గీతం మా కుటుంబ సభ్యులందరినీ అలరించింది, ఆనందింపచేసింది. ఇంత మంచి పాట వినిపించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే సూక్తి సుధా కార్యక్రమంలో కూడా చాలా విలువైన విషయాలు తెలియజేస్తున్నారు, మేము కూడా తెలుసుకుంటున్నాం. ఇంత మంచి కార్యక్రమాలు మా కోసం అందిస్తున్న మన కర్నూలు స్టేషన్ డైరెక్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ మెసేజ్ ను మేము ఇరు కుటుంబాలు కలిసి పెడుతున్నాం. థ్యాంక్ యూ సార్, నమస్కారం అంటూ తెలియజేశారు.

0: సంతోషం అండి. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి ఔటర్ రింగ్ రోడ్ నుంచి సాయిపురి కాలనీ నుండి పొన్నమ శేఖర్ గారు, వారి కుటుంబ సభ్యులు, అలాగే ఇంకొకరండి ఇదే ఉత్తరంలో రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజ్లీ వెంకటేష్ శ్యామల, వారి కుటుంబ సభ్యులందరూ రాశారండి. ఇక దీంట్లో రాయడం ఏమంటే, వీరు నాటకాల గురించి ప్రస్తావించారండి. గురువారం సాయంత్రం మనం ప్రసారం చేసిన సీతాకోక చిలుక అనే నాటకం చాలా బాగుందని చెప్పి రాశారండి. ఆ తర్వాత దేవసేన అనే నాటకం చాలా బాగుందని రాశారండి. దేవసేన అనే నాటకం మన కర్నూలు ఆకాశవాణి కేంద్రంలోనే రూపొందించబడిందండి. ఇది అజీజ్ గారు రచయిత, అలాగే కేబిఎస్ కుమార్ గారి దర్శకత్వంలో ఇది వచ్చింది. అలాగే బాలకృష్ణ గారు కూడా దీంట్లో ఉన్నారండి. ఇక పోతే మంచి నాటకం అండి ఈ దేవసేన నాటక. వీరు ఒక విన్నపం కూడా చేశారు, సౌండ్ మాత్రం చాలా క్లారిటీగా రావడం లేదండి, తక్కువ వస్తుంది, సౌండ్ కాస్త గమనిస్తారని మేము ఆశిస్తున్నామని. అయితే గత వారంలో అండి గాలివానలు, వర్షాలు విపరీతంగా ఉన్నాయండి. మరి సాంకేతిక లోపం కావచ్చు కానీ, అంటే అంతర్జాలంలో ఏదైనా సాంకేతిక లోపం కావచ్చు కానీ, ఎటువంటి మా తరపు నుంచి ఎటువంటి లోపం లేదని తెలియజేసుకుంటున్నామండి. ఇక అంతేకాకుండా ఇక ఏకపాత్రాభినయం గురించి కూడా వీరు రాశారండి. రంగస్థలంలోని రావూరి గారి ఏకపాత్రాభినయము వీరు విన్నారు, చాలా బాగుందని చెప్పి రాశారండి. ఇక పోతే దేశభక్తి గీతము, తర్వాత సూక్తి సుధ, ఇలాంటి కార్యక్రమాలు చాలా బాగా నచ్చుతా ఉన్నాయి మాకు అని చెప్పి రాశారు. మరి ఈ మంచి ఉత్తరం రాసినందుకు మీ రెండు కుటుంబాల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక స్టోర్ దగ్గరికి వెళ్దామండి.
1: తప్పకుండా సార్. బుక్కపట్నం మద్దయ్య చిత్తారి విధి కర్నూలు నుండి వీరి యొక్క స్పందనను మనకు తెలియజేశారు వాట్సాప్ ద్వారా. డాక్టర్ గుర్రం చంద్రశేఖర్ గారికి, రేడియో స్టేషన్ సిబ్బందికి మా నమస్కారాలండి. భక్తి రంజని కార్యక్రమంలో పారుపల్లి రంగనాథ్ గారు పాడిన నెట్టే కంటే ఆంజనేయ స్వామి భజనలు చాలా బాగున్నాయండి. సూక్తి రత్నావళి కార్యక్రమంలో, అంటే సూక్తి సుధ సార్, శ్రీమతి రాచమడుగో మణి గారి హితోక్తులు బాగున్నాయి. భక్తి రంజనిలో పి సుశీల గారు, ఎస్ జానకి గారు బృందం పాడిన వినాయకుని పాటలు విన్నాం, చాలా బాగా అనిపించాయి, వినసొంపుగా ఉన్నాయి. సూక్తి సుధలో ఆదవాణి హనుమంతప్ప గారు గురువుల గురించి చాలా చక్కటి సందేశాన్ని వివరించారు, ఎంతో విలువైన విషయాలు తెలియచేశారు. ఇలాంటి అర్థవంతమైన కార్యక్రమాలు అందిస్తున్నందుకు కృతజ్ఞతలు అంటూ రాశారండి.
0: ఇక మన శ్రోత అండి బుక్కపట్నం మద్దయ్య గారు చిత్తారి వీధిలోనే ఉంటారు. ఇక వీరు వచ్చేసి పార్పల్లి రంగనాథ్ గారు పాడిన నెట్టికంటి ఆంజనేయ స్వామి గీతాలు చాలా బాగున్నాయని చెప్పి రాశారంటే, భక్తి గీతాలు అండి, భక్తి రంజన్ని మనం ప్రసారం చేసే దాంట్లో. తర్వాత సూక్తి సుధలో రాచమణుకు మణి గారు హితోక్తులు చాలా బాగున్నాయని, అలాగే వినాయకుని పాటలు, ఇక సూక్తి సుధలో ఆదవాణి హనుమంతప్ప గారు గురువుల గురించి చాలా చక్కగా వివరించారని రాశారండి. నిజంగా గురువులు చాలా గొప్పవారండి. గురుభ్యో నమః అని మనము మొదలు పెడతామండి. ఏ విషయానికైనా మనకు విద్య నేర్పిన గురువులను, మన కన్న తల్లిదండ్రులను స్మరించుకుంటూ మనము మొదలు పెడతామండి. ఎందుకంటే గురువు గారు అంటే దేవునితో సమానం అండి. ఇక అలాగే దేవుణ్ణి కూడా మనం స్మరించుకుంటాము. గురువుగారు దేవుడు, తర్వాత మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, మనకు విద్యనిచ్చిన గురువును, తర్వాత మన విధిరాతను రాసి పంపిన దేవతలను, కర్మఫలాన్ని బట్టి మనకు వీరందరూ దొరుకుతారండి. మరి వీరిని మనము విస్మరించరాదు. ప్రతి ఒక్క విషయంలోనూ, ప్రతి ఒక్క పనిలోనూ, ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ తల్లిదండ్రులను, గురువులను, దేవతలను తలుచుకొని మనము ఏదైనా మనము పని ప్రారంభిస్తే అది సక్సెస్ఫుల్ అవుతుందని ఒక ప్రగాఢ నమ్మకం అండి. మరి మంచిగా ఆదవాణి హనుమంతప్ప గారు కూడా గురువుల గురించి చాలా చక్కగా వివరించారు. మరి మీరు ఎంతో అర్థవంతమైన ఉత్తరం రాసినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక ఉత్తరం వైపు వెళ్దామండి.
1: అలాగే సార్. రేడియో నాగేశ్వరరావు, ఎనుగంటి సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపారాణి, చరిత్ నందన్, వేదాంశ్, కార్తిక, మోహిత్, సిద్ధార్థ్, భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుండి వీరందరూ కలిసి వారి యొక్క స్పందనను వాట్సాప్ ద్వారా మనకు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా వీరు రాసినటువంటి స్పందన ఏంటంటే, 9 దశకాల శాస్త్రవేత్త గూగ్లీ మార్కోని కనిపెట్టి ఇచ్చిన మనందరి స్నేహపురి తినేస్తాం, అందరి శ్రవణానందానికి ఇష్టమైనది రేడియో. చిన్నప్పటి ఆ కాలానికి ఈ కాలానికి అంచలంచెలుగా ఎదిగి ఒదిగి సూక్ష్మదర్శిని అయి వినిపించే రేడియో. అప్పట్లో గ్రామాలలో 4-5 ఊర్లకు ఒక పంచాయతీకి క్రిస్టల్ డ్రై బ్యాటరీతో నడిచే పెద్ద పెద్ద సెట్లు ఉండేటివి. శబ్ద తరంగాల మాటలు, పాటలు, జానపద లలిత సుప్రభాత గీతాలు, మధ్యాహ్నం ప్రాయోజిత స్త్రీల కార్యక్రమం, చిన్నమ్మ పెద్దయ్య వ్యవసాయ పనులు సంభాషణలు, సాయంత్రం రైతు నేస్తం వ్యవసాయ పనుల సమాచారం, సాయం సంధ్యా పనులు ముగించుకుని ఆరుబయట మంచాలపై కూర్చొని చక్కని శ్రవణానంద కాలపు మాటల పాటలు పంచాయతీ బోర్డు రేడియో ద్వారానే చాలా మంది వినేవాళ్లం. ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం రేడియో స్టేషన్ డైరెక్టర్ గారికి నమస్కారాలతో నా విన్నపం అండి. 90 సంవత్సరాల రేడియో ముగింపు ఉత్సవాలను వారం రోజులుగా ప్రతి మేధావులు శ్రోతలు ప్రేమానురాగాలతో ఆకాశవాణి రేడియో అనుబంధంగా పంచుకున్న వారి వారి అభిప్రాయాలను మీ మా కేంద్రం ద్వారా వింటున్నాము. ఈ కార్యక్రమం నిర్వహణకు కృషికి తోడ్పడినటువంటి టెక్నికల్ బృందానికి అందరికీ మా హృదయపూర్వక

0: ఒక నమస్కృతతో ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాం. దయచేసి నా అభిప్రాయ సందేశాన్ని పరిశీలించి చదువుతారని ప్రగాఢ విశ్వాసంతో నా మనవి. రేడియో నాగేశ్వర నెహ్రూ బస్తీ నుండి అంటూ, అలాగే 3వ తారీఖు ప్రతి ఒక్కరూ ఉషోదయపు తొలి సంధ్య అరుణ కిరణాల హృదయ పులకింతల చైతన్య జనజీవన స్రవంతి కిరణాల ముందుకు సాగే అంటూ ప్రతి ఉదయం శుభమయంగా సాగాలని, ప్రతి ఒక్కరి కోరికలు తీర్చుకునే సంకల్పం కార్యోన్ముఖులై తమ పని శుభోదయంతో శ్రీకారం చుట్టి ఘన విజయం సాధించాలన్న తపనతో సాగించు కార్యక్రమం వాంఛాన్వేషణతో చేసే ప్రారంభ పని శుభదాయకమేనని వ్యాఖ్యాత గారు సృజనాత్మకత కవితా వర్ణనల పాటలకు కూర్పుతో వినిపించిన సందేశం మమ్మల్ని ఎంతో ఆనంద పరవశుల్ని చేసిన ఆనాటి కార్యక్రమం అమోఘం, అద్భుతం. వారికి ధన్యవాదాలు తెలియజేయగలరు. 4వ తారీఖు భక్తిరంజనిలో శ్రీ రామాచార్య బృందం ఆలపించిన శ్రీ గురుదత్త గాన చరిత్రం, అలాగే సూక్తి సుధలో రొక్కం కామేశ్వరరావు గారి వ్యాఖ్యానాలు, టిబెట్ లో ఉన్న పర్వతాగ్రమ ఆశ్రమ జనజీవన విశేషాలు కళ్లకు కట్టినట్లు ఒక్కానించి తెలిపిన వారి సందేశం చాలా బాగుందండి, వారికి మా ధన్యవాదాలు తెలియజేయగలరు అంటూ వారి సుదీర్ఘ స్పందనలో ఇన్ని అంశాలను చెప్పించారు.
1: మరొక శ్రోత అండి, వీరు వచ్చేసి రేడియో నాగేశ్వరరావు గారు, ఎనుగంటి సరోజిని. మరి వీరు వచ్చేసి వారి కుటుంబ సభ్యులందరూ కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నెహ్రూ బస్తీ నుంచి రాస్తూ ఉంటారండి. మరి వీరు వచ్చేసి మార్కొని కనిపెట్టిన రేడియో గురించి తెలియజేస్తూ, ఆ రోజుల్లో అంటే బహుశా 60-70ల్లో అనుకుంటాను, 80ల్లో కూడా ఇది జరిగే ఉంటుంది. ఆ రోజుల్లో పెద్ద బ్యాటరీలతో 2-3 పంచాయతీల్లో కలిసి 4-5 ఊర్లు కలిసి ఒక పంచాయతీగా ఏర్పడి ఈ బ్యాటరీలతో రేడియోని పెట్టుకుని వింటూ ఉండేవాళ్ళం అని చెప్పి రాశారండి. ఇక రేడియోని ఈ గురించి వీరు ఎంతో గొప్పగా రాశారు. మరి చక్కని శ్రవణానందపు మాటలు పాటలు పంచాయతీ బోర్డు రేడియోలో ద్వారా విని మేము పరవశించే వాళ్ళమని రాశారు. మరి చాలా సంతోషం అండి. అలాగే నిజంగా 90 వసంతాలు పూర్తి చేసుకునేదంటే నమ్మలేమండి, ఎందుకంటే స్వాతంత్రం వచ్చి కూడా 90 సంవత్సరాలు కాలేదు మనకు, కానీ ఆకాశవాణికి మాత్రం 90 సంవత్సరాలు నిండాయి. మరి ఈ 90 సంవత్సరాల వేడుకని మనం కూడా చాలా గొప్పగా చేసుకున్నామండి. మన ఆకాశవాణి కర్నూల్ నుంచి కూడా మనము 4 కార్యక్రమాలు చేసి చాలా పెద్ద పెద్ద వారితో మంచి అనుభవం కలిగిన వారితో చేశామండి. దీంట్లో ముఖ్యంగా రేడియో 90 వసంతాలు సంవత్సరం అయితే 87 సంవత్సరాలు చంద్రశేఖర్ కల్కురా గారితో మనం చేయడం జరిగిందండి. ఇది ఒక గొప్ప విశేషం అని చెప్పుకోవచ్చు. ఇక వీరు మన వ్యాఖ్యాతల కాంపేరింగ్ పై ప్రత్యేకమైన ఉత్తరం రాశారండి. నిజంగా మా దగ్గర ఉన్న వ్యాఖ్యాత ఒక్కొక్కరు ఒక ఆనిమత్యం అండి. వ్యాఖ్యాతలు అంటే మామూలుగా వచ్చి ఒక అనౌన్స్మెంట్ చేసి వెళ్ళిపోయే కాకుండా ఒక తపన, ఒక ప్యాషన్ ఉండి ఎంతో శ్రమపడి ముందుగానే ఒక కార్యక్రమంపై పూర్తి అవగాహన పెంచుకొని ఒక కార్యక్రమాన్ని ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచించుకొని రాసుకొని ఈ ఎంతో విలువైన సమాచారాన్ని రేడియో మైక్ ముందు ప్రసంగించేటప్పుడు ఎంతో అది జనాల్ని ఆకట్టుకున్నప్పుడే అది నిజమైన వారు నిజమైన రేడియో వ్యాఖ్యాతలు అవుతారండి. అలాంటి వ్యాఖ్యాతలు మా దగ్గర ఎంతోమంది ఉన్నారండి. ముఖ్యంగా 3వ తారీఖు వ్యాఖ్యాత గురించి మీరు రాశారండి. ఉషోదయపు తొలి అరుణ కిరణాల హృదయం పులకింతల చైతన్య జనజీవన స్రవంతి కిరణాల ముందుకు సాగే అలా అలవోకగా ప్రతి ఉదయం శుభమయంగా సాగాలని, శుభోదయపుతో శ్రీకారం చుట్టి ఆ రోజు ఘన విజయం సాధించాలని తపంతో సాగించు కార్యక్రమ వాంఛాన్వేషణతో చేసే ప్రారంభ పని శుభదాయకమైతే, ఈ శుభదాయకమనే పని వ్యాఖ్యాత గారు సృజనాత్మకంగా కవితా వర్ణనలతో పాటలు పాటల కూర్పుతో వినిపించిన సందేశం మమ్మల్ని ఆనందించపరిచిందని చెప్పారండి. ఇక నిజంగా అండి ఇలాంటి వ్యాఖ్యాతలు మా దగ్గర ఉన్నారండి, కానీ కొద్దిమంది వ్యాఖ్యాతలు ఒక కవితా రూపంలో ఓ శుభోదయాన్ని మన జీవితంలో అంటే చీకటి వెలుగులు సహజమే అండి, అయితే శుభోదయం వెలుగులో మనము మన కార్యక్రమాలన్నీ ప్రారంభిస్తామండి. ఆ కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని చెప్పి పాటలతో బాగా మంచి నేర్పరితనంగా చెప్పిన ఈ కార్యక్రమము చాలా బాగుందండి. మీరు రాసి వినిపించిన తీరు కూడా చాలా చక్కగా ఉంది, నిజంగా మంచి ఉత్తరం రాశారండి. ఇక మా సాంకేతిక సిబ్బంది, ఇక మా కార్యక్రమ సిబ్బంది, ఇక మా పరిపాలన సిబ్బంది అందరికీ మీరు ధన్యవాదాలు తెలియజేసుకున్నారు. మీ తరఫున మేము కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
0: తప్పకుండా సార్. శ్రోతలు వచ్చేసి నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నవనంది గ్రామం నుంచి శ్రీరామ హనుమానులు, వసంత, వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా వారి యొక్క స్పందనను తెలియజేశారండి. ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ గారికి అభివందనం.

0: గుర్రం చంద్రశేఖర్ సార్ గారికి అందరికీ శుభాభివందనాలు. మీరు మేము కార్యక్రమం ఆనంద భరితంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం వింటుంటే ఎంతో ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే 6వ తేదీ ఉదయం 6:10 ప్రసారం చేసినటువంటి భక్తిరంజని కార్యక్రమం విన్నాము. 6:30 సూక్తి సుధ విన్నాము. 6:45 ప్రాంతీయ వార్తలు, 7:15 కాంతిరేఖలు కార్యక్రమం విన్నాం. అభిరుచి పాటలు విన్నామండి. 9:30 చిత్రాంజలి పాటలు విన్నాం, చాలా బాగున్నాయి. ఇకపోతే సాయంత్రం 6:25 అభిరుచిలో పాటలు విన్నాం. ఈ కార్యక్రమాన్ని వింటుంటే మా హృదయం ఎంతో ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే 7వ తారీఖు ఉదయం భక్తిరంజని విన్నాము, సూక్తి సుధ విన్నాము. 3 ప్రసారం చేసిన నాటిక చాలా బాగుంది. ఇందులో పాత్రధారులు కూడా చాలా బాగా నటించారండి. వారందరికీ మా యొక్క అభినందనలు తెలియచేయగలరండి. ఇకపోతే అభిరుచిలో ప్రతిరోజు ప్రసారం చేసే అభిరుచి కార్యక్రమంలో పాటలు వింటూ ఉన్నామండి. చాలా చాలా బాగా అనిపిస్తున్నాయి. ఈ కార్యక్రమాలన్నీ మా అందరికీ చాలా చాలా బాగా నచ్చుతున్నాయి. ఇక 8వ తారీఖు ఉదయం 6:10 ప్రసారం చేసిన భక్తిరంజనిలో పాటలు కూడా విన్నామండి. చాలా బాగా ఉన్నాయి. వింటుంటే ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంత మంచి కార్యక్రమాలు మీ కర్నూలు కేంద్రం నుంచి ప్రసారం చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. ప్రతినిత్యం కర్నూలు రేడియో ఆకాశవాణి కార్యక్రమాలన్నీ వింటూ ఉంటామండి. 1 కర్నూలు రేడియో స్టేషన్ అయితే నాకు చాలా ఆనందంగా ఉంటుందండి. మీ కార్యక్రమాలు వింటూ నేను మంచిగా సరదాగా పనిచేసుకుంటూ ఉంటాను. షాపులో ఇంత మంచి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్న మీ అందరికీ పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరు తప్పకుండా నా యొక్క అభిప్రాయాన్ని చదవగలరు అంటూ వారి యొక్క స్పందనను అభిప్రాయాన్ని మనకి ఈ విధంగా తెలియచే.
1: చాలా సంతోషం అండి. నిజామాబాద్ జిల్లా శ్రీకొండ మండలం నవనంది గ్రామం నుండి శ్రీరామ హనుమానులు వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా ఉత్తరం రాశారండి. ప్రతి ఉదయము మనము అంటే మన దైనందిత కార్యక్రమాలని వీరు తెలియజేశారండి. ఇక 6:10 భక్తిరంజన్తో పాటు 6:30 సూక్తి సుధ, 6:45 ప్రాంతీయ వార్తలు, ఇక 7:15 కాంతిరేఖల కార్యక్రమాలు, అలాగే 8:35 అభిరుచి పాటలు, 9:30 చిత్రాంజలి కార్యక్రమాలు, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పి రాశారండి. ఇక అంతేకాకుండా 7వ తారీఖు నాడు ఉదయం 6:35 భక్తి గీతాలు చాలా బాగున్నాయని చెప్పి అంటే రోజువారీగా వీరు ఇవే రాశారండి. ఇకపోతే అండి ఇదే విషయాలని మరి 8వ తారీఖు కూడా వీరు రిపీట్ చేయడం జరిగిందండి. ఈ మంచి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్న రేడియో స్టేషన్ కర్నూలు రేడియో స్టేషన్ సిబ్బంది అందరికీ ధన్యవాదాలు అంటూ ముగించారండి. ఇక నిజంగా అండి మంచి కార్యక్రమాలు ప్రసారం చేయడంలో మనం ఎప్పటికీ ముందుంటామండి. ఒక కార్యక్రమాన్ని మంచిగా ఉండాలని తపన తాపత్రయం ప్రతి ఒక్కరిలో మన సిబ్బంది ప్రతి ఒక్కరిలో నర నరాల్లో జీర్ణించకపోయిందండి. ఇక కార్యక్రమాన్ని హైలైట్ చేయడమే మన వంతుగా మనం కృషి చేస్తా ఉన్నాము. ఇక ఈ పరంపరలో ప్రతి ఒక్క కార్యక్రమం మంచిగా ఉండాలనే కోరుకుంటున్నామండి. మీరు కూడా మా కార్యక్రమాలు విని మరి మంచిగా ఉన్నాయని తెలియజేసినందుకు మాకు కూడా చాలా ఆనందదాయకంగా ఉందండి. మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
0: తప్పకుండా సార్. శ్రోత వచ్చేసి నంద్యాల జిల్లా ఆలగడ్డ నుంచి పాలెంపోలయ్య, మీ అభిమాన కర్నూలు రేడియో ఎఫ్ఎం శ్రోత అంటూ వారి యొక్క స్పందనను ప్రారంభించారు. హలో, గుడ్ ఈవినింగ్ మై డియర్ కర్నూలు రేడియో ఎఫ్ఎం స్టేషన్ డైరెక్టర్ చంద్రశేఖర్ గారికి, వాట్సాప్ సందేశాలు చదువుతున్న లేడీ ఆర్జేలకు, మిగతా ఆర్జేలకు అందరికీ, టెక్నీషియన్స్ కు, సిబ్బందికి నా నమస్కారాలు, ధన్యవాదాలండి. మీరు మేము కార్యక్రమాలు వాట్సాప్ పంపడం ఏమిటంటే 1936 జూన్ 8 మన ఆకాశవాణి కేంద్రం ఏర్పడి ఇప్పటికీ 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి కేంద్రానికి 90 వసంతాల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి. అలాగే ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా తమ అభిప్రాయాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్న ప్రతి ఒక్క శ్రోతకు, ఆర్జీలకు, డైరెక్టర్లకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం, ధన్యవాదాలు. ఈ రోజు మన కార్యక్రమాన్ని చూస్తే ఉదయం 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో భాగంగా చరిత్రలో ఈ రోజు మన ఆకాశవాణి రేడియో కేంద్రం స్టార్ట్ చేసే సమయం 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు కార్యక్రమం తెలియజేశారు. అలాగే రామానుజారావు గారి గురించి తెలియజేశారు. ఇక 7:27 అంతర్జాతీయ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవం సందర్భంగా బ్రెయిన్ ట్యూమర్ గురించి, దాన్ని ఎలా నిర్ధారించుకోవాలి, ఎలా క్యూర్ చేసుకోవాలి, దాని గురించి న్యూరో సర్జన్ డాక్టర్ ఎన్ సుమంత్ గారు వారి వివరణ ప్రసంగం చాలా చక్కగా వివరించారు. డాక్టర్ గారు ఈ సందర్భంగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక మంచి ప్రశ్నలు వేసి మంచి సలహాలు, సూచనలు రాబట్టిన డైరెక్టర్ గుర్రం చంద్రశేఖర్ గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంతర్జాతీయ బ్రెయిన్ ట్యూమర్ గురించి దినోత్సవం సందర్భంగా చాలా చక్కటి విశేషాలు తెలియజేసిన డాక్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలండి. మీరు వినిపించే ప్రతి కార్యక్రమం సూపరో సూపర్. ఇంతటితో సెలవు తీసుకుంటూ మీ కర్నూలు ఎఫ్ఎం రేడియో అభిమాన రేడియో శ్రోత, నంద్యాల జిల్లా ఆలగడ్డ నుంచి పాలెంపోలయ్య గారు ఆకాశవాణి 90 వసంతాల దినోత్సవం శుభాకాంక్షలు అంటూ ముగించారు.
1: మరి ముందుగా అండి

0: నంద్యాల జిల్లా ఆలగడ్డ నుంచి పాలెం పోలయ్య గారు మనకు మంచి శ్రోత అండి. వీరు మన ఆకాశవాణి 90 వసంతాల గురించి ప్రస్తావిస్తూ 1936 జూన్ 8వ తారీఖున ఆకాశవాణి కేంద్రం ఏర్పడి ఇప్పటికి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి కేంద్రాలు 90 వసంతాల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటామని చెప్పారండి. నిజంగా ఇది ఒక మంచి శుభ సందేశం అండి. ఇకపోతే అండి, 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనందరికీ శుభాకాంక్షలు తెలియజేశారండి వీరు. ఇకపోతే అంతర్జాతీయ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవంగా న్యూరో సర్జన్ డాక్టర్ ఎన్ సుమంత్ కుమార్ గారి వివరణ ప్రసంగము చాలా బాగుంది. బ్రెయిన్ ట్యూమర్ గురించి ఎన్నో విషయాలు మేము తెలుసుకున్నాము. ఇక డాక్టర్ గారు చాలా చక్కగా ఓపికగా ఆ అన్ని విషయాలు మాకు అర్థమయ్యే విధంగా తెలియజేసినందుకు వారికి డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేయండి అని చెప్పి తెలియజేశారండి వీరు. రేడియో శ్రోత అని చెప్పి వీరు ముగించారండి. ఇక మీకు కూడా అండి పాలెం పోలయ్య గారు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఆకాశవాణి కర్నూల్ తరపున ఇక మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
1: తప్పకుండా సార్. నమస్కారాలతో బ్రహ్మయ్య కర్నూలు నుండి అంటూ వారి యొక్క స్పందనను ప్రారంభించారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం స్టేషన్ డైరెక్టర్ చంద్రశేఖర్ గారికి, ప్రియమైన వ్యాఖ్యాతలకు, ఇంజనీర్ వారికి, టెక్నీషియన్స్ కి, అసిస్టెంట్ టెక్నీషియన్స్ కి మరియు సిబ్బందికి అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంగళవారం కాంతి రేఖల్లో వినికిడి సమస్య అంటే ఏమిటి, అందుబాటులో ఉన్న సాధనాల గురించి డాక్టర్ రోజా గారితో పరిచయ కార్యక్రమం విన్నామండి. మాకు తెలియని ఎన్నో విషయాలను మేము తెలుసుకున్నాం. బుధవారం భక్తి రంజనలో ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడిన అయ్యప్ప స్వామి భక్తి గీతాలు విన్నాము. ఇందులో ఏవి మురళి గారు కూడా గానం చేశారు, అవి కూడా మమ్మల్ని ఎంతగానో అలరించాయి. సూక్తి సుధలో కాలుష్యం గురించి ఎన్ శాంతమ్మ గారి హితోక్తులు విన్నామండి. నివారణ కంటే నిరోధం విన్నా అని చాలా బాగా తెలియజేశారండి. అలాగే ఇందులోనే సిలుక కథ కూడా బాగా తెలిపారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు పి రంగనాథ్ రచించిన ఊయల నాటక విన్నామండి, చాలా బాగున్నాయి. అలాగే గురువారం భక్తిరంజనిలో రామాచార్య బృందం ఆలపించిన గురుదత్త గానామృతం 5వ భాగం విన్నాం, చాలా బాగుంది. అనంతరం సూక్తి సుధలో రొక్కం కామేశ్వరరావు గారు చెప్పిన టిబెట్లోని ఓ పర్వతాగ్రజన్ ఆశ్రమంలో ప్రార్థనలో జరిగిన విషయాల గురించి, జీవితం మృత్యువు అత్యంత ప్రాధాన్యత కలవి, స్వార్థపరుడు ఎప్పటికీ ఒంటరి వాడే, ప్రకృతిలో మమేకమై బ్రతకాలి అనే విషయాలు చాలా చక్కగా తెలియజేశారండి. ఇక కాంతి రేఖల్లో అయితే రాయపురోలు గారు రచన శైలి గురించి ఈపూరి వెంకటేశ్వర్ల గారి ప్రసంగం విన్నామండి, చాలా బాగా అనిపించింది. సాయంత్రం 5 గంటలకు సీతాకోకచిలుక నాటకం విన్నామండి, చాలా బాగా అనిపించింది. ఇక శుక్రవారం సూక్తి సుధలో డాక్టర్ షేక్ సలీం గారి హితోక్తులు విన్నాము. తర్వాత కాంతి రేఖల్లో మన పర్యావరణం మన చేతుల్లోనే అంటూ గాలి నీరు భూమి కాలుష్యం గురించి గంధం అరుణ గారి ప్రసంగం విన్నామండి, చాలా బాగా వివరించారు. మన భూమి మన భవిష్యత్, పర్యావరణ పరిరక్షణే సుస్థిరాభివృద్ధికి మార్గం అన్న విషయాల గురించి జంతు శాస్త్ర అధ్యాపకులు కాకర్ల చంద్రమోహన్ గారు చాలా బాగా విశదీకరించారు. ఇక అదే రోజు సాయంత్రం 5 గంటలకు మన కర్నూలు కేంద్రం సమర్పణలో కేబీఎస్ కుమార్ గారి రచనలో, శ్రీ కేజే ఆనందబాబు నిర్వహణలో ఏ బాలకృష్ణ గారి సహకారంతో చెమ్మ చొక్క చారడేసి మొగ్గ నాటక విన్నాం, చాలా బాగా ఉంది. వినిపించిన మన కర్నూలు కేంద్రం వారికి ధన్యవాదాలండి. ఇక రాత్రి వికసిత్ భారత్ లో భాగంగా పీఎం సూర్యఘర్ ముక్తు బిజిలీ యోజన అంశం గురించి మెదక్ పార్లమెంటు సభ్యులు మాధవనేని రఘునందన్ గారు చెప్పిన సోలార్ ఉపయోగం గురించి చాలా గొప్పగా తెలియజేశారు పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు. ఇక శనివారం సూక్తి సుధలో శ్రీమతి సమ్మెట ఉమాదేవి గారు చెప్పిన సూక్తుల్లో సరస్వతీదేవి కాళిదాసుకు చెప్పిన ప్రపంచంలో ఇద్దరే బలవంతులున్నారని, అది ఒకటి ఆకలి, రెండవది దాహమని, బాటసారి అంటే బడలిక లేనివారు అని, సూర్యచంద్రులు అతిథి అంటే ధనము యవ్వనము వచ్చి పోయేటివని, సహనశీలి అంటే భూమి వృక్షమని, మూర్ఖుడు అంటే అర్హత లేకున్నా పాలించే రాజు, రాజు మెప్పు కోసం అసత్యం చెప్పే పండితుడు అని కాంతి రేఖల్లో తెలియజేశారు, చాలా సంతోషంగా అనిపించింది. ఇకపోతే వికసిత్ భారత్ 2047 పరిశ్రమల అభివృద్ధికి సాంకేతిక నైపుణ్యం గురించి డాక్టర్ నాగస్వామి నాయక్ గారి పరిచయం విన్నాం, ఈ కార్యక్రమం కాంతి రేఖల్లో విన్నాం. వ్యాఖ్యాత డాక్టర్ గుర్రం చంద్రశేఖర్ గారు మంచి విలువైన క్వశ్చన్స్ తో వివరాలను రాబట్టారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు మన కర్నూలు కేంద్రం నుండి ప్రసారమైన త్రిపుర విజయం నాటిక విన్నాం. నిర్వహణ కాపరపత్తి సత్యనారాయణమూర్తి, ఏలూరి రామారావు, ఎంతో బాగుందండి. ఇలాంటి చారిత్రాత్మక నాటకాలు అప్పుడప్పుడు వినిపిస్తుంటే తెలియని యువతీ యువకులు తెలుసుకుంటారని నా అభిప్రాయం అండి. ఇక ఆదివారం మధ్యాహ్నం మన కేంద్రం నుండి వినిపించిన పునఃప్రసారమైన దేవయాని నాటకం విన్నామండి. రాత్రి 7:45 రంగస్థలిలో గౌరెడ్డి హరిచంద్రారెడ్డి గారి రావణ బ్రహ్మ ఏకపాత్రాభినయం విన్నాం. చాలా బాగా నచ్చిందండి. రావణ బ్రహ్మ ఏకపాత్ర నా లైఫ్లో ఎప్పుడూ అంత పెద్ద డైలాగ్ వినలేదు, ఏ పురాణాలలో కూడా కనపడలేదు. అంత బాగా తెలియజేసిన వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు, వినిపించిన మన కర్నూలు కేంద్రం వారికి కృతజ్ఞతలు అంటూ వారి సుదీర్ఘమైన ఉత్తరంలో ప్రతిరోజు ప్రసారం చేసిన ముఖ్యమైన కార్యక్రమాలపై వారి యొక్క స్పందనను

0: చాలా చక్కగా తెలియచేశారండి.
1: చాలా సంతోషం అండి. బ్రహ్మయ్య గారు, మీరు కర్నూలు నుంచే ఈ ఉత్తరాన్ని రాశారండి. ముఖ్యంగా మీ ఉత్తరంలో చెప్పుకోదగ్గ అంశాలు, ఎందుకంటే మీరు చాలా సుదీర్ఘమైన ఉత్తరం రాశారండి. దీంట్లో ప్రస్తావించదగిన విషయాలు వచ్చేసి కొన్ని ఉన్నాయండి. కాంతిరేఖల్లో వినికిడి సమస్య అంటే ఏంటి, అందుబాటులో ఉన్న సాధనాల గురించి డాక్టర్ రోజా గారితో పరిచయం చాలా బాగుందని చెప్పారు. నిజంగా సంతోషం అండి. ఇక పోతే భక్తిరంజని, సూక్తి సుధ ఈ కార్యక్రమాలన్నీ బాగా ఉన్నాయని చెప్పి తెలియజేశారండి. నాటకాన్ని వినడమే కాదు, నాటకాన్ని రచించిన వారిని కూడా గుర్తుపెట్టుకుని మాకు ఉత్తరం రాయడం చాలా సంతోషంగా అనిపించింది. అలాగే గురువారము భక్తిరంజన్లో గురుదత్త గానామృతం 5వ భాగము విన్నాము, చాలా బాగుందని చెప్పి రాశారు. ఇక సూక్తి సుధాలో రొక్కం కామేశ్వరరావు గారు చెప్పిన టిబెట్ లోని పర్వతాగ్ర జన్ ఆశ్రమంలో జీవన శైలి గురించి, కాంతిరేఖల్లో రాయప్రోలు గారి రచనా శైలి గురించి శ్రీ ఈపూరి వెంకటేశ్వర్లు గారి ప్రసంగం విన్నాము, చాలా చక్కగా ఉంది అని చెప్పి రాశారు. అలాగే ఈ సీతాకోక చిలుక నాటకం గురించి కూడా వీరు ప్రస్తావించడం జరిగింది. అలాగే సూక్తి సుధలో డాక్టర్ సలీం బాషా గారి హితోక్తుల గురించి వీరు ప్రస్తావించడం జరిగింది. ఇక మనం ప్రసారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ వారిని ఆకట్టుకున్నాయని చెప్పి రాశారండి. ఇక మన కర్నూలు కేంద్రం నుంచే చెమ్మా చెక్క అనే నాటకము వారిని ఆకట్టుకునిందని చెప్పారండి. నిజంగా ఈ నాటకము కర్నూలు కేంద్ర సమర్పణలోనే జరిగింది. ఇది శ్రీ కేబిఎస్ కుమార్ గారి రచనలో, శ్రీ కేజే ఆనందబాబు గారి నిర్వహణలో, ఏ బాలకృష్ణ గారి సహకారంలో ఇది జరిగిందని తెలియజేసుకుంటున్నానండి. అయితే కే ఆనందబాబు గారు ఒక నాటక నిర్వహణ అధికారిగా ఎన్నో సేవలు, కర్నూలు కడప రేడియో కేంద్రాల్లో వీరు నాటకాలు అద్భుతంగా తీర్చిదిద్దారండి. అలాగే బాలకృష్ణ గారి ఈ కంఠము, నిజంగా ఆయన వ్యవహార శైలి కూడా చాలా ఉన్నతంగా ఉంటుంది, ఆయన మధురంగా ఉంటుంది, సమయస్ఫూర్తితో వారు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా బాగుంటాయి. పరిచయకర్త డాక్టర్ సాంశివరావు గారికి ధన్యవాదాలు తెలియజేయండి అని చెప్పారు. నిజంగా అండి, ఈరోజు ప్రస్తుతం మనము పరిశీలిస్తే కరెంటు లేదే ఏ పని జరగదండి. అలాంటిది మన ప్రభుత్వము ఈరోజు సోలార్ పవర్తో నడిపించాలా అని చెప్పి ఈ సూర్యగర్ ముఫ్తీ బిజ్లీ యోజన అనే పథకాన్ని మన ముందు ప్రవేశపెట్టి దాని ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయి, మనకు కరెంటు ఆదా అవుతుంది మనకు. ఇది వికసిత్ భారత్ 2047లో భాగంగా వీరు చేశారండి. ఒక పార్లమెంట్ సభ్యులుగా ఉన్న రఘునందన్ గారు ఈ కార్యక్రమానికి వచ్చేసి వీరు తెలియజేసిన విషయాలు చాలా గొప్పగా ఉన్నాయండి. యువతి యువకులు తెలుసుకుంటారని నా అభిప్రాయం అండి. ఇప్పుడు కాకరపర్తి సత్యనారాయణమూర్తి గారు రిటైర్డ్ అయ్యారండి, వైజాగ్లో రిటైర్డ్ అయ్యారు. ఇక వారు కూడా మంచి నాటక రచయిత అని తెలియజేస్తూ ఉన్నామండి. ఇక వచ్చేసి ఇక దేవసేన నాటకం పునఃప్రసారం చేస్తున్నాము. మన కేంద్రం నుంచే ఈ నాటక తీసుకొని రావడం జరిగిందండి. కేబిఎస్ కుమార్ గారి నిర్వహణలో ఇది అద్భుతంగా పేరు తెచ్చుకున్న నాటక. ఇక ఇది మన కర్నూలు ఆకాశవాణి కేంద్రంలోనే దీన్ని రూపకల్పన జరిపడం జరిగిందండి. ఒక నిజమైన అంటే రావణ బ్రహ్మ అనే ఒక పాత్రలో ఆయన మమేకమై ఆ పాత్రలో జీవించిన తీరు మమ్మల్ని కూడా ఎంతో ఆకట్టుకుందని తెలియజేసుకుంటూ, ఇక మీరు ఎన్నో విషయాలు తెలియజేశారండి. మరి ముఖ్యమైన విషయాలు మాత్రము ఇవ్వండి. ఇక ఇటువంటి కార్యక్రమాలు, గొప్ప కార్యక్రమాలు మేము అందించడానికి ఎప్పుడూ మీకు ముందుంటామండి. ఇక మీ ప్రోత్సాహము ఇలా మాకు అనువనుగా దొరికితే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మున్ముందుకు కూడా వినిపిస్తామని చెప్పి తెలియజేస్తూ, ఇక మంచి ఉత్తరం రాసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అయితే సుదీర్ఘమైన ఉత్తరం రాశారండి మీ, ఇక అందరి శ్రోతలకు మన అవకాశం ఇవ్వాలి కాబట్టి ఈ ముఖ్యంగా మీ ఉత్తరం మొత్తము చదివామని అనుకుంటున్నాము. ఉత్తరము ఏదైనా సరే శ్రోతలు ఒకటి గమనించాల్సిందండి. శ్రోతలు వచ్చేసి ఈ ఉత్తరాన్ని వారికి నచ్చిన అంశాలని పెడితే బాగుంటుంది. ఇక మిగతా అవన్నీ కూడా పెట్టారండి, అవన్నీ కూడా మనము అంటే సూక్తి సుధలోని సూక్తుల గురించి కూడా రాశారు వీరు. ఇవన్నీ కూడా కాకుండా ముఖ్యమైన అంశాల గురించి, ఈ వారంలో మనం ప్రసారం చేస్తున్న ముఖ్యమైన కార్యక్రమాల గురించి వారి అభిప్రాయాలు తెలియజేస్తే సరిపోతుందండి. ఇక ఏదేమైనా బ్రహ్మయ్య గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
0: తప్పకుండా సార్. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి, స్వీటీ, అనుష్క, వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా రాస్తున్నారు. ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం వారికి సర్వదా కృతజ్ఞతలండి. మన కేంద్రం నుంచి ప్రసారం చేస్తున్న

0: కార్యక్రమాలు అద్భుతమైనవి. ఉదయం భక్తిరంజనలో భక్తి గీతాలు, సూక్తి సుధలో సూక్తులు చాలా బాగుంటున్నాయి. లలిత గీతాలు, కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం అనంతరం వినిపిస్తున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయి. కవి సంగమం, మహిళా ప్రభ, స్త్రీల కార్యక్రమం, రంగస్థలి కార్యక్రమం చాలా బాగుంటున్నాయి. వికసిత్ భారత్ లో ఆకాశవాణి కన్నుల కేంద్రం సమర్పణలో కార్యక్రమం చాలా బాగుంది. శ్రీ గుర్రం చంద్రశేఖర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. కొంతమంది వ్యాఖ్యాతలు వినపడటం లేదు. సాయంత్రం 5 గంటలకు నాటికలు చాలా బాగున్నాయి. అనంతరం సంధ్యారాగంలో చిత్రగీతాలు చాలా బాగున్నాయి. చిత్రాంజలి చిత్రగీతాలు చాలా బాగుంటున్నాయి. హలో రేడియో డాక్టర్ కార్యక్రమాన్ని పునఃప్రసారం చేయగలరు. సోమవారం ఉదయం 6:10 భక్తిరంజనిలో శివభక్తి గీతాలు చాలా బాగున్నాయి. 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం అనంతరం బ్రెయిన్ ట్యూమర్ డే సందర్భంగా డాక్టర్ గారితో పరిచయ కార్యక్రమం చాలా బాగుంది. హలో కర్నూలు ఎఫ్ఎం శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరిన చిత్రగీతాలు కార్యక్రమంలో శ్రోతలకు వ్యాఖ్యాత గారి వాయిస్ వినిపించడం లేదు. దయచేసి అంతరాయం లేకుండా చూడగలరు అంటూ వారి యొక్క స్పందనలో 2 అంశాలను కూడా ఉటంకిస్తూ రాశారండి.
1: చాలా సంతోషం అండి. ఇక వచ్చేసి సత్తుపల్లి నుండి కృష్ణమూర్తి గారు, శకుంతల గారు, మరి వారి కుటుంబ సభ్యులందరూ కూడా మనకు ప్రతినిత్యము మన కార్యక్రమాలపై వారి స్పందన తెలియజేస్తూ ఉంటారండి. ఇక భక్తి గీతాలు, సూక్తి సుధ, కాంతిరేఖలు కార్యక్రమాలు, పత్రికా సమాచారము, ఈ కార్యక్రమాలు, ఇంకా మహిళా ప్రభలోని స్త్రీల కార్యక్రమం, రంగస్థలి కార్యక్రమం చాలా బాగున్నాయని చెప్పి రాశారండి. వికసిత్ భారత్ కార్యక్రమాలు కూడా చాలా బాగున్నాయని చెప్పి రాశారు. ఇక హలో రేడియో డాక్టర్ కూడా త్వరలోనే మనం పునఃప్రసారం చేస్తామని తెలియజేస్తున్నామండి. అయితే కాకపోతే వీరు హలో కర్నూలు ఎఫ్ఎం శ్రోతలకు టెలిఫోన్ ద్వారా కూడిన చిత్ర గీతాల కార్యక్రమంలో శ్రోతలకు వ్యాఖ్యాతల గారి వాయిస్ సరిగ్గా వినిపించడం లేదు, దయచేసి అంతరాయం లేకుండా చూడండి అని చెప్పి రాశారండి. ఇది నిజంగా గత వారంలో చూసుకున్నట్లయితే చాలా విపరీతమైన గాలులు, వర్షాలు ఉన్నాయండి. మరి దాంట్లో ఈ అంతర్జాలంలో ఏర్పడిన సాంకేతిక లోపమే కానీ మా సాంకేతిక సిబ్బంది నుంచి కానీ ఆకాశవాణి తరపు నుంచి కానీ ఎటువంటి పొరపాటు లేదని తెలియజేసుకుంటూ, ప్రకృతి రీత్యా కొన్ని కార్యక్రమాలకు అంతరాయం కలిగి ఉండొచ్చండి, దానికి మేము కూడా చింతిస్తున్నాము. ఇక పోతే మా ఆకాశవాణి సిబ్బంది, మా సాంకేతిక సిబ్బంది, ఎటువంటి మా ఆకాశవాణి సిబ్బంది, మా ముఖ్యంగా మా కార్యక్రమ సిబ్బంది, మా వ్యాఖ్యాతలు, ఇక మా సాంకేతిక సిబ్బంది, వీరందరూ అహర్నిశలు కష్టపడి మీకు కార్యక్రమాలు, అంటే కార్యక్రమాలు తయారు చేయడంలో కార్యక్రమ సిబ్బంది మొత్తము శ్రమను కార్యక్రమాల కోసం పెడతా ఉన్నారండి. అలాగే మా సాంకేతిక సిబ్బంది కూడా ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తూ మరి మీ గురించి, మీ యొక్క, మీకు మా కార్యక్రమాలు చేరవేసేలా వారు చేస్తున్న కృషి ఈ ఎంతో ఆనందదాయకము, అభినందనీయమండి. ఇక మంచి ఉత్తరం రాసినందుకు మీకు కృష్ణమూర్తి గారికి, శకుంతల గారికి సత్తుపల్లి నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక మరొక ఉత్తరం దగ్గరికి వెళ్దామండి.
0: తప్పకుండా సార్. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల, ప్రకాష్, అశ్విని, ఆనంద్, మన్విత్ వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా వారి యొక్క స్పందనను చాలా క్లుప్తంగా రాశారు, తెలియజేస్తున్నాం. 2వ తేదీ రాత్రి 10 గంటలకు ఏకచిత్ర గణం శీర్షికన నా బంగారు బుల్లోడు చిత్రంలోని పాటలు వినిపించారండి, చాలా బాగా అనిపించింది. ఇక గురువారం ఉదయం భక్తిరంజనలో భక్తి గీతాలు విన్నాం, చాలా బాగున్నాయి. తర్వాత సూక్తి సుధలో సూక్తులు విన్నాం, మాకు బాగా నచ్చాయి. మీ కేంద్రం నుంచి ప్రసారమైన రావణ బ్రహ్మ ఏకపాత్రాభినయం మాకు చాలా బాగా నచ్చిందండి, వినిపించిన మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ వారి కుటుంబ సభ్యుల సమేతంగా తమ యొక్క స్పందనను మనకు తెలియజేశారండి.
1: చాలా సంతోషం అండి. వీరు కర్ణాటక రాష్ట్రం నుంచి రాయడం అనేది మనకు చాలా సంతోషదాయకంగా ఉంటుంది. చిన్న తిరుపతి నుండి శ్యామల, ప్రకాష్ మరి వారి కుటుంబ సభ్యులు, ఇక వీరు రాసేది ఏంటంటే భక్తి గీతాలు చాలా బాగున్నాయి, ఈ తర్వాత ఏకచిత్రం గానాలు చాలా బాగుంటున్నాయి, ఇకపోతే సూక్తి సుధలో సూక్తులు చాలా బాగున్నాయి అని చెప్పి రాశారండి. ఇక ప్రత్యేకించి వీరు రావణ బ్రహ్మ ఏకపాత్ర అభినయం గురించి రాశారండి. నిజంగా ఇది గౌరెడ్డి హరిశ్చంద్రారెడ్డి గారు ఏకపాత్ర, రావణ బ్రహ్మ ఏకపాత్ర అభినయము చేశారండి. ఇది నిజంగా ఒక అద్భుతమే అని చెప్పొచ్చండి. కళారంగంలో, నాటక రంగంలో ఇది ఒక చిరస్మరణీయమైన ఘట్టంగా మిగులుతుందని తెలియజేసుకుంటూ మరి వీరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
0: తప్పకుండా సార్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా కట్ల వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా వారి యొక్క స్పందనను చాలా సుదీర్ఘంగా

0: రోజువారీగా తెలియజేశారండి. ఆకాశవాణి కర్నూలు కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ శుభ సాయంత్రం. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు. 4వ తేదీన గురువారం ఉదయం 6:10 భక్తిరంజనిలో కె రామాచారి ఆలపించిన గురుదత్త గాన చరితామృతం 5వ భాగం విన్నాం. చాలా బాగా అనిపించింది. రామాచారి గళంలో 5 భాగాలు విని తరించాం. సూక్తి సుధలో రొక్కం కామేశ్వరరావు గారి జీవితం గురించి చాలా చక్కగా వివరించారు. ఎన్నో తెలియని విషయాలు తెలుస్తున్నాయి. సన్మార్గంలో నడవాలని సూక్తి సుధలో సూక్తులు హితోక్తులు చాలా బాగున్నాయి. మన కర్నూలు కేంద్రం నుంచి దేశభక్తి గీతాలు, భక్తిరంజనిలో భక్తి గీతాలు, సూక్తి సుధులో సూక్తులు వింటే ఆటోమేటిక్ గా మంచి మనుషులుగా సన్మార్గంలో నడుస్తారు. అందరినీ నడిపించడానికి 3 కార్యక్రమాలు వింటే చాలు, చక్కటి కార్యక్రమాలు వినిపిస్తున్న మీకు కృతజ్ఞతలు. పొలం పనులు కార్యక్రమంలో అడవులను కాపాడుకోవడానికి, వన్యప్రాణులను కాపాడుకోవడానికి, ప్రకృతి సేద్యం గురించి, పంటలు అవశేషాలను ఎలా సేంద్రీయ ఎరువుగా ఉపయోగించవచ్చు అనేది, పంట అవశేషాలు కాల్చవద్దు అని, దుక్కి దున్నడం వల్ల పంట అవశేషాలు మంచి ఎరువుగా మారుతుందని చాలా చక్కటి విశేషాలను వివరించారు. అలాగే 5వ తేదీన ఉదయం 6:10 భక్తిరంజనులు శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతమిని తరించామండి. సూక్తి సుధులో ఉమాదేవి గారి హితోక్తులు చాలా బాగున్నాయి. 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం అనంతరం నాగస్వామి నాయుడు గారి వికసిత్ భారత్ కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు గురించి చాలా చక్కగా వివరించారు. వారికి ధన్యవాదాలు. చరిత్రలో ఈ రోజు, ఆ రోజు యొక్క విశిష్టత, విశేషాల కార్యక్రమం చాలా బాగా మాకు నచ్చుతుంది. 9:30 చిత్రాంజలి 9:30 చిత్రాంజలికి బదులు అభిరుచి లేదా హలో కర్నూలు ఎఫ్ఎం లేదా ఇది వరకు ప్రసారం చేసిన కార్యక్రమాలు వినిపించండి, దయచేసి గమనించగలరు. ఇక రాత్రి 7:15 పల్లెసీమలు కార్యక్రమంలో ప్రధానమంత్రి వ్యవసాయదారుల కోసం పథకాల గురించి చాలా చక్కటి విశేషాలను అందజేశారు. అనంతరం సాంప్రదాయ వ్యవసాయ సంభాషణ మాకు బాగుంది. అనంతరం ప్రసారం చేసిన సంప్రదాయ వ్యవసాయ సంభాషణ మాకు బాగా నచ్చిందండి. 7వ తేదీన ఉదయం 6:10 భక్తిరంజనిలో ఆదిత్య హృదయం, నాగూర్బాబు, సుశీలమ్మ ఆలపించిన పాటలు మాకు బాగా నచ్చాయి. 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం అనంతరం దీర్ఘాయువుకు ఆరోగ్యకరమైన ఆహారం గురించి అనుష గారు చాలా చక్కటి విశేషాలను అందజేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేయగలరు. 8:30 అభిరుచుల ఉత్తరాల ద్వారా కోరిన పాటలు చాలా బాగున్నాయండి. అనంతరం చిత్రాంజలిలో చిత్రగీతాలు చాలా బాగా ఉన్నాయి. ఇక సాయంత్రం 5:00 వినిపించిన నాటకాలు చాలా బాగా ఉంటున్నాయి. రాత్రి 7:45 రంగస్థలంలో రావణ బ్రహ్మ ఏక పాత్రాభినయం మాకు బాగా నచ్చింది. ఏకచిత్రగానంలో చుట్టాలున్నారు జాగ్రత్త చిత్రగీతాలు విని ఆనందించామండి. సోమవారం ఉదయం 6:10 భక్తిరంజనిలో శివభక్తి గీతాలతో తెల్ల తెల వారెను లేరా స్వామి అనే పాట మాకు బాగా నచ్చిందండి. జయము జయము మాతా పాట ఇంకా బాగుంది. అలాగే తెలియని తరమా శివలీలలు పాట కూడా బాగా నచ్చిందండి. ఇలాంటి మంచి మంచి శివభక్తి గీతాలు వినిపించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక మన కేంద్రం నుంచి వచ్చే ప్లాస్టిక్ వాడకాన్ని నివారించండి ప్రోమో, నీటిని వృధా చెయ్యొద్దు ప్రోమో, ప్లాస్టిక్ కవర్లు మూగజీవాలు తినడం వల్ల కలిగే అనర్థాల గురించి ప్రోమో, బ్యాంకు ఓటీపీ చెప్పడం వల్ల సైబర్ మోసగాళ్ల బారిన పడకుండా ప్రోమోలతో ప్రజలకు మంచి అవగాహన కల్పించడం ద్వారా వారు అప్రమత్తంగా ఉంటారని సూచించారు. చాలా బాగునే ధన్యవాదాలు అంటూ సుదీర్ఘమైన ఉత్తరంలో అన్ని కార్యక్రమాలపై వారి యొక్క స్పందన మనకు తెలియజేశారండి.
1: ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ గారు, వారి కుటుంబ సభ్యులు మనకు నిరంతరం పలకరిస్తూ ఉంటారండి. అయితే వీరు ఎప్పుడు పలకరించినా చాలా సుదీర్ఘంగా ఉంటుందండి వీరి ఉత్తరము. మనము చేసే కార్యక్రమాల గురించి, దైనందిత కార్యక్రమాల గురించి ప్రతిరోజు రాస్తూ ఉంటారండి. ఇంత సుదీర్ఘమైన ఉత్తరము నిజంగా చదవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఎంతో శ్రమతో రాశారు కాబట్టి ఖచ్చితంగా వీరి ఉత్తరాన్ని చదివి వినిపించారు మీరు. ఇక దానిపైన విశ్లేషణ గురించి మనం చూస్తే, వీరికి 3 ముఖ్యమైన విషయాలు బాగా నచ్చాయని చెప్పి రాశారండి. దేశభక్తి గీతాలు, భక్తి రంజని, తర్వాత సూక్తి సుధ. ఈ 3 విషయాల గురించి వీరు ప్రస్తావిస్తూ, ఇదివరకు ప్రసారం చేసిన కార్యక్రమాలను మరొకసారి వినిపించండి తెలియజేశారండి. వీరికి చాలా బాగా నచ్చాయని చెప్పి తెలియజేశారండి. మరి మన కార్యక్రమాలన్నింటినీ వీరు ఒక మాటలో అన్ని కార్యక్రమాలు వీరు వింటూ, వాటిని అన్ని కార్యక్రమాలపై వీరు సమీక్ష చేసి మనకు అన్ని కార్యక్రమాలపై వీరి స్పందన తెలియజేసినందుకు వీరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
0: తప్పకుండా సార్. ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి ఎంకే భారతి హెరాల్డ్ గారు వారి యొక్క స్పందనను తెలియజేశారు. యథావిధిగా వారు యొక్క స్పందన చాలా క్లుప్తంగా ఉంటుంది. మాట్లాడే గడియారం రేడియోకు అభినందనలు. ఆకాశవాణి సిబ్బందికి మా నమస్కారాలండి. 2వ తేదీ మీరు మేము కార్యక్రమం స్పందన ప్రతిస్పందన చాలా బాగున్నాయి. డాక్టర్ గుర్రం చంద్రశేఖర్ గారు ఇచ్చిన ప్రతిస్పందన పురాణ కథలు, యాత్రా స్థలాల వివరాలు, ఆయా ప్రాంతాల విశిష్టత తెలియచెప్పడం ప్రత్యేకంగా ఉంది. మరొకసారి వారమంతా

0: విన్న ప్రోగ్రామ్స్ విన్నట్లు అనిపించింది. చాలా కొత్త విషయాలు సార్ వివరించారు, ఆసక్తిగా విన్నాము. 3వ తేదీ రామకృష్ణ పరమహంస గారి గురించి ప్రసంగం చాలా బాగుంది. సాయంత్రం ఊయల నాటిక ప్రస్తుత పరిస్థితులకు దగ్గరగా ఉంది. 4వ తేదీ ఉదయం భావగీతం గుబులుని గుండెల్లో గీతం చాలా బాగా నచ్చింది. చరిత్రలో ఈ రోజు అంశం వేదంలా ఘోషించే గోదావరి పాట బాగుంది. రాయప్రోలు సుబ్బారావు గారి గురించి వారి రచనలు, వాటిలోని కథలు వినడం చాలా బాగుంది. గొప్పవారిని ఇలా గుర్తు చేసుకోవడం మన అదృష్టం. 5వ తేదీ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గంధం అరుణా చంద్రమోహన్ గారి ప్రసంగాలు బాగున్నాయి. అందరం ఇంటికో చెట్టు నాటి పర్యావరణ పరిరక్షణ చేయొచ్చు. 6వ తేదీ 2047 వికసిత భారత్ ను గురించి నాయక్ గారితో శ్రీ చంద్రశేఖర్ గారి పరిచయం చాలా బాగా నచ్చిందండి. 8వ తేదీన డాక్టర్ సుమంత్ కుమార్ గారు వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే సందర్భంగా మంచి విషయాలు వివరించారు. పరిచయకర్త శ్రీ చంద్రశేఖర్ గారు అడిగిన ప్రశ్నలు చాలా బాగున్నాయి, వివరణ బాగుంది అంటూ మరి యొక్క స్పందనలో ఉటంకించారండి.
1: ఇక వీరు కూడా అండి, ఎంకే భారతి హెరాల్ గారు ఆత్మకూరు నుంచి మనల్ని ప్రతినిత్యం పలకరిస్తూ ఉన్నారండి. మాట్లాడే గడియారం రేడియో అని చెప్పి వీరు ట్యాగ్ లైన్ పెట్టుకున్నారండి. మరి వీరు వచ్చేసి 3వ తారీఖున రామకృష్ణ పరమహంస గారి గురించి ప్రసంగము చాలా బాగుందని చెప్పారండి. నిజంగా గొప్పవారు అరుదుగా, అంటే కర్మభూమి మనదండి, గొప్పవారు మన భారతదేశ భూమి మీద వీరు అవతరించినప్పుడు నిగూఢమైన సత్యాలు బోధిస్తూ ఉంటారండి. వాటిలో రామకృష్ణ పరమహంస గారు ఒకరు. వారి ప్రసంగాలు చాలా బాగుంటాయి. ఈ రోజు కూడా వారి మార్గంలో నడిచే వారు ఎంతో మంది ఉన్నారండి. ఇక అలాగే ఊయల నాటకము ప్రస్తుత పరిస్థితులకు దగ్గరగా ఉందని చెప్పి రాశారండి. నిజంగా ఊయల నాటకం మంచి నాటకం అండి. ఇక 4వ తేదీ ఉదయము భావగీతము గుబులు నీ గుండెల్లో గీతం చాలా బాగుందని చెప్పి రాశారండి. ఇక రాయప్రోలు సుబ్బారావు గారి గురించి రాస్తూ వారి రచనలు, వాటిలోని కథలు వినడం చాలా బాగుందని చెప్పి రాశారు. నిజంగా రాయప్రోలు సుబ్బారావు గారు గొప్ప, అంటే మన సాహిత్య రంగంలోనే వీరు ఒక మకుటం లేని మహారాజుగా చెప్పవచ్చండి. రాయప్రోలు సుబ్బారావు గారి రచనలు కూడా ఒక సందేశాత్మకంగా చాలా మంచిగా ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక 5వ తారీఖున పర్యావరణ దినోత్సవం సందర్భంగా గంధమర్ణ చంద్రమోహన్ గారి ప్రసంగాలు. వీరిద్దరు అండి, ఒకరు వచ్చేసి రాయలసీమ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఒకరు వచ్చేసి సిల్వర్ జూబ్లీ కళాశాల డిగ్రీ కాలేజ్ ప్రొఫెసర్ అండి. వీరు పర్యావరణ దినోత్సవం సందర్భంగా వీరు చేసిన ప్రసంగాలు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పి రాశారండి. ఇక ఇంటికో చెట్టు నాటి పర్యావరణాన్ని పరిరక్షణ చేయొచ్చు అని చెప్పి వీరు తెలియజేశారండి. ఇక అయితే ఇటీవలి కాలంలో ఐపీఎల్ మ్యాచెస్ కూడా జరిగాయండి. డాట్ బాల్స్ వేస్తే ఎన్ని డాట్ బాల్స్ కి ఎన్ని ముక్కలు వేయాలా అని చెప్పి కూడా, నాటాలా అని చెప్పేది కూడా ఒక కొత్త అంశంతో ఓ మన ఇండియన్ క్రికెట్ బోర్డు కూడా ముందరకు వచ్చిందండి. ఈ దానికి చాలా సంతోషంగా ఉందండి. ఇక ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలా అని చెప్పి నేను మన ఆకాశవాణి తరఫున కోరుకుంటున్నానండి. ఇక ఈ సందర్భంగా పోర్ట్ బ్లెయిర్ లో ఉన్నప్పుడు నారియలమ్మన్, ఒక ఆవిడ పద్మశ్రీ ఈ కూడా లభించిందండి. ఆమెకి నారియలమ్మన్ అంటారు. ఆమె 2 లక్షలకు పైగా చెట్లు, కొబ్బరి చెట్లు నాటి ఒక దీవిలో నాటి అక్కడే జీవించి అక్కడే ఆమె ఇంకా బాగా ఉండి ఆమెతో పరిచయ కార్యక్రమం చేస్తున్నప్పుడు అది ఎంతో సంతోషాన్ని ఇచ్చిందండి. ఆమె చూపించిన ఆమె ఇంట్లో మొత్తము వనంగా ఉంది. ఒక 20 ఎకరాల వనం అది. 20 ఎకరాల వనంలో ఒక చిన్న ఇండ్లు, వనంలో ఆమె ఇంటిలో ఉన్న వనంలో ఈ చెట్టు లేదనకుండా ఉందండి. నారాయణమ్మన్ గారు పద్మశ్రీ అవార్డు 2024లో ఆమెకు పద్మశ్రీ అవార్డు వచ్చిందండి. మరి వాటితో పరిచయ కార్యక్రమం కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటున్నానండి. చాలా మంచిగా మనం మొక్కలను ఎప్పుడూ నాటాలండి. ఇది ప్రతి ఒక్కరూ విధిగా పెట్టుకోవాలని చెప్పి చెప్తా ఉన్నానండి. మారుతున్న కాలంలో ఆక్సిజన్ కొరత లేమి మనం చూస్తా ఉన్నాము. ఆక్సిజన్ కొరతలేమి లేకుండా ఉండడానికి మనము దీనిపై ఈ ప్రత్యేకంగా ఒక కార్యాచరణ రూపొందించి మన ప్రభుత్వం కూడా ముందరికెళ్తుందని ఆశిస్తా ఉన్నానండి. ఇక 8వ తారీఖున డాక్టర్ సుమంత్ కుమార్ గారి ప్రసంగము, వరల్డ్ పరిచయ కార్యక్రమము, వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే సందర్భంగా మంచి విశేషాలు తెలియజేశారని చెప్పి వీరు తెలియజేస్తున్నారండి. యాక్చువల్గా డాక్టర్ ఎన్ సుమంత్ కుమార్ గారు వచ్చేసి న్యూరో సర్జన్ అండి. న్యూరో సర్జన్ గారు వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే, అంటే బ్రెయిన్ ట్యూమర్ వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఎటువంటి అంటే బ్రెయిన్ ట్యూమర్ ఇటీవలి కాలంలో వస్తే అంటే అది 4 విధాలుగా ఉంటుంది. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్. ఫోర్త్ స్టేజ్కి వస్తే అది మళ్ళా ఆంకాలజిస్ట్ అంటే క్యాన్సర్ రూపంలోకి వెళ్తుంది. దానికై మొట్టమొదటి స్టెప్లోనే దీన్ని అరికడితే చాలా వరకు మనకు మంచి

0: ఈజీగా మనము మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇక దాని లక్షణాలు ఇవన్నీ కూడా వారు తెలియజేయడం జరిగిందండి. మంచి డాక్టర్తో మంచి ఇంటర్వ్యూ చేశాననే సంతృప్తి కూడా వారు నాకు మిగిల్చారండి. ఇక పోతే అండి, ఎంకే హెరాల్ గారు మంచి ఉత్తరం రాసినందుకు వారికి ఆకాశవాణి కర్నూలు తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక స్టోర్ దగ్గరికి వెళ్దామండి.
1: తప్పకుండా సార్. మూసాపేట నుంచి నరేష్ గారు. నరేష్ గారు ఈ విధంగా వారి యొక్క స్పందనను అందజేశారు. వారి కుటుంబ సభ్యులైనటువంటి మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సక్కుబాయ్, యాదోజే, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డూబాబా వీరంతరూ కూడా మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి వారి యొక్క స్పందన మనకు అందజేశారండి. 5వ తేదీ 6:10 భక్తరంజనిలో భక్తి గీతాలు బాగున్నాయి. అదే రోజు 10 గంటలకు చిత్రగానం, రాత్రి 10 గంటలకు ఏకచిత్రగానం శీర్షికన సీను సినిమా పాటలు విన్నాం, చాలా బాగున్నాయి. మాది ఒక విన్నపం. ప్రతిరోజు 6:10 రాత్రి 8:30 ప్రసార విశేషాల్లో విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతాయి అని చెబుతున్నారు. విశాఖపట్నం పేరే చెప్పండి ప్లీజ్ అంటూ కర్నూలు ఆకాశవాణి సిబ్బందికి మా హృదయపూర్వక నమస్కారాలతో.
0: చాలా చక్కటి ఉత్తరము రాశారండి మూసాపేట నరేష్ గారు. ముఖ్యంగా వీరు మూసాపేట నరేష్ గారు, మెర్సీ, విజయ మరియు వారి కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ ఉత్తరం రాస్తూ ఉన్నారండి. ఇక వీరు వచ్చేసి మహబూబ్ నగర్ జిల్లా వాసి. ఇక వీరు వచ్చేసి భక్తిరంజని ఏకచిత్రగానం పాటలు చాలా బాగున్నాయని రాశారు. అలాగే మనకు చిన్న వినమ్రతతో చిన్న మనవి కూడా చేశారండి. ప్రతిరోజు 6:10 రాత్రి 8:30 విశాఖపట్నం నుండి ప్రసారం చేస్తున్న అటువంటి ప్రాంతీయ వార్తలు, జాతీయ వార్తలు మీరు ప్రసార విశేషాల్లో విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతాయని చెబుతున్నారండి. విశాఖపట్నం పేరు చెప్తే బాగుంటుందని చెప్పారండి. ఈ అయితే మీరు గమనించుకోవాలండి, రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు, అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు అది మొత్తంగా హైదరాబాద్ నుంచి ప్రసారం అయ్యాయండి. ఇక ఎప్పుడైతే రాష్ట్రము విడిపోయిందో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపడినాయో, అప్పుడు ఆంధ్రప్రదేశ్కు విజయవాడ రాజధాని అయింది, అలాగే హైదరాబాద్ తెలంగాణకు రాజధాని అయిందండి. ఇక రాజధాని నుంచి వార్తలు ప్రసారం చేస్తాం కాబట్టి, ఇక ఆంధ్రప్రదేశ్కి రాజధాని విజయవాడే కాబట్టి ఇక విజయవాడ కేంద్రం నుంచి మేము ప్రసారం చేస్తున్నామని చెప్తామండి. అయితే విశాఖపట్నం నుంచి ప్రసారం చేసినా కానీ అది విజయవాడ నుంచే మనం ప్రసారం తీసుకుని అక్కడ నుంచి అన్ని కేంద్రాలకు మనం ప్రసారం చేయడం జరుగుతూ ఉందండి. ఇది మీరు గమనించుకోగలండి, మీకు తెలిసిది కానీ రాశారు, మరి తెలియకపోయినా కానీ మీరు తెలుసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనకు క్యాపిటల్ స్టేషన్ వచ్చేసి విజయవాడ స్టేషన్ అండి. విజయవాడ స్టేషన్ నుంచే మనకు ప్రసారం అవుతాయండి. ఇక మంచి ఉత్తరం రాసినందుకు నరేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక మీరు మేము ఉత్తరాల కార్యక్రమంలో ఇదే చివరి ఉత్తరం అనుకుంటా అండి. మరి శ్రోతలు మన మీరు మేము కార్యక్రమానికి ఎంతో విలువైన అభిప్రాయాలను వారు పంపించడం జరిగింది. అదేవిధంగా మనం వారికి స్పందించిన తీరు కూడా, అదేవిధంగా మనం వారికి స్పందనకు మనము ప్రతిస్పందనగా అదేవిధంగా మనం స్పందించామని అనుకుంటూ తెలియజేస్తూ, ఇక శ్రోతలందరికీ మరొకసారి ఆకాశవాణి తరపున, మన వ్యాఖ్యాతల తరపున, మన కార్యక్రమ సిబ్బంది తరపున, మన సాంకేతిక సిబ్బంది తరపున, ఇక మొత్తంగా ఆకాశవాణి కర్నూలు తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్సుమంజలతో ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తా ఉన్నామండి. నమస్కారం అండి, ధన్యవాదాలు.
1: శ్రోతలకు నమస్కారం. మరలా వచ్చేవారు మీరు మేము కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అందక సెలవు, నమస్తే. మీరు ఇంతవరకు మీరు మేము కలిస్తే మనం ఉత్తరాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సంధ్యారాగం తెలుగు సినీ గీతమాలిక కార్యక్రమంలో ముందుగా ఆ చిత్రం కోసం రమ్య, సాయి శివాణి, రాహుల్ నంబియార్ ఆలపించిన గీతం. స్వరకల్పన మిక్కీజే మేయర్.

0: రే బజారీ
1: అయ్యా,
0: ఇంట్లో పనికిరాని టైర్లు కవర్లు ప్లాస్టిక్ సామాన్లు ఎతకపోయి చెరువులో వేసి కాల్చిరా, ఇల్లు ఖాళీ అవుతుంది.
1: అలాగయ్యా, కాల్చొత్తా.
2: టైర్లు ప్లాస్టిక్ సామాన్లు కవర్లు ఎలా పడితే అలా కాల్చరాదు. అది పర్యావరణానికి హాని చేయటమే కాక ప్రజలకు పశువులకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కలుగజేస్తాయి.
3: క్యారీ బ్యాగ్ల వాడకం మానండి, ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టండి.

0: మీరు విన్న ఆ పాట ఆడవారి మాటలకు అర్థాలే వేరులో చిత్రం కోసం కార్తీక్ గాయత్రి ఆలపించిన గీతం అది. ఇవాన్ శంకర్రాజ స్వరాలు సమకూర్చారు.
1: రే బజారే,
2: ఓ అయ్యా,
1: కారు తలతల మెరసాలా చూడు, కన్నుగుండాలా, బా కడుగు నీళ్ళేసి.
2: ట్యాంకులో నీళ్లు సరిపోవయ్యా.
1: ఏం పర్లేదురా, మనకి సంపులో నీళ్లు దండుకున్నాయి, రోజు మున్సిపాలిటీ నీళ్లు దండికి వస్తున్నాయి, బా కడుగు.
3: ఆగండి, నీళ్లు ఉచితంగా వస్తున్నాయని కార్లు కాంపౌండ్లు పైపులతో కడిగి వృధా చేయకండి. ఈ రోజు ఉన్న నీళ్లు రేపు లేకపోవచ్చు, ఆలోచించండి.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈ రోజు ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ ప్రకటనలు.
1: ముఖాన మొటిమల సైబాల్, గజ్జా బొబ్బల సైబాల్, నడువులో తామర సైబాల్, బురద పుల్ల సైబాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300

0: ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: తెలుగు రాష్ట్రాల నుండి
2: 300కి 300 మార్కులు సాధించిన
3: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
4: మన శ్రీ చైతన్య విద్యార్థి.

0: सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निःशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: हे మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రకటనలు విన్నారు. ఇక ఈ ప్రసారంలో 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. విజయవాడ కేంద్రం నుండి సాయంత్రం 6:20 ప్రసార వివరాలు, రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. 6:25 అభిరుచి ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు, 7:00 కుటుంబ సంక్షేమ గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో వర్షాకాలంలో పశు పోషణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఓర్వకల్ పశు వైద్యులు డాక్టర్ డి మదన్ మోహన్ గారి ప్రసంగం ఉంటుంది. అనంతరం మార్కెట్ ధరలు, జానపద గీతాలు, ప్రకటనలు ఉంటాయి. ఇక రాత్రి 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. రాత్రి 8:00 తుంగభద్ర కథలు. ఈనాటి కార్యక్రమంలో

మజిలీ శ్రీ ఎస్డివి అజీజ్ గారి కథానిక ప్రసారమవుతుంది. రాత్రి 8:15 చిత్రసీమ. తెలుగు ఫిలింగ్ గీతాలు 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. 8:40 లలిత గీతం. రాత్రి 8:45 హిందీలో వార్తలు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్ ఆంగ్ల కార్యక్రమం. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. రాత్రి 9:30 హలో కర్నూల్ ఎఫ్ఎం. ఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. 10:00 ఏకచిత్రగానంలో మనసంతా నువ్వే చిత్రం నుండి పాటలు వింటారు. 10:30 ఆ పాత మధురాలు అలనాటి మధుర గీతాలు. రాత్రి 11:00 హిందీలో వార్తలు. 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 11:10 ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఆకాశవాణి వార్తా విభాగం వారు ప్రసారం చేసిన ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. ఇవండి ఈ పూట ప్రసారమయ్యే కర్నూల్ ఎఫ్ఎం కార్యక్రమాలు. శ్రోతలింతవరకు ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి.

0: చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. దేశం ఎదుర్కొన్న ఎన్నో సంక్లిష్ట సమస్యలకు గత 12 ఏళ్లలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పరిష్కారం చూపిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలలో 20,000 కోట్ల విలువైన మౌలిక వసతుల పనులు చేపట్టామని మంత్రి పి నారాయణ తెలిపారు. ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ కింద లభించే అవకాశాలను ఎంఎస్ఎంఈలు సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ లవ్ అగర్వాల్ సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. వార్తల వివరాలు. దేశంలో గత 12 ఏళ్లుగా కొనసాగుతున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనపై తిరుపతిలో ఈ రోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొని మాట్లాడారు. దేశం ఎదుర్కొన్న ఎన్నో సంక్లిష్ట సమస్యలకు ఎన్డీఏ ప్రభుత్వం పరిష్కారం చూపిందని, భారత్ ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృద్ది చెందుతోందని అన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని స్పష్టం చేశారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 4,399 రోజులు పూర్తి చేసి చరిత్ర నెలకొల్పారని ప్రహ్లాద్ జోషి పేర్కొంటూ,
1: Honorable Prime Minister Shri Narendra Modi has completed 4,399 consecutive days as a Prime Minister, surpassing the Jawaharlal Nehru to become the longest continuously serving the Prime Minister of India. This is the record in itself because there were days other than Congress, nobody can rule this country with a stable government. This government, it has not only given the political stability from policy paralysis to a dynamic decisive government, whether it is a risky decision or not, but in the interest of the country, he is always decisive.
0: అంతకుముందు భారతదేశం సాధించిన ప్రగతి, అభివృద్ది విజయాలను ప్రతిబింబించే ప్రభుత్వ ప్రచురణలను కేంద్ర మంత్రి ఆవిష్కరించారు. విద్యార్థులు వారు నేర్చుకున్న విజ్ఞానాన్ని స్వీయ అభివృద్దికే కాకుండా సమాజ శ్రేయస్సుకు ఉపయోగించాలని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. నెల్లూరులో ఈ రోజు జరిగిన విక్రమసింహపురి విశ్వవిద్యాలయం విఎస్యు స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత 17 సంవత్సరాలుగా నాణ్యమైన విద్య, పరిశోధన, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా విఎస్యు విశేష ప్రగతిని సాధించిందని గవర్నర్ ప్రశంసించారు. ప్రధానమంత్రి ఉచ్చతర్ శిక్షా అభియాన్ పీఎం ఉషా కింద 20 కోట్ల రూపాయల మేర నిధులు మంజూరు కావడం, డీప్ ఓషియన్ మిషన్ కార్యక్రమం కింద మెరైన్ బయాలజీ విభాగానికి 4,12,00,000 రూపాయల గ్రాంట్ లభించడం అభినందనీయమన్నారు. ఈ నిధుల ద్వారా పరిశోధన, మౌలిక సదుపాయాల కల్పన, విద్యార్థుల నైపుణ్యాభివృద్దికి మరింత ప్రోత్సాహం లభిస్తుందన్నారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలలో 20,000 కోట్ల రూపాయల విలువైన మౌలిక వసతుల పనులు చేపట్టామని పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. పట్టణాల్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం 4,00,000 కోట్ల రూపాయలతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ యూసీఎఫ్ ను తీసుకొచ్చిందని, అందులో భాగంగా రాష్ట్రానికి 3,600 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కమిషనర్లతో విజయవాడలో జరుగుతున్న 2 రోజుల కార్యశాలలో ఆయన ఈరోజు పాల్గొని కేంద్ర నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి అవసరమైన రాష్ట వాటా, రుణాల సమీకరణ, ఆర్థిక వనరుల సృష్టి మొదలైన అంశాలపై మార్గనిర్దేశం చేశారు. ఈ నిధులకు అనుగుణంగా రాష్ట ప్రభుత్వం, మున్సిపల్ సంస్థలు మరో 10,800 కోట్ల రూపాయలను సమీకరించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి పాత్రికేయులకు వివరిస్తూ,
2: కేంద్ర ప్రభుత్వం యూసీఎఫ్ ఫండ్ అని ఒక 4,00,000 కోట్లతో ఒక ఫండ్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టేదారు గాని ఏర్పాటు చేశారు. దాంట్లో మన రాష్ట్రంకి ఉన్న మున్సిపల్ పాపులేషన్ ప్రకారం మనకు 3,600 కోట్లు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ కింద ఇస్తుంది. దానికి 10,800 కోట్లు బ్యాంకులు లోన్లు అయినా రైట్ చేసుకోవచ్చు, హడ్కో లాంటి ఆర్గనైజేషన్ దగ్గర నుంచి అయినా లోన్స్ తీసుకోవచ్చు, లేదా మున్సిపాలిటీస్ లో డబ్బులు ఉంటే వాళ్ళ షేర్ అయినా పెట్టచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అయినా పెట్టచ్చు. మొత్తం 14,400 కోట్లు ఈ రోజు మన రాష్ట్రంలో ప్రాజెక్ట్.
0: భారతదేశ ఎగుమతుల వ్యవస్థను బలోపేతం చేయడం, అంతర్జాతీయ వాణిజ్య సౌలభ్యం కోసం ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాలపై అవగాహన పెంచేందుకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఈరోజు ఎగుమతిదారుల సంప్రదింపుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ లవ్ అగర్వాల్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ కింద లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని,

0: ఎంఎస్ఎంఈ యూనిట్లకు సూచించారు. ఈ మిషన్ ప్రధానంగా వాణిజ్య ఆర్థిక సహాయం, అంతర్జాతీయ మార్కెట్లలో ఎదురయ్యే లాజిస్టిక్స్ అనుమతులు, మార్కెట్ లభ్యత మొదలైన అడ్డంకులను అధిగమించడానికి తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. అదేవిధంగా ఎగుమతి కేంద్రాలుగా జిల్లాలు పేరిట ఒక ప్రచార కార్యక్రమం కొద్ది రోజుల క్రితం ప్రారంభమైందని, ఇది ప్రతి జిల్లా నుంచి నిర్దేశిత ఉత్పత్తుల ఎగుమతులను పెంచడం, వాటిని ఎగుమతి కేంద్రాలుగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుండి అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాలను ప్రాధాన్యత కలిగిన జిల్లాలుగా ఎంపిక చేశామని, ఈ చొరవ ద్వారా గుర్తించిన జిల్లా ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ అనుసంధానాన్ని బలోపేతం చేయడం ద్వారా క్షేత్రస్థాయి ఉత్పత్తిదారులకు, ఎంఎస్ఎంఈలకు కొత్త మార్కెట్ అవకాశాలు లభిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. కేజీహెచ్ ఆసుపత్రిలో బాధిత కుటుంబాలను కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, స్థానిక ఎంపీ శ్రీభరత్లతో కలిసి ఈరోజు పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ బాధితులకు మద్దతుగా నిలబడేందుకే కేంద్ర రాష్ట ప్రభుత్వాల ప్రతినిధులు ఇక్కడికి వచ్చారని తెలిపారు. బాధిత కుటుంబాలకు జీవితాంతం అండగా ఉంటామని స్పష్టం చేశారు. ప్రమాద ఘటనపై నియమించిన కమిటీ నివేదిక వచ్చిన అనంతరం బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ వెల్లడిస్తూ,
1: కేవలం కుటుంబాలను ఆదుకుంటాం కాదు, కార్మికులకు అండగా నిలబడాలి, కార్మికులకు భరోసా ఇవ్వాలనేది మా అందరి ఉద్దేశం. కుమారస్వామి గారు కూడా వచ్చి అదనంగా 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఆయన ప్రకటించారు. వాళ్ళ ఇంట్లో పిల్లలు చదువుకున్న పిల్లలుంటే వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. వాళ్ళు నివసించాలనుకుంటే ప్లాంట్ లోనే ఇల్లు ఉండేదాన్ని కూడా ఆయన ఇస్తా అన్నారు. సో వాళ్ళందరూ కూడా కుటుంబాలకు అండగా నిలబడాలి, బాధ్యత మాపైన ఉంది.
0: జాతీయ ఆరోగ్య మిషన్ ఎన్హెచ్ఎం కింద ఎంపిక చేసిన వైద్యులకు తొలిసారిగా వెబ్ కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగులు ఇస్తున్నట్టు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. పారదర్శక చర్యల్లో భాగంగా ప్రజారోగ్య శాఖలో తొలిసారిగా ప్రవేశపెట్టిన వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని ఎన్హెచ్ఎంలోనూ అనుసరిస్తున్నామని తెలిపారు. ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు జారీ చేసిన మెరిట్ ప్రాతిపదికన ఒప్పంద విధానంలో ఎంబీబీఎస్ అర్హతతో ఎంపిక చేసిన 392 మెడికల్ ఆఫీసర్లకు త్వరలో పోస్టింగులు ఇవ్వబోతున్నామని వెల్లడించారు. ఒకే అర్హతతో 6 కేటగిరీ పోస్టులకు ఎంపిక చేసిన వైద్యుల జాబితా అనుసరించి ఈ పోస్టింగులు ఇస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు. రాబోయే 4-5 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట, కర్ణాటక, తెలంగాణ, మధ్య అరేబియా సముద్రం, నైరుతి బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా అల్లూరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లో రేపు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశం ఎదుర్కొన్న ఎన్నో సంక్లిష్ట సమస్యలకు గత 12 ఏళ్లలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పరిష్కారం చూపిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలలో 20,000 కోట్ల విలువైన మౌలిక వసతుల పనులు చేపట్టామని మంత్రి పి నారాయణ తెలిపారు. ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ కింద లభించే అవకాశాలను ఎంఎస్ఎంఈలు సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ లవ్ అగర్వాల్ సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. వినే ముందు ఈ ప్రకటనలు.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: పాఠం గురి తప్పని ప్రోగ్రాముల బలం అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రకటనలు విన్నారు. ఇక రేపు అంటే జూన్ నెల 10వ తేదీ బుధవారం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రేపుదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో ప్రణమామి గణనాయకం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన భక్తిగీతాలు ప్రసారమవుతాయి. 6:30 సూక్తి సుధలో శ్రీ ఎల్ఎల్ఎన్ ప్రసాద్ గారి సూక్తులు వింటారు. పొలం పనులు 6:35, 6:45 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. ఇక 6:55 ప్రసార వివరాలు. 7:00 లలిత గీతం. తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి 7:05. 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం ఉంటుంది. అనంతరం చిగుళ్ల వ్యాధులు, కారణాలు, నివారణ గురించి డాక్టర్ డి బి లక్ష్మణ్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యత మునుగు అంశాలుంటాయి. 8:00 హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలీ వింటారు. జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది రేపు ఉదయం 8:30. 8:35 అభిరుచి ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు. 9:30 చిత్రాంజలి. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 11:00 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు తిరిగి కొనసాగుతాయి. ఇక మధ్యాహ్నం 1:20 ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 2:00 జాతీయ వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు. సాయంత్రం 5:00 గత వైభవాల సారం కర్నూలు నగరం రూపకం ప్రసారమవుతుంది. అనంతరం సంధ్యారాగం తెలుగు సినీ ఈ తమాలిక వింటారు. రేపు సాయంత్రం 6:00 ప్రసార వివరాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. 6:20 ప్రసార వివరాలు. మరుసటి రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుంటారు. 6:25 అభిరుచి ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు. 7:00 కుటుంబ సంక్షేమ గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 పల్లెసీమలు. రేపటి పల్లెసీమలు కార్యక్రమంలో పశువుల గృహ వసతి ప్రాముఖ్యత గురించి, అలాగే వేసవిలో పాడి పశువుల యాజమాన్యం గురించి వెల్దుర్తి మండలం పశు వైద్యాధికారి డాక్టర్ ఐఏ శాంతలత గారి ప్రసంగం ఉంటుంది. అనంతరం మార్కెట్ ధరలు, జానపద గీతాలు ప్రసారమవుతాయి. రేపు రాత్రి 7:45 వికసిత భారత్ ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. రేపు రాత్రి 8:00 కవి సంగమం. శ్రీమతి ఎస్ వసంతలక్ష్మి గారి స్వీయ కవితలు వింటారు. 8:15 చిత్రసీమ తెలుగు ఫిలిం గీతాలు. రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. 8:40 లలిత గీతం. ఇక రాత్రి 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ ఆంగ్ల కార్యక్రమం. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: రాత్రి 9:30 హాలో కర్నూలు ఎఫ్ఎం ఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. 10:00 ఏకచిత్ర గానంలో బొమ్మరిల్లు చిత్రం నుండి పాటలు వింటారు. 10:30 ఆపాత మధురాలు, అలనాటి మధుర గీతాలు. రాత్రి 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలీ వింటారు. ఇక రాత్రి 11:10 ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఆకాశవాణి వార్తా విభాగం వారు ప్రసారం చేసిన ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవండి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: శ్రోతలంతవరకు ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. అభిరుచి ఉత్తరాన ద్వారా మీరు కోరిన సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా స్టేట్ రౌడీ చిత్రం కోసం వేటూరి సాహిత్యానికి బప్పలహరి స్వరాలు సమకూర్చగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన గీతం వినిపించమంటున్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుండి మారెల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, విఘ్నేష్, రిక్కి. కరీంనగర్ జిల్లా అమనగుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయికిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, నమ్మగి రామకృష్ణయ్య, గంగాధర శ్రీనివాస్, పెరుక కొమరయ్య, శివకోటి శేఖర్, లక్ష్మయ్య, సుంకె కార్తీక్, ఈశ్వర్. మరి వీరందరి కోరికపై ఈ పాట

0: పాఠం గురి తప్పని ప్రోగ్రాముల బలం అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: అభిరుచి కార్యక్రమంలో తర్వాత కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామలకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలీ వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయిప్రకాష్, సాయికుమార్, శ్యామల, వెంకటేష్, విజయకుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బేబీ దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు. మరి వీరందరి కోరికపై ప్రేమ సంకెళ్ళు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం. సంగీతం రమేష్ నాయుడు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: అభిరుచి కార్యక్రమంలో తర్వాత జమీందార్ చిత్రం కోసం టి చలపతిరావు సంగీత నిర్వహణలో ఘంటసాల పి సుశీల ఆలపించిన గీతం వినిపించమంటున్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బైపల్లి నుండి ఎం నాగేశ్వరరావు, బాబురావు, రజని, పులిపాటి వెంకటేష్, వేముల నరసింహరావు, బండారు త్రిమూర్తులు, గుప్తా, మాణిక్యాలరావు, పోలెం పోలయ్య, సుధీర్, రవి, నాగనాథ్ గుప్తా, పువ్వుల ఈశ్వర్రావు ఇంకా తదితరులంటూ రాశారు. అలాగే కర్నూలు బి క్యాంప్ అరోరా నగర్ నుండి శ్రీహరి, గీత, అశ్విన్, యశ్విత, గురునందన్, మోక్షిత, పావిక, రవిచంద్ర, దివ్య, చంద్రశేఖర్, లక్ష్మి, మద్దయ్య, సాలమ్మ ఎఫ్ఎం రేడియో శ్రోతలందరి కోసం అంటూ రాశారు. మరి వీరందరి కోరికపై జమీందార్ చిత్రం నుండి ఈ పాట.

0: గోపిలేశన్నా, సరుకులు పట్టి ఇచ్చింటి కట్టినావా?
1: ఎప్పుడో కట్టినానమ్మా, ఎత్తుకోబా.
0: ఎట్లా ఎత్తుకోబోయేది? నువ్వేమన్నా క్యారీ బ్యాగ్ ఇచ్చినావా?
1: క్యారీ బ్యాగులు బ్యాన్ అంట కదమ్మా, అవి ఎట్లా?
0: క్యారీ బ్యాగ్ కు 2 రూపాయలు ఖర్చు అవుతుందని కథలు చెప్పాకు. వేలకు వేలు సరుకులు కొంటాం గాని క్యారీ బ్యాగ్ ఇచ్చేకి బాధ. బ్యాన్ అంట బ్యాన్.
2: చట్టాలు ఎన్ని చేసినా మనం ఆచరించుకుంటే వ్యర్థమే. చిత్తశుద్ధితో క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి.
3: అభిరుచి కార్యక్రమంలో తర్వాత మరో

0: చిత్రం కోసం ఎంఎస్ విశ్వనాథన్ సంగీత నిర్వహణలో పాటను వినిపించమంటూ కోరుతున్నారు. సాయినగర్ వరస్తలిపురం హైదరాబాద్ నుండి దోర్నాల బాలరాజు, రేణుక, బదిరి, హరిణి, లోకేష్, సాయికృప. మిడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుండి వనమ, శేఖర్, రేఖ, లక్కీబాబు, అవియ, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లేసి, శ్యామ్, వెంకటేష్ బాబు, అకేలా, బన్నపురం, దశరథ్, వనజ, బాలనరసింహ, మొహమ్మద్ సనావుల్లా, మొహమ్మద్ సుబాన్, మొహమ్మద్ రజాక్. మరి వీరందరి కోసం ఈ పాట.
1: కలిసి ఉంటే కలదు సుఖము, కలిసి వచ్చిన అదృష్టము. శభాష్.

0: కన్నె మనసులు మూగ మనసులు తేనె మనసులు మంచు మనసులు.
1: అబ్బా
0: కలిసి ఉంటే కలదు సుఖము, కలిసి వచ్చిన అదృష్టము, ఇది కలిసి వచ్చిన అదృష్టము.

0: రంగడు మనగాళ్ళకు మనగాడు దసరా బుల్లుడు ప్రేమనగర్ సొగడు పూల రంగడు పక్కింటి అమ్మాయి గడుసన్నాయి
1: ఏం కాదు
0: పక్కింటి అమ్మాయి గడుసమ్మాయి అమెరికా అమ్మాయి రోజులు మారాయి

0: కలిసి ఉంటే కలదు సుఖము, కలిసి వచ్చిన అదృష్టము, ఇది అదృష్టము. మంచివాడు మామకు తగ్గ అల్లుడు,
1: అలాగా
0: చిక్కడు దొరకడు కదలడు వదలడు వాడే వీడు.
1: అయ్యో పిచ్చివాడు.
0: మంచివాడు.

నాడు నేడు.

0: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
1: ఉంది సార్.
0: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
1: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడు ఇస్తారా సార్?
0: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
1: సార్, అకౌంట్ నెంబరా సార్? రాసుకో సార్.

0: ఎనిమిది ఆరు ఏడు
1: ఇరనా
0: నాలుగు
1: ఇరనా
0: ఉండపా వబ్లేసు యాభై లక్షలు లాటరీ తగిలిందంట నీకు 2 లక్షలు ఇస్తాలే ఉండు సార్ 6 8 సార్
2: మంచిది ఆ తర్వాత ఏటీఎం నెంబర్ చెప్పు
0: సార్ ఏటీఎం కార్డు నెంబరా సార్
1: ఇరనా ఉండు
0: ఉండపా ఇందాకని సతాయిస్తున్నావు నువ్వు సార్ ఒక్క నిమిషం మా ఓబులేస్ ఏమో చెప్తున్నాడు మళ్ళీ చెప్తాలే సార్
2: సరే మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే
0: చెప్పప్ప ఫోన్ కట్ చేసి నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు ఏం చెప్తావు చెప్పు
1: ఈరన్నా నీకు బ్యాంకులో డబ్బులున్నాయా
0: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే
1: అందుకోసం ఫోన్ చేసింది
0: ఆ ఫోన్కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా
1: ఆన్లైన్ మోసాలు అంటారు ఈరన్నా నీకు తెలియదు ఇది పచ్చి మోసం
0: ఇప్పుడు బ్యాంకు అంత పెద్ద కాపులో ఉంటది కదా మన డబ్బులు ఎట్లా పోతాయి
1: ఇప్పుడు చూడు ఈరన్నా ఏటీఎం నంబర్ చెప్పినా ఏటీఎం కార్డు వెనకాల 3 నంబర్లు ఉంటాయి ఈరన్నా ఆ నంబర్ చెప్పినా మన ఫోన్కి వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా ఖాతా ఖాళీ గోయిందా గోయిందా
0: అబ్బా చెప్పి మంచి పని చేసినావు లేకుంటే నా డబ్బులు అన్ని పోయేటివి
3: తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని కట్ల రాజేశం సరోజిని మాయ ఇక నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుండి లక్ష్మయ్య బాలీశ్వరమ్మ శివశంకర్ భరత్సింహ యమున లుంబిని కుమార్ సిద్ధార్థ స్వామి వెన్నెల తేజ గౌతమ్ కుమార్ అధీర త్రివర్ణ చైతన్ సింహ విక్రమ్ సింహ మరి వీరందరి కోరికపై మాస్ చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ సంగీత నిర్వహణలో ఉదిత్ నారాయణ్ సుమంగళి ఆలపించిన గీతం

అభిరుచి కార్యక్రమంలో చివరిగా జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర, మణిదీప్, మణిచంద్ర, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్. మరి వీరందరి కోరికపై పెళ్లి చేసుకుందాం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం. సంగీత నిర్వహణ కోటి.

తిరిగి ఈ కార్యక్రమం రేపు ఉదయం 8:35 ప్రసారమవుతుంది. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు వినండి కుటుంబ సంక్షేమ గీతం. వినే ముందు ఈ ప్రకటనలు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

కుటుంబ సంక్షేమ గీతం వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, నీటి సంరక్షణ కార్యక్రమాలను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు సమీక్షించారు. దేశ సరిహద్దుల గుండా జరిగే సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను డిజిటలైజ్ చేసే వినిమయ్ డిజిటల్ ప్లాట్ఫామ్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్, 10 సంవత్సరాల ఉత్సవాలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా న్యూఢిల్లీలో ప్రారంభించారు. శ్రీలంకలోని రంగిరి దంబుల్లా స్టేడియం వేదికగా శ్రీలంక ఏ జట్టుతో జరిగిన క్రికెట్ మ్యాచ్లో ఇండియా ఏ జట్టు విజయం సాధించింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, నీటి సంరక్షణ కార్యక్రమాలను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు సమీక్షించారు. దేశవ్యాప్తంగా నీటి వనరుల నిర్వహణను బలోపేతం చేయడానికి తీసుకుంటున్న చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా అంతర్రాష్ట్ర నదుల అనుసంధానంతో పాటు రాష్ట్రాల పరిధిలోని నదుల అనుసంధాన ప్రాజెక్టుల పురోగతి, నమామి గంగే వంటి కీలక కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి అడిగి తెలుసుకున్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్దరణను పెంపొందించే లక్ష్యంతో ప్రారంభించిన జల సంచయ్

0: జన్భాగీదారి అనే ఫ్లాగ్షిప్ కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. ఈ సమావేశంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, సహాయ మంత్రి డాక్టర్ రాజ్భూషణ్ చౌదరి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దేశ సరిహద్దుల గుండా జరిగే సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను డిజిటలైజ్ చేసే వినిమయ్ ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ డిజిటల్ ప్లాట్ఫామ్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. ప్రస్తుతం విమానాశ్రయాలు, ఓడరేవుల్లో ఉన్న అధునాతన డిజిటల్ వ్యవస్థల తరహాలోనే మన ల్యాండ్ పోర్టులను కూడా తీసుకురావడానికి ఇది సహాయపడుతుంది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా అన్ని ల్యాండ్ రిపోర్టుల పోర్టుల కార్యక్రమాలను ఒకే వ్యవస్థ కిందకి తీసుకువస్తారు. దీనివల్ల లాజిస్టిక్స్ నియంత్రణ సమాచారాన్ని సురక్షితంగా రియల్ టైంలో పంచుకోవడానికి వీలవుతుంది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, పారదర్శకత, సమర్థత, సాంకేతిక సంస్కరణలపై ప్రభుత్వం పెట్టిన శ్రద్ద వల్ల భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగిందని చెప్పారు.
1: మరి స్మార్ట్ బోర్డర్ కి సంకల్పన మే ల్యాండ్ పోర్ట్ అథారిటీ కా బహుత్ బడా యోగదాన్ ఆనే వాలే దినో మే. యే జో ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆర్ స్మార్ట్ బోర్డర్ కి సంకల్పన ఏ దో మిల్కర్ ఏక్ ప్రకార్ సే అభేద్ ఆర్ సురక్షిత్ బోర్డర్ కా నిర్మాణ కరేంగే ఇస్మే మేరే మన్ మే కమ్ సే కమ్ కోయి శంకా నహీ.
0: ఈ నెల 21వ తేదీన జరగబోయే నీట్ పునః పరీక్ష ఏర్పాట్లను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు సమీక్షించారు. న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ మంత్రి, ప్రశ్నపత్రాల తయారీ నుండి తదుపరి అన్ని ప్రక్రియల వరకు పూర్తి గోప్యతను పాటిస్తూ అవసరమైన అన్ని చర్యలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని చెప్పారు. పరీక్షా సామగ్రి ఖచ్చితంగా సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరేలా చూడడంలో కూడా ఇందులో భాగమని పేర్కొన్నారు. ఎలాంటి లోపాలు జరగకుండా నిరోధించడానికి ప్రభుత్వం రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటుందని ప్రధాన్ చెప్పారు. ఈ ప్రక్రియలో సవాళ్లను ఎదుర్కోవడానికి ఇంటెలిజెన్స్ బ్యూరో, సిబిఐతో సహా అన్ని సైబర్ రక్షణ వనరులను రంగంలోకి దించినట్టు మంత్రి తెలిపారు.
2: सभी राज्य के मुख्यमंत्रियों को अनुरोध पत्र लिखा है, उनके पहले भी सहयोग रहा है, इस बार थोड़ा और भी ध्यान दिया जाए. इस बीच में अनेक राज्य के मुख्यमंत्री अपने राज्य की डीजी और चीफ सेक्रेटरी की उपस्थिति में डिस्ट्रिक्ट कलेक्टर की मीटिंग, एसपी की मीटिंग राउंड शुरू किए हैं, जिसमें एनटीए के डीजी स्वयं भी यहाँ ऑनलाइन जुड़ते हैं. अनेकों राज्यों की मीटिंग होगी, आज जैसे बिहार की मीटिंग था. आने वाले दिनों में भारत सरकार की गृह सचिव भी उस पर एक उच्च स्तरीय मीटिंग लेने वाले हैं.
0: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై చేస్తున్న వ్యక్తిగత విమర్శలు, బెదిరింపు రాజకీయాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్పుబట్టారు. న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన, రేవంత్ రెడ్డి వీధి రౌడీలా వ్యవహరిస్తూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమయ్యారని, ప్రజా వ్యతిరేకత నుంచి దృష్టిని మరల్చడానికే ముఖ్యమంత్రి ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. తాము రాహుల్ గాంధీ లేదా రేవంత్ రెడ్డి దయా దాక్షిణ్యాల వల్ల కాకుండా నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ ప్రజల ఆశీస్సులతో అధికారంలో ఉన్నామని గుర్తు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల ఉత్సవాలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. గత 10 ఏళ్లుగా ఈ పథకం ద్వారా గర్భిణులకు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను ప్రభుత్వం నిరంతరం బలోపేతం చేస్తోందని తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా గర్భిణులు, వారి కుటుంబ సభ్యులు ఈ ఉచిత సేవలను వినియోగించుకునేలా ప్రోత్సహించడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అవగాహన విస్తరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దేశంలోని మహిళలు గర్భధారణ సమయంలో తమకు అవసరమైన ఆరోగ్య సంరక్షణకు దూరం కాకుండా ఈ కార్యక్రమం చూసుకుంటుందని, వారికి సకాలంలో వైద్య చికిత్స అందించడంలో సహాయపడిందని నడ్డా పేర్కొన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ వైపు సజావుగా మారేందుకు వీలుగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 95,592 కోట్ల రూపాయల తాత్కాలిక బడ్జెట్ కేటాయింపును ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నూతన చట్టం 1వ తేదీ నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది. న్యూఢిల్లీలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణ అభివృద్ది శాఖ మంత్రులతో నిర్వహించిన వర్చువల్ సమావేశానంతరం కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయం మీడియాకు వెల్లడించారు.
3: किसी भी राज्य का मैं एक बताना चाहता हूँ, ये आशंकाएं

0: कई बार लोग व्यक्त करते थे इसका कम हो जाएगा उसका कम हो जाएगा, किसी का कम नहीं हुआ है। ये जो हमने दिया है 60% ही पिछले साल मनरेगा का जो एलोकेशन था लगभग उतना तो 60% ही दिया है।
1: దుబాయ్లో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన ఏడుగురిలో ఉత్తరప్రదేశ్కు చెందిన ముగ్గురు, తెలంగాణకు చెందిన ముగ్గురు భారతీయ కార్మికులు, ఒక శ్రీలంక పౌరుడు ఉన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన 8 మంది భారతీయుల్లో 5 చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా మరో 3 ఇంకా ఆసుపత్రిలోనూ చికిత్స పొందుతున్నారు. సాంకేతిక లోపం కారణంగా రోడ్డు మధ్యలో నిలిచిపోయిన ఒక ట్రక్కును కార్మికులతో వెళుతున్న మినీ బస్సు బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. శ్రీలంకలోని రంగరీ దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన పురుషుల ట్రైనేషన్ ఏ సిరీస్ తొలి క్రికెట్ మ్యాచ్లో శ్రీలంక ఏ జట్టుపై ఇండియా ఏ జట్టు విజయం సాధించింది. 278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 48.5 ఓవర్లలో 269 పరుగులకే ఆలౌట్ అయింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్లో రుతురాజ్ గైక్వాడ్ 101 పరుగులు చేయగా కెప్టెన్ తిలక్ వర్మ 60 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో మహమ్మద్ షిరాజ్ 2 వికెట్లు పడగొట్టగా చామిక కరుణరత్ని, గరుక సంకేత్, వనుజ సహంతలో వికెట్లు తీసుకున్నారు. ఇండియా ఏ జట్టు తన తదుపరి మ్యాచ్లో గురువారం ఇదే వేదికపై ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్టుతో తలపడుతుంది. నైరుతి రుతుపవనాలు తెలంగాణలో విస్తరిస్తూ జోగులాంబ గద్వాల జిల్లాను తాకాయి. రేపటికల్లా రాష్టమంతటా ఇవి విస్తరిస్తాయని, ఉత్తరప్రదేశ్ నుంచి కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు రేపు పలు జిల్లాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో యెల్లో అలర్ట్ జారీ చేశారు. జూన్14 వరకు తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో పోలీసు దౌర్జన్యాల కారణంగా పలువురు నిరసనకారులు మరణించడం, అనేక మంది గాయపడడం వంటి నివేదికలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈరోజు గుర్తించింది. పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్యలు, మానవ హక్కుల ఉల్లంఘనలకు గాను అంతర్జాతీయ సమాజం ఆ దేశాన్ని జవాబుదారీగా నిలుపుతుందని భారత్ ఆశిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, పాకిస్తాన్ నుండి నిరంతరం నకిలీ వార్తలు, తప్పుడు వీడియోలు వచ్చే ధోరణిని తాము గమనిస్తూనే ఉన్నామని చెప్పారు. పాకిస్తాన్ తన సొంత వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి, తన దేశంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల నుండి ప్రపంచం దృష్టిని మరల్చడానికి చేస్తున్న నిరాశాజనక ప్రయత్నమే ఇదని ఆయన అభివర్ణించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, నీటి సంరక్షణ కార్యక్రమాలను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు సమీక్షించారు. దేశ సరిహద్దుల గుండా జరిగే సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను డిజిటలైజ్ చేసే వినిమయ్ డిజిటల్ ప్లాట్ఫామ్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారం అంతే వార్తల్లో తిరిగి కలుద్దాం.

0: కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ. ఈనాటి కిసాన్వాణి కార్యక్రమంలో వర్షాకాలంలో పశు పోషణలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఓర్వకల్ పశు వైద్యులు డాక్టర్ డి మదన్ మోహన్ గారి ప్రసంగం వింటారు. అనంతరం మార్కెట్ ధరలు, జానపద గీతాలు, ప్రకటనలు ఉంటాయి. ముందుగా కొన్ని ప్రకటనలు.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: రైతు సోదరులకు ముఖ్య గమనిక. కేంద్ర ప్రభుత్వం 2024-25 ఖరీఫ్ కాలానికి గాను వ్యవసాయ ఉత్పత్తులపై ప్రకటించిన కనీస మద్దతు ధరలు ఈ విధంగా ఉన్నాయి.
1: ఒడ్లు సాధారణ రకం 2,300 రూపాయలు, ఒడ్లు గ్రేడియ రకం 2,320 రూపాయలు, జొన్న
0: హైబ్రిడ్
1: 3,371 రూపాయి, జొన్న మాల్దండి రకం 3,421 రూపాయి, సజ్జలు 2,625 రూపాయలు, రాగులు 4,290 రూపాయలు, మొక్కజొన్న 2,225 రూపాయలు, కందులు 7,550 రూపాయలు, పెసలు 8,682 రూపాయలు, మినుములు 7,400 రూపాయలు, వేరుశెనగ 6,783 రూపాయలు, పొద్దుతిరుగుడు విత్తనాలు 7,280 రూపాయలు, సోయాబీన్ 4,892 రూపాయలు, నువ్వులు 9,267 రూపాయలు, నల్ల నువ్వులు 8,717 రూపాయలు, పత్తి మధ్యరకం 7,121 రూపాయి, పత్తి మేలు రకం 7,521 రూపాయి.
0: గమనిక విన్నారు.

0: ఇప్పుడు వినండి, వర్షాకాలంలో పశు పోషణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఓర్వకల్ పశు వైద్యులు డాక్టర్ డి మదన్ మోహన్ గారి ప్రసంగం.
1: అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ డి మదన్ మోహన్. నేను ఓరవకల్లు పశు వైద్యశాలలో పశు వైద్యునిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం వర్షాకాలంలో పశు పోషకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో రాబోయే ఈ జూన్ జూలైలో వర్షాలు మనకు అధికంగా పడతాయి, అంటే మాన్సూన్ రెయిన్స్ చాలా ఎక్కువగా పడతాయి. ముందు జాగ్రత్తగా మనం కొన్ని చర్యలు తీసుకున్నట్లయితే పశు పోషణలో చాలా వరకు మనం జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళం అవుతాం. ముఖ్యంగా పాకలో పశువులు కట్టేసే పాకలో కానీ వాటి గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనకు పాల దిగుబడి చాలా వరకు తగ్గకుండా కాపాడిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా వాటి వ్యాధులు అది ముందుగానే తెలుసుకొని అరికట్టినట్లయితే, అంటే వ్యాక్సినేషన్ కానీ సరైన సమయంలో టీకాలు వేయడం వల్ల కానీ వీటి ముందు జాగ్రత్త తీసుకోవడం వలన పాల దిగుబడి తగ్గకుండా ఉంటుంది. ముఖ్యంగా గేదెలు కానీ ఆవులు ఎద్దులు వీటిల్లో మనకు ఈ వర్షాకాలంలో హెచ్ఎస్ అంటే గొంతువాపు జబ్బవాపు ఈ వ్యాధులు ప్రబలంగా పబులుతుంటాయి. ముఖ్యంగా గేదెలలో మనకు ఈ హెచ్ఎస్ అంటే గొంతువాపు వ్యాధి ఈ వ్యాధి ఎక్కువగా కనబడుతుంది. అంటే పడ్డలలో లేత వయసు 6 నెలల నుంచి 2 సంవత్సరాల వయసున్న దూడలలో మనకు ఈ జబ్బు కనిపిస్తుంది. ఈ జబ్బు వచ్చిన పశువుకు గొంతు వాస్తుంది ఎక్కువగా, అంటే మామూలుగా ఉన్న సైజు కన్నా కొంచెం పెరుగుతుంది. సైజు పెరగడము, టెంపరేచర్ అంటే జ్వరము 105 డిగ్రీల వరకు ఉంటుంది. నోటితో శ్వాస పీల్చుకుంటుంది. గొంతు వాపు ఉండడం వలన శ్వాస ఇబ్బందులు పడుతుంది, అంటే నోటితో తీసుకుంటుంది. ఇలా వచ్చిన పశువుకు మనం ఖచ్చితంగా ఇంజెక్షన్స్ అంటే ముఖ్యంగా ఈ స్టెప్టోపెన్సిలిన్ కానీ సల్ఫా ఇంజెక్షన్స్ కానీ ఇవి వాడినట్లయితే మనకు వ్యాధి నుంచి పశువును కాపాడిన వాళ్ళం అవుతాం. ఈ వ్యాధి రాకుండా ముందుగానే మనకు జూన్ తొలకరి వర్షాలు పడేకన్నా ముందే, ఎందుకంటే తొలకరి వర్షాలు పడుతూనే ఈ గడ్డి తినడం వలన ఈ వ్యాధి అనేది వస్తుంది. సో ముందుగానే మనకు హెచ్ఎస్ వ్యాక్సిన్ అంటే గొంతువాపు వ్యాక్సిన్ అనేది 4 నెలల దూడల నుంచి మనం గాన వేయించుకున్నట్లయితే ఈ వ్యాధిని చాలా వరకు అరికట్టిన వాళ్ళం అవుతాం. అలాగే ఎద్దులు మరియు ఆవులలో జబ్బవాపు వ్యాధి ఎక్కువగా కనబడుతుంది. ఈ వ్యాధి సోకిన పశువుకు ఎనక సప్ప అంటాం కదా, అంటే ఎనక కాలు మనకు పైన తొడభాగం నుంచి కింది వరకు కూడా కొంచెం వాపు వచ్చినట్టు కనబడుతుంది. మనం ఇట్లా ముట్టుకుంటే దాని గర్ గర్ సౌండ్ క్రెపిటేటింగ్ సౌండ్ అంటే నీరు ఎలా నింపితే ఎలా సౌండ్ వస్తుందో అలా

అన్నమాట. సో ఈ వ్యాధి సోకిన పశువుకు మనము ఖచ్చితంగా స్ట్రెప్టోపెన్సిలిన్ కానీ ప్రోకేన్ పెన్సిలిన్ కానీ ఈ ఇంజెక్షన్స్ వాడినట్లయితే దీన్ని కూడా వ్యాధి నుంచి కాపాడిన వాళ్ళం అవుతాం. అలాగే ముందుగా బ్యూక్యూ వ్యాక్సినేషన్ అంటే జబ్బవాపు వ్యాక్సిన్ కూడా 4 నెలల దూడ నుంచి కూడా మనకు వ్యాక్సిన్ వేయించుకున్నట్లయితే ముందు జాగ్రత్తగా చాలా వరకు వ్యాధిని అరికట్టిన వాళ్ళం అవుతాం. అలాగే ఈ వర్షాకాలంలో మనకు అంటే రైతు నిర్లక్ష్యం వలన వచ్చే వ్యాధి ఏంటంటే గేదెలలో మాస్టైటిస్ అంటే పొదుగువాపు వ్యాధి. ఈ వ్యాధి ముఖ్యంగా మనకు పాకలలో పశువులు కట్టేసిన శాలలో కానీ ఎక్కడైతే పశువులు కట్టేస్తారో అక్కడ సరైన శుభ్రత లేకపోవడం వలన ఈ వ్యాధి అనేది వస్తుంది. ఈ వ్యాధి సోకిన పశువు యొక్క పాల దిగుబడి చాలా వరకు తగ్గిపోతుంది. దానివలన రైతు నష్టపోతాడు. పాల దిగుబడి తగ్గడమే కాకుండా తద్వారా తనకు ఆర్థిక నష్టం కూడా చేకూరుతుంది. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా వర్షాకాలంలో పొద్దున సాయంత్రం పాకను శుభ్రంగా వాటర్ నీళ్లతో కడిగి పొడిగా ఉండేటట్లు చూసుకోవాలి ఎప్పుడు కూడా. అలాగే పాలు పిండిన తర్వాత పొటాషియం పర్మాంగనేట్ లోషన్ తోటి పొదుగ్గన దాంతో క్లీన్ చేసినట్లయితే అది కింద పడుకున్నా కూడా క్రిములు అనేటివి ఆ పొదుగు ద్వారా లోపలికి వెళ్లకుండా ఉంటుందన్నమాట. కాబట్టి పాల దిగుబడి కానీ తద్వారా ఆర్థిక నష్టం చేయకుండా ఉండాలంటే మాస్టైటిస్ అనేది చాలా భయంకరమైన జబ్బు. ఈ వ్యాధి రాకుండా మనము అరికట్టిన వాళ్ళం అవుతాము. అలాగే ముఖ్యంగా ఈ పొడి వాతావరణం ఉండేటట్లు చూసుకోవాలి రైతు సోదరులు. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో బాహ్య పరాణజీవులు అంతరపరాణజీవులు బాహ్య పరాణజీవులు అనేటివి పశువుల పైన శరీరం పైన ఎక్కువగా వర్షాకాలంలో వస్తూ ఉంటాయి. వీటిని అరికట్ పాకల్లో కూడా పాకల్లో వస్తుంటాయి పశువుల పైన వాళ్తుంటాయి. దీనివలన లేనిపోని జబ్బులు అంటే రావడం కూడా ఎక్కువ అవుతుంది. దీన్ని అరికట్టాలంటే మనం ముఖ్యంగా బ్యూటాక్స్ స్ప్రే కానీ సైపర్మెత్రిన్ ఇలాంటి స్ప్రేలు దొరుకుతాయి. అంటే 1 లీటర్ నీళ్ళలో 2 ml ద్రావణం కలపడం వలన ఈ కలిపిన మిశ్రమాన్ని మనము స్ప్రే చేసినట్లయితే పాకలు మొత్తానికి అండ్ పశువులకు కూడా స్ప్రే చేసినట్లయితే మనము ఈ బాహ్య పరాణజీవుల నుంచి పశువులను కాపాడవచ్చు. అలాగే అంతర్పరాణజీవులు పశువులు లోపల కూడా పచ్చిగడ్డి తినడం వలన ఈ కాలంలో వచ్చే పచ్చిగడ్డి తినడం వలన చాలా వరకు నులి పురుగులు కానీ దూడల్లో పెద్ద పశువులు అయితే చాలా వరకు టేప్ వార్మ్స్ కానీ ఇలాంటివి చాలా వరకు ఉంటాయి. వీటిని అరికట్టాలంటే పశు వైద్యశాలలో డివార్మింగ్ ద్రావణం అనేది తాపించుకుంటే ఖచ్చితంగా మనము ఈ నులి పురుగుల బెడద నుంచి పశువులను కాపాడవచ్చు. అదేవిధంగా మనకు ఈ వర్షాకాలంలో వచ్చే గడ్డి తినడం వలన అజీర్తి వ్యాధి ఎక్కువగా కనబడుతుంది. అంటే ఓన్లీ పచ్చిగడ్డి. రైతు సోదరులు కొందరు ఆర్థిక స్తోమత లేనందువలన వరిగడ్డి కానీ దాన కానీ పెట్టగరు. సో కాబట్టి మనకు పచ్చిగడ్డి ఈ కాలంలో దొరికే పచ్చిగడ్డిని మాత్రమే రైతు సోదరులు మేపుతారు. దీనివలన అజీర్తి వ్యాధి అనేది వస్తుంది. దీని నుంచి మెగ్నీషియం టెటానీ కీటోసిస్ ఇలాంటి జబ్బులు బారిన పడవచ్చు. సో వీటిని రాకుండా ఉండాలంటే రైతు సోదరులు పచ్చిగడ్డితో పాటు కొంచెం ఎండుగడ్డి 5 kg ఎండుగడ్డి ఒక పశువుకు 1 kg దాణా మిశ్రమం వీలైతే 50 grams ఖనిజ లవణ మిశ్రమాన్ని కూడా దీనికి జత చేయవచ్చు. అదేవిధంగా రైతు సోదరులు ముఖ్యంగా మనకు సైలేజ్ మిశ్రమం కూడా ఈ మధ్యకాలంలో సప్లై చేయడం జరుగుతుంది. దాన్ని కూడా రైతు సోదరులు ఉపయోగించుకున్నట్లయితే చాలా వరకు ఈ అజీర్తి నుంచి మనము పశువులను కాపాడవచ్చు. ఇది పెద్ద పశువులలో. ఇప్పుడు మనము జీవాలలో సన్న జీవాలలో వర్షాకాలంలో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి వాటి గురించి తెలుసుకుందాం. చాలా వరకు రైతు సోదరులు గొర్రెల పెంపకదారులు తమ జీవాలను 6 బయటకే మేపుతుంటారు. ఈ కాలంలో వర్షాకాలంలో అంటే ఈ జూన్ మాసంలో తొలకరి వర్షాలు పడినప్పుడు మొదటి రకం వచ్చే గడ్డి తినడం వలన మనకు ఈటి చిటుక వ్యాధి రోగం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. చిటుక వ్యాధి ఎందుకన్నారంటే చిటుకలు వేస్తే చనిపోయేంత తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ వ్యాధిని చిటుక వ్యాధి అన్నారు. సో ఈ వ్యాధి ఈటి అంటారు, ఎంట్రోటాక్సిమియా ఇంగ్లీష్లో. ఇది రాకుండా ముందు జాగ్రత్తగా గొర్రెల పెంపకదారులు మే నెలలో కానీ జూన్ నెలలో కానీ టీకాలు వేసుకున్నట్లయితే ఈటి చిటుక వ్యాధి నుంచి మనం గొర్రెలను కాపాడవచ్చు. వచ్చిన గొర్రెకు ఈ వ్యాధి సోకిన గొర్రెలకు మనం టీకాలు తప్ప వేరే మార్గం లేదు. ఎందుకంటే ఈ వ్యాధి వచ్చిన వెంటనే జీవాలు ఎక్కువగా మరణించడం జరుగుతుంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యలే, నివారణ చర్యలే దీనికి మంచి మార్గం. అలాగే హెచ్ఎస్ కూడా బీక్యూ అనేది కూడా అక్కడక్కడ కనిపిస్తుంది. అన్ని ప్రాంతాల్లో ఈ బీక్యూ అనేది కూడా గొర్రెల్లో చాలా వరకు కనబడదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం బీక్యూ వ్యాక్సిన్ కనబడుతుంది. ఇంకొకటి ముఖ్యమైన జబ్బు పీపీఆర్ పారుడు రోగం. ఈ వ్యాధి వచ్చిన గొర్రె కానీ మేక కానీ ఎక్కువగా పారుకుంటుంది. అంటే బేదులు
ఎక్కువగా పారుకోవడం వలన దాని నుంచి వాసన

0: రావడము ఇలాంటివన్నీ జరుగుతుంది. గొర్రె క్షీణిస్తుంది, మేపు తినదు, సరిగ్గా నిలబడదు. కాబట్టి ఇలా సోకిన, వ్యాధి సోకిన పశువును మనం ఇంటి దగ్గర పెట్టుకోవాలి. దానికి ఈ వ్యాధి రాకుండా ముంజాగ్రత్తగా పీపీఆర్ టీకాలు, అంటే 3 నెలల పైబడిన మనకు గొర్రె పిల్లకు కానీ మేక పిల్లకు కానీ మనం టీకాలు వేసుకున్నట్లయితే పీపీఆర్ గవర్నమెంట్ వారు కూడా ఉచితంగా వేస్తున్నారు. వీటిని టీకాలు కూడా వేసుకున్నట్లయితే మనం పీపీఆర్ నుంచి కూడా మనము ఈ జీవాన్ని రక్షించడం వల్ల అవుతాం. అలాగే ఈ వర్షాకాలంలో మశూచి వ్యాధి, షీప్ పాక్స్ కానీ గోట్ పాక్స్ అంటారు, ఈ మశూచి వ్యాధి కూడా ఈ వర్షాకాలంలో ఎక్కువగా సోకుతుంది. దీనికి కూడా షీప్ పాక్స్ వ్యాక్సిన్ అవైలబుల్ పశు వైద్యశాలలో ఉంటుంది. సో మీ రైతు సోదరులందరూ కూడా గొర్రెలైతే షీప్ పాక్స్ వ్యాక్సిన్ వేసుకోవచ్చు, మేకలకైతే గోట్ పాక్స్ వ్యాక్సిన్ కూడా వేసుకోవచ్చు. సో కాబట్టి ముందుగా వర్షాకాలం వచ్చే ముందే మా రైతు సోదరులు డివార్మింగ్ అంటే నట్టల నివారణ మందులు ఖచ్చితంగా తాపించుకోవాలి. నట్టల నివారణ మందులు తాపించుకున్న 3 రోజులకు ఈటీ వ్యాక్సిన్ కన్నా ఖచ్చితంగా వేయించుకున్నట్లయితే చాలా వరకు ఈ వర్షాకాలంలో మనము వ్యాధుల బారి పడకుండా కాపాడడం వల్ల అవుతాం. గవర్నమెంట్ వాళ్ళు కూడా నట్టల నివారణ మందులు కూడా ఉచితంగా తాపించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ వర్షాకాలంలో పచ్చిగడ్డి ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి వీటికి కూడా అజీర్తి అంటే తిన్న గడ్డి కొంచెం సరిగా అరగకపోవడం వలన రకరకాల వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. సో వీటితో పాటు పచ్చిగడ్డితో పాటు కొంచెం దాణా మిశ్రమాన్ని వీలైనంత వరకు 100 గ్రాములు కనీసం అంటే ఒక గొర్రెకు 100 గ్రాముల నుంచి 150 గ్రాముల వరకు కూడా మనం ఖనిజ ద్రవాల మిశ్రమాన్ని దాణా మిశ్రమాన్ని అందించినట్లయితే ఖచ్చితంగా ఈ అజీర్తి నుంచి కూడా మనం చాలా వరకు కాపాడిన వలంతాం. ముఖ్యంగా ఆరుబయట తిరిగే గొర్రెలు మేకలు వీటిని ఎక్కువగా ఈ కాలంలో తడుస్తుంటాయి కాబట్టి శ్వాస సంబంధించిన వ్యాధులు అంటే నిమోనియా కానీ ఇలాంటి వ్యాధులు మనకు సోకే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి సోకినప్పుడు సోకిన గొర్రెకు కానీ మేకకు కానీ మనము ఎండ్రోఫ్లాక్సిన్ కానీ జెంటామైసిన్ కానీ ఇంజెక్షన్ వాడడం, అలాగే ఆ వచ్చిన గొర్రెను జీవాన్ని మనం పాకలోనే ఉంచుకోవడం ఇవి చేయడం వలన ఆ గొర్రె నశించకుండా తద్వారా దాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. సో ముందు జాగ్రత్తగా హెచ్ఎస్ వ్యాక్సిన్ కూడా వేయించుకున్నట్లయితే ఈ నిమోనియా కానీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే శ్వాస సంబంధించిన వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి కూడా రాకుండా కాపాడిన వాళ్ళం అవుతాం. సో ఈ జాగ్రత్తలు కానీ తీసుకున్నట్లయితే పశు పోషకులు, గొర్రెల పెంపకదారులు కానీ అలాగే గేదెలు ఆవులు పెంపకదారులు కానీ ఆర్థికంగా ఎటువంటి నష్టం పోకుండా మనము లాభపడిన వాళ్ళం అవుతాం. సో అందరికీ ధన్యవాదాలు.
1: మీరింతవరకు వర్షాకాలంలో పశు పోషణలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఓర్వకల్ పశు వైద్యులు డాక్టర్ డి మదన్ మోహన్ గారి ప్రసంగం విన్నారు. ఇక ఈరోజు కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో అమ్ముడుపోయిన వ్యవసాయ ఉత్పత్తుల టోకు ధరలు క్వింటాలు 1 రూపాయల్లో ఈ విధంగా ఉన్నాయి. వేరుశనగ కనిష్టం 5671, గరిష్టం 7831, అధికంగా అమ్ముడుపోయిన ధర 7125 రూపాయలు. ప్రొద్దుతిరుగుడు కనిష్టం 5805, గరిష్టం 6239, మోడల్ ధర 6039 రూపాయలు. ఆముదాలు కనిష్టం 6089, గరిష్టం 6231, మోడల్ ధర 6231. వాము కనిష్టం 4469, గరిష్టం 25100, ఎక్కువగా అమ్ముడుపోయిన ధర 17704 రూపాయలు. ఇక ఎండుమిర్చి కనిష్టం 9199, గరిష్టం 19199, మోడల్ ధర 17419 రూపాయలు. శనగలు కనిష్టం 5019, గరిష్టం 5729, మోడల్ ధర 5729. కందులు కనిష్టం 2600, గరిష్టం 7732, మోడల్ ధర 7652 రూపాయలు. మొక్కజొన్న కనిష్టం 1449 రూపాయలు, గరిష్టం 2001 రూపాయి, ఎక్కువగా అమ్ముడుపోయిన ధర 1869 రూపాయలు. ఇక మినుములు కనిష్టం 3612, గరిష్టం 7597, మోడల్ ధర 6112 రూపాయలు. ఈరోజు కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో అమ్ముడుపోయిన వ్యవసాయ ఉత్పత్తుల టోకు ధరలు క్వింటాలు 1 రూపాయలలో విన్నారు. ఇప్పుడు లక్ష్మీదేవి బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు.

శ్రీమతి లక్ష్మీదేవి బృందం ఆలపించిన జానపద గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 7:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

0: వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో ప్రధానమంత్రి స్వనిధి పథకం గురించి ప్రభుత్వ అధికారులతో పరిచయాలతో కూర్చున్న కార్యక్రమం వింటారు నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
1: ఆకాశవాణి ప్రధానమంత్రి స్వనిధి పథకం గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చున్న ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు అనకాపల్లి జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ నల్లి రమేష్ రామన్ గారు, విజయనగరం జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ శ్రీ వివి రమణమూర్తి గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
2: శ్రమకు స్వయం ఉపాధికి అత్యున్నత స్థానం ఇచ్చే సంస్కృతి మనది. ఏ రంగంలోనైనా సరే కష్టపడే గుణమే మనిషిని ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. మన సమాజంలో శ్రమనే నమ్ముకుని చెమటోడ్చి జీవించే శ్రామికుల్లో వీధి వ్యాపారులు ముఖ్యులు. క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణే అనే సూక్తి ప్రకారం మన విజయాలు మన పట్టుదల ఆత్మవిశ్వాసంపైనే ఆధారపడి ఉంటాయి. ఆ గుణాలు పుష్కలంగా ఉన్న చిరు వ్యాపారులకు కావలసింది కాసింత చేయూతే. చిన్న ఆర్థిక సహాయం అందిస్తే చాలు, వారు ఎంతటి విజయాన్నైనా సాధించగలరని ప్రధానమంత్రి స్వనిధి పథకం నిరూపించింది. ఉదయం నుంచి రాత్రి వరకు ఎండనక వాననక శ్రమించి

0: చిరు వ్యాపారులు భారతదేశ పట్టణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటివారు. వారి ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ ఆర్థిక భరోసానిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక పథకమే ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి. కోవిడ్ సమయంలో తీవ్రంగా నష్టపోయిన వీధి వ్యాపారుల్ని ఆదుకోవడానికి 2020లో ఈ పథకం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ పరిపాలన శాఖ కింద పనిచేసే నోడల్ ఏజెన్సీ మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ మెప్మా ఈ పథకానికి రాష్ట స్థాయి చోదక శక్తిగా పనిచేస్తోంది. మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్లు ప్రతి వారం బ్యాంక్ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఎక్కడైనా లోన్లు ఆలస్యమవడం, తిరస్కరణకు గురికావడం వంటి సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తూ డిజిటల్ అక్షరాస్యత శిక్షణతో పాటు సదరు వ్యాపారుల కుటుంబ సభ్యుల సామాజిక భద్రత కోసం వారిని మరో 8 కేంద్ర పథకాలతో అనుసంధానం చేసే బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటారు. కష్టజీవుల శ్రమకు ప్రభుత్వ తోడ్పాటును అందించడమే ముఖ్యోద్దేశంగా ఉన్న ప్రధానమంత్రి స్వనిధి పథకం ప్రత్యేకత గురించి, అనకాపల్లి జిల్లాలో ఈ పథకం అమలు తీరుతెనుల గురించి అనకాపల్లి జిల్లా మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ నల్లి రమేష్ గారు అందించే వివరాలు ఇప్పుడు విందాం.
1: అందరికీ నమస్కారం. మనకి కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చేటువంటి అనేకమైనటువంటి అద్భుత పథకాల్లో ప్రధానమంత్రి వీధి వ్యాపారుల లేదా వీధి విక్రేతల ఆత్మ నిర్భర నిధి, ఈ పథకం వల్ల ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో డైలీ వీధుల్లో వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఎంతో మేలు జరగటానికి, తర్వాత వాళ్ళు ఒక ఆత్మ నిర్భరంగా బతకడానికి కూడా ఈ పథకం గౌరవ ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో ఈ యొక్క వీధి విక్రేతలు అనగా వీధి వ్యాపారం చేసుకునే వర్తకులందరికీ కూడా సరసమైనటువంటి రుణాలు తక్కువ వడ్డీతోటి ఇవ్వటానికి కేంద్ర గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ఈ పథకము ఏర్పాటు చేయబడింది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సూక్ష్మ క్రెడిట్ సౌకర్యం కలిగినటువంటి పథకం. 1 సంవత్సర కాల పరిమితిలో ఒక్కొక్క వీధి వ్యాపారస్తుడికి 15,000 రూపాయల వరకు క్యాపిటల్ వర్కింగ్ కింద రుణాలు అందజేయడం జరుగుతుంది. ఈ పథకంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం కూడా జరుగుతుందండి. మొదటి వాయిదాన్ని ఎవరైతే ఈ వీధి వ్యాపారస్తులు తిరిగి సక్రమంగా చెల్లించేస్తే 2వ విడతలో 25,000 వరకు ఇవ్వటం జరుగుతుంది. అది 2వ విడతలో 25,000 కూడా సక్రమంగా తిరిగి చెల్లించిన వారికి 3వ విడతలో 50,000 రూపాయల వరకు కూడా రుణ సదుపాయం ఇవ్వటం జరుగుతుంది. వీధి వ్యాపారస్తులు పిఎం స్వనిధి కింద రుణాలు పొందాలంటే వాళ్ళకు ఉన్న ఈ క్రెడిబిలిటీ, అంటే వాళ్ళు వ్యాపారస్తులై ఉండాలి, అర్బన్ లోకల్ బాడీస్లో వాళ్ళు గుర్తింపు పొంది ఉండాలి, వాళ్ళకి ఈశ్రమ్ కార్డులు కూడా, ఈశ్రమ్ కార్డు అని లేబర్ డిపార్ట్మెంట్ ఇస్తుంది, ఆ కార్డులు కూడా ఉండాలి. దానికి సంబంధించినటువంటి మా యొక్క రిసోర్స్ పర్సన్స్ అందరూ కూడా వాళ్ళతో టచ్లో ఉంటారు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నటువంటి అనకాపల్లి, తర్వాత యలమంచిలి, నర్సీపట్నం ఇలాంటి ప్రాంతాల్లో అనేక మంది వీధి వ్యాపారస్తులు వారి ఆత్మ నిర్భర్ పథకం కింద 1వ విడత, 2వ విడత, 3వ విడత కూడా తీసుకుని వాళ్ళ యొక్క జీవనోపాధిని, తర్వాత వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలను కూడా పెంచుకోవటానికి గౌరవ ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క పథకం వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పథకం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అయినటువంటి మెప్మా ద్వారా మేము ఈ కార్యక్రమం చేస్తున్నామని మేము అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ఆత్మనిర్భర్ కార్యక్రమంలో కూడా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ప్రధానమంత్రి బీమా యోజన ఉందండి. ఈ బీమా యోజనలో ఎవరైతే ప్రమాదవశాత్తు వాళ్ళు మరణిస్తారో వారికి 5 లక్షల వరకు, పర్మనెంట్గా వికలాంగులైనటువంటి వాళ్ళకి 2.5 లక్షలు కూడా ఇవ్వటం జరుగుతుందండి. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కూడా ఉందండి. ఈ స్కీమ్ కింద సంవత్సరానికి సుమారు 436 రూపాయలు చెల్లించి ఏ కారణం చేతైనా పాలసీదారుడు మరణిస్తే ఆ కుటుంబానికి ఇన్సూరెన్స్ కింద, లైఫ్ కవర్ కింద 2 లక్షల రూపాయల వరకు ఇవ్వటం జరుగుతుంది. తర్వాత ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ పథకం అనేది ఉందండి. ఇది పట్టణ ప్రాంతాల్లో అనేక మంది అసంఘటిత కార్మికులు ఉంటారు, సో వారికి భారత ప్రభుత్వం పెట్టినటువంటి ఒక పెన్షన్ పథకం. దీంట్లో 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు కాంట్రిబ్యూషన్ చేసుకుని వాళ్ళ ఆదాయంలో సుమారుగా 15,000 లోపు ఉన్నటువంటి ఆదాయం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒక నిర్ణీత మొత్తాన్ని జమ చేసుకుంటే వారికి 60 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత సుమారుగా 3,000 రూపాయల పెన్షన్ కూడా ఇవ్వటం జరుగుతుందని తెలియజేస్తున్నాం. తర్వాత ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ఈ జన్ధన్ యోజనలో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా బ్యాంక్ అకౌంట్ ఒకటి కలిగి ఉండాలండి. సో జనరల్ గా మిగిలిన వాళ్ళందరికీ కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే 1000 రూపీస్, కమర్షియల్ బ్యాంకులు అయితే ఎక్కువ ఉంటుంది. సో దీంట్లో లబ్ధిదారుడు ఏమీ కట్ట అవసరం లేదు, వారికి మినిమం బ్యాలెన్స్ కూడా అవసరం లేదు. కాకపోతే అతని పేరు మీద అకౌంట్ ఉంటుంది, ఒక సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది. ఈ సేవింగ్స్ అకౌంట్ ద్వారానే

0: ప్రభుత్వం ఒక కరప్షన్ ఫ్రీగా అంటే అవినీతి తావలేకుండా ప్రతి పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ జనధన్ యోజన కింద వాళ్ళ అకౌంట్ కి డైరెక్ట్ గా డీబీటీ కింద వాళ్ళకి బెనిఫిట్ అందజేయడం జరుగుతుంది. తర్వాత వన్ నేషన్ వన్ రేషన్ కార్డు కూడా ఈ ఆత్మ నిర్భర పథకంలో ప్రవేశపెట్టడం జరిగింది. భారత ప్రభుత్వం వారు పెట్టినటువంటి పథకంలో ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి చౌకదారుల దుకాణంలో వాళ్ళకి ఇస్తున్నటువంటి ధాన్యాలు ఎక్కడి నుంచైనా వాళ్ళు ఉచితంగా కానీ సబ్సిడీ రేట్లు కానీ తీసుకుంటానికి అవకాశం ఉంటుందండి. జననీ సురక్ష యోజన ఈ పథకం పేద గర్భిణీ స్త్రీలకి అంటే బీలోపాట్లో వాళ్ళకి ప్రసవాలు కేవలం ఆసుపత్రిలో జరగడం వల్ల మాతా శిశు మరణాలు అరికట్టడం తర్వాత ఆరోగ్యవంతమైన రెండు శిశువుల్ని సమాజానికి అందించడం అన్నది ఈ పథకంలో భాగంగా పూర్తిగా వారికి ఆర్థిక సాయం చేస్తూ 100% హాస్పిటల్ డెలివరీస్కి ప్రోత్సహించడం జరుగుతుందండి. భవన మరియు నిర్మాణ కార్మికుల కోసం కూడా ఒక పథకం ఉందండి. ఈ పథకంలో నమోదైనటువంటి వారికి సహజ మరణం కనుక సంభవిస్తే 60,000 రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది. లేదా ఈ యొక్క పథకం కంటిన్యూ చేస్తున్న లబ్ధిదారులు వివాహానికి మహిళలకైతే 20,000, వారి యొక్క ప్రసవానికి 20,000, మరి మరణాంతరం జరిగిన మట్టి ఖర్చుల కింద కూడా 20,000 ఈ పథకం ద్వారా ఇవ్వడం జరుగుతుందండి. తర్వాత ప్రధానమంత్రి మాతృవంద యోజన అనేది గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలకు వారికి ఒక ఆర్థికమైన సహాయాన్ని ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. దీంట్లో ఎవరైతే మొదటి కాన్పుకి 5,000, రెండో కాన్పులో ఆడపిల్ల పడితే 6,000 డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోనే జమ చేయడం జరుగుతుందండి. సో ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రజలు జీవన ప్రమాణం పెంచడానికి పిఎం స్వనిధి అంటే ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ పథకం కింద ప్రవేశపెట్టడం, ఇది అనకాపల్లి జిల్లాలో మెప్మ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా 100% జరుగుతున్నాయని తెలియజేస్తున్నాం.
1: ప్రధానమంత్రి స్వనిధి పథకాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోని పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. కేవలం పథకాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా లబ్ధిదారుల ఎంపిక, బ్యాంకర్లతో సమన్వయం, డిజిటల్ చెల్లింపుల అవగాహనలో అసాధారణ ప్రతిభ కనబరుస్తూ జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో పదుల సంఖ్యలో ప్రైజ్ అవార్డులను ఇప్పటికే గెలుచుకుంది. కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో ప్రకటించిన ప్రైజ్ అవార్డుల్లో పెద్ద రాష్ట్రాల విభాగంలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు ద్వితీయ బహుమతిని కైవసం చేసుకోవడంతో పాటు రాష్ట్ర పరిధిలో అద్భుతంగా పనిచేసిన 12 మున్సిపాలిటీలు, 15 బ్యాంకింగ్ సంస్థలకు అవార్డులు లభించడం విశేషం. ఆంధ్రప్రదేశ్లో వీధి వ్యాపారులకు ఎక్కువ రుణాలు అందించి అవార్డులు అందుకున్న 3 బ్యాంకుల్లో ఒకటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. విజయనగరం జిల్లాకు సంబంధించి లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ శ్రీ వివి రమణమూర్తి గారు ఆకాశవాణితో ఈ పథకం గురించి మాట్లాడారు.
2: అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి అనే వీధి వ్యాపారుల పథకం గురించి తెలియజేయాలనుకుంటున్నాను. ఈ పథకమును COVID-19 కారణంగా లాక్డౌన్ సరళించిన తర్వాత జీవనోపాధి కార్యక్రమాలను పునఃప్రారంభించడం కోసం పెట్టుబడి నిమిత్తము బ్యాంకు ద్వారా రుణం పొందుటకు వీలు కల్పించే నిమిత్తము భారత ప్రభుత్వము 24 మార్చి 2020 ప్రారంభించింది. ఈ పథకం ద్వారా నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలు, రోజువారీ వినియోగ వస్తువులు విక్రయము లేదా వీధి ఫుట్పాత్ పేవ్మెంట్ మొదలైన వాటిలో తాత్కాలికంగా నిర్మించిన నిర్మాణం నుండి లేదా స్థలం నుండి మరొక ప్రదేశానికి వెళ్లడం ద్వారా ప్రజలకు సేవలను అందించడంలో నిమగ్నమై ఉన్న వ్యక్తి వారు సరఫరా చేసే వస్తువుల్లో కూరగాయలు, పండ్లు, వీర్యాహారము, టీ, పకోడాలు, రొట్టెలు, గుడ్లు, వస్త్రాలు, దుస్తులు, కళాకారుల ఉత్పత్తులు, పుస్తకాలు, స్టేషనరీ మొదలైనవి ఉన్నాయి. మరియు సేవారంగం కింద బార్బర్ షాపులు, చెప్పులు కుట్టువారు, పాన్ షాపులు, లాండ్రీ సేవలు మొదలైనవి స్ట్రీట్ వెండర్గా పరిగణించబడతాయి. ఈ పథకం కింద మొదటి విడతగా 10,000 రూపాయలు, రెండో విడతగా 15,000 రూపాయలు, మూడో విడతగా 50,000 రూపాయలు రుణ సదుపాయం కల్పించబడుతుంది. మొదటి విడత రుణము 12 నెలల్లోను, రెండో విడత రుణము 18 నెలల్లోను, మూడో విడత రుణం 36 నెలల్లోను చెల్లించబడను. మొదటి విడత రుణం చెల్లించిన ఏళ్ళ రెండో విడత, రెండో విడత రుణం చెల్లించిన ఏళ్ళ మూడో విడత రుణ సదుపాయం కల్పించబడను. రుణ మొత్తమును సెప్టెంబర్ 2020 నుంచి మరింత పెంచి మొదటి విడతగా 15,000 రూపాయలు, రెండో విడతగా 25,000 రూపాయలను చేసి ఉన్నారు. మూడో విడతగా 50,000 రూపాయలు మాత్రమే ఉంచి ఉన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందేవారు మున్సిపల్ కమిషనర్ ద్వారా గుర్తింపు కార్డు, వెండింగ్ సర్టిఫికేట్లు పొందవారు. ఈ పథకంలో 7% వరకు వడ్డీ రాయితీ క్రమం తప్పకుండా రుణం చెల్లించే వారికి అందించబడుతుంది. 7% పై వడ్డీని లబ్ధిదారులు భరించవలను. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం గాను పిఎం స్వానిధి లబ్ధిదారులకు నెలకు 100 రూపాయలు ప్రోత్సాహంగా అందించారు.

0: పరిష్కరించబడుతుంది. ఈ పథకంలో విజయనగరం జిల్లాలో ఈ స్కీమ్ ప్రారంభించి ఇప్పటి వరకు మొదటి విడత కింద 15,622 మంది, రెండో విడత కింద 5,513 మంది, మూడో విడత కింద 923 మంది లబ్ధి పొంది ఉన్నారు. ఈ పథకాన్ని మరింత ఉపయోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని ఆశిస్తున్నాను. ధన్యవాదములు.
1: ప్రధానమంత్రి స్వనిధి పథకం లబ్ధిదారుల్లో క్రమశిక్షణను, వ్యాపార వృద్ధిని ప్రోత్సహించేలా రూపొందించబడింది. మున్సిపల్ కార్పొరేషన్లు వీరికి అధికారికంగా సర్టిఫికెట్ ఆఫ్ ఎండింగ్ మరియు గుర్తింపు కార్డులను జారీ చేస్తున్నాయి. దీనివల్ల స్థానికంగా ఎవరి నుండి వేధింపులు లేకుండా వారు గౌరవప్రదంగా తలెత్తుకుని తమ వ్యాపారాలను నిర్వహించుకుంటున్నారు. అత్యున్నత స్థాయిలో కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు డిజిటల్ డాష్ బోర్డ్ ద్వారా దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని గమనిస్తూ ఉంటారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF తన నివేదికల్లో ప్రధానమంత్రి స్వనిధి పథకాన్ని ఒక వినూత్న ప్రయోగంగా పేర్కొనడం విశేషం. అంతర్జాతీయ పరిశోధనల ప్రకారం ఈ పథకం ద్వారా లబ్ది పొందిన వారిలో దాదాపు 43% నుంచి 46% మంది మహిళలే ఉండడాన్ని గ్లోబల్ జర్నల్స్ ప్రత్యేకంగా ప్రస్తావించాయి. వీధి వ్యాపారులు కూడా QR కోడ్ల ద్వారా డిజిటల్ క్యాష్ బ్యాక్ అందుకోవడం, UPI వాడటం చూసి అంతర్జాతీయ మీడియా భారత్ సాధించిన డిజిటల్ విప్లవానికి ఇది నిదర్శనమని కొనియాడుతోంది. అంతర్జాతీయ స్వతంత్ర సంస్థల సర్వేల ప్రకారం ఈ లోన్ల ద్వారా లబ్దిదారుల సగటు వార్షిక ఆదాయం 20% పెరిగిందని, తద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని నివేదికలు వెల్లడించాయి. మొత్తంగా కేవలం సహాయం అందించడమే కాకుండా వీధి వ్యాపారుల్లో ఆత్మ గౌరవాన్ని పెంపొందించే ట్రస్ట్ బేస్డ్ గవర్నెన్స్ కు PM స్వనిధి ఒక అంతర్జాతీయ రోల్ మోడల్ అని ప్రపంచ వేదికలపై గుర్తింపు లభించింది అంటే ఈ పథకం ఎంతగా విజయవంతమైందో మనం అర్థం చేసుకోవచ్చు. దీని ద్వారా దేశంలోని లక్షలాది చిరు వ్యాపారుల జీవితాల్లో వచ్చిన మార్పులు వికసిత్ భారత్ 2047 స్వప్నాన్ని సాకారం చేయడంలో బలమైన పునాదిగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ఈనాటి వికసిత్ భారత్.
2: ప్రధానమంత్రి స్వనిధి పథకం గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు అనకాపల్లి జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ నల్లి రమేష్ రామన్ గారు, విజయనగరం జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ SBI చీఫ్ మేనేజర్ శ్రీ VV రమణమూర్తి గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి BN పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రకటించిన అంశం మరికొద్ది క్షణాల్లో

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం తుంగభద్ర కథలు ఈ శీర్షికలో ఈరోజు మజిలి శ్రీ అబ్దుల్ అజీజ్ గారి కథానిక వింటారు. వినే ముందు ఈ ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు వినండి మజిలి శ్రీ అబ్దుల్ అజీజ్ గారి కథానిక.
4: గోడ గడియారం వంక చూశాను. రాత్రి 2 దాటింది. 2 గంటల నుంచి టేబుల్ ముందు కూర్చున్న నాకు నవల ముగింపు ఎలా చేయాలో తోచక అలాగే కూర్చుండిపోయాను. పబ్లిషర్ సలహా ముగింపు సుఖాంతం చేయమని. నాకెందుకో చేయాలనిపించటం లేదు. అదే విషయం అతనితో చెప్పాను. మనిషి జీవితమే ఒక కృతకం. సహజత్వం ఎక్కడుంది? మనిషి ఎప్పుడు అరణ్య ప్రాంతాన్ని వదిలి మైదాన ప్రాంతానికి వచ్చాడో అప్పుడే అతనిలో కృత్రిమత్వం మొదలైంది.

అప్పటి వరకు ప్రకృతిలో భాగమున్న అతను ప్రకృతి ధోరణికి భిన్నంగా ఆలోచన చేయడం ప్రారంభించాడు. ఇలా సాగింది అతని సమాధానం. నేనేం మాట్లాడలేదు. అతనికి కావలసింది అతని ఆలోచన ప్రకారం నవల రాసివ్వటం. అతని ధోరణిలో నవల రాసిస్తే నేను డిమాండ్ చేసిన డబ్బులు వస్తాయి, లేదంటే కిరికిరే. ఈ విషయం తెలిసినా మస్తిష్కంలో ఏదో తెలియని అసంతృప్తి, తిరుగుబాటు. ఏం చేయాలి? నవల రాయటం మానుకోవాలి, లేదా అతను చెప్పినట్టుగా రాయాలి. ఒకవైపు అవసరాలు, మరొక వంక ఆత్మఘోష. ఏం చేయను? చలికాలం, చల్లటి గాలి. నేనుంటున్న గదికి తాళం వేసి రోడ్డుపైకి వచ్చాను.

అనుకోవాలి, లేదా అతను చెప్పినట్టుగా రాయాలి. ఒకవైపు అవసరాలు, మరొక వంక ఆత్మఘోష. ఏం చేయను? చలికాలం, చల్లటి గాలి. నేనుంటున్న గదికి తాళం వేసి రోడ్డుపైకి వచ్చాను. ఒంటి నిండుగా దుస్తులున్న ఆ చలిగాలికి వెన్నులో జలదరింపు. మెల్లిగా రోడ్డు వారగా నడుచుకుంటూ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాను. హాస్పిటల్ ఎదురుగా తోపుడు బల్లలో టెల్లార్లు టీ దొరుకుతుంది. హాస్పిటల్లో జాయిన్ అయిన రోగుల తాలూకు బంధువులు నిద్రపట్టక దోమకాట్లు తింటూ ఇక పడుకోలేము అని అన్న ఆలోచనతో హాస్పిటల్ బయటకు వచ్చి తోపుడు బల్లలో టీ తాగి పక్కనే చుట్టూరా కూర్చొని లోకాభి రామాయణం మాట్లాడుతూ కాలక్షేపం చేస్తుంటారు. నాలా రాత్రిలో కూడా టీ అలవాటు ఉన్న టీ జీవులు, ఆటో వాళ్ళు, ప్రయాణికులు కూడా తాగిపోతుంటారు. పగలు ఆ తోపుడు బళ్ళలో పళ్ళు అమ్ముతారు, రాత్రిలో మరొకరు టీ అమ్ముతారు. టీ అమ్మే వ్యక్తులు ఆ తోపుడు బళ్ళకు రోజు ఇంతని కిరాయి ఇవ్వాలి. ఆ కిరాయి 100 నుంచి 200 దాకా ఉంటుంది. అప్పుడప్పుడు పోలీసు వారు పెట్రోలింగ్కి వచ్చి టీ తాగి వెళ్తారు. ఒక్కోమారు తమ పై అధికారుల నుంచి ఆర్డర్ వచ్చినప్పుడు తోపుడు బళ్ళను తన్ని పాల పాత్రను, టీ చేసే పాత్రలను రోడ్డుపై విసిరేసి వార్నింగ్ ఇచ్చి వెళ్తూ ఉంటారు. నిద్రపడ్డాక ఓ మారు అర్ధరాత్రి వెళ్ళినప్పుడు నా కంటపడిన దృశ్యం ఇది. అతితనంతో అక్కడున్న జనాల్ని కూడా బూతులు తిడుతూ లాఠీ జల్పిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేస్తుంటారు. వారు వెళ్ళిపోగానే మళ్ళీ అన్ని సర్దుకొని అమ్మకం సాగిస్తుంటారు. తప్పదు ఒకరిది బతుకు పోరాటం, మరొకరిది విధి నిర్వహణలో అసత్సాహం. టీ అమ్మే వ్యక్తి నా రాకను గమనించి నమస్తే సార్, చాలా రోజులకు వచ్చారు అంటూ నవ్వుతూ పలకరించి స్టూల్ వేశాడు. స్టూల్పై కూర్చుంటూ చెప్పాను, రోజు రావాలయ్యా అంటూ. అతను అందించిన కాఫీ కప్పు అందుకొని తాగేసి అతని వంక కాస్త పరీక్షగా చూశాను. బాగా తగ్గినట్టున్నాడు, నీరసంగా కూడా అనిపించాడు. అతని పేరు అడగలేదు. కాకపోతే అప్పుడప్పుడు మాటల సందర్భంలో తాను కేరళ నుంచి వచ్చానని, కొన్నాళ్ళు హోటల్లో పనిచేశానని, ఆ తర్వాత స్థానికంగానే ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అయ్యానని, తనకు 2 పిల్లలని, భార్య ఈ మధ్య అనారోగ్యంతో కన్ని మూసిందని, పిల్లలే ప్రపంచంగా బతుకుతున్నానని, తాను పోయే లోపల వారిని జీవితంలో స్థిరపడలా చేయాలన్నది తన తపన అని చెప్పుకొచ్చాడు. ఏమైంది అలా ఉన్నావు అంటూ ముఖం అలా పీక్కపోయింది అంటూ మళ్ళీ అడిగాను. రోజు రాత్రిలో మేలుకోవాలి కదా సార్, తోపుడు బండి అద్దే, అన్నీ పోను, మిగిలేదు అంతంత మాత్రమే. అదీకాక ఈ మధ్య కస్టమర్స్ కూడా తగ్గుతున్నారు. ఓ మారు డాక్టర్కు చూపించుకో అన్నాను. రెస్ట్ తీసుకో అన్నాడు, కొన్ని మందులు రాసిచ్చాడు, వాడుతున్నాను. రెస్ట్ తీసుకుంటే జరుబాటలు అవుతుంది సార్, అమ్మాయి ఏమో ఇంజనీరింగ్ కోర్స్ చదువుతుంది, అబ్బాయి ఇంకా ఇంటర్, వాడిని డాక్టర్గా చూడాలని నా కోరిక. మరి అది నెరవేరుతుందో లేదో నా పిల్లలను చెప్పడం కాదు, కానీ లేబర్ కాలనీలో పిల్లలకు సాయంకాలంలో ట్యూషన్స్ చెప్పి తమ ఖర్చులకు తామే సంపాదించుకుంటున్నారు సార్. నా పిల్లానికి, నా పిల్లలకు కూడా ఇంతవరకు చెప్పలేదు. మాది కాస్త కూస్తూ కలిగిన కుటుంబమే, పొలం పుట్ర, అన్నదమ్ములు, తండ్రి ఉన్నాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఇంట్లో వారితో ఘర్షణ పడి ఆ ఊళ్ళో ఉండలేక ఎవరికి చెప్పకుండా రైలెక్కేశాను. ఎన్నో ఊళ్ళు తిరిగాను, రకరకాల పనులు చేశాను, చివరికి ఊరు చేరుకున్నాను. నాలాగే ఓ హోటల్లో పనిచేసే వ్యక్తి తన కూతురును నాకు ఇచ్చి వివాహం చేశాడు. అయితే చాలా కథ ఉందన్నమాట నీ వెనకాల, మరి మీ ఊరికి వెళ్ళాలనిపించలేదా అని అడిగాను. ఎందుకు సార్ వెళ్ళడం, ఆస్తుల వాట కోసం వచ్చాడు అనుకుంటారు. నా చిన్నప్పుడే మా అమ్మ పోయింది, నాన్న కూడా పోయే ఉంటాడు, నేను కూడా పోయానని నా అన్నదమ్ములు ఊరి వారంతా అనుకుని ఉంటారు. నా పిల్లల చదువు పూర్తి చేసుకుని ఉద్యోగస్తులైతే వాళ్ళే ఎవరినో ఒకరిని చూసి పెళ్లి చేసుకుంటావు. ఇంతకు నువ్వేం చదువుకున్నావు అంటూ మళ్ళీ అడిగాను. ఏదో వానకాలం చదువు సార్, స్కూల్ ఫైనల్ దాకా చదివాను. ఆ స్కూల్ ఫైనల్లో ఉన్నప్పుడే ఊరు విడిచి రావాల్సి వచ్చింది సార్. నా పిల్లలు మంచోళ్ళైనా వారు సెటిల్ అయ్యాక నేను వారికి భారం కదల్చుకోలేదు, ఎటైనా వెళ్ళిపోతాను లేదా కన్మరుగైపోతాను. ఇప్పుడు నా వయసు 50 ఏళ్ళు, మహా అంటే ఇంకో 10 ఏళ్ళు, ఎన్నేళ్ళు బతికినా ఇదే బతుకు కదా సార్. అతని మాటలో నిరాసక్తత, నాలో ఆలోచనలు. మనిషి జీవితానికి అర్థం ఒక్కొక్కరు దృష్టిలో ఒక్కోలా ఉంటుంది అనిపించింది. గిరాకీ పెరగడంతో అతను నాతో మాటలు ఆపి వ్యాపారంలో పడ్డాడు. నేను తాగిన కాఫీకి డబ్బులు ఇచ్చి స్టూల్పై నుంచి లేచి ముందుకొచ్చాను. నాలో అంతర్మదనం, మన సమాజంలో ఉన్నవారైనా లేనివారైనా తాము చచ్చేదాకా పిల్లలు తమ చెప్పు చేతుల్లో ఉండి తమ ఆలోచన ప్రకారమే నడుచుకోవాలని కోరుకుంటారు. తరానికి తరానికి మధ్య వస్తున్న మార్పును గమనించి తదనుగుణంగా మారేందుకు చాలామంది ఇష్టపడరు. పిల్లలు, వారి పెంపకం, వారికి ఆస్తి సంపాదించి పెట్టడం వంటి ఆరాటాల్లోనే జీవితాన్ని గడిపేస్తారు. విదేశాల్లో లాగా మైనార్టీ తీరగానే పిల్లలు తమ కాళ్ళపై తాము నిలబడేలా ప్రోత్సాహం ఇవ్వడం, నచ్చిన అమ్మాయిని లేదా అబ్బాయిని పెళ్ళాడే అవకాశం కలిగించడం వంటివి చేయరు.
ఏ స్థితికి ఎదిగినా ఓ చట్టంలో జీవితం

దాన్ని బిగించుకొని జీవించేస్తుంటారు. ఇలా రకరకాలుగా నా ఆలోచనలు సాగాయి. తిరిగి రూమ్కు వెళ్ళాలనిపించలేదు, కాస్త దూరం నడవాలనిపించింది. ముందుకు నడక ప్రారంభించాను. ఓ పావు గంట తర్వాత రోడ్డు వారగా ఓ అమ్మాయి అబ్బాయి కనిపించారు. ఇద్దరు వాదించుకుంటున్నారు, మాటలు పెరిగినట్టున్నాయి. అతను చెయ్యి ఎత్తాడు, ఆమె కూడా ఎత్తింది. ఆమె గట్టిగా అన్న మాటలు మాత్రం నా చెవిన పడ్డాయి. నీ పెళ్ళం అనుకుంటున్నావా, చెయ్యి ఎత్తుతున్నావు, 4,000 అని చెప్పి 2,000 ఇచ్చావు, ఇంకా 2,000 తే. విషయం అర్థమైంది నాకు. ఆడామగ మధ్య ఆకర్షణ ప్రకృతి సహజమే. ఈ ఆకర్షణను చట్టాలు కొంతమేర నియంత్రించగలవేమో కానీ పూర్తి స్థాయిలో కాదు. మరికొంత ముందుకు నడిచాను. ఫుట్పాత్ పక్కన ఒక పంది కుక్క పిల్లకు పాలిస్తూ అగుపించింది. ఆ దృశ్యాలని నా జేబులో ఉన్న సెల్ ఫోన్తో రికార్డ్ చేశాను. జంతు ప్రపంచంలో ఆకలి తీయడానికి మాత్రమే జంతువులు తమ తోటి జంతువులపై దాడి చేస్తాయి. మిగతా సమయంలో కుక్కన తిరుగుతున్నా పట్టించుకోవు. పక్షుల్లో అన్నా జంతువులో అయినా మనుషుల్లో అయినా మాతృప్రేమను మించింది ఏది కనిపించదు. సాధారణంగా కుక్కలు పందుల్ని తరుముతాయి, మరి ఇక్కడ జాతి వేరైనా మాతృ హృదయం అన్నది ఉంది. మరి మనుషులమైన మనం ఈ సంఘటన గురించి ఎంతో నేర్చుకోవాలి అనిపించింది. ప్రకృతి నుంచి విడివడి మైదాన ప్రదేశాల్లో చేరుకున్న మనిషి ఒకవైపు నాగరికత పెంచుకుంటూనే తోటి మనిషితో ఘర్షణకు దిగుతున్నాడు. ఈ ఘర్షణ నాడు ఉంది, నేడు ఉంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. ఈ ఘర్షణకు కారణాలు 3. ముందు 1 ఈగో, 2 స్వార్థం, 3 శాడిజం. రోడ్డు మలుపు తిరిగాను. రోడ్డు అవతల నుంచి భరించలేని దుర్గంధపు వాసన. మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన వారు ఓ ట్రాలీ ఆటోలో అనాథలుగా మరణించిన వారి శవాలను తీసుకెళ్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వారు అనాథలుగా మరణించే వారిని కొన్నాళ్ళు పోస్ట్ మార్టం గదిలో ఉంచి ఆ తర్వాత కొన్ని శవాలను వైద్య విద్యార్థుల కోసం తీసి ఉంచుతారు. మరికొన్నిటిని కార్పొరేషన్ వారికి అప్పగిస్తారు. కార్పొరేషన్ వారు శవాలను తీసుకెళ్లి శ్మశానంలో ఖననం చేస్తారు. క్షణాల పాటైనా ఎంతటి దుర్గంధం. మనిషి అయినా మరేదైనా కుళ్ళితే దుర్గంధమే. కుళ్ళిన ఈ సమాజంలో ఎన్ని దుర్గంధాలు. పైకి సెంటు పోసిన బతుకులు, లోపల అంత మేడిపండు. వేమన ఏనాడు ఈ సమాజ స్వరూపాన్ని కుండ బద్దలు కొట్టాడు. మేడిపండు చూడ మేలిమే ఉండు, పొట్ట విప్పు చూడ పురుగులుండు అని. మరికొంత దూరం, ఇంకొంత దూరం అలా తెల్లవారు వరకు నడుస్తూనే ఉన్నారు. ఊరి బయటికి చేరుకున్నాను. ప్యాన్ జాబ్లో నుంచి ఫోన్ తీసి టైం చూశాను. తెల్లవారుజాము 4 కావస్తుంది. కాళ్ళు పీకుతున్నాయి. వెనక్కు తిరిగి వెళ్దాం అనుకున్నాను, కానీ తిరిగి నడవడానికి శక్తి చాలడం లేదు. ఫుట్పాత్ పైనే కాసేపు అలాగే కూర్చుంటిపోయాను. చల్లటి చలిగాలి. కొందరు ఆ చలిగాని లెక్క చేయక మార్నింగ్ వాక్ చేస్తూ కనిపించారు. ఏదైనా ఆటో వస్తే ఎక్కిపోదామని చూస్తున్నాను. ఆటోలో రాక కనిపించలేదు. కానీ ఓ వ్యక్తి క్యాట్లీ పట్టుకొని టీ అమ్ముతూ వచ్చాడు. టీ తాగాలనిపించింది. దగ్గరగా పిలిచాను. టీ ఇవ్వమన్నాను, ఇచ్చాడు. టీ తాగుతూ అతను వంక ఓ మారు పరిశీలనగా చూశాను. 70 దాటి ఉంటాయి. ఈ వయసులో ఈ కష్టం ఏమిటని అడిగాను. బతకాలి కదా సార్, పిల్లలు లేరా, ఎందుకు లేరో, రెక్కలు వచ్చాయి, ఎగిరిపోయారు. నా భార్య ఈ మధ్య అనారోగ్యంతో చనిపోయింది. మీ దగ్గరికి వస్తాను రా అని పిల్లల్ని అడిగాను. ఏం వస్తావులే, ఇక్కడే ఉండంట అనేసి వెళ్ళిపోయారు. సొంత ఇల్లు లేదు, అద్దె ఇల్లు. నానా రకాల కూలీ పనులు చేసి ఇన్నాళ్ళు కుటుంబాన్ని పోషించాను. ఇప్పుడు కూలీ పనులకు వెళ్ళలేను, అందుకే ఇట్లా టీ అమ్ముకుంటున్నా. వృద్ధాప్య పెన్షన్ రాదా వస్తుంది అది అద్దెకు, మరి నా తిండికి. నేనే మాట్లాడలేకపోయాను. ఒక్కొక్కరిదే ఒక్కో గాథ. పీత కష్టాలు పీతవి, సీత కష్టాలు సీతవి అన్న సామెత గుర్తొచ్చింది. నిజమే, ఈ సమాజంలో ఎవరి బాధలు ఇబ్బందులు వారివి. టీ డబ్బులు ఇస్తూ నాకు తెలిసిన ఒక వృద్ధాశ్రమం ఉంది, అందులో చేరుతావా. ఇలా రోడ్ల వెంట ఈ వేలప్పుడు టీ అమ్ముకునే ఇబ్బంది ఉండదు. డబ్బేమీ కట్టాల్సిన అవసరం లేదు. 3 త్వారే తిండి పెడతారు. కాకపోతే ఆశ్రమంలో చిన్న చిన్న పనులు చేయాలి. వారానికి ఓ మారు డాక్టర్ వచ్చి చూస్తాడు. నీకు కొచ్చే పెన్షన్ నీ ఖర్చులకు ఉంచుకో అంటూ చెప్పాను. అతను కాసేపు ఆలోచనలో పడి చివరికి చేరుతాను సార్ అన్నాడు. సరే, రేపు సాయంత్రం వృద్ధాశ్రమం అందరికి రా అంటూ జోబులో నుంచి ఒక కాగితం తీసి దానిపై అడ్రస్ రాసి అతని చేతికి ఇచ్చాను. అతను నా వంక కృతజ్ఞత చూసి వెళ్ళిపోయాడు. ఓ 1/2 నిరీక్షణ తర్వాత ఆటో వస్తూ కనిపించింది. దగ్గరకు రాగానే చేయి చూపి ఆటో ఎక్కి కూర్చున్నాను. తిరిగి నా గదికి చేరుకునేసరికి 1/2 పట్టింది. మళ్ళీ టేబుల్ ముందు కూర్చున్నాను. అక్షరాలు ధారగా ముందుకు సాగాయి. తెల్ల కాగితాలని నలుపు చేస్తూ 1-2 లోపల నవల ముగింపు పూర్తయింది. పూర్తయ్యాక అనిపించింది ముగింపు విషాదం అంటే సుఖాంతమే మేలేమోనని. మధ్యాహ్నం పబ్లిషర్ను కలిసి నవల ఇచ్చిన పారితోషికం తీసుకొని గదికొచ్చి భోంచేసి నిద్రపోయాను. తిరిగి సాయంకాలం లేచి ఆటోలో వృద్ధాశ్రమానికి వెళ్ళాను. ఆశ్రమ నిర్వాహకుడు పరిచయమే కాబట్టి అతనితో మాట్లాడుతూ చాలాసేపు ఉన్నాను. టీ అమ్మే వ్యక్తి రాలేదు, ఏమై ఉంటుందని ఆలోచించాను. పిల్లలకు ఫోన్ చేసి చెప్పే ఉంటాడు, వారు వద్దులేని ఉంటారు అనుకున్నాను. నా చేతికి వచ్చిన నవల
పారితోషికంలో

0: కొంత మొత్తం ఆశ్రమ నిర్వాహకుడికి ఇచ్చి తిరుగుముఖం పట్టాను. ఓ వారం తర్వాత ఆశ్రమ నిర్వాహకు నుంచి ఫోన్ వచ్చింది. సార్, మీరు చెప్పిన ముసలాడు వచ్చి చేరాడు. తాను దాచుకున్న సొమ్ము 5,000 దాకా ఆశ్రమానికి ఇచ్చాడు. తనకొచ్చే పెన్షన్లో నెలకు 2,000 ఇస్తానన్నాడు. సరే అన్నాను. తన దగ్గర మరో 10,000 ఉన్నాయట, వాటిని మాత్రం ఇవ్వను. నేను చనిపోతే ఆ డబ్బుతో నా అంతిమ సంస్కారాల కోసం ఉపయోగించండి అన్నాడు. నా మట్టి ఖర్చులు నా డబ్బుతో తిరగాలన్నది అతని కోరిక అన్నాడు. ఆ రోజు రాకపోవడానికి కారణం ఈసారి మనవల్ని చూసి రావాలనిపించిందంట, అందుకే ఊరల్లే వచ్చాడంట అంటూ చెప్పుకొచ్చాడు. మనిషికి పాశం అన్నది చనిపోయేది వరకు ఉంటుంది. అతను ఉదాసంలో చేరినందుకు ఆనందం అనిపించింది. పిల్లల ఇతరుల ఆదరణ లేనప్పుడు ఇలాంటి వాళ్ళు చేరడమే మంచిది కదా.
1: మీరింతవరకు మజిలీ శ్రీ అబ్దుల్ అజీజ్ గారి కథానిక విన్నారు.

0: రే బజారీ
1: అయ్యా,
0: ఇంట్లో పనికిరాని టైర్లు కవర్లు ప్లాస్టిక్ సామాన్లు ఎతకపోయి చెరువులో వేసి కాల్చిరా, ఇల్లు ఖాళీ అవుతుంది.
1: అలాగయ్యా, కాల్చొత్తా.
2: టైర్లు ప్లాస్టిక్ సామాన్లు కవర్లు ఎలా పడితే అలా కాల్చరాదు. అది పర్యావరణానికి హాని చేయటమే కాక ప్రజలకు పశువులకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కలగజేస్తాయి.
3: క్యారీ బ్యాగుల వాడకం మానండి, ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టండి.
4: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, చిత్రసీమ, తెలుగు ఫీలింగ్ గీతాలు కార్యక్రమంలో ముందుగా ఎగిరే పౌరమ చిత్రం కోసం హరిహరన్ సునీత ఆలపించిన గీతం. సంగీత నిర్వహణ ఎస్వి కృష్ణారెడ్డి.

ఈగ చిత్రం నుండి విజయ్ ప్రకాష్ ఆలపించిన అనంత శ్రీరామ్ సాహిత్యమది ఎంఎం కీరవాణి స్వరకల్పన. ఇప్పుడు వినండి ఎదురులేని మనిషి చిత్రం కోసం ఎస్ఏ రాజ్ కుమార్ సంగీత నిర్వహణలో హరిహరన్ చిత్ర ఆలపించిన గీతం.

తెలుగు ఫిలిం గీతాలు వింటున్నారు చిత్రసీమలో. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. దేశమే ప్రథమం అనే స్ఫూర్తితో గత 12 ఏళ్లుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విశ్వాసం, అభివృద్ది, ప్రజా సంక్షేమం కోసం అంకిత భావంతో పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గర్భిణీ స్త్రీలకు ప్రసవ పూర్వ సంరక్షణ సేవలను అందించడంలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పీఎంఎస్ఎంఏ విశేషంగా దోహదపడిందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా చెప్పారు. నీట్ యూజీ పునఃపరీక్షకు అవసరమైన అన్ని కట్టుదిట్టమైన చర్యలను ప్రభుత్వం తీసుకుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. నైరుతి రుతుపవనాలు ఈశాన్య రాష్ట్రాల్లోకి మరింత విస్తరించాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. దేశమే ప్రథమం అనే స్ఫూర్తితో గత 12 ఏళ్లుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విశ్వాసం, అభివృద్ది, ప్రజా సంక్షేమం కోసం అంకిత భావంతో పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పన నుండి డిజిటల్ విప్లవం వరకు సాగిన ఈ అవిశ్రాంత కృషి ఫలితంగా నేడు ప్రపంచ వేదికపై భారత్ ఒక కొత్త గుర్తింపును పొందిందని పేర్కొన్నారు. యువత, మహిళలు, రైతులను సాధికారత దిశగా నడిపించేందుకు గత పుష్కర కాలంలో ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నాన్ని వదిలిపెట్టలేదని సామాజిక మాధ్యమ పోస్టులో స్పష్టం చేశారు. అభివృద్ది చెందిన భారత్ అనే సంకల్పాన్ని సాకారం చేసుకునే దిశగా సేవ, సుపరిపాలన, సమృద్ది మార్గంలో ప్రభుత్వం నిరంతరం ముందుకు సాగుతుందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. గర్భిణీ స్త్రీలకు పసపూర్ణ సంరక్షణ సేవలను అందించడంలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పీఎంఎస్ఎంఏ విశేషంగా దోహదపడింది.

0: ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. పీఎంఎస్ఎంఏ ప్రారంభమై నేటికి దశాబ్ద కాలం పూర్తయిన సందర్భంగా న్యూఢిల్లీ నుండి దేశవ్యాప్త వేడుకలను ఆయన ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ గత దశాబ్ద కాలంగా పీఎంఎస్ఎంఏ విజయవంతంగా అమలు చేయడం, దేశంలోని ప్రతి కుటుంబానికి సురక్షితమైన మాతృత్వం, ఆరోగ్యకరమైన నవజాత శిశువులను అందించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతను నెరవేర్చడంలో ప్రభుత్వానికి ఉన్న అచంచలమైన నిబద్దతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంలో ప్రసూతి మరణాలు 86% తగ్గాయని జేపీ నడ్డా తెలియజేస్తూ,
1: ये 10 साल की यात्रा में हमने एक तो सुरक्षित गर्भावस्था में मातृत्व की सुरक्षा की व्यवस्था और सुदृढ़ किया है और स्वस्थ भारत की नींव को और मजबूत किया है. मातृ मृत्यु अनुपात यह भारत का 86% 86% डिक्लाइन आया है जो कि एक बहुत बड़ी छलांग है और ग्लोबल डिक्लाइन जो हमारा रहा है दैट हैज बीन 48%. सो अवर डिक्लाइन इज मच फास्टर एंड मच मोर देन द ग्लोबल डिक्लाइन दैट वी हैव टू अंडरस्टैंड.
0: పీఎంఎస్ఎంఏ 10 సంవత్సరాలు సంరక్షణ దశాబ్దం అనే ఇతివృత్తంతో చేపడుతున్న ఈ వేడుకల్లో భాగంగా గర్భిణీ స్త్రీలు ఉచిత సేవలను పొందేలా ప్రోత్సహించడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వ్యాప్తంగా అవగాహన ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో బ్రిక్స్ వ్యవసాయ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. ఈ సదస్సులో బ్రెజిల్, ఇండోనేషియా, చైనా, ఇరాన్, దక్షిణాఫ్రికా, యుఏఈతో పాటు ఇతర సభ్యదేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. 21 దేశాల నుండి వ్యవసాయ మంత్రులు, ఉన్నతాధికారులు, నిపుణులు ఈ సదస్సులో పాలు పంచుకుంటున్నారు. ఆహార భద్రత, వ్యవసాయ నూతన ఆవిష్కరణలు, వాతావరణ అనుకూల వ్యవసాయం, వ్యవసాయ వాణిజ్యం, చిన్న రైతులకు సాధికారత కల్పించడం వంటి అంశాలపై ఈరోజు పలు సమావేశాలు నిర్వహించారు. బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల మధ్య ఈ శుక్రవారం ఒక ప్రత్యేక చర్చా కార్యక్రమం జరగనుంది. చిన్న సన్నకారు రైతులు, మహిళలు, యువత ద్వారా ఆహార భద్రతపై ఈ సమావేశం దృష్టి సారిస్తుంది. ఆ మరుసటి రోజు బ్రిక్స్ దేశాల మంత్రివర్గ సమావేశం జరగనుంది. జోజిలా సొరంగం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. జమ్మూ కశ్మీర్లోని భారీ సొరంగ నిర్మాణంలో తుది బ్రేక్ త్రూ బ్లాస్టింగ్ విజయవంతంగా పూర్తయింది. దీంతో కాశ్మీర్ లోయ, లద్దాఖ్ మధ్య ఏడాది పొడవునా రవాణా సౌకర్యం కల్పించాలనే దశాబ్దాల నాటి కళ సాకారానికి మరింత చేరువైంది. లద్దాఖ్లోని మీనా మార్గ్ ఈస్ట్ పోర్టల్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రిమోట్ బటన్ నొక్కి చివరి పేల్చివేత ప్రక్రియను ఈరోజు ప్రారంభించారు. సొరంగం రెండు వైపులను కలిపే చివరి 2.5 మీటర్ల రాతి పొరను పేల్చివేయడంతో బ్రేక్ త్రూ విజయవంతమైంది. జోజిలా సొరంగం దేశంలోని అత్యంత వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన రహదారి ప్రాజెక్టులలో ఒకటి. జోజిలా కనుమ కింద 13.15 కిలోమీటర్ల మేర పొడవున ఈ సొరంగాన్ని నిర్మిస్తున్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ పునః పరీక్ష ఏర్పాట్లను ఈరోజు సమీక్షించారు. అనంతరం ఎన్టీఏ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రశ్నపత్రాల తయారీ నుండి తదుపరి ప్రక్రియల వరకు అన్ని దశలలోనూ పూర్తి గోప్యతను పాటిస్తూ అవసరమైన అన్ని చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ఎటువంటి లోటుపాట్లు జరగకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటోందని తెలిపారు. ఈ ప్రక్రియలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి ఇంటెలిజెన్స్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్తో సహా అన్ని సైబర్ రక్షణ వనరులను వినియోగిస్తున్నట్టు ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడిస్తూ,
2: ఎన్టీఏ రీ నీట్ ఎగ్జామినేషన్ 21 జూన్ కో కర్నే జా రహా హై. క్వశ్చన్ పేపర్ బనానే సే లేకే ఎగ్జామినేషన్ సెంటర్ తక్ సఠిక్ సమయ పే పహుంచ్ జానా. ఇస్ బార్ హమ్ లోగ్ థోడా ఔర్ జ్యాదా ప్రికాషన్ లియే హై. మైనే సభీ రాజ్య కీ ముఖ్యమంత్రియో కో అనురోధ పత్ర లిఖా హై, ఉన్కి పహలే భీ సహయోగ రహా హై, ఇస్ బార్ థోడా ఔర్ భీ ధ్యాన్ దియా జాయే. మై పూరా ఆశ్వస్త హూం, ఇస్ బార్ హమ్ లోగో నే జిమ్మేవారీ ఔర్ దాయిత్వ కే సాథ్ లియా హై. ఎన్టీఏ నిశ్చిత రూప్ మే ఉస్మే సఫల్ హోగీ.
0: దేశానికి అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన ఘనత సాధించిన నరేంద్ర మోదీకి ప్రపంచ నాయకులు అభినందనలు తెలిపారు. నరేంద్ర మోదీ పరివర్తనాత్మక పాలనను, గ్లోబల్ సౌత్ కోసం ఆయన చేస్తున్న కృషిని కొనియాడుతూ శ్రీలంక అధ్యకుడు అనురకుమార దిశనాయకే హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. పపువా న్యూగినియా ప్రధానమంత్రి జేమ్స్ మరాపే ఒక వీడియో సందేశం

0: ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆదర్శప్రాయ నాయకత్వానికి ఉదాహరణగా అభివర్ణించారు. 20 కోట్ల మందికి పైగా ప్రజలను పేదరికం నుండి బయటకు తీసుకురావడం ఒక చారిత్రాత్మక మైలురాయని, దానిని నరేంద్ర మోదీ సాధించి చూపారని పేర్కొన్నారు. అదేవిధంగా ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిసెస్సర్ కూడా నరేంద్ర మోదీకి అభినందనలు తెలియజేశారు. నైరుతి రుతుపవనాలు ఈశాన్య రాష్ట్రాల్లోకి మరింత విస్తరించాయని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. వీటి కారణంగా పశ్చిమ బెంగాల్లో రాబోయే 5 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అదేవిధంగా కేరళం, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని IMD హెచ్చరించింది. ఆ వివరాలను IMD శాస్త్రవేత్త అమిత్ భారద్వాజ్ వెల్లడిస్తూ,
1: The southwest monsoon has further advanced into the remaining parts of northeastern states, entire Sikkim and some parts of sub-Himalayan and West Bengal region on today. Heavy to very heavy rainfall is likely over Kerala, Karnataka, Tamil Nadu, northeastern states and sub-Himalayan and West Bengal and Sikkim regions during
0: MNREGA స్థానంలో తీసుకువచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ VBG రామ్జీ పథకాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తాత్కాలిక బడ్జెట్ కింద 95,692 కోట్ల రూపాయలు కేటాయించాలని ప్రతిపాదించింది. ఈ చట్టం దేశవ్యాప్తంగా జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. న్యూఢిల్లీలో రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది మంత్రులతో వర్చువల్ సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడిన తరువాత కొత్త చట్టం అమలుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని రాష్టాలకు సూచించినట్టు తెలిపారు. ఇప్పటి వరకు 26 రాష్ట్రాలు బడ్జెట్లో అవసరమైన నిధుల కేటాయింపులు చేయగా జార్ఖండ్, కర్ణాటక, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాలు కూడా ఈ ప్రక్రియను ప్రారంభిస్తామని హామీ ఇచ్చినట్టు వెల్లడించారు. ఏ రాష్ట్రానికి నిధుల కేటాయింపులను తగ్గించలేదని, గత ఏడాదితో పోలిస్తే బడ్జెట్ను 40% పెంచినట్టు మంత్రి స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశమే ప్రథమం అనే స్ఫూర్తితో గత 12 ఏళ్లుగా NDA కూటమి ప్రభుత్వం విశ్వాసం, అభివృద్ది, ప్రజా సంక్షేమం కోసం అంకిత భావంతో పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గర్భిణీ స్త్రీలకు ప్రసవపూర్వ సంరక్షణ సేవలను అందించడంలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ PMSME విశేషంగా దోహదపడిందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా చెప్పారు. నీట్ యూజీ పునఃపరీక్షకు అవసరమైన అన్ని కట్టుదిట్టమైన చర్యలను ప్రభుత్వం తీసుకుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. నైరుతి రుతుపవనాలు ఈశాన్య రాష్ట్రాల్లోకి మరింత విస్తరించాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు దేశభక్తి గీతం.
3: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, లలిత గీతం వింటారు. వినే ముందు ఈ ప్రకటనలు.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: తరం మారింది, శ్రీ చైతన్య సిద్ధమైంది.

0: డాక్టర్లు
1: ఒక్క శ్రీ చైతన్య నుండి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు వినండి శ్రీమతి ఆలమూరి రాధాకుమారి ఆలపించిన లలిత గీతం.

శ్రీమతి ఆలమూరి రాధాకుమారి ఆలపించిన లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 8:45 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ ఆంగ్ల కార్యక్రమం. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం.

0: the Union Home Minister particularly that the Maoist movement should come to an end by March 31st. This was something unique, a deadline having been given by the Home Minister. This was never done in the past ever. But not only that, apart from setting a deadline, he also gave the facilities to the security forces to get modern weapons, modern vehicles, and even construct roads with all the security paraphernalia along with them. Earlier, because of the security reasons, they were not able to construct roads. But by inducting more security forces in that area, particularly in Abujamad area, where security forces were finding it impossible to penetrate, the road construction was taken up in a very serious manner. And when the roads were constructed, the troops were able to move in and all in the Abujamad area where they had taken shelter for several years, and they were displaced from their own shelters. And when they were displaced, they were running helter-skelter, and it became easy for the security forces to chase them, and many of them got killed. And when the others found that their own comrades are getting killed, they came forward and surrendered themselves, as a result of which now we have almost completely finished Maoists from the country once for all.
1: Right. Thank you so much for sharing your point, sir.
0: Welcome.
2: You were listening to a discussion on Land Port Management System, LPMS, a new era of smart border management. The participants were MP Nathaniel, former Inspector General, CRPF, and Neelab Srivastav, journalist. This program was produced and presented by the News Services Division of Akashwani. You can listen to it on our mobile app, News on AIR. This program is also available on our YouTube channel, News on AIR Official.
3: Spotlight.
4: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. హలో కర్నూలు ఎఫ్ఎం. ఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. మీరు డైల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2591611, మరో నంబరు 2591612. దూర ప్రాంతాల వారికి ఎస్టీడీ కోడ్ 0851. ఇక కార్యక్రమంలో మొదటి శ్రోతను పలకరిద్దాం. హలో, నమస్తే అండి. కర్నూలు ఎఫ్ఎం, మీ పేరండి? ఓకే, నరేష్ గారు ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఎన్ని రోజులేదండి కాల్ చేసి? అవునా? ఓకే, ఏ సినిమా నుంచి పాట వింటారు?
5: మనసులో మాట, ఈ సినిమాలో నుంచి ప్రేమ ఓ ప్రేమ. ఓకేనండి, పాట వస్తుంది. మరి ఎవరి కోసం ఈ పాట? మీ గ్రామ ప్రజలందరి కోసం, అలాగే వింటున్న ప్రతి ఒక్కరి కోసం ఈ పాట. ఓకేనండి, తప్పకుండా. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. పాట వచ్చేస్తుంది, వినండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హలో, నమస్తే అండి, కర్నూలు ఎఫ్ఎం. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నాగేశ్వర గారా? చెప్పండి, ఎలా ఉన్నారు? ఏ సినిమా నుంచి పాట వింటారు? ప్రేమ్ నగర్. ఇందులో ఏ పాట? కడవెత్తుకొచ్చింది. ఓకేనండి, పాట వచ్చేస్తుంది. ఇంతకుముందు కాల్ ఎప్పుడు చేశారు? లెటర్లు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. అవునవునండి, కరెక్ట్. అది మీరు కోరిన పాట వచ్చేస్తుంది. మరి ప్రేమనగర్ చిత్రం నుండి ఎవరి కోసం? ఓకేనండి, అలాగే వింటున్న అందరికోసం ఈ పాట వచ్చేస్తుంది. మరి పాట విందాం కాల్ చేసినందుకు. అవునండి, ఓకే అండి, థ్యాంక్ యూ.

హలో, నమస్తే అండి. కన్నుల ఎఫ్ఎం చెప్పండి, ఎలా ఉన్నారు, ఎక్కడి నుంచి? మునగాలపాడు గ్రామం. ఇంతకుముందు ఎప్పుడు కాల్ చేశారండి? అవునా, ఓకే రండి. ఏ సినిమా నుంచి పాట వింటారు మరి? ఏదండి సినిమా పేరు? జగదేక వీరుడు. ఇందులో ఏ పాట, ఏ పాట అండి? యమహో. ఓకేనండి, మీరు కోరిన పాట వచ్చేస్తుంది మరి. ఓకేనండి, మీ గ్రామ ప్రజలందరి కోసం పాట వచ్చేస్తుంది మరి, వినేద్దామా? ఓకే అండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలు.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హలో, నమస్తే అండి. కర్నూలు ఎఫ్ఎం, దినేష్ గారు చెప్పండి, ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే ఓకే, ఎలాగండి? ఏ సినిమా నుంచి వింటారు మరి? సినిమా పేరేమండి? నేనింతే. నేనింతేలో ఓహో ఐ మిస్ యూ. ఓకేనండి, పాట వచ్చేస్తుంది మరి. ఎవరికోసం ఈ పాట? ఓకేనండి, మరి వింటున్న అందరికోసం పాట వచ్చేస్తుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు.

హలో, నమస్తే అండి. కర్నూల్ ఎఫ్ఎం, చెప్పండి మీ పేరండి. మునప్ప గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? స్వాతి ముత్యం చూస్తానండి, చూస్తున్నాను. స్వాతి ముత్యంలో నాని అనే పాట ఏం లేదండి. ఇక్కడ చిన్నారి పొన్నారి కిట్టయ్య ఆ పాటనా? నాని అనే పాట ఏం లేదండి. దీంట్లో వటపత్ర సాయికి ఆ పాట లాలీ లాలీ లాలీ అని వస్తుంది. ఓకేనండి. ఎవరికోసం ఈ పాట? ఎవరికోసం ఈ పాట? ఓకేనండి, మంచి పని, వింటున్న అందరి కోసం ఈ పాట. ఓకేనండి, థ్యాంక్ యూ. పాట వచ్చేస్తుంది, మరి వినేద్దాం.

హలో, నమస్తే అండి. కర్నూలు ఎఫ్ఎం చెప్పండి. ఏ సినిమా నుంచి పాట వింటారు? మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? కర్నూలు నుంచి కాల్ చేస్తున్నారు. మీ పేరండి? చెప్పండి, ఏ సినిమా నుంచి పాట వింటారు? గ్యాంగ్ లీడర్. గ్యాంగ్ లీడర్లో గ్యాంగ్ లీడర్ పాతదే ఉందండి, చిరంజీవిది. ఇక కొత్త పాట లేదు, కొత్త సినిమా అయితే ఏమీ లేదు నానేది. ట్రిపుల్ ఆర్లో ఏ పాట అండి ఇందులో? నాటు నాటు. ఓకే రండి, పాట వచ్చేస్తుంది. మరి వింటున్న అందరికోసం ఈ పాట.

భూమి తంటరిల్లేలా ఒంటిలో నిరగతమంత రక్కలే సీయగిరేలా ఎసే రోయకాయకి నాటు నాటు నాటు అరే దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంతా.

హలో, నమస్తే అండి. కర్నూలు ఎఫ్ఎం, మీ పేరండి? కాంతాబాయి గారు ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బాగున్నామండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కర్నూలు నుంచి. ఓకే, ఇంతకుముందు చేశారు ఎప్పుడన్నా? అవునా, చెప్పండి. ఏ సినిమా నుంచి పాట వింటారు? దేవుడు చేసిన మనుషులు. ఓకేనండి. ఎవరు పాడారో తెలుసా?

మరింతవరకు హలో కర్నూల్ ఎఫ్ఎం ఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఏకచిత్రగానం ఇవాళ కార్యక్రమంలో మనసంతా నువ్వే చిత్రం నుండి పాటలు వింటారు. గానం కేకే, సుజాత, ఆర్పి పట్నాయక్, ఉషా, మహాలక్ష్మి అయ్యర్, చిత్ర, ఎస్పి చరణ్, సుజాత, సంజీవిని. సంగీతం సమకూర్చిన వారు ఆర్పి పట్నాయక్. వినండి

శ్రోతలు, కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుండి ఏకచిత్ర గానంలో మనసంతా నువ్వే చిత్రం నుండి పాటలు వింటున్నారు. పాడినవారు కెకె, సుజాత, ఆర్బి పట్నాయక్, ఉష, మహాలక్ష్మి అయ్యర్, చిత్ర, ఎస్పి చరణ్, సుజాత, సంజీవిని. సంగీత నిర్వహణ ఆర్బి పట్నాయక్.

శ్రోతలంతవరకు ఏకచిత్ర గానంలో మనసంతా నువ్వే చిత్రం నుండి పాటలు విన్నారు. పాడినవారు కేకే, సుజాత, ఆర్పి పట్నాయక్, ఉష, మహాలక్ష్మి అయ్యర్, చిత్ర, ఎస్పి చరణ్, సుజాత, సంజీవిని. సంగీతం సమకూర్చిన వారు ఆర్పి పట్నాయక్. ఆకాశవాణి కర్నూలు కేంద్రం అలనాటి మధుర గీతాలు కార్యక్రమంలో ముందుగా దేవుడమ్మ చిత్రం కోసం సత్యం సంగీత నిర్వహణలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: దేవదాస్ సుచితన కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన ఆరుద్ర సాహిత్యం విన్నారు రమేష్ నాయుడు స్వరకల్పనలో. ఇప్పుడు వినండి గండికోట రహస్యం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన గీతం. సంగీతం టీవీ రాజు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శ్రోతలు, కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుండి అలనాటి మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ఇంటి గుట్టు చిత్రం కోసం పిబి శ్రీనివాస్ జిక్కి ఆలపించిన మల్లాది సాహిత్యం, సంగీతం ఎంఎస్ ప్రకాష్.

0: జంబల కరి పంబ నాయుడోరింటి కాడ నల్ల తుమ్మ సెట్టు కాడ
1: సిటారు కొమ్మ మీద సిటా పటాలేసుకొని తిలకలల్లి కూర్చుందాము
0: ఓ జంబల కరి పంబ.

స్వరాలు సమకూర్చినవారు చక్రవర్తి. ఇప్పుడు వినండి. శాంతినివాసం చిత్రం కోసం ఘంటసాల జిక్కి ఆలపించిన సముద్రాల జూనియర్ సాహిత్యం, సంగీతం ఘంటసాల.

కార్యక్రమంలో చివరిగా ధనమా దైవమా చిత్రం కోసం పి సుశీల ఆలపించిన గీతం, డాక్టర్ సి నారాయణరెడ్డి గీతానికి స్వరాలు సమకూర్చిన వారు టీవీ రాజు.

శ్రోతలు ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాలు వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 11 గంటలు కావస్తుంది. మరుకు దక్షిణాల్లో హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 11:10 ప్రభుత్వం 2 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఆకాశవాణి వార్తా విభాగం వారు ప్రసారం చేసే ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఎన్ఎస్డి ఆకాశవాణి ప్రత్యేక ధారావాహిక ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

మీరింతవరకు ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఆకాశవాణి వార్తా విభాగం వారు ప్రసారం చేసిన ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 11:45. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 ఎఫ్ఎం బ్యాండ్ మీద 102.4 MHz పై మళ్లీ కలుద్దాం. అంతవరకు మీ ఆకాశవాణికి సెలవివ్వండి. నమస్తే. జై హింద్.